మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

0: విద్య యొక్క విశిష్టత వినయం. వినయము లేక ఎన్ని విద్యలు నేర్చినను ప్రయోజనం శూన్యమని స్వామి తెలియజేస్తూ, నేటి విద్యావంతులు సమాజం నుండి ఎంతయో నేర్చుకుని ఆ సమాజానికి తగిన కృతజ్ఞత చూపడం లేదని, అది ఎంతో శోచనీయమని హెచ్చరించారు. 2005 ఆగస్టు 17 సాయి కుల్వంత్ సభామంటపంలో విద్యావేత్తల అంతర్జాతీయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ స్వామి ప్రేమలేని విద్యలు ఎన్ని నేర్చినా అవి కృత్రిమమైనవేనని అన్నారు.
1: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు. యవనంబున పలువురితో కూడి స్నేహమార్జించుట జరిగియుండు. ముదివి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు. కాని అంచెంబున కదిలిలేక ద్రవ్యమార్జించుట తగిలియుండు. ప్రపంచమున విద్యావంతులు కోట కొలది ఉన్నారు. చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి? కడపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యలన్నీ నువ్వు దేనికి సహాయపడుతున్నది అంటే పొట్టపూటి కోసం సహాయపడుతున్నది. కానీ కూటికి మొదలు కోటీశ్వరుల వరకు కూడాను కేవలము చదువు చదువు చదువు చదువు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులైనా చేసి పిల్లలు చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంత చేసినప్పటికీ ఆ తల్లిదండ్రులపైన సరి అయినటువంటి యొక్క కృతజ్ఞతను చూపటం లేదు. ఎవరు నన్ను చదివించేది, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసేది అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు యోచించరు. ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి? పుస్తకములు పఠించి పూర్తిగా చూచిన సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యను నేర్చితే అందరు. కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టేపటికి వీరికి ఏమైనా శాంతి ఉన్నదా? పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే. కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది. ఇంటిలో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు. విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు. ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు. ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం. అనగా ఉద్యోగం చేసి వీరు ఏమి చేస్తున్నారు? తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు. కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు. విద్యను నేర్చుతనచు కేవలం అహంకారం ఎందుకు? విద్య యొక్క విశిష్టత వినయము. కానీ ఆ వివేకమైనటువంటిది విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి? సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము. కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు? వీరు సొసైటీ నుంచినే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు. కానీ ఇంత మాత్రమునకై వీరు ఎందుకు ఇంత వెర్రవేగటం? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఎందు కేవలం వినయం శూన్యమైనది. పెద్దలను ఏ విధంగా గౌరవించాలి? తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి? కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. ఈ బుకిష్ నాలెడ్జీ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య. లైఫ్ అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి, తిండి అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి, నడచడము కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి, అన్ని స్టైల్ గానే ఉంటుండాలి. ఇది నేర్చుకోవడానికి కాలేజీలకు పంపించాలన్నా? నిజంగా నేను కాలేజీకి వచ్చినది దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి. అప్పుడే తాను సరి అయినటువంటి యొక్క మననం చేయవచ్చును. గ్రంథములు పరిచయం చేయటము చదువు కాదు, కేవలము బుక్లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు? కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు. కానీ పుస్తకముల నిండా మస్తుగా చదువు ఉండే, మస్తకముల ఎందు మట్టి వెండు, దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు. ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి. అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము? ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి? సమాజంలో ఏమైనా శాంతిని పోదిస్తున్నారా? వ్యక్తులైనా చక్క చేస్తున్నారా? ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంట్లో చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు. తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు, బయట చూస్తే చాలా పక్క రౌడీస్గా పెరుగుతుంటారు. కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి. ఈనాడు మీరు చదువంతా కూడాను మననం చేయాలి. అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ఇంత మాత్రం

బయట చూస్తే చాలా పక్కా రౌడీస్గా పెరుగుతుంటారు. కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి. ఈనాడు మీరు చదువంతా కూడాను బయట ప్రపంచం కోసమని చేస్తుంటారు, కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు. మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య. అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు. ఏమిటి నాలెడ్జ్? ఈ నాలెడ్జ్ అంటున్నారు, ఎనర్జీగా పెంచుతున్నారు. దీనికోసం మనం చదవటం, తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే గాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికీ కనిపించటం లేదు. ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి, పోనీ తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా? ప్రేమ స్వరూపులారా, ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు. ఆ గ్రంథ పరిచయమును గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి. కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య. పుస్తకాలు చదువుతున్నాం, చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం? ఆయన ఇచ్చి చెప్పాడు, ఈయన ఇచ్చి చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం? నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీకు చెప్పాలి, కానీ దాన్ని ఎవరూ గోచారించడం లేదు. ప్రేమ స్వరూపులారా, ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి. గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు, కానీ చదివినారు కానీ వారికి వారే ఏమాత్రం చేర్చుకోవడం లేదు. తన ప్రవర్తనలో చాలా చీప్గా ఉంటాడు, చీప్ లోపల చాలా గొప్ప చీప్గా ఉంటాడు. కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము. ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము? ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము. కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి. మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు, మైండ్, ఆత్మ, బుద్ధి. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? అది సర్వత్రా ఉంటుండాలి. అది ఆత్మ నుండి ప్రబోధించేటువంటి యొక్క విద్యనే, వాక్కులే, అదే నిజమైనటువంటి విద్య. కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు. ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్. కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు. అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం. చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు. ఈ ఐడియల్గా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు. నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం. కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాడు చక్కగా మంచి నడవడుతూ ఉంటే అది నాకు చాలా ఆనందము. కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు, అందరూ డివినిటీ. డివినిటీని మనం చేయాలంటుంటే మొట్టమొదట ప్రాక్టికల్గా ఉండాలి. ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి, ఆనందించాలి. ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే. న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పెట్టుకోవాలి? కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది 0. ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు. మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం. ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి? ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి. మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్తో పుట్టుతుంది. బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు. కనుక మనము హార్ట్ని ఆధారంగా తీసుకోవాలి. హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు, ఇది కాన్షియస్నెస్ అంటారు. కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి, అదే మనం ప్రధానంగా తీసుకోవాలి. ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. మానవుని ఎందుకు ఆనందమైనటువంటిది తాండవం ఆడుతుండాలి, కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు. కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి. నిత్యానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి, బృందాతీతం.

ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి. మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే. కనుక ఈ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు. కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి. ఈ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి. ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు. కేవలము ఈ మూడు కూడా నువ్వు పశుపక్షి మృగాదులు కూడా అనిపిస్తున్నాయి. మొట్టమొదటి నీవు యూనిటీగా ఉండు. నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి. అది ఏ ధ్యానం అంటారు. కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి. మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములో వలె, అకచర్యంటి వలె మనం జీవించాలి. కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా? ఎక్కడా లేదు. యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము. మన జీవితమే ఒక చెట్టు. ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే. దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్. ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యర్థం చిక్కుతుంది. ఆనందమే మన ఫలం. ఆనందం అనేటువంటిది లేకుండా ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి? కనుక విద్యార్థులారా, మీరు ప్రాపంచికమైనటువంటి చదువు చదవచ్చు. ఇది భౌతికమైన విద్య. కానీ దాన్ని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్కి పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది. ప్రేమ స్వరూపులారా, మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే. ప్రేమ లేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియలే. కనుక మొట్టమొదట ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి. దేహంలో వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే. కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి. ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు. ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటుంది. ఒకటే, అదే భగవత్ చింతన. 15 నంబర్ల నుండి పస్తుండి వారికి మంచి భోజనం లభించినట్టు తీరైనటువంటి వారికి తిండి చూపించాలి. ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డిమినిటీ అవుతుంది. చెరువు బావులు నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు. ఈ విధమైనటువంటి అంటే ఏది దీనికి ఇంపార్టెంటో దాన్ని మనం చూసుకోవాలి. కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు. కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు. విద్యార్థులారా, మీరు విద్యార్థులు, విద్యను మీరు అర్థం చేయలేరు. కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి. ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి ఎందు ఒకే ప్రాణమే. కనుక మీరు మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి. అదే నీది మొట్టమొదటి దేహం. దాన్ని ఆధారంగా తీసుకొని మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని, ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీని చూస్తుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది. కానీ ఆత్మను అందరూ చూడవచ్చు. ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు. ఎలుకలు కూడాను తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపైన మనసు పెట్టుకుని పోతుంటుంది. దోమలు మొదలుకొని చీమలు మొదలుకోకు ఇది ఆత్మ విద్యనే నేర్చుకుంటుంటాయి. కానీ అవి భాషలతో చెప్పలేవు, ప్రవర్తనతో చూపుతుంది. నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు. కానీ ఇందులో మీరు నేర్చుకోవాలనేటువంటిది ఏమిటి? కఠినత్వమే నేర్చుకుంటున్నారు. ఆడిగా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది. కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి. ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు. కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఒక ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది. కనుక మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి. మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము. కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము. ప్రేమ లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు. నీవు నీ పక్కన వాడిని ప్రేమించు, ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించు. ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి. కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. కనుక మీరందరూ కూడాను అన్నతమ్ముల వలె, అక్కచెల్లెళ్ళ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెరగాలి.
కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటుంది. కానీ ఇది ఉండే ప్రయోజనం ఏది? బ్రదర్ అంటే ఎక్కడున్నాడు బ్రదర్? ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్. ఆ ఒక్క ప్రేమభావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు. కానీ ఇప్పుడు ఆ నవ్వును చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు. ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం. ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం. సహస్రశీష పురుష సహస్రాక్ష సహస్రపాద్. కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే. ఈ హస్తంలో చూస్తే 5 బ్రేళ్లు ఉన్నాయి, కానీ ఏ ఏ ఫింగర్ కు ఏదేది అవసరమో అదే దానికి అవసరము. 5 వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, 5 చేరి ఒక్కటే. ఒకనాడు 5 కూడా పొట్లాడకపోతే ఎవరు మనలో పెద్దవారు, ఎవరు మనలో మంచివారు చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు, నేను మీ అందరికంటే కూడా గొప్పవాడిని, నేను చాలా ప్రధానుని, లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు. తక్షణం ఈ రేడు నవ్విందట, అయ్యో బొట్టలు లేరు, నువ్వే పని చేస్తావు, నేనే లేకపోతే ఫలాని వారు వేరు, ఫలాని వారు వారు, ఫలాని వారు వారు అని నేను చెప్పుకోకుండా పోతే నీవే పని చేయలేవు అన్నాడు. ఇంట్లో పెద్దవాడిని అన్నాను. తర్వాత 3వ ఏడు చెప్పిందట, ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ 5 లోపల నేనే పెద్దవాడిని, ఇద్దరు ఒకవైపున ఇద్దరు ఒకవైపున వీటి మీ 4 కూడాను నా ADCదే, కాబట్టి నేనే గొప్ప అన్నాడు. అప్పుడు 4వ ఏడు చెప్పిందట, అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి, ఏ యొక్క వజ్రవారికి పుష్యరాగము చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు కాని ఇంకెవరికి పెట్టరు, నేనే మీ అందరికీ రాజు అన్నాడు. కట్ట ఎప్పటికీ చిచ్చుకుని వేరు చెప్పిందట, అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా, ఐఎమ్ లీడర్, కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు. 5 మంది చేస్తేనే 5 విధమైన గుణములు వస్తున్నాయి, 5 విధమైనటువంటి గుణములే మానవుని విలువలు. అప్పుడు ఈ 5 కూడా తల్ల ఉంచుకొని పోయినాయి. ఈ విధంగా విచారం చేస్తే అన్నిటికంటే గొప్పది ఏదిటంటే హృదయమే. మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు. కనుక ఎవరికి వారే గొప్ప. కనుక మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్పగా అనుకోండి, కాలం వ్యర్థం చేయకండి. కనుక అందరు కలిసి ఏకంగా ఉంటుండి, ఎవరే విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి. కనుక విద్యార్థులారా, మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు అంటూ ఉంటున్నాయి. ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అదంతా పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము. కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి. ఎవరు సాయిబాబా అంటే ఐ అంటాను, హూఇస్ వైస్ ఛాన్సలర్ అని చూపుతుంది ఈ వేలు. ప్రతి ఒకటి కూడా పాయింట్ అని చూపుతుంది. కనుక ఈ పాయింట్ పైన ఉండేటువంటి దాంట్లో మొట్టమొదటి ఎవరు ఆత్మ, అందరి ఎందుకు ఉన్నట్టు ఆత్మనే, అది ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఆధ్యాత్మికంగా మీరు పైకి పోలక్కర్లేదు. మనం ఆధ్యాత్మికం అనగా కేవలం మన ఎందుకు ఉండేటువంటి తత్వమే. కానీ నిన్ను చూసుకుని అహంకార పడుతున్నావు, ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము, మనం అందరూ ఒక్కటే అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది. ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి. ఈ యూనిటీ ఉన్నప్పుడే మనం ప్యూరిటీ వస్తుంది. ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది. ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు. కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి. వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము, కలిసిమెలిసి మెలుగుదాము, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము. ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి చదవాలి. నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది. కనుక అందరూ ఏకం కావాలి, అప్పుడే ఆనందం బయలుదేరుతుంది. ప్రేమస్వరూపులారా, మీరు నేర్చుకోవలసినటువంటిది ఒక్కటే ఒకటి, ప్రేమను పెంచుకోండి. ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాడి దగ్గర ఉన్నది. అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది. నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు. కనుక నాకు వారందరూ ఒకటే. మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి. కానీ
పూజలు పూజలు పూజలు అనుకుంటారు. నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో, అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు. ఆర్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్, ఇదే ముందు నేర్చుకోవాల్సింది. మీరు ప్రేమ స్వరూపులారా, చదివే చదువుతున్నారు కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి, అప్పుడే ఇక అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది. నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు నవగ్రహాలను, ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది. చూడు ఎన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది. కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు. కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్, అదే మన గులాబీ పుష్పము. కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది. కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి. ఇదే 9 రత్నాలు. ఈ 9 చేతిని ఒక రింగ్ అయిపోయింది. ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి. కనుకనే ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు. కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము సంపాదించాలి. అతి ఏకత్వం ఉండేటువంటి యొక్క చదువును చదవండి. ప్రేమ స్వరూపులారా, ఇప్పటికే కాలం అతీతమైపోయింది. కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మీరు హృదయంలో ప్రింట్ చేసుకోండి. అప్పుడే మీరు మాకు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు. ప్రేమ స్వరూపులారా, అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు. మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలంలో గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి. మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో తల్లిదండ్రులు. కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి, అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది. భజన చేస్తారా? ప్రేమముదిత మనసు కామ రామ రామ కామ రామ రామ కామ రామ రామ శ్రీ రామ రామ రామ.

Shri Rama Rama Rama. Yeah, I'm alive.

2005 ఆగస్టు 17న సాయి కుల్వంత సభామంటపంలో విద్యావేత్తల అంతర్జాతీయ సమ్మేళనంలో అనుగ్రహించిన స్వామి ప్రసంగాన్ని మీరు విన్నారు. ఈ ప్రసంగంలో భగవాన్ బాబావారు మస్తకములు పరిశుద్ధముగా లేనప్పుడు పుస్తకములు ఎన్ని చదివినా ప్రయోజనం లేదని, చదివిన గ్రంథములో ఉన్న విషయాలను గంధముగా మార్చుకుని హృదయానికి చేర్చుకోవాలని హితవు పలికారు.

మనము ఈ జగత్తును పరిశీలించినప్పుడు మన నిత్యానుభవము ఒకటి, సత్యానుభవము మరొకటిగా ఉంటున్నది. ఈ నిత్యానుభవమునకు సత్యానుభవము ఆధారమై ఉన్నది. ఆధారమైన సత్యానుభవము చేతనే ఆధేయమైన రూపాన్ని మనము నిత్యానుభవముగా దర్శించగలుగుతున్నాము. ఇది అన్నింటికీ ఆధారమైన పరమాణు శక్తి. దీనినే అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. ఇది అణువుగా ఉండి మహత్తరమైన శక్తిగా రూపొందుతూ వస్తుంది. ఇంకా మిగిలిన ఈ నిత్యానుభవములన్నీ కూడాను సత్యానుభవమునకు రూపాంతరములే తప్ప అన్యములు కానేరవు. ఈ పరమాణువుల యొక్క శక్తి తరిగిపోవుటకుగాని పెరిగిపోవుటకుగాని ఆధారమైన మూలాధార శక్తి ఒకటి ఉంది. అదే సత్యానుభవము. సత్యానుభవ శక్తి ఒక్కటేగాని రెండు కాదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. చించోలి రాణి వలె షిరిడి బాబాను ప్రత్యక్షంగా దర్శించిన భక్తులలో శ్రీ ఎంఎస్ దీక్షిత్ ఒకరు. వీరి పెద్ద తండ్రి శ్రీ హెచ్ఎస్ దీక్షిత్ గారి పేరు ఉచ్చరిస్తే చాలు షిరిడీబాబా భక్తులంతా చేతులు జోడించి నిలబడతారు. వీరు ప్రసిద్ధ న్యాయశాస్త్ర నిపుణులు. అదీకాక షిరిడీ అవతార కాలంలోనే శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. వీరిని అప్పటి షిరిడి భక్తులు ఎంతో గౌరవంగా కాకాసాహెబ్ అని పిలిచేవారు. షిరిడీబాబా మాత్రం ఎంతో ప్రేమగా కాకా అని పిలిచేవారు. వీరు షిరిడీనాథుని పరమ భక్తులలో ఒకరు. పెదతండ్రి గారినే దైవంగా భావించి గౌరవించిన శ్రీ ఎంఎస్ దీక్షిత్ వారు ఆరాధించిన షిరిడి సాయిబాబాను భక్తితో పూజించి ఆరాధించేవారనటంలో ఆశ్చర్యమే ఉంటుంది. 1909 ఎంఎస్ దీక్షిత్ గారు తమ పెదతండ్రితో పాటు షిరిడి వెళ్లి బాబాను ప్రత్యక్షంగా దర్శించి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చాలా కాలంగా బాధిస్తున్న వీరి పార్శ్వపు నొప్పి షిరిడి సాయి ఒక్క దెబ్బతో మాయం చేశారు. వీరు షిరిడి ప్రథమ దర్శనానికి స్వర్ణోత్సవం అన్నట్టు 1959 అనగా షిరిడి బాబా సమాధి పొందిన 41 సంవత్సరాల అనంతరం ఆ అవతారపు పునర్జన్మయైన స్వామి వీరిని మరువక తిరిగి తమ వద్దకు ఆకర్షించుకున్న వైనం ఎలా వర్ణిస్తాం? మ్యాంగ్లూర్లో నివసిస్తున్న శ్రీ ఎంఎస్ దీక్షిత్ ఒకప్పుడు గురుచరిత్ర పారాయణం చేస్తూ వచ్చారు. అది సప్తాహ పారాయణం. ఆ రోజుల పారాయణం ముగిసింది. మర్నాడు పారాయణ ముగించాల్సిన దినం. కాని సప్తాహం పూర్తయ్యే వరకు కూడా ఓపిక పట్టలేనట్టు 6 నాటి రాత్రే దీక్షిత్ గారి స్వప్నంలో ఆ పరమాత్ముడు దర్శనమొసగాడు. అయితే ఇక్కడ ఆ భగవంతుని చిలిపితనమేమిటో చూద్దాం. భక్తులకు ముందు తాను నడుస్తూ భక్తులు తన వెనక రావటానికి మారుగా ఆ దయానిధి దీక్షిత్ గారి స్వప్నంలో మాత్రం అతన్ని వెన్నంటి నడవసాగారు. ఇరువైపులా దట్టమైన చెట్లు. ఆ చెట్ల నడుమ ఒక తిన్నని బాట. దీక్షిత్ గారు ఆ బాటలోనే నడుస్తున్నారు. ఆ విధంగా తను నడక సాగిస్తున్నప్పుడు ఎవరో తనను వెన్నాడి వస్తున్నట్టు ఒక భావం కలిగింది. వెనక్కి తిరిగి చూశారు. దుబ్బుగా పెరిగిన కేశభారంతో ఎర్రటి అంగీ ధరించి ఒక దివ్య సుందర పురుషుడు వెనకాలే నిలబడి ఉన్నాడు. ఆహా, ఆ మహామాయను వర్ణింపతరమా! పర్యావసానం, ఈ దివ్య పురుషుడెవరో దీక్షిత్ తెలుసుకోలేకపోయారు. నీవెవరు? ఎందుకు నన్ను వెంటాడుతున్నావు అని ఆ దివ్య పురుషుణ్ణి ప్రశ్నించారు దీక్షిత్. ఆ వ్యక్తి బదులు చెప్పలేదు. దీక్షిత్ నడక సాగించారు. ఆ వ్యక్తి మళ్లీ తనను వెంటాడి వస్తున్నట్టు గ్రహించారు. తనను వెన్నంటి వస్తున్న ఆ వ్యక్తి అతి వేగంగా కలుసుకొనడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా గ్రహించగలిగారు శ్రీ దీక్షిత్. తనకు సమీపంగా వచ్చి ఆ వ్యక్తి తన తలను తట్టినట్టు కూడా అనుభవం కలిగింది. చూడగా తన తల నిండా విభూతి వర్షం. దీక్షిత్ కల కరిగిపోయింది. తమ పూర్వ శరీరానికి మాత్రమే విభూతి అభిషేకం చేసే స్వామి ఈనాడు ఆ పూర్వ శరీరపు అపురూప భక్తునికి విభూతి వృష్టి కురిపించారు. సత్యసాయి కీర్తి ప్రతిష్టలు ప్రబలంగా వ్యాపించి ఉన్న ఆ 1959 కూడా మన దీక్షిత్ గారు వారిని గురించి విననేలేదు. అందువల్ల ఈ స్వప్నం ఆయన మనస్సులో అంత దృఢంగా నాటుకున్నప్పటికీ దాని అంతరార్థాన్ని మాత్రం ఆయన అవగాహన చేసుకోలేకపోయారు. కొన్ని మాసాలు గడిచాక శ్రీ దీక్షిత్ తన ఆరాధ్య దైవమైన షిరిడీపతి పునర్జన్మమెత్తినట్టు వినటం జరిగింది. అయినా ఎందువల్లనో వారికి నమ్మకం కూడా కలగట్లేదు. అయితేనేం, వీరి కోసమని ప్రేమ పన్నాగాన్ని పన్నిన స్వామి తన ప్రేమ పాశమును అతనిపై మరింత బిగించారు. ఒకమారు దీక్షిత్ ఒకచోటకు వెళ్లటం తటస్థించింది. అక్కడ కూడా పర్తి అవతారం గురించే ప్రస్తావన ప్రారంభమైంది. సాయి భక్తులనేకుల స్వానుభవాలు ఇక్కడ వివరించదగినవే. ఆరంభంలో కొత్తగా సాయి భక్తులైన వారు ఎక్కడికి వెళ్లినప్పటికీ వారు స్వామి మహిమలను గురించిన వార్తలనే వినడం జరుగుతుంది. ఇది మొదటి మెట్టు. తత్ఫలితంగా విశ్వాసము, భక్తి స్వామిపై కొంత ఏర్పడటం జరుగుతుంది.
అలా జరిగినప్పుడు వారి భక్తి శ్రద్ధలను పరీక్షించేందుకేమో అన్నట్టు ఎన్నో శోధనలకు గురి అవ్వడం తటస్థిస్తుంది. మొదట్లో స్వామి కీర్తి ప్రతిభలను గురించి ఎంత తరచుగా వినడం జరుగుతుందో అంతకంత విరుద్ధంగా వారిని గురించిన అపవాదులు, దుష్ప్రచారాలు, కళంకిత సంఘటనలు వినాల్సి వస్తుంది. ఇది రెండో మెట్టు. ఇదే వారికి శోధన. ఇలాంటివన్నీ కల్పించి భక్తుల మనస్సులలో ఒక పెద్ద కలవరమే రేకిస్తారు స్వామి. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఒక పందిరి వేసేటప్పుడు వాటి కాళ్లను బాగా నాటామో లేదోనని ఆడించి ఆడించి చూసినట్టు స్వామి కూడా మనలో ఏర్పడిన భక్తి విశ్వాసాల పునాది గట్టిగా ఉందో లేదో అని పరీక్షలకు గురిచేస్తుంటారేమో. లేక పెద్ద కర్మమూటను భరిస్తున్న వారికి దైవము తన కారుణ్య కటాక్షాలతో తనకు తాను వ్యక్తమై అదే సమయంలో వారు ధర్మనీతిని చేపట్టి తనకు ఒకే మాట ఏకాఏకిని శరణాగతులు కాకుండా ఈ రీతిన కాచి వడబోసి ఎన్నో పరీక్షలకు గురిచేసి భక్తి శ్రద్ధలను బలపరిచి తద్వారా కొంతవరకు వారి కర్మఫలాన్ని నివృత్తి చేసి అటుపైని తన సన్నిధిని చేర్చుకుంటారని కూడా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చేమో.

పర్తి అవతారంను గురించి తెలుసుకోవడమే కాకుండా వారి చిత్రపటం కూడా చూసిన తర్వాత శ్రీ దీక్షిత్ హృదయ కవాటాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆ చిత్రపటంలో కనిపించిన వ్యక్తి తాను స్వప్నంలో చూసిన వ్యక్తే. వీరే తనకు కలలో విభూతి వృష్టి కురిపించిన దివ్య పురుషుడు, సందేహం లేదు. షిరిడీ బాబా ఆనాడు కాకాతో నేను 8 సంవత్సరాల బాలునిగా తిరిగి రాగలనని చెప్పిన మాటలు శ్రీ దీక్షిత్ తలపునకు వచ్చాయి. పుట్టపర్తి వెళ్లి రావాలని నిశ్చయించుకుని ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అది శివరాత్రి సమయం. ఆ పుట్టపర్తిలో జనం కిక్కిరిసి ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనసమూహం. తన చుట్టూ అంతటి జనసముద్రం ఉన్నప్పటికీ ఆనాడు తాను స్వప్నంలో చూసిన బాట సాక్షాత్తు ప్రశాంతి నిలయంలోదే అని వెంటనే గ్రహించారు దీక్షిత్. స్వామి దర్శనం లభించింది. కించిత్తైనా సందేహం లేదు. బాబా మరెవరో కాదు, తన కరలో కనపడిన వ్యక్తే అని దృఢమైంది. అయినా కొంత సందేహం లోలోన పీడిస్తూనే ఉంది. వీరు నిజంగా మన షిరిడీ బాబాయేనా? ఆహా, ఆ షిరిడీనాథుడు ముదకపట్టలు ధరించి ఒక బీద ఫకీరువలే ఉండేవారు కదా. తలకు గుడ్డ కట్టుకుని ఒక ప్రత్యేకతను కలిగి దైవీకమైన తేజస్సుతో సాధు పొంగవుల్ని పోలిన ఆయన ఆకారమిక్కడ దుబ్బుగా జుత్తు బుట్టా ఆకారాన్ని పెంచుకుని సిల్కు బట్టలు ధరించి ఏదో ఒక సినిమా స్టార్లాగా ఆడంబరాకారం గల వీరెక్కడా? వీరిద్దరూ ఒకటెలా అవుతారు? వీరికి షిరిడీ బాబాకి పోలిక పట్టటానికి ఏ ఆస్కారం కనిపించట్లేదే అని దీక్షిత్ గారు దీర్ఘాలోచనలో నిమగ్నమయ్యారు. షిరిడీ బాబా విగ్రహానికి స్వామి చెక్కతో చేయబడిన ఒక ఖాళీ కుంభాన్ని తీసుకుని అందునుండి విభూతిని కుంభవృష్టి కురిపించి అభిషేకం చేయటం కళ్లారా చూశారు దీక్షిత్. తదనంతరం స్వామి ఉపన్యాసం కూడా అతి శ్రద్ధగా విన్నారు. అది విన్న శ్రీ దీక్షిత్ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. సందేహాత్మకుడైన తనను స్వామి ఉపన్యాసం బల్లాలతో పొడిచినట్టుగా ఉంది. ఆనాడు స్వామి ఏం చెప్పారో రండి, మనం కూడా విందాం. ఇచ్చట సమావేశమైన వారిలో కొంతమందికి ఈ సిల్కు బట్టలలో మెరిసే సినిమా స్టార్ లాంటి స్వామి షిరిడీ బాబా కాగలరా అని సందేహం. ఒకరి బాహ్యరూపమును మాత్రమే చూసి వారి ఆంతర్యాన్ని కనిపెట్టడం ఎవరికైనా ఎలా సాధ్యం? ఉదాహరణకు 2 తీపి భక్షణాలను ఉపమానాలుగా తీసుకుందాం. 2 ఒకే పిండి, చక్కెర, నెయ్యి ఉపయోగించి చేసినవి. ఒకటి మాత్రం రంగు వేయకుండా యథాతథంగా గుండ్రని ఆకారంతో చేయబడింది. మరొకటి రంగు వేయబడి ఘనచతురాకారంలో ముక్కలుగా కోయబడింది. రంగులేని గుండ్రభక్షణాన్ని తిన్నవాడు రంగు వేయబడి ఘనచతురాకారంలో ఉన్న ముక్కని తిన్నవాని చూసి, ఆ రంగు వేరు, ఆ ఆకారం వేరు, నేను తిన్నది అతను తిన్నది ఒకలా ఎలా అవుతుంది అని సందేహం వెలిపుచ్చితే ఏం సమాధానం చెప్తాము? రంగు ఆకారము వేరైనా అవి రెండూ తీపి పదార్థాలే. ఒకే పిండి, నెయ్యి, చక్కెరతో చేయబడినవి అని తెలియజెప్పాల్సి వస్తుంది వాళ్లకి. పైకి వేరనిపించిన ఆంతర్యమున అవి రెండూ ఒకటే కదా. అందుకనే నా దగ్గరకు వచ్చి మీ స్వానుభవాల ద్వారా నేను షిరిడీపతి ఒక్కరమే అన్న సత్యాన్ని గుర్తించండి. అనుభవంతో రుచి చూసి సత్యాన్ని గుర్తించక కేవలం మనకున్న బుద్ధిని వినియోగించి బాహ్యాకారాన్ని మాత్రమే పరిశీలించి నిర్ణయాలు చేసుకుంటే అసలు సత్యం బోధపడదు. రెండింటినీ రుచి చూసి అవి రెండూ తీపివే, ఆకారం వేరుగాని రుచి ఒక్కటే అన్నది అనుభవం మీద కానీ తెలియదు అన్నారు స్వామి. దీక్షిత్ కు సందేహ నివారణైంది. స్వామిని చూడాలని, మాట్లాడాలని తపన ప్రారంభమైంది. కాని అట్టి అవకాశం ఆ సమయంలో ఆయనకి పాపం చిక్కలేదు. 3 నెలలు గడిచిన తర్వాత మరొకసారి పుట్టపర్తి దీక్షిత్ని ఆకర్షించింది. ఆ మాట ఆయనకు స్వామితో ప్రత్యేక స్పర్శన దర్శన సంభాషణాలు కూడా అవకాశం లభించింది. ఆయన దగ్గర ఉన్న పెత్తండ్రి ఫోటోను స్వామి పైకి లాగి మేరే కాకా, అచ్చా అని కాకానుద్దేశించి పలికిన వాక్కులు సాక్షాత్తు ఆ షిరిడీ సాయి వాక్యములుగానే ధ్వనించాయి దీక్షిత్ గారికి. ఆనంద పారవస్యంతో పరవళ్లు తొక్కింది దీక్షిత్ గారి హృదయం. ఈయన నీ పెద్ద తండ్రి. వీరు నేను 8 సంవత్సరాల బాలునిగా తిరిగి వస్తాను అని నేను చెప్పినట్లు తెలిపినది సరికాదు. 8 సంవత్సరముల అనంతరం తిరిగి బాలునిగా వస్తాను అని నేను చెప్పినదే వాస్తవం. అతను పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. షిరిడీలో 1918 సంవత్సరంలో మహాసమాధి పొంది 8 సంవత్సరాల తదుపరి
1926 సంవత్సరంలో పుట్టపర్తిలో జన్మించాను. అది వారు పొరపాటున నేను మరొక అవతారం ఎత్తేటప్పుడే ఏకాఏకిని 8 సంవత్సరాల బాలునిగా ఉద్భవిస్తానని ఊహించుకున్నారు. స్వామి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుండగా సందేహమనే అంధకారపు మబ్బులు విడినట్టు వీడిపోయి జ్ఞానభాస్కరుని తేజస్సు దీక్షిత మనస్సును ప్రకాశవంతం చేసింది. ఇంకా సందేహమా అన్నారు స్వామి. ఇప్పటి వరకు సంశయాలతో అప్పుడప్పుడు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉండే దీక్షిత్ గారి హృదయ కవాటాలు ఇప్పుడు పూర్తిగా విశాలంగా తెరుచుకున్నాయి. దీనికి ప్రతిఫలమా అన్నట్టు తలుపులు మూసి తెరిచే ద్వారపాలకుని ఉద్యోగమే అనుగ్రహించారు స్వామి వారికి. షిరిడీబాబాని పూర్వం దీక్షిత్ గారు తనకు వారి దగ్గర ద్వారపాలకునిగా ఉండేట్టు అనుగ్రహించమని ఒకప్పుడు కోరారట. ఆనాడు కలిగని అనుగ్రహం ఈనాడు శ్రీ పర్తినాథుడు దీక్షిత్కి వైట్ఫీల్డ్లో బృందావన్లో తన నివాసానికి యాజమాన్యం వహించే పర్యవేక్షణాధికారిగా నియమించి అనుగ్రహం చూపించారు. స్వామి కారు వచ్చి వెళ్లినప్పుడల్లా శ్రీ దీక్షిత్ తానే స్వయంగా గేటు తలుపులు తెరిచి మూస్తూ ఉండేవారు. వైట్ఫీల్డ్లో షిరిడీబాబాకు పర్తిబాబాకు మధ్య ఆవగింజంత కూడా భేదం లేదని ప్రప్రథమంగా అనుభవపూర్వకంగా గ్రహించిన వారు శ్రీ దీక్షిత్ గారే. ఇద్దరు బాబాల సాన్నిధ్యాన్ని పొంది అణువణువున అనుభవించిన శ్రీ దీక్షిత్ గారి అద్భుత అనుభూతులు మనకు నిజంగా సత్యప్రమాణాలే.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

శాంత స్వరూపుడు, సులభ ప్రసన్నుడు భగవాన్ బాబావారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలకు సాయిరాం. నిత్య కార్యక్రమాలలో భగవానుని తలుచుకోవాలంటే దైవప్రీతి కలిగి ఉండాలి. అవే కార్యక్రమాలు స్వయాన భగవంతునితో కలిసి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. బాల్యం అంతా స్వామితో గడిపి అనుక్షణం స్వామి పనిలో నిమగ్నమయ్యి అపార అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు స్వర్ణలతగారి కుటుంబ సభ్యులు. ఈనాటి అంతరంగ తరంగాలు, ఆనందలహర్లు పరిచయ కార్యక్రమంలో వారి అనుభవాల రెండో భాగాన్ని అందిస్తున్నాము. విని ఆనందించండి.

మొట్టమొదట మన పుట్టపర్తిలో క్యాంటీన్ అనేది లేదు. కానీ సూరయ్య గారని మన ఆయన అసిస్టెంట్ రేంజర్ గా చేసి రిటైర్డ్ అయిపోయి స్వామి దగ్గరకు వచ్చి ఉండిపోయారు. ఆయన అస్కల్త బ్రహ్మచారి అని చెప్పేవారు. ఆయనే బావి దగ్గర స్నానం చేసి సూర్యనారాయణమూర్తి దండం పెట్టేసుకుని పొయ్యి వెలిగించేవారు. గ్యాస్ స్టవ్లు ఏం లేవు కదండి అప్పుడు, మామూలుగా కట్టెపుల్లలు పెట్టేసి మామూలుగా వెలిగించి చేసేవారు అనమాట. చేసినప్పుడు స్వామి దగ్గరే ఉండేవారు, అక్కడే అక్కడ మొట్టమొదట వేశారు. అప్పుడు కాఫీలు టిఫిన్లు ఏం లేదు, డైరెక్ట్ భోజనం వంట చేసేవారు అనమాట స్వామికి. అమ్మ ఏం చేసేవారంటే ఇంట్లో ఏ ఊర్లో ఉన్నా సరే కిచెన్ గార్డెన్ వేసేవారు. పెద్ద పెద్ద గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, దోసకాయలు ఇవన్నీ పండుతా ఉంటే బస్తాల్లో ఎత్తి డిక్కీలో పెట్టిచ్చేసేవారు. అవన్నీ ఫుల్ అయిపోతూనే ఇక్కడ తీసుకు. స్వామి ఏం చేసేవారు ఇక్కడ సూరయ్య గారితో, సూరయ్య ఇవాళ పప్పు ఉడికించండి సాంబార్కి, కూర మొక్కలు వస్తున్నాయి మనకి అనేవారంట. నెల్లూరు నుంచి చిత్తూరు నుంచి వస్తుంటే స్వామి ఆ డిక్కి నిండా వేసుకొని వచ్చేసేవారు. అప్పుడు చిన్న పిల్లలు, వేద పాఠశాల పిల్లలు నెత్తి మీద ఒక్కొక్కటి పెట్టుకుని వాడు పక్కన మేం నడుచుకుంటా ఆ గుమ్మడికాయని సగం దూరం పడుతూ కెట్టాలే మెల్లగా కిచెన్కి చేసేవాడు. ఎక్కడ ఉండేదంటే కిచెన్ మనకి ఇప్పుడు నిత్యానందాన దగ్గర దగ్గర ఇంచు ఉండేది, జెంట్స్ క్యాంటీన్ దగ్గర ఉండేది ఆ క్యాంటీన్, చిన్న రూమ్ అనమాట. అక్కడ తీసుకొస్తే అన్ని ఒక చోట పెట్టేసేవాళ్ళం, ఒక గోని పట్ట వేసేసి పడుకోబెట్టేసినట్టుగా. అమ్మ అప్పుడు కత్తిపెట్లు చాకులు అన్ని ఎక్కువ ఏం లేవు, ఒక కత్తిపెట్టు ఉంటే అమ్మ గబగబా కోసేసేవారు ఆ ముక్కలన్నీ. కోసేసిన తర్వాత వెంటనే స్వామి పక్కనే ఉండేవారు బాబు. ఎక్కడా మనకి ఏ మాత్రం స్వామి లేరు అనుకోవడానికి లేదు, క్షణక్షణం అనుక్షణం మనతోనే ఉండి ఏంటి ఏం చేస్తున్నారని. అన్ని గుమ్మడికాయలు అన్ని కోసేసిన తర్వాత అన్ని అందరూ వేసేసేయండి అని సాంబార్ వేసేవారు. సాంబార్ ఉడికి ఉడకటం ఆలస్యం, మా అందరికి పళ్ళాలు పెట్టి చేసేవారు స్వామి. ఒక పక్క వేద పాఠశాల పిల్లలు, ఇటు పక్క అంతా మేము ఉండేవాళ్ళం. ఏం పెట్టేవారో ఏం తినేవాళ్ళం అంతా స్వామికే తెలియాలన్నమాట. అందరూ ఆ సూరయ్య గారు చేసేవారు వంట అయిపోయేది అనమాట. సరే బర్త్డే అప్పుడు స్వామి ఏం చేసేవారు, లడ్డూలు పంచి పెట్టేవారు. సూరయ్య గారు మనకి ఈ లడ్డు ప్రహసనం చాలా బాగుండేది. అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి ఆ ఉపవాసంతో పాటు చేస్తూ ఉండేవాళ్ళు. సారీ చేస్తూ ఉంటే నాకు ఇచ్చి పంపించేవారు స్వామి దగ్గరికి. సూరయ్య గారు అమ్మ ఈ లడ్డు స్వామికి చూపించి ఎలా ఉందో చూడమనమ్మ అనేవారు. నేను అక్కడి నుంచి క్యాంటీన్ దగ్గర నుంచి మన మందిరం దగ్గర తీసుకొస్తే స్వామి మేడ మీద నిలబడేవారు. ఏంటంట ఇది తీసుకొచ్చారు అనేవారు. స్వామి ఇది సైజ్ అంట చూడండి స్వామి అంటే అట్లానే బంగారు సరే అట్లానే చేయండి అనేవారు. మళ్ళా వెంటనే నేను ఇటు తిరిగి కొంచెం నడిచేటప్పటికి నా వెనకాలే ఉండేవారు. పాపం మరి చిన్నదైపోయింది కదా లడ్డు సైజు, ఇంకొంచెం పెద్దదైతే బాగుంటుంది అని చెప్పేసి అట్లాగే చెప్దాం అని సూరయ్య గారి దగ్గరికి వచ్చేవారు. వచ్చి ఆయన చెప్పేవారు నా దగ్గర ఏంటంటే జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేనే ఇట్లా పట్టుకోని ఉండేదాన్ని. నేనైతే తిననేనా నమ్మకం అన్నేవారు అనమాట. పాప నువ్వైతే తినవరా తల్లి, ఇవన్నీ అలాగే ఉంటాయి, కరెక్ట్గా అడిగినప్పుడు ఇచ్చేయమనేవారు. అయిన తర్వాత మొత్తం లడ్డూలు ఒకే సైజులో ఇంత పెద్ద చేయించేవారు. అమ్మ చిన్నది పెడితే పాప చిన్నది కొంచెం తినాలి కదా తినేవాళ్ళు స్వామి ప్రసాదం అనేవారు, చేయమనేవారు. నేను ఆ తాటాకు చేపలుంటే వాటి వరుసగా పెట్టేదాన్ని, ఒక్కొక్క వరుసకి ఎన్ని వచ్చినాయి అని స్వామి చూసేవారు నా వెనక నిలబడి. ఎన్ని వచ్చినాయి లైట్ అట్లా ఎన్ని లైన్లు పెడితే అన్ని లైన్ చేప నిండా పేర్చి పెట్టేదాన్ని అన్నిటిని స్వామి అవన్నీ చూసుకుని దాని మీద ఒక దుప్పట్లాడి కప్పించేసి అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు అనమాట. మందిరంలో ఎలాగంటే స్వామి పూజ చేయడానికి శేషగిరిరావు గారు ఉండేవారు. ఆయన ఎంత చక్కగా పూజలు చేసుకునేవారు, ఏకాంతంగా ఉండేవారు. మేము బాగా చిన్నపిల్లలు, ఎక్కడైనా సరే ఎక్కడ శబ్దం అయిందంటే ఆయన హుషాన్ని అరిచేవారు. ఆయన అరుపులకి మేము పరిగెట్టుకుని లోపల నుంచి బయటకు ఇచ్చేవాడు అనమాట. బయట అన్ని పూలు ఉండి కొయ్యకుండా ఏం చేసేవాళ్ళం అంటే కింద పడ్డ పువ్వు తర్వాత కింద వేలాడిపోతూ ఉండే పూలు తీసుకెళ్లి మందిరంలో ఉన్న పెద్ద పళ్ళెం ఉండే ఇత్తడి పళ్ళెంలో వేసేసేవాళ్ళం. అక్కడ ఎవరిని డబ్బులు గిబ్బులు పోగొట్టుకుంటే కూడా ఆ డబ్బులు కూడా కొంచెం అవన్నీ తీసి వేసేసేవాళ్ళు. ఆయన ఏం చేసేవారంటే వెంటనే మమ్మల్ని రానిచ్చేవాడు, మందిరం దగ్గరికి రానిచ్చేవారు కాదు. స్వామి ఏమో రమ్మనేవారు, ఈయనైతే ఏం చేసేవారంటే హుష్ అనేది అక్కడి నుంచి గంతులు వేసుకుంటూ వచ్చేవారంట. అందరు అనేవాళ్ళు ఈయన హనుమంతుడు ఆయన వచ్చేస్తున్నారు స్వామి దగ్గర నుంచి, వద్దు ఆయన దగ్గరికి ఎవరు ఎడబాకండి, ఆయన కోపం ఎక్కువ, ఆయన ఎవరు డిస్టర్బ్ చేయబాకండి, ఆయన పాటకు ఆయన ఒక్కరినే ఉండదని ఏంటి అనేవారు అనమాట. మళ్ళీ మా అందరికి ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు, తీర్థం ఇచ్చేవారు, అన్ని చేసేవారు. స్వామి నాన్నగారిని 51లో 53లో కాశ్మీర్ పంపించినప్పుడు కాశ్మీర్లో
నాన్నగారు వెజిటబుల్ ఎప్పుడు వెజిటబుల్ తింటారు, అట్లాంటప్పుడు రసం తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరు రసం చేయరంట. అప్పుడు ఒక కుక్కు ఏం చేస్తారంటే యాపిల్స్ ని, స్వామి చెప్పిన మాటలండి ఇవన్నీ ఇంటర్వ్యూలో, చిన్న చిన్న యాపిల్స్ అన్ని కూడా క్రష్ చేసి రసం పెట్టి నాన్నగారికి ఇచ్చారంట. ఎంత బాగా స్వామి నాన్నగారి ఫుడ్ కూడా ఆలోచించుకుని 6 నెలలు ఉన్నారు అక్కడ. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, అట్లనే ఏమి హెల్త్ కూడా పాడవకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చారు అని నాన్నగారు చెప్పారు. 1953లో నాన్నగారికి మళ్లీ ప్రమోషన్ ఇచ్చి డివిజనల్ ఇంజనీర్ గా శ్రీశైలం ఘాట్ రోడ్ వేయడానికి పెట్టారు. ఇది కూడా స్వామి మెరకలే. అప్పుడు నాన్నగారు స్వామిని బ్లెస్ చేసుకుని బ్లెసింగ్స్ తీసుకుని వచ్చి 1953లోనే అక్కడ, అంటే శ్రీశైలం ఘాట్ వేసినప్పుడు కింద కొండల కింద మాకు కాటేజెస్ లాగా ఇచ్చారు. అదేంటే రెల్లు గడ్డితో ఇల్లు, పైన అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఆ రెల్లులో పాములు చుట్టుకోని ఉండేవి. ఒక్కొక్క టైంలో పెద్ద పెద్ద మండ్రగప్పలు తేళ్లు టపటపా పడుతూ ఉండేవి అనమాట. అంతా మీ కింద పడుకునేవాళ్ళం చిన్నపిల్లలవి. అయినా వాటి చూసి మామూలుగా వెళ్ళిపోయి అవి వాటి పాటికి వెళ్ళిపోయి మా పాటికి మేము ఉండేవాళ్ళం. నాన్నగారు వేసిన ఘాట్ రోడ్ గురించి స్వామి చెప్తారు, ఎందుకంటే నాన్నగారు ఒక ఆనెస్ట్ గా ఉన్నారు. ఈ ఆనెస్టీ అనేది స్వామి ఎంత దగ్గరగా తీసుకుంటారంటే ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది శ్రీశైలం ఘాట్ రోడ్డు 32 మైళ్ళు అనమాట, అంటే అప్పుడు మైలేజ్ చెప్తున్నాను. 32 మైళ్లలో ఎక్కువ ఎయిర్పిన్ బెండ్స్ లేకుండా జనం ఆ బస్సులో ఉన్నప్పుడు వామిటింగ్స్ అవ్వకుండా ఉండటానికి అతి తక్కువగా ఉండేటటువంటి కార్స్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. అంతవరకు కూడా ఆ ఘాట్ రోడ్లో ఎవరు కూడా ఈ సన్యాసులు అంటాం లింగాయత్స్ ఉంటారు, వాళ్లు స్వామికి పూజ చేసుకుని నడుచుకుంటే వస్తే నాన్నగారి దగ్గరకు వచ్చి స్వామి అయ్యా మేము చేశాము ఎంత తొందరగా వచ్చేస్తున్నామో ఈ రోడ్డు మీద అనేవారు. ఒక 3 గుహలు చిరుతపుల్లి గుహలు క్లోజ్ చేసేశారు, 2 చీటాస్ బయటకు వచ్చేసినాయి, ఒకటి రాలేదని నాన్నగారు బాధపడ్డారు, స్వామి బ్లెస్ చేశారనమాట. అప్పుడు కూడా ఈ రకంగా చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ కి నాన్నగారు ఈ కన్స్ట్రక్ట్ చేయడానికి వాటి 20 లాక్స్ అబౌ ఇచ్చేస్తే 2.5 లాక్స్ మిగిల్చి గవర్నమెంట్ కి ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చిన దానికి అప్పుడున్న సీఎం వాళ్ళు ఏం చెప్పారంటే నాన్నగారికి మళ్లీ ప్రమోషన్ ఇస్తున్నాము దీని మీద అని అన్నారు. కానీ వాళ్లు ఇవ్వలేదు, మర్చిపోయారు. కానీ స్వామి దానికి గుర్తుగా పెట్టుకుని ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకి, అదంతా పైన తాటాకులేసింది. ఆ స్పీచ్ ఇస్తూ స్వామి చెప్పారు, మా ఇంజనీర్ అయ్యని ఆనెస్ట్ ఇంజనీర్ అయ్యని గవర్నమెంట్ మోసం చేసింది, కానీ నేనున్నాను కదా నేను మాత్రం చెప్తున్నా, ఆయన ఎప్పటికీ ఆనెస్ట్ ఇంజనీర్ కాబట్టి ఇప్పటి నుంచి ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫ్ హైవేస్ అని ఆ స్పీచ్ ఇచ్చి అందరిలో కూడా చెప్పారనమాట నాన్నగారికి. ఈ ఇది చేసిన తర్వాత మళ్లీ నాన్నగారికి అనేకమైనటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ఆ ట్రాన్స్ఫర్స్ లో వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ చిత్తూరు వేశారు. చిత్తూరు వేసినప్పుడు నాన్నగారికి మళ్లీ ప్రమోషన్ ఇస్తున్నాము దీని మీద అని అన్నారు. కానీ వాళ్లు ఇవ్వలేదు, మర్చిపోయారు. కానీ స్వామి దానికి గుర్తుగా పెట్టుకుని ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇంకా ఓపెన్ అవ్వలేదు.

ఆ ట్రాన్స్ఫర్స్ లో వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ చిత్తూరు వేశారు. చిత్తూరు వేసినప్పుడు నాన్నగారు మళ్లీ తిరుపతి ఘాట్ రోడ్ కి, అది బ్రిటిషర్ ఒక ఆయన దానికి ప్లాన్ వేశారట. అందులో హెయిర్పిన్ బెండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఏంటంటే 16 మైల్స్, శ్రీశైలం ఘాట్ రోడ్ 32 మైల్స్. ఈ 16 మైల్స్ లో చాలా కర్వ్స్ ఉండటం వల్ల బస్సులో ఉన్న భక్తులందరూ కూడా చాలా వామిటింగ్స్ అయిపోవటం, పడిపోవటం జరుగుతూ ఉండేది. నాన్నగారు ఏం చేశారంటే దాన్ని మళ్లీ రీమోడల్ చేయటం, ఆ కర్వ్స్ తీసేసి అవన్నీ కూడా చాలా వరకు తీసి సెకండ్ రోడ్ రిటర్న్ రావడానికి అప్లికేషన్ పెట్టి గవర్నమెంట్ కి శాంక్షన్ చేయించారు. ఇది కూడా స్వామి ఎంతో సంతోషపడ్డారు. ఆ రోజున ఇవన్నీ కూడా స్వామి దగ్గరుండి అన్ని చేసుకున్నారు. ఇక్కడ చేసినవి అన్నీ మళ్లీ అక్కడి నుంచి నాన్నగారు తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది మాకు. తిరుపతి నుంచి అదే చిత్తూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది 56 or 9 లో. అప్పుడు నాన్నగారికి షుగర్ వచ్చింది. షుగర్ వస్తే అమ్మ భయపడిపోయి, మేమంతా చాలా మంది పిల్ల 9 మెంబర్స్, అందుకని వెంటనే మన ఘన వైద్యుడు ఉన్నారు కదా వచ్చేసారు. వస్తూనే అప్పుడు స్వామి వైట్ఫీల్డ్ లో ఉన్నారు. వైట్ఫీల్డ్ లో ఉన్న స్వామి నాన్నగారు అమ్మని ఏం చేశారంటే, పిల్లగాయలకి ఇష్టపా అని ఒక ఆయన ఉండేవారట బెంగళూరులో, స్వామి డివోటి. ఆయనకి ఏకంగా 21 మెంబర్స్ అట పిల్లలు స్వామి తనకైతే అని చెప్పి, ఇక్కడ నాయన ఇంత పెద్ద ఊర్లో కూడా పిల్లకాయలకి ఇష్టపా అని ఒక రిక్షా వాడిని అడిగితే కూడా వెంటనే తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేస్తారు నాన్న, ఏం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పి నాన్నగారిని అమ్మని మెల్లగా మేడం మీదకి తీసుకెళ్లి అక్కడ నాన్నగారు అమ్మ పెట్టుకుని మధ్యలో స్వామి ఉండి ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో స్వామే తీశారు. కెమెరామెన్ అంటే ఒక ఫోటోగ్రాఫర్ గా స్వామి డివోటి మాథ్యూస్ అని ఉండేవారు. ఆ రోజుల్లో స్వామి బర్త్డేకి ఫొటోస్ తీసి శివరాత్రికి తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆయనే తీస్తుంటే కెమెరా దగ్గర కూడా స్వామి వెళ్ళిపోయి ఆ లెన్స్ అంతా, బా నువ్వు ఉండయ్యా నేను చేస్తున్నానంటే, స్వామి నేను ఫోటోగ్రాఫర్ని కదా సార్ నేను చేస్తాను స్వామి అంటే, అబ్బా నీకు తెలియదు నేను చేస్తున్నాను కదా అని అంతా లెన్స్ సెట్టింగ్ ఫోటోగ్రఫీ అన్ని చేసి అమ్మా నాన్నగారి మధ్యలో నిలబడి ఆ ఫోటో దిగారనమాట. దిగి ఏం చెప్పారంటే, షుగర్ అనేది ఈ రోజున ఒక కాఫీ టీ లాగా అయిపోయిందమ్మా, అందరికీ ఉంటుంది. అయితే ఈ సంసారం అనేటటువంటి రథానికి నేను సారథిగా ఉండి దంపతులిద్దరిని కూడా నేనే డ్రైవ్ చేసి తీసుకొస్తాను, ఏం పర్వాలేదు అని చెప్పి నాన్నగారిని బ్లెస్ చేశారు. ఆ తర్వాత షుగర్ కంప్లీట్ గా నిల్ అయిపోయింది నాన్నగారిది. అప్పుడు స్వామి అక్కడ తీసుకొని వెళ్ళి అమ్మా నాన్నగారిని పెట్టుకుని అన్ని వెనకాల చింతకాయలు గింజలు తీసి పెట్టున్నారు. అవి తీస్తుంటే అబ్బే చాలా బాగుంటది వెనకాల ఉండటానికి, అది ఉండాలి అని చెప్పి అది కూడా ఉంచి తానే ఫోటో తీశారు. మాకు 9 మెంబర్స్ మీ స్వామి ఫోటో పంపించారన్నమాట. అందులో లాస్ట్ లో నాన్నగారు స్వామి మాత్రం ఉన్నారు, అంటే ఒక దాంట్లో అమ్మ లేరు, తర్వాత స్వామి నాన్నగారు మాత్రమే ఉన్నారు. అంటే స్వామికి తెలుసు ఎంతవరకు అమ్మ ఉంటారు. అసలు అమ్మ నాన్నగారు కూడా ఏం చెప్పారంటే, అప్పుడే ఇద్దరిని ఇంతవరకు 7 జన్మలుగా మీరే దంపతులు, ఈ జన్మలో ఇప్పుడు ఇది ఆఖరి జన్మ, నేను నాలోకి తీసేసుకుంటాను, ఒక్కటేసారి ఇద్దరిని నాలో ఐక్యం చేసుకుంటా అని వాళ్ళు, లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకుంటాను నాకు అన్నారు. 91లో స్వామిలోకి ఐక్యమైపోయారు. తర్వాత నాన్నగారు 96లో కొంచెం హార్ట్ పెయిన్ వచ్చి నాన్నగారు కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇద్దరిని స్వామి అన్నమాటకి తీసుకుని వెళ్లారు. తనకంటే ముందే తన భక్తుల్ని తనలో ఐక్యం చేసుకుని చేశారనమాట స్వామికి. ఈ అదృష్టాన్ని నాన్నగారు అమ్మ ఎంతో బాగా చేశారు. ఇంకా ఇంటర్వ్యూ రూమ్ లో ఏమో చెప్పారంటే, అమ్మ నాన్నగారు మేమంతా ఉన్నాము, ఒకసారి ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అమ్మని అమ్మ పట్టు చీరలు కట్టుకునేవారు పగలంతా కూడా, రాత్రి అయ్యేటప్పటికి సాయంత్రం ఏమో ఈ వెంకటకి చీరలు మామూలు కట్టుకుంటుండేవారు. స్వామికి చాలా ఇష్టం, పట్టు చీరే కట్టుకోమ్మా అనేవారు. వద్దు స్వామి, అందరు ఏమంటారంటే ఇంజనీర్ అయ్యా అంత బోల్డ్ అంత సంపాదించేసి ఈ వీళ్ళు తీసుకుంటున్నారు లంచాలు, వద్దు స్వామి ఆ మాట అని చెప్పంటే, లేదమ్మా నేనున్నాను. అమ్మని ఏమని చెప్పేవారంటే, అమ్మ బందర్ జమీందారు బిడ్డ అని స్వామి చెప్పారు మాకు. అంతవరకు మాకు తెలియదు కూడా తెలియదు, బందర్లో ఉన్న కోట వీళ్ళ తాతగారిది. వీళ్ళ తాతగారులు 3 అన్నదమ్ములు ఉంటే 3 కూడా ఏమీ పని లేదు, తెల్లవారులేస్తే స్వామి చెప్పిన అతి దివ్యమైన మాటల్ని మనం మర్చిపోలేం బాబు. ఏంటంటే ఆ బాల్చీసెస్ వేసుకుని తెల్లటి గ్లాస్కో లాల్చీలు వేసుకుని చక్కగా కూర్చోండి, అది పేక ఆడుకుంటా ఉండేవాళ్ళు. ఈ తినడం అనేది ఎట్లా అంటే టర్కీ

0: ఉళ్ళని పలావ్ చేసుకుని అమ్మా ఆ పలావులు తింటూ ఉండేవాళ్ళు. టిఫిన్స్ కూడా కోళ్ళే అంతా కూడా వాళ్ళతో ఇవే తీసుకుంటూ ఉండేవాడు. అలా తీసుకుని ఆ పేక ఆడుకుంటా ఉన్నప్పుడు ముగ్గురు కూర్చుంటే ఒక కాణీ దగ్గర వాళ్ళకి తేడా వచ్చింది. అంతే పేక ముక్కల్ని ముక్కలు చేసేశారు. అలాగే ఆ కోటను కూడా మూడు ముక్కలు చేసి దాన్ని ఖతం చేసేశారు. వాళ్లలోంచి అంతం తీసేసుకున్నారు. ఆ కోటని చూడటానికి ఒకసారి వెళ్లాము, కానీ నాకు కూడా అమ్మాయి వదిలేసినప్పుడు ఇక మనకెందుకని మేమెవ్వరం కూడా ఆ కోటను కూడా చూడడానికి వెళ్ళలేదు. ఆ కోట కన్స్ట్రక్షన్ ఏం చేశారంటే సిమెంటు కాంక్రీట్స్ లేవు, సొరచాప ముళ్ళుని అది బ్రిడ్జ్ దీనికి పెట్టి ఆ కోడిగుడ్డు సొన్నలు తర్వాత ఏవేవో కలిపి మిక్స్ చేసి వేశారట. అందుకనే ఈ రోజుకి కూడా కోట ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా అడ్డుకునేది, అక్కడ ఉన్న జనాలందరికీ కూడా బాగా చూసుకునేది అన్నమాట. ఈ రకంగా కోటని స్వామి మన బందరు అని చెప్పి చెప్పారు. మళ్ళీ ఆ బందర్లోనే ఉన్న మేము అప్పుడు అదే ఉండుంటే నాలుగు తరాల వరకు తిన్నా కూడా తరగని ఆస్తమ్మ నేను మళ్లీ ఇచ్చేస్తానని స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో సృష్టించడానికి ఇలా చేయి పెట్టారు. అమ్మన్నారు వద్దు స్వామి, స్వామి చేయి పట్టుకున్నారు ఇట్లా పట్టుకుని వద్దు స్వామి మనకి అంటే వెంటనే అన్నారు. ఏమ్మా ఎందుకొద్దు అన్నారు అంటే అమ్మన్నారు ఆ ఐశ్వర్యం ఉండబట్టేగా స్వామి వాళ్ళకంత రోషాలు కోపాలును అందుకే పోగొట్టుకున్నారు. మళ్లీ ఇది అవి వస్తే మళ్లీ దాంతోపాటు వాళ్లకున్న గుణాలన్నీ మనకే వచ్చేస్తాయి కదా, మన పిల్లలకి వద్దు స్వామి ప్రశాంతంగా ఉందామంటే స్వామి ఎంతో సంతోషపడి మళ్ళా అలాగే అమ్మ చేతుల్ని ఇలా తన చేతుల్లో పెట్టుకుని అలా అయితే ఒక వరం ఇస్తున్నానమ్మా మీ అందరికీ కూడా తరతరాలుగా ఎంత వరకైనా సరే తినటానికి తిండి ఉండటానికి నివాసం తర్వాత కట్టుకోవడానికి బట్టలకి ఏ రకంగా కూడా మీకెవ్వరికీ కూడా తరగని ఆస్తిగా నేను ఉంటాను ఇస్తానని చెప్పి బ్లెస్ చేశారు అండి. అంతకంటే ఇంకేం కావాలి స్వామి కరుణ. ఇది ఎంత బాగా చెప్పారంటే నేను చెప్పడం నాకు మాటల్లో చెప్పడం మనం ఎంత స్వామి చెప్పిన దాంట్లో కరుణామూర్తి ఎంత దయామూర్తో అట్లా ఎన్నో చేశారు. అట్లనే మేమంతా కూడా 9 మెంబర్స్ అమ్మకి ట్విన్స్ పుట్టారు శ్రీశైలంలో ఉండగా. అప్పుడు అమ్మ ఏమైపోయారంటే తీసుకురావాలనుకుంటే స్వామి దగ్గరకు రాలేదు. అయితే 9 మంత్స్ మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరు, 1 ఆఫ్టర్ 1 మంత్ తేడాలో ఇద్దరు చనిపోయారు. అప్పుడు అమ్మ బాధపడుతుంటే మళ్లీ వచ్చారు పుట్టబడ్డకి. ఇంటర్వ్యూ రూమ్ లో తీసుకుని అమ్మను కూర్చోపెట్టుకుని లాలించి ఉజ్జగించి అమ్మ చిన్న పిల్లలు వెళ్లిపోయారని బాధపడుతున్నావా, నేను మళ్లీ ఇస్తాను తల్లి నీకు అన్నారు. అంటే మళ్లీ ఇప్పుడు మంచి మగ పిల్లవాడు పుడతాడు అని చెప్పేసి అన్న చిరంజీవి వస్తున్నాడు ఎంత బాగున్నాడో తెలుసా అని అంటే అమ్మ బాధపడుతూ తలకాయ ఉంచుకున్నారండి. ఇంతమంది పిల్లలు పుట్టినా లేదు లేదమ్మా నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు ఈసారి బంగారు లాంటి ఆడపిల్లని చేస్తాను, ఈ మగపిల్లవాడిని మళ్లీ నేను ఆడపిల్లగా మార్చేస్తాను, ఇలా సృష్టించి ఒక ఖర్జూరం పండుని అమ్మ చేతికిచ్చి తినమని చెప్పారు. తినేసిన తర్వాత ఆడపిల్ల పుడుతుంది, ఇది చిరంజీవి అవుతుంది అని చెప్పారు. ఆ పాపకి మళ్ళీ 5 7 వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ మామూలుగా వస్తుండేవాళ్ళు అన్నారట. ఈ చిన్నది నన్ను ఫోటో దగ్గర నిలబడి స్వామి నాకు చెవులు కుట్టించండి అని అడిగింది అని స్వామి భోజనాల హాల్లో పైన కూర్చోబెట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇలా సృష్టించారు. సృష్టిస్తే చేతిలోకి 2 పారిజాత పూలు వచ్చినాయంట ఈ స్వామి రేఖల్లోంచి. 2 పారిజాత పూలని ఇలా చూసి ఇలా అని ఇలా ముడిచేశారు. ముడిచి మళ్ళా తీసేటప్పటికి అవి 2 డైమండ్స్ చిన్న కాడతో అంత అందంగా ఉంది. స్వామి తిరిగి తన ఆ పాపని ఒళ్ళో పెట్టుకుని మెల్లగా కుట్టేశారు. 2 రోజులు ఆలోచించి పెట్టి వెనకాలకు ఒక కాడ లేదు అన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కంసాల దగ్గర స్క్రూ పెట్టించుకోండి అని అన్నారు. మరి చెవులు కుట్టాం కదా చిన్న పండగ, మరి ఏదైనా మనం స్వీట్ పెట్టాలి కదా అని సూరయ్య గారిని కవరు పెట్టి అక్కడ అటుకు సేమియా పాయసం చేయించి పాపకు పెట్టారనమాట. ఒక గంప నిండా అప్పుడే ద్రాక్ష వచ్చినాయి స్వామికి బెంగళూరు నుంచి, అవి ఇచ్చి ఇవి మెల్లగా తింటూ ఉండండి దాహం తీరుతాయి అని చెప్పి పెట్టారనమాట. అది అమ్మతో చేసిన ఇది. ఆ పాప ఇప్పుడు గుంటూరులో అడ్వకేట్ గా ఉంది, బాబు కూడా ఉన్నా ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇద్దరు కూడా బ్యాచిలర్స్ పారా మెడికల్ గా ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా కోర్టు అడ్వకేట్స్, ఎంత ఆనెస్ట్ అంటే ఏమీ తీసుకోరు, ప్రతిరోజు వాళ్ళకి స్వామి కల్లో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో చూస్తారు. వెంటగంట జంట ఉంటారండి స్వామి, నిత్య నూతనంగా ఎప్పుడు ఉంటారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికీ చేశారనమాట. తర్వాత వాళ్ళకి మాకు ఏం చెప్పారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా స్టెప్స్ ఇస్తూ అందరికి ధ్యానం చేయడం ఎలాగ చూపించారు. అట్లాంటి నాకేం చేశారంటే, స్వామి నేను డిగ్రీలో ఉండగానే నాకు ఎప్పుడు కళ్ళ వచ్చేవారు స్వామి. షిరిడి సాయి కళ్ళ ఉండేవారు, సత్యసాయి కళ్ళ ఉండేవారు. షిరిడి సాయి ఇలా పడుకోవటం, నన్ను ఆ పెద్ద బండ మీద కూర్చొని కాలు మీద కాలేసుకుని నన్ను పడుకోబెట్టుకునేవారు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేవారు, ఒక్కొక్కసారి తెలుగులో స్పీచెస్ ఇచ్చేవారు. అఖండమైనటువంటి ఆ స్పీచెస్ మనం ఏది కూడా మనం వినటం వరకు గానీ అవన్నీ కూడా మనం తిరిగి రిపీట్ చేయలేమన్నమాట. ఇలా ఉంటే స్వామి ఏం చెప్పారంటే, ఒకసారి సూర్యాష్టకం చేయమన్నారు మంత్రం. 8 లైన్సే తల్లి, అది చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి నేను సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మొదలుపెట్టాను. ఆ తర్వాత స్వామి లక్ష్మీదేవికి అష్టకం చేయమన్నారు, లక్ష్మీ మంత్రం ఇచ్చారు. అట్లాగే అంత ముందర మా అమ్మగారు ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారన్నమాట, ఒకసారి స్వామి ఎప్పుడు లీలా విలాసం ఆ కృష్ణ అవతారంలో చేసిన అన్ని మర్చిపోయారు, మర్చిపోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారు స్వామి అన్నారు. అంటే ఏం రాముడు ఎందుకు కూడా శ్రీకృష్ణుడి కొలుచుకోవచ్చు కదా అన్నారు. అంటే లేదు స్వామి, నేను శ్రీరాముడికే ఇస్తాను, తారక మంత్రం తీసుకున్నాను కదా అన్నారు. ఆ తర్వాత అమ్మకి వాసుదేవ మంత్రం కూడా ఇచ్చారు. ఆ ఇచ్చిన ఆవిడ ఎవరంటే బందర్లో అమ్మకి రిలేటివ్ అవుతారనమాట, అది కూడా స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్తున్నారు. ఇచ్చిన ఆవిడ చాలా గొప్ప ఆవిడ ఇచ్చింది, ఎందుకంటే ఆవిడ బాయమ్మ అంటారు, లక్ష్మీ బాయమ్మ. నాకెందుకు తెలియదు, ఆమె చిన్నప్పుడే 8 సంవత్సరాలప్పుడు పెళ్లయింది, తొందరలోనే భర్త చనిపోయాడు. ఆమె ఇంగ్లాండ్కి వెళ్లి స్వామి చెప్పటం, షిప్ లో ఇంగ్లాండ్కి వెళ్లి హిస్టెక్టమీ చేయించేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానం చేసేది. ఆ ధ్యానంలో 3 అడుగులు ఎత్తులు నిలబడిపోయి గాల్లో కొన్ని గంటల సేపు నిలబడిపోయేది. అలాంటి ఆమె నెట్టిం లక్ష్మీబాయమ్మ అంటే ఎవరికి తెలియదు, బాగా తెలుసు అన్నారు. ఆమె ఇచ్చిన మంత్రం అమ్మకి, అమ్మ మా నాకు మా చెల్లెలు గారికి ఇద్దరికి కూడా వాసుదేవ మంత్రాన్ని ఇచ్చారనమాట. ఈ రకంగా స్వామి మంత్రోచ్చరణ ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఎన్నంటే స్వామి ఎన్నో దీక్షా కంకణాలు చెప్పినట్టు కదా అన్ని చూపించేవారనమాట. ఒక్కొక్కసారి స్వామి ఏం చేసేవారంటే కల్లోనే అనేక ప్రదేశాలు తీసుకెళ్లారు. ఈ రోజు మనం చూస్తున్నటువంటి కొడైకెనాల్ గాని ఊటీ గాని అవన్నీ దృశ్య సదృశ్యాలుగా నాకు అన్ని అప్పుడే చూపించారు. తర్వాత ఇక్కడ మన స్వామి ప్రశాంత నిలయం, అది మరి ఇక్కడ ఏం చేశారంటే ప్రశాంత నిలయం అప్పుడు పార్పెట్ వాల్ మామూలుగా ఉండేది సాదాగా. తర్వాత ఏం చూపించారంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూపించారు, డోమ్స్ వేయటం అంతా. నేను అన్నాను స్వామి డోమ్ ఆర్కిటెక్చర్ ఎందుకు స్వామి, వద్దు స్వామి ఇది సమాధానం ఇస్తారంటే వద్దు అంటే ఎట్లా, బంగారు బాగుంటుంది ముందు ముందు చాలా బాగుంటుంది చూడటానికి అన్నారు. ఆ తర్వాత వేసిందే మనకి ఈ రోజు మనం ఉన్న అది కుల్వంత్ హాల్లో ఉన్నటువంటి సమాధికి పెట్టిన ఆ డోమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా స్వామి చూపించారు. స్వామి కార్ షెడ్ ఒకటి ఉండేది మనకి, ఇప్పుడు జెంట్స్ సైడ్ మనం సేవదలు నిలబడుతుంటారు అది కార్ షెడ్ ఆ కార్ షెడ్ లోకి మమ్మల్ని అందరు తీసుకెళ్లారు చిన్నప్పుడు. ఎందుకంటే ఆ కార్నేమో బయట పెట్టారు, కార్ షెడ్ లో ఒక జట్కా పెట్టారు, తీసుకొచ్చాను నేను షిరిడి వెళ్లి తీసుకొచ్చాను ఈ కార్ ఈ జట్కాని. ఇది నేను షిరిడిలో ఉన్నప్పుడు వాడుకునేవాడిని, అందుకని ఇప్పుడు అక్కడ వాడటం లేదు కదా, అందుకని ఇక్కడ తీసుకొచ్చేసాను అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత మేమందరం దాని చుట్టూ తిరిగి ఆడుతూ ఉన్న తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ స్వామి చిన్న రూమ్స్ లో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడెవరంటే నాలాగే ఉండేవారు, నాకంటే కొంచెం పొట్టిగా దెబ్బ పండు ఛాయలో ఉన్నారు, చించోళి మహారాణి అంట ఆవిడ. ఆ చించోళి మహారాణి షిరిడీలో ఉన్నప్పుడు స్వామికి చపాతీలు చేసి పెట్టేవారట. స్వామి అన్నారు నేను ఈమె దగ్గరికి వెళ్ళి అమ్మా బహుత్ బుగ్గులు గయ్యా దో చపాతీ లగవో అంటే గబగబా తట్టేసేది పిండి. అప్పుడు గ్యాస్ స్టవ్లు లేవు కదా, కట్టెపుల్ల పొయ్యితో ఈ మహారాణియే దాన్ని చపాతీలు చేసి నాకు పెట్టేది, అవి నేను తీసుకునేది అన్నారు. అప్పటికి మాకు ఆమెను చూపించిన వయసుకి ఎంతంటే 93-96 ఉంటది ఆమెకి, అంత వయసులో స్వామి తీసుకు. అట్లానే ఈ కమండలం కూడా వీళ్ళింట్లోనే పెట్టాను, చూరులో పెట్టాను, ఆవిడకు కూడా తెలీదు నేనే పెట్టాను, అందుకని అది కూడా తీసుకొచ్చేసాను అన్నారు. అది కూడా ఈ రోజున మనకి మనం చూస్తున్నాం స్వామితో, ఆ జట్కాతో పాటు ఆ కౌంటర్ కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట. స్వామి ఒకసారి బృందావనంలో మన వైట్ ఫీల్డ్ లో ఉండగా ఇంకా అది ఓపెన్ అవ్వలేదు, మేమందరం కూడా అక్కడే ఉన్నాము. ఉంటే స్వామి చాలా సరసంగా ఉంటారు, ఎంత బాగా అంటే ఆటలాడటం అమ్మ అదే అనేవారు. ఏన్నైనా చెన్నికృష్ణులాగా అక్కడ అందరి దగ్గర ఆడేసి వచ్చారు, మళ్లీ ఇక్కడ కూడా అదే ఆటలు మొదలెట్టారా అనేవారు. ఏమంటే ఒకసారి ఒక సినిమా యాక్టర్ చిత్తూరు నాగయ్య గారని ఉండేవారు, ఆయన చాలా హ్యాపీగా ఉండేవారు. స్వామికి ఎంతసేపు ఆయన పాడుతుంటే పాడమని చెప్పి ఆటలాడిచ్చేవారు. ఆ పాడిన దాని మీద రాగం తాళం పల్లవి అనుకుంటా. సరే ఒకసారి ఏం చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మేము వెనకాలే ఉన్నాం, అప్పుడు నాకు ఎంత 14 ఏళ్ళు ఉంటాయేమో, వెనకుంటే ఏం చేశారు, నాగయ్య ఇదిగో చూడు అవతల గదిలో మీ ఆవిడుంది, పోయి మాట్లాడరామ్మా అన్నారు. అంటే అవునా స్వామి మీకే ఉన్నారు కదా, లేదు లేదులే వెళ్ళి వెళ్ళి మాట్లాడు పర్వాలేదు అన్నారు. సరే వీరు అక్కడి నుంచి ఏం చేశారు స్వామి, గబగబళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళారు. మేము మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మోయ్ చూడు మీ ఇంటి ఆయన ఏదో పిలుస్తున్నారు, ఏదో మాట్లాడాలంట. అంటే ఆమె ఏదో పని చేస్తుంది పాపం అక్కడ, ఆ చేతులు వదిలేసేసి గబగబా లేచి నిలబడి, ఏ స్వామి అని, అవునమ్మా వెళ్ళండి అంటారు. వీళ్ళిద్దరిని ఒక గదిలో పంపించేసి మా అమ్మల్ని తలుపు దగ్గర నిలబెట్టి వింటున్నారు. ఏంటి ఆయన అంటారు, ఏంటి నేను ఇక్కడికి వచ్చి నన్ను పిలవటం ఏంటంటే, అదేంటండి మీరు పిలిచారంట కదా అని ఆవిడ అంటుంది. ఆమె ఈయనంటారు, నేను పిలిచానేంటండి అని ఆవిడ అంటుంటే, నువ్వే పిలిచావని స్వామి చెప్పారని అంటే, అయ్యో నేనెక్కడ పిలిచానండి అంటేనే స్వామి లోపలికి వెళ్ళిపోయి, బాగుందా ఆట, ఎంత బాగుందో కదా అని చెప్పేసి మమ్మల్ని క్లాప్స్ కొట్టించి ఆడుకున్నారనమాట. అంత బాగా అంటే వైట్ ఫీల్డ్ లో ఎంత సేఫ్ ఆటలే స్వామికి. రాముడి గురించి చెప్తా ఉండేవారు, రాముడిలాగానే మనకి దర్శనం ఇచ్చేవారు. అమ్మ అనేవారు, ఈ చిలిపితనం అంతా అక్కడ వదిలేసి వచ్చారు కదా కన్నయ్యా, మళ్లీ ఇక్కడ కూడా వదిలేటారు అంటుంటే నవ్వుకునేవారు అనమాట. ఎంత బాగా అక్కడ వెనకాల కిచెన్ ఉండేది, అంటే అటాచ్డ్ గా ఉండేవి కావప్పుడు అది. ఆ బిల్డింగ్ అంతా కూడా మొదటి నుంచి పెద్ద బిల్డింగ్ గా ఉండి వెనకాలకి కిచెన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద స్పాట్ ఖాళీగా ఉండేది. ఆ మధ్యలో ఒక చిన్న వాటర్ ట్యాంక్స్ ఉండేవి, అందులో ఏంటంటే ఫిష్ పాండ్స్ ఉండేవి. ఫిష్ పాండ్స్ అందరూ చేపలు పెట్టుకుని మామూలుగా ఉండేవాళ్లు వాడుకుంటూ ఉండేవాళ్ళనమాట. మా చెల్లెలు చిన్న పాప 5 ఇయర్స్ ఉంటాయి, తను ఏం చేసింది ఆడుకుంటా ఆడుకుంటా దానిలో పడిపోయింది. మేమెవ్వరం కూడా దాన్ని గమనించలేదు. స్వామి ఎక్కడి నుంచి వచ్చేసి బిరబిరా వచ్చేసి అన్నారు, అయ్యో పాప పడిపోయింది తీయండి తీయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మన దశరథరామరెడ్డి గారు ఉన్నారు నెల్లూరు ఆయన, వాళ్ళు చాలా హైట్ ఉంటారు, తొందరగా దిగండి పాప ఊపిరి తిప్పుకోలేకపోతుంది భయపడుతుంది అని అట్లా ఎత్తి లాఫలు తీసుకొచ్చి పెట్టింది. అత్త ఎవరు ఇది చూడనే లేదు, ఈ ట్యాంక్ గురించి మూసేసేయండి మనకి ఇది అవసరం లేదు, ఇప్పుడు ఎవరు కూడా చేపలు పెట్టుకోవటం లేదు, ఆ చేపలను మనం వాడే పని లేదు అని క్లోజ్ చేసేసారనమాట. ఆ వెనకాల కిచెన్ లో మేము వర్క్ చేసుకుంటుంటే వెంటనే స్వామి వచ్చేవారు, వచ్చి అక్కడంతా కూడా కోస్తుంది వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ సహాయం ఇస్తుండేదాన్ని. ఒక పక్కన ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క మూట మూటగా బీట్రూట్ క్యారెట్స్ ఇస్తుంటే అమ్మ ఖర్చు పెట్టి దగ్గర బాగా తొక్కు తీసేసి గబగబ ఇంత వేసేసేది. నేరుగా స్వామి వచ్చారు కిచెన్ లో, కిచెన్ కటింగ్ అన్ని చూసుకునేవారు. చూసి అమ్మో బ్లడ్ బ్లడ్ ఎంత మర్డర్ చేస్తున్నారు ఇక్కడ అన్నారు. వెంటనే ఖర్చుపీటల దగ్గర ఉన్న చేతులన్నీ ఆపేసి ఎక్కడ స్వామి ఎక్కడ స్వామి అంటుంటే, అదే మీ చేతుల నిండా లేదు ఎర్రగా, అదే బ్లడ్ అదే మరి నేను చూస్తున్నాను కదా అన్నారు. అయ్యో స్వామి ఒక ఆవిడ అంది నెల్లూరు నుంచి వచ్చి, ఇదంతా కూడా బ్లడ్ ఎలా అవుతుంది నాయనా, ఇది బీట్రూట్కి వస్తుంటే మా చేతులకి అయిందంటే, అవునా నేను బ్లడ్ అనుకున్నాను అని చెప్పి మళ్ళీ వాళ్ళతో జోక్స్ చేసి మళ్ళా రిటర్న్కి వచ్చేసారు అనమాట. బెంగళూరులోనే ఒకసారి స్వామి కళ్ళ వచ్చి ఏం చెప్పారంటే, స్వామి కదా అప్పుడు 3-4 సీటెడ్ 4 సోఫాస్ రావడం కొత్తది, అందులో కూర్చున్నారు. కూర్చుని నన్నేమో ఒక రెడ్ కార్పెట్ మీద కూర్చోబెట్టారు, కళ్ళని కూర్చోబెట్టుకుని మనం ఈరోజు భజన నేర్చుకుందాం బంగారు అన్నారు. మీ ఇష్టం స్వామి అన్న. అప్పుడు ఒక పాట నేర్పించారు, అదేమిటంటే భజ సాయినాదం భజ సాయినాదం సాయినాదం భజ రే మనస పతి పురీషం ప్రశాంతి నిలయం పరమ పవిత్రం పరమాత్మ రూపం. ఆ ఈ పాటని స్వామి నేర్పించి కల్లోనే, అది నేను మామూలుగా ఇంట్లో నాన్నగారు చెప్తున్నాను, నాన్నగారు రాత్రి స్వామి కళ్ళు చూపించారంటే నెక్స్ట్ డే మనకి భజన ఆవిడ వచ్చింది, అందులో ప్రింట్ అయి వచ్చేసింది భజన పాట. అది కన్నడ రాగం ఏదో కూడా చెప్పారు స్వామి, నాకు గుర్తురాలేదన్నమాట. అట్లాగా అన్నీ చూసి చెప్పి మనకి జాగ్రత్త స్వప్న సుషుప్తి నాం సాక్షిభూత చేయనమహ అంటారు స్వామిని, అదే నిజమైపోయింది అనమాట. ఒకసారి స్వామి ఇంటర్వ్యూలో రూమ్ లో చెప్తూ ఉన్నవారు ఏమంటే, ఇక్కడి నుంచి అందరం మనం వైట్ ఫీల్డ్ వెళ్దాము, వైట్ ఫీల్డ్కి వెళ్లిన తర్వాత అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి వెళ్దాము అన్నారు. పుట్టపర్తి నుంచి వైట్ ఫీల్డ్ వెళ్ళే వరకు ఎవరికీ తెలియదు అక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. సరే 20 కార్లు దాదాపుగా ఒక వరుసగా వెళ్తున్నారు. స్వామి అన్నారు ముందరే, ఎంత ప్లాన్ గా తీసుకెళ్తారంటే, అందరూ కార్లు జాగ్రత్తగా ఎక్కండి, ఎవరి కార్లో వాడినాడు కదలకుండా ఉండండి, అక్కడ ఇక్కడ మధ్య మధ్యలో ఫ్రూట్ స్టాల్స్ అని డ్రింకింగ్ స్టాల్స్ అని దిగబాకండి, తప్పిపోతారు ఊర్లో, నేను నాతో పాటు రెండని చెప్పి 20 కార్లు వెళ్తాను. స్లో చేయొద్దు కార్స్ కూడా, అన్ని కార్లు ఒకటికి వెళ్లాలన్నారు. అలాగే అందరు వెళ్ళి, అయితే మా కారు చెవర్లైట్ అంత చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి స్లో అయింది, ఈ పోలీస్ స్టాప్ చేయటం వల్ల మాది స్లో అయిపోయింది, మిగతా వెళ్లిపోయి మాది ఆగిపోతే మేము మెల్లగా వెళ్తూ ఉన్నాం. స్వామి స్టేజ్ దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా కారు దిగి లోపలికి రండి స్వామిని వాళ్ళు దండలు పట్టుకుని నిలబడతారు, ఉండండి మా కారు రాలేదు అని ఆగిపోయి అక్కడే నిలబడ్డారు. నిలబడిన తర్వాత మా కారు దాదాపు ఒక 1/2 గంట తర్వాత వెళ్ళింది. కారు దగ్గరకు వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకుని, అందరూ వచ్చేసారా, కారు బాగుందా, ఎక్కడ పంచర్ అయిపోయిందా, ఎందుకు లేట్ అయిపోయారు, చూసారా నేను చెప్పానా అందుకే లేట్ అయిపోయారు, రండి రండి అని మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు మమ్మల్ని ఆ స్వామి. మేమంతా చిన్నపిల్లలం కదా, గర్ల్స్ అందరూ ఇటు పక్కన బాయ్స్ అటు పక్క కూర్చున్నాము. స్వామి స్పీచ్ ఇస్తా భజన మొదలెట్టారు. భజన చేస్తూ ఉన్నంతసేపు అన్ని భజన్స్ పాడుతున్నాం, మేము కూడా తాళం వేస్తున్నాం. తాళం వేయమన్నారు మాతోనే, మేము గట్టిగా తాళం వేయాలని భజన పాడారు. తర్వాత లాస్ట్ లో నేను సుబ్రహ్మణ్యం పాడుతున్నా అన్నారు. పాడుతూ మా కళ్ళు గిట్టేశారు అనమాట, ఇంకా మెల్లగా లేవండి అని. రాజారెడ్డి గారు ఏం చేశారంటే, స్వామి స్పీచ్ భజన పాడుతూ ఉండగానే వెనకాల నుంచి ఆ టెంట్స్ ని కట్ చేసి మమ్మల్ని అందరూ కూడా డక్ వాక్లు తీసుకుని వెళ్ళిపోయి మెల్లగా ఒక్కొక్కరిని, ఏ కారు దొరికితే ఆ కారులు ఎక్కించేయండి మీరందరూ అన్నారు. మెల్లగా ఎక్కించేశారు, ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ భక్తులు రారు కదా, భక్తులు రక్తులు ముక్తులు శక్తులు అనురక్తులు వస్తారు స్వామి అంటూ ఉన్నట్టుగా వస్తారని చెప్పి స్వామికి ఏమన్నా అపాయం జరుగుతుందని ముందరే స్వామి భక్తులు పిల్లలందరినీ కూడా కార్స్ ఎక్కించేశారు. ఎక్కించిన స్వామి తన కారులో ఎక్కకుండా మెల్లగా వాళ్ళని కనుకప్పి ఇంకొక కారులో ఎక్కేశారు. స్వామికి 6 క్యాడిలాక్ అనుకుంటున్నాను దాన్ని వాళ్ళు క్యాచ్ చేసేలోగా స్వామి కారు అవుట్స్కర్ట్స్ దాటిపోయింది అనమాట. మరి వైట్ ఫీల్డ్ నుంచి వైట్ ఫీల్డ్ కి వచ్చేసింది. మా కార్లు కూడా అక్కడికి వచ్చిన తర్వాత, అమ్మయ్య అన్ని కార్లు వచ్చేసినాయి కదా మనకి, అంతా బాగున్నాం ఇక్కడ అనేసి, రెండు రెండు అందరూ భోజనాలు చేసుకుందాం రీ అని చెప్పేసి మమ్మల్ని అందరు లోపలికి తీసుకుని వెళ్ళి అన్ని కూడా భోజనాలు అని ఆలోచించి చేశారు అనమాట. మేము అక్కడే ఉన్నాము. ఉన్న తర్వాత మా అందరికి ఒక్కొక్కరికి రెండు, ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్స్ ఇచ్చారు. ఎవరి రూమ్స్ లో వాళ్ళు ఉన్నాము. ఉన్న తర్వాత స్వామి, అప్పుడు డబుల్ కాట్స్ వచ్చేసినాయి, అప్పటికి ఇంకా రాలేదు బయట ప్రపంచానికి. స్వామి దగ్గర కుషన్స్ వేసినట్టు డబుల్ కాట్స్, ఒక్కొక్క పెద్ద పెద్ద మిర్రర్స్ గదిలో 5-10 అడుగులు పైన ఉండే అనమాట. ఉంటే మేమేం చేసాం, పొద్దున్న స్నానాలు చేసేసుకుని అక్కడ మెల్లిగా స్వామి దండం పెట్టుకుని మనసులోనే అక్కడ బొట్టు పెట్టుకుంటున్నాం. మెల్లగా డోర్ తీసుకుంటే వచ్చేసారు మన తండ్రి బంగారు స్వామి. వచ్చేసి డోర్ దగ్గర నిలబడి, అలవోకగా నిలబడి శ్రీకృష్ణుడు చక్కగా చూస్తున్నారు. నేను అద్దంలో పౌడర్ గివరి ఎప్పుడు వేసుకోను, నేను బొట్టు మాత్రం మజంతా కలర్ పెట్టుకునేదాన్ని. అది పెట్టుకోపోతున్నాను, స్వామి వెనకాల నుంచి చూస్తా నవ్వుతున్నారనమాట. ఇంకా నాకు అద్దంలో నా ముఖం కనిపించదు, స్వామి తప్పితే ఇంకోటి చేయలేను, ఇంకా చెయ్యి అట్లాగే ఆగిపోయింది. వెంటనే స్వామి వచ్చి, బొట్టు పెట్టుకోండి, తర్వాత పాద నమస్కారం తీసుకుందరు అన్నారు. అంటే స్వామిని చూసుకుంటే గబాలు ఇలా పెట్టేసుకుని పాద నమస్కారం తీసుకున్నాక, సరే ఇప్పుడు వెళ్ళి అమ్మగారిని నాన్నగారిని అందరినీ పిలుచుకురండి, పాద నమస్కారం తీసుకుందరు అందరు అని అందరికి ఆ మిర్రర్ రూమ్ లోనే అందరికి పాద నమస్కారాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ అప్పుడు ఈ బూర్గుల రామకృష్ణ గారు, రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఇటు పక్కన స్వామి అక్కడ కూర్చున్నప్పుడు స్వామి నిలబడి అలా ఎలా తిరుగుతున్నారు, అక్కడందరూ కూడా మహారాణిని చూపించారు. బాబు ఎంతమందినంటే స్వామి దగ్గరికి రాని వాళ్ళు లేరు. భక్తులు ఎంతమంది అంటే, అటు భక్తుల్లో అతి ధనికులు ఉన్నారు, అతి బీదవాళ్లు ఉన్నారు, అందరినీ సమానంగా చూసేటటువంటి భగవాన్ నిజంగానే. ఆ రోజున అక్కడ చూసిన వాళ్ళల్లో కచ్ మహారాణి, గాయత్రీదేవి అప్పు జైపూర్ ఆమె సిస్టర్, ఇంకా వేరే వాళ్ళందరూ ఉన్నారు, విజయరామ మాజార వాళ్ళు, మళ్ళీ ఈ జమీందారులు స్వామి దగ్గర ఎంతమందో వచ్చి అక్కడ కూర్చొని అందరూ నేల మీద ఎప్పుడు కూడా కింద కూర్చొని ఉండరు, అట్లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఇంత విసనకర్రలు తెచ్చుకొని విసురుకుంటూ, పైన ఇంకా ఫ్యాన్ పెట్టలేదు స్వామి ఆ గదిలో, ఇలా ఉంటుంటే స్వామి వాళ్ళ దగ్గర నన్ను కూడా కూర్చోబెట్టుకుని, కూర్చోండి మీరు కూడా ఇక్కడే వీళ్ళతో పాటు అన్నారు. అమ్మ ఉండేదంతా బాగలేదు నాన్న, పూలన్నీ పడ్డాయి, కొంచెం తుడిచేసేయమ్మంటే నేను చీపురు తీసుకుంటే వెంటనే నా వెనకాల వద్దు వద్దమ్మా బంగారు మీరు తుడవద్దు ఉన్నారు వాళ్ళు తుడుచుకుంటారు అని చెప్పి ఒక కను సైగతో పిలిచి ఆ సేవదల్ని అవన్నీ వాళ్ళతో తుడిపించుకుని చేశారు. నన్ను వాళ్ళతో కూర్చోపెట్టుకుని వాళ్ళందరికీ నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుని, తను స్వర్ణ బంగారు అని చెప్పి ఇంజనీర్ అయ్యే కూతురు మూడో కూతురు అన్నారు. అక్కడి నుంచి స్వామి ఏం చెప్పారంటే ఒకసారి అన్ని ఆటలే స్వామి, ఎంతసేపు ఆ స్వామి ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, నాన్నగారి దగ్గరికి వచ్చేసి దీనికి పెళ్లి చేసేస్తాం అన్నారు. నాది అప్పటికి అక్కలు తిరిగింగా అవ్వలేదు స్వామి చెప్తున్నారు. నేను మూడు, మన అమ్మాయి ఉంది కదా అంటే పార్థమ్మ గారి అమ్మాయి మేనకోడలు చిట్టమ్మ, చిట్టమ్మకిను ఈ స్వర్ణమ్మకి ఇద్దరికి ఒకే పెండాల్లో పెళ్లి చేసేద్దాం అన్నారు. మాకు అందరికీ ఆశ్చర్యం, నాన్నగారికి అంటే స్వామి చిట్టమ్మ స్వామి మేనకోడలు ఎక్కడ మేము ఎక్కడ, అంతమంది జనం వస్తారు వాళ్ళని చూసుకోవడం అంటేనే చాలా కష్టం, వద్దు స్వామి వద్దన్నారు. స్వామి ఎందుకు నాయన అన్నారు. లేదులేండి స్వామి కష్టమే కదా, ఎందుకు వద్దు స్వామి మీకెందుకు ఇబ్బంది అని అంటే, లేదు నాయన మనం చేసేద్దాం ఎందుకంటే ఇబ్బంది లేదు, అందరు అన్ని భోజనాలు ఒకటే అయిపోతాయి, అందరూ వచ్చేస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అన్నారు. కానీ నాన్నగారు ఒప్పుకోలేదు, మెల్లగా అది ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసేసారనమాట. తర్వాత ఇంకొకసారి మళ్లీ చేశారనమాట. అందరికి మా ఇంట్లో ఒక్కొక్కరు చేశారు. స్వామి ఎప్పుడు కూడా ఇంట్లో ఎన్నిసార్లు అంటే, మేము ఇక్కడ భజనకు వచ్చే ముందర ఈ భజనలు భజనాన్ని కాకుండా ఇంట్లో పాడుకునేవాళ్ళమాట. ఎప్పుడు రెండు వీణలు ఉండేనా మన ఇంట్లో నాన్నగారి దగ్గర, రెండు వీణలకి ఒక పెద్ద హాల్ ఉండేది భజన హాల్. ఆ భజన హాల్లో ఒకటి పెట్టేసి వాటిని మామూలుగా వాయించేవాళ్ళు. మా చిన్న చెల్లెలు ఇప్పుడు అడ్వకేట్, తనకి స్వామి దృశ్యం కలిపి చేంజ్ చేశారనమాట. అక్కడ మేమున్నా లేకపోయినా అమ్మవారు కూర్చొని ఆ భజనలు వీణ వాయించుకునేవారు అనమాట. ఆ రాగాలు మాకు బాగా వినిపిస్తుండే, అక్కడ వింటున్న కూర్చున్నా కూడా. అక్కడ ఏం చేసేవారంటే అన్ని దేవుళ్ళకి భజనలు, అప్పుడు ఇంకా సేవా సంస్థలు ఏం పెట్టలేదు గుంటూరులో కూడా, మన ఇంట్లోనే భజన జరిగేది రెండు పూట్ల. అమ్మ పొద్దున్నే ఏం చేసేవారు, నైవేద్యం ఏదో చేసేవారు, అది చేసేసి ఇంత ఇంత స్టీల్ గిన్నెలో ఇతడి గిన్నెలో పెట్టేసే, ఒకటి పులిహార ఒకటి పరమన్న అట్లాగా రెండు పక్కల పెట్టేస్తే పొద్దున్న 7:30 నుంచి వచ్చిన భక్తులందరూ తింటానే ఉండేవారు. రాత్రి మళ్ళీ తిరిగి భజన అయ్యే వరకు అది ఉద్భవిస్తూనే ఉండేవి ఆ భజన. ఇన్నన్నా కానీ పులిహారం అంటే పులిహారం, బొబ్బట్లు అంటే బొబ్బట్లు, ఏది పెడితే గారెలు అంటే గారెలు, ఏది చేసినా సరే ఆ తల్లి జగన్మాత అన్నపూర్ణమ్మ ఉద్భవింపజేసేవారు, అందరు తినేవాళ్ళు. భజన జరుగుతున్నంతసేపు ఎంత దివ్యంగా అంటే ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు చూపించేవారు స్వామి. ఒక ఫోటోలో అభయహస్తం ఫోటోలో ఒక పక్కన అర్ధనారీలాగా కుంకుమ, ఒక పక్కన పసుపు, ఒక పక్కన పడతా ఉంది, మధ్య నుంచి విభూది జర జర జర జాలుతా ఉంది అనమాట. అలాగే ఒక ఫొటోస్ అని స్వామి చెప్పేవారు, ఇలా స్టేజ్ మీద ఫొటోస్ పెట్టమనేవారు. ఆ ఫొటోస్ పెడితే ఒక ఫోటోలో స్క్రాప్ శాండల్వుడ్, ఒకటేమో రఫ్ శాండల్వుడ్, ఒకటి స్మూత్ శాండల్వుడ్. శాండల్వుడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని ఒక అరడజను ప్లేట్స్ లో పెట్టేవారు స్వామి. ఒక ట్రే పెట్టమనేవారు స్వామి. స్వామి అప్పుడు ఒకసారి ట్రేస్ అమ్మారు, మన ధర్మక్షేత్ర దగ్గర స్వామి నిలబడి ఉంది. స్వామి అన్నారు, ఏంటి దీని మీద కప్పులు పెట్టుకుంటారా అన్నారు ఇంటర్వ్యూ రూమ్ లో. కాదు స్వామి, ఎందుకంటే పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు ఇందులో పెట్టి బట్టలు అవి వియాల వాళ్ళకి ఇచ్చుకోవడానికి అని అమ్మ అంటే ఓహో అట్లా అనుకున్నారా సరే సరే అని చెప్పి తను బ్లస్ చేశారు. ఆ ట్రేని ఒక ఫోటో కింద పెట్టమన్నారు, ఎందుకంటే నేను గంగ ఇస్తున్నాను, ఈ గంగ అందరికీ పనికొస్తుంది. పక్కన ఇంత స్టీల్ మరచం పెట్టేవారు. అది మనం ఇటు తిరిగి ఇటు తిరిగేటప్పటికే ట్రెండ్ వచ్చేసేది. మళ్ళీ మెల్లగా దాన్ని ఒక స్పూన్స్ తీసి మరసములో పెడితే అలా పొద్దు నుంచి సాయంత్రం దాకా వస్తానే ఉండి ఒక రెండు మూడు బెందులు ఆ రోజుకంతా. వచ్చిన భక్తులు కావాలని దాన్ని చూసుకుంటా ఒక్కొక్కళ్ళు ఎంత తాగేసేవారంటే ఒక దెబ్బ తాగడం కాదు తీర్థం, గ్లాసుల్లో పట్టుకోవటం తాగేసేయటం. అది స్వామి ఇవ్వటం అంటే అట్లాగే తీర్థం ఇచ్చేవారు. పసుపు, కుంకుమ, మరి విభూతి. ఇంతే కాకుండా ఒకసారి మా నన్ను చూడడానికి ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళ మా వారికి చిన్నాన్నగారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నారు ఇంత పెద్ద ఇంజనీర్ కదా బాగా సంపాదించేశాడు, బోల్డ్ అంత కట్నాలు అడిగేసేద్దామని అని మనసులో పెట్టుకుని వచ్చారట. గుమ్మం లోపలికి ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఎదురుగుండానే ఇంతెంతలా ముత్యాలు ఆ ఫోటోలోంచి ఇట్లా జల్లేశారట స్వామి. అవి కింద పడ్డాయి కొన్ని, అక్కడ 13, 30 అది మా ప్లేట్లో కూడా ఉన్నాయన్నమాట. అవి చూసేసి ఏంటి ఫోటోలోంచి ఇలా పడిపోతున్నాయి, వీళ్ళు స్వామి భక్తులు అనుకుంటాను, అమ్మ వీళ్ళని ఏం అడగకూడదు ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోదామని దండం పెట్టుకుని నాన్నగారిని అమ్మ పలకరించేసి ఏం లేదు సార్ మేము చూద్దాం వచ్చాము అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయారంట. అది స్వామి చెప్పుకున్నారు, మనకు తెలియదు ఆ సంగతి ఏం చేస్తారు. అన్నిటికీ కూడా సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే అన్ని చోట్ల ఉండేది స్వామి. అట్లాగే మేము అక్కడ పెద్దగా ముగ్గులు రావు, ముగ్గు వేసేవాళ్ళం మేము. ముగ్గు వేసి మామూలుగా నామశుద్ధత వేసుకునేవాళ్ళం. నామశుద్ధ ముగ్గులు వేసిన తర్వాత నిలబడి చూస్తే అందరూ ఇంతింత కుంకుడు గింతంత ముత్యాలు పడి మేమనుకున్న ఎవరు పాపం భక్తులు వచ్చారు కదా పడిపోయినాయేమో అని. కాదు నేనే వేశాను అక్కడ కూడా మీకోసం అనేవారు స్వామి. భజన చేస్తున్నంతసేపు భజన ఎంత బాగా జరిగిందని పుట్టపర్తికి వస్తే ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, అబ్బా ఈరోజు భజన ఎంత బాగుందో నాయన అని. నాన్నగారితో చాలా బాగా పాడారు అనేవారు. నేను మా చెల్లు ఏదైనా పాడితే స్వామి అనేవారు. మన ఇంట్లో రాధా జయలక్ష్మి ఉన్నారు, వాళ్ళు చాలా బాగా పాడతారు వాళ్ళు పాడి. అలాగే మేము పున్నాగవరాడి పాడితే ఇంటి బయట బోళ్ళని కొబ్బరి చెట్లు అయ్యి ఉన్నాయన్నమాట. అక్కడ ఈ నాగపావును ఏం చేసాయి తోక మీద నిలబడి చక్క నిలబడేయంట, నిలబడి చక్క తాకాయలు ఊపుతుండే. భక్తులు వస్తా అటు చూసి భయపడేవాళ్ళంట. అమ్మ అన్నారు మీరిద్దరు ఎప్పుడు కూడా పున్నాగవరాడి పాడబాకండి, పాములు వచ్చేస్తాయిరా మిగతా వాడు భయపడిపోతారు అని అంటుండేవారు అనమాట. అందుకని అప్పటి నుంచి మేమిద్దరం వరాళి రాగాన్ని ఎక్కువగా పాడేవాళ్ళం కాదనమాట. భజనకి స్వామి దృగ్దృశ్య విజ్ఞాన రాహిత్య సంధాత్రి స్వామి మనకి.
1: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహర్లు శ్రీమతి స్వర్ణలత గారి పరిచయ కార్యక్రమంలో రెండో భాగాన్ని విన్నారు. ఏ పనినైనా ధర్మబద్ధంగా నిజాయితీగా చేస్తే స్వామి గుర్తిస్తారు అనేది స్వర్ణలత గారి నాన్నగారి విషయంలో మనకు అర్థమవుతుంది. వీరిని వీరి కుటుంబాన్ని అనుక్షణం సంరక్షిస్తూ వారి సంసారానికి సారథిగా ఉంటానని మాట ఇచ్చారు. స్వామి కార్యం మనం చేస్తే మన కార్యం స్వామి చేస్తారని స్వామి ఎల్లప్పుడూ నిరూపిస్తూ వచ్చారు. శ్రీమతి స్వర్ణలత గారు అందించే మరిన్ని తీపి జ్ఞాపకాలను వచ్చే భాగంలో విందాం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకందించబోయే నాటకం సేవ చేస్తే సేవ్ అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేను రా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే, జైలు పక్షి ఏమిట్రా? ఆ పరుతీకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, అయినా ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా, అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కానీ పెద్దవారు అయిపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కాని ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా, సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాట నాలాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు, ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు, నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలా వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులండి, సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది, సభ కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది, కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి, అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం, ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడము.
0: మాకు కావాల్సింది కూడా అదేనండి, మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది, సరే మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి, మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు, నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏదీ ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితం అంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడిచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను, చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను వెళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి. సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్. 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయల? అదేనాయనా, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే, పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటి నాయనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్, ఆటో ఆపు, ఆపరా, ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకో బే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా, త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయ్యా, దిగు, ఆటో దిగు.
4: ఒరే, ఆరితో మాట్లాడి కింద గడిచి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా అవుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలు అన్ని ఇచ్చేసాయి, లేదంటే పొడిచి పారేస్తాం, జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదు లేనాయన. సాయిరామ్, నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్దనా, చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరామ్, విప్పిస్తాను. ఇగో సాయిరామ్,
4: సాయిరామ్,
1: సాయిరామ్, సాయిరామ్.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడింది ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబా గారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసిన వెనక్కి ఇచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు ఇన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు అది చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చెయ్యక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్, సార్ ఎక్కడికెళ్తారు సార్ మీరు?
1: బ్రాడీపేట పోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో అయినా, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో బాయ్, ఒక్క క్షణం ఆగమ్మా. నాయలరా, మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంట వెంట జంట ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ బాబావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తే సేవ అవుతారు నాటకాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ సాయి యువత ప్రత్యేక సమర్పణ. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 4 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: రాధే గోవింద, జై జై రాధే గోపాల, దీనానాథ గోవింద, అనాథనాథ గోపాల, రాధే గోవింద, జై జై రాధే గోపాల, రాధాలోల గోవింద, రాసవిలోల గోపాల, గోవింద జయ గోవింద, గోపాల జయ గోపాల.
0: ఈ భజన శంకరాభరణం రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1 2 3 4 1 2 3 4 1 2

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం నిదానంగా ఈ భజనను పాడి వినిపించడం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడి రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి

రాధ అన్న నామం వినగానే మన హృదయాలలో పరిపూర్ణమైన స్వచ్ఛమైన భగవత్ ప్రేమకు పరాకాష్ఠ అయిన మధుర భక్తి భావం నిండిపోవాలి. హనుమాన్ నామం వినగానే దాస్యభక్తి మన మనస్సులో మెదలుతుంది. శ్రీరాముని సేవించడంలో ఆంజనేయునికి సాటి మరెవ్వరూ లేరు. అదేవిధంగా రాధనామం చెవికి సోకగానే నిర్మలమైన నిశ్చలమైన భక్తితత్వం మనకు స్ఫురిస్తుంది. ఒక సందర్భంలో స్వామి రాధ భక్తిని గురించి ఇలా చెప్పారు. ఒకనొక సమయంలో కొందరు పెద్దలు రాధకు శ్రీకృష్ణుని పట్ల గల పవిత్ర ప్రేమకు పరీక్ష పెట్టాలనుకున్నారట. అదేమిటంటే, ఒక మట్టికుండకు 100 చెల్లులు పెట్టి ఆ పాత్రతో యమున నుండి నీరు తెమ్మన్నారట. నిరంతరం కృష్ణ చింతన తప్ప అన్యమెరుగని రాధ ఆ పాత్రకు చిల్లులున్నాయన్న విషయం కూడా గమనించలేదు. కృష్ణ నామాన్ని జపిస్తూ యమునకు పోయి కడవను నీటిలో ముంచింది. కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ ఆమె పలుకుతున్నప్పుడు ఒక్కొక్క చిల్లు పూడుకుపోయింది. కొంతసేపటికి అన్ని చిల్లులు పూడుకుపోయాయి. నీటి కడవతో రాధ ఇంటికి చేరగానే అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుని పట్ల రాధకున్న భక్తి అట్టిది. ఆ భగవద్ విశ్వాసం నిర్జీవమైన పదార్థాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే స్వామి అంటారు, రాధనామం ఉచ్చరించగానే ఆమె ఒక స్త్రీ అని, కృష్ణ అనగానే ఆయనొక పురుషుడని భావించకండి. రాధకు ఆధారము ధార ఆరాధన. నిరంతరం తైలధార వలె అవిచ్ఛిన్నంగా నామస్మరణ చేయడం వల్ల మీరు కూడా రాధలుగా రూపొందవచ్చును అంటారు స్వామి. విశ్వాసం లేనిదే ప్రేమ జనించదు. భక్తి సౌధానికి విశ్వాసమే పునాది. అనవరతము అవిచ్ఛిన్నంగా నాలుకపై నామం నాట్యమాడాలి. సముద్ర మథనం యొక్క అంతరార్థాన్ని స్వామి ఈ సందర్భంలో

గ్రంథంలో వివరించారు. క్షీరసాగరం పవిత్రమైన మనస్సుకు ప్రతీక. మంథర పర్వతం మన విశ్వాసానికి గుర్తు. ఈశ్వరానుగ్రహమనేది వాసుకి కవ్వపు తాడు. ఈశ్వరానుగ్రహం అనే కవ్వపు తాటితో మన విశ్వాసమనే మంథర పర్వతాన్ని బంధించి మన మనోసాగరాన్ని మథించాలి. మథనము అనేది ధ్యాన సాధన. ఆ విధంగా మనోమథనం సాగినప్పుడు అమృతత్వాన్ని మనం పొందగలం. ఆ అమృతత్వమే వేదసారమైన జ్ఞానము, ఆత్మజ్ఞానం. అహం బ్రహ్మాస్మి అన్నదే ఆ జ్ఞానం. భగవంతుడు సాధకుని శిక్షించడు, బహూకరించడు. మన విశ్వాసము, మన మనోనైర్మల్యము, మన సాధనకు ఫలాన్ని మాత్రమే దైవం అనుగ్రహిస్తాడు. విశ్వాసమనే పర్వతానికి దైవానుగ్రహమనే త్రాటిని చుట్టి మనస్సును మధించినప్పుడు ఆత్మజ్ఞానం అందుకోగలుగుతాడు సాధకుడు. ఒక విద్యార్థికి పరీక్షలు దగ్గరకు వస్తుండటంతో కంగారు పడిపోయాడు. దేవాలయానికి వెళ్లి, పరీక్షలో ప్రశ్నలు తేలికగా ఉండేవి రావాలి, నేనా ప్రశ్నలన్నింటికీ బాగా జవాబులు రాయాలి, అలా నీవు అనుగ్రహించితే నీకు పాయసం నైవేద్యంగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అలాగే ప్రశ్నలు చాలా తేలికగా వచ్చాయి. ఆ పిల్లవాడు అరగంటలో అన్నింటికీ సమాధానాలు రాశాడు. మిగిలిన సమయం ఏం చేయాలో తోచలేదు. అందువల్ల మరొక పేపరు తీసుకుని పాయసం చేయడానికి కావలసిన వస్తువులు లిస్టు రాయడం మొదలుపెట్టాడు. బెల్లం, బియ్యం, జీడిపప్పు, నెయ్యి ఇలా లిస్టు రాసి వాటి వెలలు కూడా ప్రక్కనే వేశాడు. అయినా ఇంత ఖర్చు ఎందుకు, కొంత తగ్గిద్దామని ఒక్కొక్క వస్తువును కొన్ని గ్రాములు తగ్గించుకుంటూ మరొక లిస్టు తయారు చేశాడు. ఇంతలో పరీక్ష సమయం పూర్తి అయ్యిందన్న సూచనగా గంట మోగింది. టీచర్ వచ్చి ఆన్సర్ పేపర్స్ ఇవ్వమని అడిగాడు. ఆ విద్యార్థి కంగారుగా అంతవరకు తాను ప్రసాదానికి తయారు చేసిన లిస్టున్న పేపరు టీచర్కు అప్పగించాడు. తన ఆన్సర్ పేపర్తో ఇంటికి చేరుకున్నాడు. ఫలితంగా పరీక్ష తప్పాడు. మనం భగవంతుణ్ణి ఈ విధంగా చులకనగా భావిస్తాము. మనం ఏమి చేసినా, ఏది సమర్పించినా దేవుడు సరిపెట్టుకుంటాడు అన్న భావనతో మొదటికే మోసం తెచ్చుకుంటాము. దైవాన్ని చులకనగా చూసినవాడు జీవితంలో తానే చులకన అవుతాడు. మనం ఎలా భావిస్తామో ఆ విధంగానే రూపొందుతాము. మనం ఉన్న స్థితికి కారకులం మనమే. FAITH ఫెయిత్ అన్న పదంలో అర్థాన్ని చూసుకుంటే, ఫియర్లెస్లీ ఆల్వేస్ ఐ ట్రస్ట్ హిమ్. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి స్వధామానికి చేరినప్పటికీ కృష్ణ చైతన్యం ఈ లోకంలో అవతరించినప్పుడంతా రాధ కూడా అవతరిస్తుంది. వారిరువురికి అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం. గోవింద గోపాల నామాలలో గో అన్న శబ్దానికి ఇంద్రియములని అర్థం. మన ఇంద్రియాలను అదుపులో ఉంచువాడు గోవిందుడు, గోపాలుడు అని అర్థం.

ದೀನಾನಾಥ ಗೋವಿಂದ, ಅನಾಥನಾಥ ಗೋಪಾಲ. ದಿಕ್ಕುಲೇನಿ ವಾರಿನಿ ಕಾಚಿ ರಕ್ಷించేవాడు ದೀನಾನಾಥుడు. 1986లో కొడైకెనాల్లో జరిగిన సంఘటన. స్వామి కొడైకెనాల్ నగరంలో పర్యటించి వచ్చారు. అంటే సాయి శృతికి ఎదురుగా ఉన్న సరస్సును చుట్టి వచ్చారు. స్వామి తిరిగి రాగానే విద్యార్థులతో ఇలా అన్నారు. బోట్ క్లబ్ దగ్గర ఒక పిల్లవాడు టోపీలు అమ్ముతున్నాడు. అతని దగ్గరకు వెళ్లి బేరం ఆడకుండా అతడు ఎంత చెబితే అంత చెల్లించి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాట్ కొనుక్కురండి. పాపం ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. వాడు నిన్న ఉదయం నుండి ఏమీ తినలేదు అని పిల్లలకు డబ్బిచ్చి పంపించారు. ఇదంతా వింటున్న ఒక భక్తుడు, స్వామి ఇప్పుడు ఎండలు తగ్గిపోయాయి, వేసవికాలం ముగిసింది, ఇక విద్యార్థులకు హ్యాట్స్తో పని ఏమిటి అన్నాడు. హ్యాట్స్తో వీళ్లకు పని లేకపోవచ్చు, కాని ఆ పిల్లవాడికి డబ్బు చాలా అవసరం అన్నారు స్వామి. స్వామి చెప్పినట్లుగా దాదాపు 18 మంది పిల్లలు ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి మాకు హ్యాట్స్ కావాలి అని అడిగేటప్పటికీ వాడికి ఆశ్చర్యం కలిగింది. 15 రోజుల నుండి అతని దగ్గర ఒక్కరు కూడా హ్యాట్స్ కొనలేదు. ఒక్కసారిగా విద్యార్థుల గుంపు వెళ్లి అడిగేసరికి అతడు కొంచెం ఆలోచించాడు. ఆ టోపీల ధర ఒక్కొక్కటి 20 రూపాయలు ఉంటుంది, అయినా అది ఆఫ్ సీజన్ కాబట్టి 15 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. కాని ఈ విద్యార్థులు, కాదు మేము 25 రూపాయలు ఇస్తాము అన్నారు. వీళ్లకు ఏమైనా పిచ్చా, అంత డబ్బు ఎక్కువ ఇస్తామంటున్నారు అని పిల్లవాడు అనుకున్నాడు. సరే అందరూ హ్యాట్స్ కొన్నారు. ప్రేమ ముందు డబ్బుకు విలువ ఏముంటుంది? స్వామి ప్రేమకు అవధులు లేవు. అందుకే ఆ పిల్లవాడికి ఆశించిన దానికంటే అధికంగా డబ్బు లభించింది. స్టూడెంట్స్ ఆ పిల్లవాడిని నీకు సాయిబాబా తెలుసా అని అడిగారు. వెంటనే ఆ పిల్లవాడు తన సంచిలో నుండి స్వామి ఫోటో ఉన్న పేపర్ కట్టింగ్ తీసి చూపించి, నేను రోజూ ఈ సాయిబాబా వారికి మొక్కుకుంటాను అన్నాడు. సర్వుల హృదయాలలో ఉన్న స్వామికి దీనులు దుఃఖితులు వాళ్లు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు తెలియవా? అందుకే ఆ పిల్లవాడి ప్రార్థన ఆలకించి స్టూడెంట్స్ ను పంపించి హ్యాట్స్ అన్నీ కొనిపించారు. ఇంతలో వాళ్ల దగ్గరగా ఒక కారు వచ్చి ఆగింది. అది స్వామి కారే. స్వామి కార్ కిటికీలో నుండి చూస్తూ, చినుకులు పడుతున్నాయి, అందరూ హ్యాట్స్ పెట్టుకోండి అన్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ స్టూడెంట్స్ లో ఒకరు, ఇప్పుడు హ్యాట్స్ ఎందుకు, ఎండా లేదు వానా లేదు అని మనసులో అనుకున్నాడు. వెంటనే సన్నగా జల్లు ప్రారంభమైంది. స్వామి వచ్చి, మీరంతా హ్యాట్స్ పెట్టుకోండి, తడవకుండా ఉంటారు అన్నారు. ప్రేమ భరితమైన జీవితం ఎలా గడపాలో స్వామి మనకు ఈ విధంగా బోధిస్తారు. ఎండా వానా ఏమీ లేకపోయినా దివ్య ప్రేమ అనే హ్యాట్ ను ధరిస్తే మన జీవితాలు మధుర ప్రేమ భరితాలు అవుతాయి. అనాథనాథ అన్న పదాలను అర్థం చేసుకోవడానికి కొడైకెనాల్లోనే జరిగిన మరొక సంఘటన. స్వామివారు సాధారణంగా ఏప్రిల్ మే నెలలలో కొడైకెనాల్ వెళ్తారు. ఏప్రిల్ 26వ తేదీ త్రయీ బృందావనం వార్షికోత్సవం జరుగుతుంది. మే 6వ తేదీ ఈశ్వరమ్మ డే జరుగుతుంది. ఆ సందర్భాలను పురస్కరించుకుని స్వామివారు నారాయణ సేవ ఏర్పాటు చేస్తారు. సాయి శృతిలో భక్తులందరికీ స్వామివారు ప్రసాదం అందిస్తారు. భక్తులే కాదు, కొడైకెనాల్లోని ప్రజలు కూడా అక్కడి సాయి శృతి ఆవరణంలోనికి చేరుకుంటారు. విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయడము, ప్లేట్స్ పెట్టి వడ్డన చేయడం వంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు వడ్డన చేస్తూ ఉంటే స్వామివారు వారి పక్కనే ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. అటువంటి ఒక సందర్భంలో విద్యార్థులంతా అన్ని ఏర్పాట్లు చేసి అలసిపోయారు. స్వామివారు స్వయంగా వచ్చిన వారికి బ్లాంకెట్స్ వస్త్రాలు పంచిపెట్టారు. సాయి శృతిలోనే కాక బయట రోడ్డు మీద కూర్చున్న వారికి కూడా వస్త్రాలు బ్లాంకెట్స్ పంచారు. కార్యక్రమమంతా పూర్తి అయ్యింది. విద్యార్థులు కూడా ప్రసాదం స్వీకరించి స్వామి చుట్టూ చేరి కూర్చున్నారు. ఉన్నట్టుండి స్వామి
బ్లాంకెట్స్ అన్ని ఇవ్వడం పూర్తి అయ్యిందా అని అడిగారు. అక్కడున్న భక్తులు బయటకు వెళ్లి కనుక్కొని వచ్చిన వారు అందరికీ బ్లాంకెట్స్ అందాయి అని చెప్పారు. అయితే అక్కడ ఒక మూలన ఇంకా కొన్ని బ్లాంకెట్స్ కుప్పగా పడి ఉన్నాయి. స్వామి మళ్లీ అడిగారు. ఆ సీనియర్ డివోటీ వెళ్లి మళ్లీ అడిగి వచ్చి అదే సమాధానం చెప్పారు, అందరికీ అందాయని. స్వామి కుర్చీలోంచి లేచారు. స్వామి ముఖంలో ఏదో తెలియని భావం. అందరూ స్వామి అలసిపోయారేమో అనుకున్నారు. నాకు దాహంగా ఉంది అన్నారు స్వామి. వెంటనే ఒక అబ్బాయి స్వామికి గ్లాస్ అందించాడు. ఇది కాదు అంటూ వంటశాలలోకి వెళ్లారు. స్వామి వారి ముఖం ఎప్పటిలాగా ప్రసన్నంగా లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అందరికీ అర్థమైంది. అయితే అదేమిటో తెలియలేదు. స్వామి ఆ చివరిదాకా వెళ్లారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు వారి వెనుక నడిచే భక్తుడు స్వామి ప్రక్కనే ఉన్నారు. స్వామి కార్ తెమ్మని చెప్పారు. వెంటనే కార్ వచ్చి సాయిశ్రుతి ముందు ఆగింది. ఏమీ మాట్లాడకుండా స్వామి కారులో కూర్చున్నారు. సుమారు 45 నిమిషాలు ఏమి జరుగుతుందో, ఏమి పొరపాటు జరిగిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. స్వామి తిరిగి వచ్చారు. స్వామి రాగానే కార్ డోర్ తీయడానికి పరుగెత్తే స్టూడెంట్స్ ఈరోజు ఒక్కరు కూడా కార్ దగ్గరకు వచ్చే ధైర్యం చెయ్యలేదు. పిన్నలు పెద్దలు అందరికీ ఒకటే ఆందోళన. అయితే అందులో ఒక టీచర్ ధైర్యం చేసి కార్ డోర్ తీశాడు. అంత సీరియస్ గా వెళ్లిన స్వామిని తలుచుకుంటే అందరికీ భయంగా ఉంది. స్వామి కార్ దిగి ఆ టీచర్ వంక చిరునవ్వుతో చూశారు. అందరి మనసులు తేలిక అయినాయి. స్వామి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లారు. వారి ముఖారవిందం చిరునవ్వుతో వెలిగిపోతోంది. దానితో అందరి హృదయాలు తేలికపడినాయి. స్వామి సింహాసనంలో కూర్చోగాని విద్యార్థులు వారి దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత. ఒక విద్యార్థి స్వామికి మంచినీరు అందించాడు. ఆ గ్లాసులోని నీరు సగం తాగి ఇప్పుడు నా దాహం తీరింది అన్నారు. ముందు గ్లాస్ అందించినా స్వీకరించని స్వామి ఇప్పుడు మంచినీరు త్రాగి నా దాహం తీరింది అన్నారు. దీని అంతరార్థమేమి అన్న ప్రశ్న తలెత్తింది. అసలు జరిగినది ఏంటంటే ఆ రోజు వండిన పదార్థాలన్నీ పంచడం పూర్తి అయింది. అందరికీ అన్నప్రసాదం బ్లాంకెట్స్ అందినాయి. కాని ఇంకా కొన్ని బ్లాంకెట్స్ మిగిలిపోయాయి. కొడైకెనాల్లో కొంతమందికి బ్లాంకెట్స్ అందలేదు. కనుక స్వామి స్వయంగా కొడైకెనాల్ మూల మూలలకు వెళ్లి వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి, అంగవైకల్యంతో సాయిశ్రుతి వరకు రాలేని పేదవారికి బ్లాంకెట్స్ పంచిపెట్టారు. ఒక్క బ్లాంకెట్ కూడా మిగలకుండా అందరికీ పంచిన తరువాతనే స్వామి దాహం తీరింది. మిగిలిన బ్లాంకెట్స్ వచ్చే సంవత్సరం పంచిపెట్టవచ్చునని భక్తులు తలంచియుండవచ్చు. కాని అన్నీ పంచిపెట్టేంత వరకు స్వామికి తృప్తి కలగలేదు. అందుకే అనాథనాథుడు భగవంతుడు.

స్వామి ఒకసారి వివరించి చెప్పిన చక్కని కథ ఒకటుంది. ఒకప్పుడు మథురా నగరాన్ని ఒక సుల్తాన్ పరిపాలించాడు. ఆ కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి పాలకుడైన ఒక రాజు బృందావనంలో శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి యాత్ర చేస్తూ మథురకు వచ్చాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. సుల్తానుకు ఈ విషయం తెలిసింది. అంతటి శక్తివంతుడైన రాజు అంత దూరం నుండి కేవలం ఆలయంలో ఉన్న భగవంతుని సేవించడానికి వచ్చాడు. ఆ ఆధ్యాత్మిక ఆనందం ఏదో తాను కూడా పొందాలనుకున్నాడు. అయితే ఆలయంలో ఉన్న వ్యక్తి ఎవరో గొప్పవాడై ఉండాలని భావించాడు. ఒకనాటి అర్ధరాత్రి ఆ కృష్ణాలయానికి వెళ్లి ఎవరు లోపల అని బిగ్గరగా అడిగాడు. లోపలి నుండి గోవింద మహారాజ్, రాధారాణి అని సమాధానం వచ్చింది. అయితే ఆలయంలో ఇద్దరు వ్యక్తులున్నారన్నమాట. వీరెవరో అందరు చక్రవర్తుల కంటే మిన్న అయిన రాజురాణి అయి ఉండాలి. ఎలాగైనా వారిని దర్శించాలన్న ఆరాటంతో 3 రోజులు అన్నపానాదులు విసర్జించి అక్కడే ఉండిపోయాడు. ఆకలిదప్పులు బాధించినప్పటికీ అక్కడి నుండి కదలలేదు. నేను ఎక్కడికైనా వెళ్తే వారు బయటకు వచ్చి ఎటైనా వెళ్లిపోతారేమో, వారిని దర్శించుకునే భాగ్యం కోల్పోతానని అతని ఆందోళన. 4వ రోజు అర్ధరాత్రి గోవింద మహారాజ్, రాధారాణి మందిరంలో నుండి బయటికి వచ్చారు. సుల్తాన్ను తమ వెంట రమ్మని ఆహ్వానించారు. గోవింద మహారాజు, రాధారాణి విలువైన ఆభరణాలతో అలంకరించుకుని ఉన్నారు. వారలా నడిచి యమునా తీరానికి చేరుకున్నారు. అక్కడ వేల కొలది గోపీ గోపాలురు గోవింద మహారాజుకు, రాధారాణికి స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. ఆ పున్నమి వెన్నెలలో వారి ఆటపాటలు సాగాయి. సుల్తాన్ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. గోపీ గోపాలుల హృదయాలు, ముఖాలు అపరిమితమైన ఆనందంతో మెరిసిపోతున్నాయి. సుల్తాన్ ఆనంద సాగరంలో ఓలలాడుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు గోవింద మహారాజు, రాధారాణి ఆలయానికి తిరిగి వెళ్తూ తమ చేతి కంకణాలను సుల్తాన్కు ఇచ్చి, ఇది మా కానుకగా స్వీకరించు, నీ వద్ద భద్రంగా ఉంచు అని చెప్పి అదృశ్యులయ్యారు. సుల్తాన్ మాట్లాడే లోపలనే వారు గర్భగుడిలోని విగ్రహాలలో లీనమయ్యారు. తెల్లవారగానే ఆలయ పూజారి అక్కడకు వచ్చి సుల్తాన్ నిలబడి ఉండటం, అతని చేతిలో రాధాకృష్ణుల చేతి కంకణాలు ఉండటం చూశాడు. సుల్తాన్ దేవీదేవతల ఆభరణాలను దొంగలించే ప్రయత్నం చేస్తున్నాడని అనుమానపడ్డాడు. అయితే ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఎవ్వరూ తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించలేదు. అయితే సుల్తాన్ చేతిలో స్వామి చేతి కంకణాలు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని పూజారి తికమకపడ్డాడు. సుల్తాన్ ఆనంద పారవశ్యంతో గోవింద మహారాజ్, రాధారాణి ఇప్పుడే లోపలికి వెళ్లారు. రాత్రంతా యమునా తీరంలో నేను వారితోనే ఉన్నాను. తెల్లవారుజామున ఆలయంలోనికి తిరిగి వెళ్తూ నాకీ బహుమానాలిచ్చారు. ఎందుకిచ్చారో తెలియదు. నీ దగ్గర భద్రంగా ఉంచు అన్నారు. నన్నెందుకు ఈ విధంగా అనుగ్రహించారో తెలియదు అన్నాడు. నిజమైన ప్రేమతో, నిస్వార్థ భావనతో దైవాన్ని హృదయంలో నిలుపుకొని ప్రార్థించినట్లయితే భగవంతుడు తప్పనిసరిగా వస్తాడు. అపరిమితమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు గోపీ గోపాలులతో సలిపిన రాసక్రీడను తిలకించే అపూర్వమైన అదృష్టం సుల్తానుకు లభించింది. ఆ రాసక్రీడ గురించి ఈ పంక్తి, రాసవిలోల గోపాల రాధాలోల గోవింద అని తెలుపుతుంది. ఒక సందర్భంలో స్వామి విద్యార్థులతో రాధభక్తిని గురించి వివరిస్తూ రాధభక్తి సంయోగ వియోగాత్మకమని అన్నారు. దీని అర్థం మీకు తెలుసా అని కూడా అడిగారు. పిల్లలంతా తెల్లముఖాలు వేశారు. రాధ ఎప్పుడూ కృష్ణునితో కలిసే ఉంటుంది. అది సంయోగము.
శ్రీకృష్ణుని భౌతికంగా సేవించవలసినప్పుడు ఆమె శ్రీకృష్ణుని నుండి వేరవుతుంది. అది వియోగం అని భావించాలి అన్నారు భగవాన్. రాధ భక్తి అంటే అదే.

గోవిందునికి గోపాలునికి జయమగుగాక అని అర్థం. భగవంతుని ఆరాధించే మార్గాలెన్నో ఉన్నాయి. నామస్మరణ చేయవచ్చు, నామ సంకీర్తన చేయవచ్చు, గుణ సంకీర్తన, లీలా సంకీర్తనలు కావించవచ్చు. భావ సంకీర్తనలో కేవలం భావానికే ప్రాధాన్యత ఉంటుంది. వాత్సల్య, శాంత, సఖ్య, దాస్యభావాలన్నింటికంటే మధురభావమే పరమోత్కృష్టమైనది. అదే రాధాభక్తి. ఏది చూసినా, ఏది తలచినా, ఏది విన్నా, ఏది రుచి చూసినా అంతా మాధుర్యమే. కనుకనే రాధ సర్వకాల సర్వావస్థలలో శ్రీకృష్ణునితో కలిసియే ఉంటుంది. అటువంటి భక్తిభావాన్ని మనమంతా అభివృద్ధిపరచుకోవడానికి సాధన సలపాలి. ఇంత చక్కని భావం తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ చక్కగా రాధే గోవింద, జై జై రాధే గోపాల అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతులందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురు పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014 తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోని మొదటి భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

సద్భక్తులందరు భగవంతుడాయంచు సద్భక్తులందరూ

0: బీదల బెటలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాటినున్న దినము దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెలను కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి, మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ 76వ జన్మదినోత్సవ సందర్భంగా 2001వ సంవత్సరంలో గురు పూర్ణిమ పర్వదినాన తమ అమృత హస్తాలతో విశ్వవ్యాప్తంగా రేడియో సాయి ప్రసారాలు ప్రారంభించారు. స్వామి మాటే ఒక మంత్రం, వారి ఉపన్యాసమే ఒక ఉపనిషత్తు, వారి ప్రబోధమే ఒక భగవద్గీత, వారి జీవితమే జగతికి సందేశం. వారి వచనామృతాన్ని, అపురూపము అపూర్వము అయిన వారి జీవిత విశేషాలని, వారి దివ్య ప్రేమ సౌరభాన్ని, వారి కరుణారసవాహిని విశ్వమానవాళికి అందించడమే అందరినీ ప్రేమ నిస్వార్థ సేవా మార్గం వైపు పయనించేలా చైతన్యవంతుల్ని చేయడమే రేడియో సాయి ప్రసారాల పరమార్థం. స్వామి అమృత హస్తాలతో ప్రారంభించిన రేడియో సాయి శాఖోపశాఖలుగా విస్తరించి నేడు అమెరి స్ట్రీం, ఆఫ్రి స్ట్రీం, భజన స్ట్రీం, డిస్కో స్ట్రీం, తెలుగు స్ట్రీంలుగా విశ్వవ్యాప్తంగా లక్షలాది శ్రోతల్ని అలరిస్తోంది. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ వినయపూర్వక ప్రార్థనను మన్నించి భగవాన్ బాబావారు 2011 ఫిబ్రవరి నెలలో తెలుగు స్ట్రీం 24 గంటల ప్రసారాలకు అనుమతిని ప్రసాదించి ఆశీర్వదించారు. స్వామి ఆశీస్సులతో 2011 జూలై 15 పరమ పవిత్రమైన గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీం ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ మార్గదర్శకత్వంలో తెలుగు ప్రసారాలు నిర్విరామంగా రసజ్ఞ మనోజ్ఞంగా సాగిపోతున్నాయి. ప్రశాంత నిలయంతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఎందరో మేధావులు, సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు, సత్యసాయి సేవా సంస్థలు పుంఖానుపుంఖంగా నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రముఖులతో భక్తులతో ఇంటర్వ్యూలు, సంగీత కచేరీలు, భక్తి గీతాలతో ఎంతో వైవిధ్యం గల కార్యక్రమాలు రూపొందించి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారాలను సుసంపన్నం చేశారు. ఈనాడు స్వామివారి దయతో తెలుగు స్ట్రీమ్ తమ 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వామి, మీ ముద్దుబిడ్డ అయిన ఈ తెలుగు స్ట్రీమ్ను చిరకాలం మీ సందేశాన్ని వ్యాప్తం చేసేటట్టు దీవించి ఆశీర్వదించమని మనసారా ప్రార్థిస్తూ శ్రోతలందరి తరపున, ఈ విశ్వ మానవాళి తరపున, రేడియో సాయి బృందం తరపున మీ దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ 1996 జూలై 14 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో నేటి ప్రసారాలకు శ్రీకారం చుడుతున్నాం.
0: జ్యోతి వెలుగుచునుండగా

భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది. ఇందుకనడందు ఏదని సందేహము వలదు. భారతీయులు రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడాను పూజిస్తూ వస్తున్నారు. విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడాను ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు. గుట్టను పూజిస్తూ వచ్చారు. గోవర్ధనగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడాను పూజించి వచ్చారు. ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు. చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దానిని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడాను ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు. ఇప్పటికి కూడాను కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడాను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడాను సేవలు చేస్తూ వచ్చారు. భూతదయా పశ్చాత్తాపం అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలము మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు. కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము. సర్వులు యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధలు సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. సాంఘికమైనటువంటి ఒక ధర్మము అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు. ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి ఒక తెగలను భావిస్తూ వచ్చారు. కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు. సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి ఒక దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర. కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది. దేవుడు లేని స్థానం ఎక్కడ? దేవుడి కానటువంటి పదార్థం ఎక్కడ? అంతా భగవంతునిదే. అణోరణీయాన్ మహతో మహీయాన్, ఈ అణువులు చేరించవలచేతనే ఘనంగా ఏర్పడుతున్నది. ప్రతి అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు. అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు. సర్వము పరమాణువుల యొక్క పవిత్రతనే యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి. అందువల్లనే ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు. రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడి ప్రపంచంలో కానరాదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు. అనగా ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింపచేసేటువంటిది. కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేసేట ఈ దివ్యత్వాన్ని వీరు విస్మరిస్తూ పోతున్నారు. ఈనాటి చదువులంతా కూడాను కేవలం పొట్టపూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు. పాప భయంబు పోయే పరిపాటై పోయను సుస్కృతం బిలం, పాప భయంబు పోయే పరిపాటై పోయను దుష్కృతం బిలం, వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో, దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా, శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు, నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల, మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కద మానవా. కేవలం పొట్టకూటిని కూడాను అందించలేకపోతున్నాయి ఈ విద్యలు. నిద్ర నుండి లేచి
మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదియా మనం సంపాదించవలసింది, ఇదియా మనం సాధించవలసినటువంటిది, ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము కాదు. కాదు, మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు. కానీ ఆ సత్యనిత్యమైనటువంటి ఒక దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే, ఇది కాదని నేను చెప్పటం లేదు. యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య. ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది, ఇది ప్రవృత్తి యొక్క తత్వము. కానీ మనది నివృత్తి యొక్క లక్షణం. ప్రవృత్తిది అనిత్యము అశాశ్వతము, నివృత్తి సత్యము నిత్యము. కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చెయ్యాలి. ఏవి ప్రయోజనం? పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు. కానీ పుస్తకంలో ఉంటుండాలి నాలెడ్జ్. ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది? కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడాను మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుండాలి. కారణం ఏమిటి? తంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్. పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది. కనుక పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు. భావం తద్భవతి. మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది. శ్రీనాథ్ చెప్పాడు, పూర్వకాలం నందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది. ఆ విలేజ్ పీపుల్ అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం. ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకుని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద. ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు. ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అయ్యో నా దురదృష్టము, నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లెన వదిలి మధుర చేరిపోయాడు కదా, నా నష్టం రాసిన వ్రాత కన్న కలదా నూరేండు చింతిల్లినని అని చాలా చింతిస్తూ ఉండేటువంటిది. ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది. కానీ ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది. అప్పుడు ఈ సుగుణనే వెళ్లవచ్చింది ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి. వెళ్లి వెళ్లేటప్పటికి ఆహా, ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది. దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు. గొప్ప గొప్ప పండితులంతా ఉంటున్నారు, కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు, మహాయోగులంతా ఉంటున్నారు, మహాత్యాగులంతా ఉంటున్నారు. ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది. ఆ రేపల్లెలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లెను వదిలిపెట్టిపోయాడని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది. ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం. ఆ దీపము వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడాను కాలిపోతుంటుండాలి. ఎక్కడో బట్ట వాసన వస్తుండాలి అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది. నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా, అది ఈ విధంగా ప్రశ్నలు అడుగుకుంటూ వచ్చింది. ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా, వాళ్ళందరూ కాచుకున్నారు. కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల
కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆశువునకు. ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుడిని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది. అందరూ కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే, అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా కూడా డాన్స్ ఆడుతూ ఉన్నారు. సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపి

నంట అడియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు. ఏ పూజలు చేసింది? శివునకు పూజలంటే ఏమిటో, జపమంటే ఏమిటో, ధ్యానమంటే ఏమిటో ఏమీ తెలియదు. ఆనాటి ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు. అదే వాళ్ళ గొప్ప అదృష్టం. ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు. వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది. ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది. ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము. ఇంక ఈ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము, ఉన్న నాలెడ్జ్ని కూడా ఊడగొట్టుకోవటము, జ్ఞాపశక్తి అంతా కూడా మందబడిపోవటము. ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు ఆనాటి శిగుణ. నిరంతరము చింతనే, కృష్ణ చింతనే. ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము. ఇదే విధంగానే ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దానిపైన కాదు. నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసము. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు. ప్రేమ విశ్వాసములే దీనికి మూల కారణాలు. ఇవే పెద్ద సాధనం. పూరపు శరీరం యొక్క తత్వం నందు కూడాను బాంగ్రా అనేటువంటి గ్రామం లోపల హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు, హేమంత్ పండిత్. అతనిని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు. ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడాను బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు. పండుకున్నాడు, 3 గంటలకు లేచాడు, చూచాడు ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది, తలుపులు కూడాను తెరవబడింది. వచ్చాడు ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు. అన్నా సాబ్, రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు. చూచాడు ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు. ఇది స్వప్నం కాదు, నా బాబానే నా దగ్గరికి వచ్చాడు, రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనంద పడిపోతున్నాడు. ఈ అరుపులు వినింది భార్య, ఆమె లేచింది. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని? ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటాది. లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె. అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు, పిచ్చిదానా, భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు. సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ? భగవంతునికి రాకపోకలు లేనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు. కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు, ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు. వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది. కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు, నేను తప్పక తెల్లవారులేస్తాన్ని తగినటువంటి వంటలంతా చెయ్యాలి అన్నాడు. బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు. తెల్లవారు లేచింది, ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది, పాయసం వండింది, చేసింది, ఒక వడ చేసింది, అన్నీ వండించింది. బాబా వస్తాడు భోజన సమయానికి అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా. చక్కని పూల తోరణాలు కట్టింది, మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది. పాపం 12 గంటలైంది, బాబా రాలేదు, వచ్చే సూచనలు ఎక్కడ కనిపించాలని అన్ని వైపులా చూస్తున్నాడు. కానీ ఇంక వీరు కాలేదు. బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు, అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు, అతనికంటే వేరే మరలేదు, కాబట్టి బాబు వచ్చే తీర్తాడు, అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు అని భార్యకు నచ్చ చెప్తున్నాడు. సరే 2 గంటలైంది, వచ్చే జాడలు కనిపించలేదు. సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు చెప్పారు, ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు. ప్యాక్ తీసుకున్నాడు, ఈ ప్యాక్ తీశాడు, వాళ్ళు వెళ్లిపోయారు. చూసేసిస్తే బాబా పిక్చర్స్, నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి ఖర్చుకున్నాడు. భక్తి అంత పిచ్చిగా ఉంటుంటాది. చిరుబోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా. ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి బట్టిస్తున్నాడు? ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని బట్టిస్తాడు. దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు. బాబా నీవు భుజించే తీరాలి, ఈ రూపకంగా వచ్చావు అని చెప్పాడు. ఫోటోను అక్కడ పెట్టాడు. నిలిచడానికి వీల్లేదే, ఒక టంబ్లర్ అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను. కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా. లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు, కనుక కంటి నీరును తెప్పిస్తాడు. కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు. కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. ఆ తట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు. భార్య ఆ అన్నమంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 కనిపిస్తున్నాయి. బాబా తిన్నాడు, బాబా తిన్నాడని ఆ అన్నమంతా తానే నిర్దేశిస్తున్నాడు. ఇది బాబా ప్రసాదం, బాబా ప్రసాదం అనగా ఆనాటి పరిస్థితులకు ఆనాటి విధమైనటువంటి యొక్క చర్యలు, ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది. వస్తామని చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు. భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు, ఎనుగా వచ్చేసేసి ఆ ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది, ఏదో ఒక పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది. అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటి. ఇప్పుడు అట్ట కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను. అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చి మీ ఇంటికి వస్తాను. ఇస్తుంటారు తప్పక చెప్పినట్టు వెళుతున్నాను భోంచేస్తున్నాను. ఎందుకోసం? ఆనాటి భావం యొక్క ప్రభావము, ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు. ఆనాడు పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది, ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది. ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్, చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది, మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలకు అవకాశం ఇవ్వకూడదు. పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది. అది ఏ దైవం యొక్క వాక్, అదే అమృతవాణి, అది ఏ దివ్యమైనటువంటి వాణి, ఎప్పటికీ తప్పేటువంటిది కాదు. కానీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటది. మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి. ఇలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికి ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు. ఏ విధమైన కష్టం వచ్చి పడిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ శ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి. కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడి లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము, ఇంకొక రూపంలో రావటము. కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు. నేను వచ్చాను మీ ఇంటికి, కానీ కర్ర తీసుకున్న మీరు తరం కొట్టారు నన్ను. ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు. వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను అనగా ఏమిటి, అన్ని జీవులు ఎందుకుడు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి. చూడండి, ఒక ఎలుక, ఎలుక ప్రత్యేకంగా కనుక నిలబడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము. అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనము. దైవ సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది. పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం. కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం. సన్నిధిని బట్టి దాని యొక్క పెన్నిధి పెరుగుతుంది. కనుకనే ఆ సమీపత్వాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ఇంత గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. ఆ సన్నిధి యొక్క దీనినే మనకు దూరమైపోతే ఇది మొహం చూచేటువంటి వారు కూడా ఉండరు. కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము. ఏది చూసినా భగవత్ తత్వమే, ఎక్కడ చూసినా భగవత్. ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనం. దైవ సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది. పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని

0: అయిపోతే ఇది ముఖం చూసేటువంటి వారు కూడా ఉన్నారు. కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము. ఏది చూసినా భగవత్ తత్వమే, ఎక్కడ చూసినా భగవత్ తత్వమే, రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము. కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం, ఎందుకలడు అందు లేడని సందేహం వలదు. ఎందెందు చూసిన అందంటే కలడు, అదియే తిరిగి వినాయకుడు కూడా చూపించాడు. కానొక సమయంలో మీకు తమాష చేయదలిచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు. వినాయక సుబ్రహ్మణ్య ఇట్రా చూడండి, ఈనాడు ఒక పని పెట్టాలి మీకు. ఊరికే ఊడిపి కృష్ణ కడుపు బరువు ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది? లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను మీరు చెయ్యండి అని చెప్పారు. చెప్పండి అన్నారు ఇద్దరు పాపం. అమ్మా మీ ఆజ్ఞను శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు. మీరు ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రాండి. వినాయకుని పొట్ట చాలా పెద్దది, వాహనం ఎరుక చాలా చిన్నది, ఇది ఎట్లా ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు. సుబ్రహ్మణ్యము పీకాక్ నెమలి దానిపైన కూర్చున్నాడు, బయలుదేరాడు. పోతుండాలి పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్లిపోతుండాలి, కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు. ఏమాత్రం కూడా దానిపైన ఎక్కలేదు, చింతను చేయలేదు, చిన్నవాడు అట్టే కూర్చున్నాడు. అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చే చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చానన్నాడు. పార్వతి అడిగింది, ఎంత యుక్తి పడురా నీవు, అలాగే మ్యాక్ మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేసారు, అతని మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు. పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకమాడుతూ వచ్చారు. అప్పుడు వినాయకుడు చెప్పాడు, అమ్మా ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది, ఈ శక్తి ఈశ్వరుడు రెండే, కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్, కనుక పార్వతి మ్యాటర్ ఈశ్వరుడు ఎనర్జీ, ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో, కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే
1: అయిపోయింది
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని. తరువాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. చుట్టూ రావడంలో నీవు ఫస్ట్, అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్, అందుకోసమని కాదు చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని, కోయంబత్తూరు దగ్గర ఫలని అంటుండాలి, అదే ఫలని అన్నాడు. చూచారా ఎంతింత అంతరార్థాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైన పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి, కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు. ప్రేమ అనేటువంటి యొక్క జలం లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమి మాట్లాడలేడు, ఆ నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు. కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు. ఈనాటి పండితులని కాని, ఈనాటి విద్యావంతులమని కాని, ఈనాటి కౌరవని కాని చెప్పుకునేటువంటి వాళ్ళంతా పై పైన తేలేటువంటి వాళ్ళే, కాని నిండా మునిగినటువంటి వాడికి ఏ మాటలు రావు. ఆనందమే అతని భాష, దీనికంటే మించింది ఏం కాదు. కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు. సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది? అన్వేషణే లేదు. అందువల్లనే ఒకనొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది, భగవద్గీత లోపల భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పని చెప్పారు. ఎన్ని మార్గాల్లో? అనేక మార్గాల్లో చేస్తున్నారు.

0: ఆత్మని
1: మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
0: ఆమె వినింది,
1: అయ్యో భగవంతుని అన్వేషణ చేయటమా? సర్వత్రా ఉన్నటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
0: భగవంతుడే భక్తుణ్ణి అన్వేషణ చేస్తున్నాడు.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: వెరుడి ఓటి.

దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము. ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు. కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము, నీవే పరమాత్మ తత్వము. అంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు? కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది. చేతిలో పెట్టుకుని చక్కరుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుగు పైన వేసుకో. నాలుగు పైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది. మధుర మధుర.

0: నాడు నిజమానవ భక్తులను వెతుకుతున్నాను.
1: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను. పక్షుల్లో అయినా ఉంటుందా అది నిజమైన భక్తి? అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి? దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి. అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. ఎక్కడున్నాడు దేవుడు అంటే ఇంకపైన మీరు పూర్తి విశ్వసించాలి. మీరే భగవత్ స్వరూపులు. భగవంతుడు ఎక్కడున్నాడు?

0: ఇంతవరకు మీరు భగవాన్ బాబావారి 1996 జూలై 14వ తేదీన భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు.
1: మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తజనులు ప్రశాంతి నిలయ పసిడి ప్రాంగణంలో ముఖ్యద్వారానికెదురుగా ఉన్న శ్రీమహాగణపతికి తమ కైమోట్పులర్పిస్తూ నారికేళాల్ని సమర్పిస్తూ ఓ మాలికలతో ఆ ఉమాశంకరపుత్రుణ్ణి అలంకరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఆ ప్రభాతవేళ ఆ గణనాయకుణ్ణి ఆరాధిస్తూ ఏవేవో విన్నపాలు చేసుకుంటున్నారు. అలా తమ విజ్ఞాపనలు ఆలకించమని వేడుకుంటున్న వారిలో దేశ విదేశీయులున్నారు, ఎన్నో భాషల వారున్నారు, ఏవేవో ప్రాంతాలకు చెందినవారున్నారు, విభిన్న సంస్కృతుల వారున్నారు, రకరకాల తను ఛాయల వారున్నారు. ఎందరున్నా ఎవరున్నా ఏ భాషైనా వారందరి ప్రార్థన ఒకటే. ఎంతో సున్నితమైన విషయాన్ని ఆకళింపు చేసుకుంటున్నాడా అన్నట్లు సూర్పకర్ణుడు తన చెవులొగ్గి మరీ వింటున్నాడు ఈ ప్రార్థనలు. పూల గుబాళింపులతో విభూది పరిమళంతో సమ్మిళితమైన ఆ ప్రాంగణంలోని గాలి అక్కడికి చేరిన వారందరికీ ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అలవాటు చేస్తుంది. వెలుగుల రేడు తన చేతులతో ఈ భూభాగాన్ని తాకడానికి ఇంకా ఎందుకో వెనకాడుతున్నాడు కాబోలు. మసక చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. ముందుగా వేదనాదం, ఆ వెనుకే నగర సంకీర్తన బృందం వెలువరించిన సునాదాలు లలితంగా అందరి హృదయాల్ని తాకి మెల్లగా ఇంకిపోతున్నాయి. చిక్కగా అలుముకున్న ఆకులతో కళకళలాడుతున్న చెట్లు, వాటిమీద సేదదీరి తమ దినచర్యకు ఉపక్రమించబోతున్న పక్షుల కోకవ రావాలతో ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక తరంగాల తాకిడితో నిండిపోయిన వాతావరణం అంతా ఒక్కసారిగా లలిత రమణీయంగా భగవద్భావన విషయ సముల్లాస భరితంగా మారిపోయింది. అదిగో దినరాజు మెల్లగా తన ఉనికి ప్రకటించడానికి సంసిద్ధుడవుతున్నాడు. గణేశ మంటపం దగ్గర యథావిధిగా ప్రార్థనలు సాగుతున్నాయి. అయితే ఆ ప్రార్థనల్లో, ఆరాధనల్లో, ప్రదక్షిణల్లో ఇంతకు ముందులాంటి నెమ్మదితనం లేదు. చిన్నపాటి ఆదుర్త, ఓ మోస్తరు హడావుడి, ఒక రకమైన ఇది అని చెప్పలేని తొందరితనం, కాస్త తడబాట్లు, మరికొన్ని పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఈ మార్పు కేవలం భక్తజనుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. చిరునేత్రాలతో, విశాలమైన చెవులతో, పొడుగాటి తొండంతో, మెడనిండా పూలదండల రంగులతో వెలిగిపోతున్న శివశక్తి తనయుడు కూడా ఇదివరకటి నిలకడతనం లేక కాస్త తొందరలోనే ఉన్నాడు. ఇక అక్కడ విరిసిన విరిబాలల సంగతి వేరే చెప్పాలా? మరి కాసేపు మేమెవరికంటా పడకుండా చూడు భగవంతుడా అని మొరపెట్టుకుంటున్నాయి. మరి ఆ ప్రాంగణంలోని దారుల మాటేమిటి? ఈ భక్తుల పాదస్పర్శతో పులకాంకితమైపోతున్నా వీరంతా ఎప్పుడు నిష్క్రమించి తమని నిర్మానుష్యం చేస్తారా అని ఎదురుచూస్తున్నాయి. ఆ దారులకిరుపక్కలా ఉన్న తరువుల మాటేమిటి? అవి ఎదురుచూసే ఆ సమయం వచ్చినప్పుడు వాటి మీదున్న ఒక్కొక్క పత్రం, ఒక్కొక్క నేత్రం అయిపోతే ఎంత బాగుండును అని ఏవో పిచ్చి ఊహలల్లుకుంటున్నాయి. అది సరే, మరి విభూతి సాంగత్యాన్ని అనునిత్యం అనుభవించే అక్కడి గాలి ఏమనుకుంటుందో తెలుసా? తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ భక్తులు ఆత్రంతో విడిచే వేడి నిట్టూర్పులకి ఆ వాయువు వేడెక్కి ఎక్కడ పైపైకి వెళ్లిపోతాను అని భయపడుతోంది. ఉదయభానుడు కూడా తన తొలి కిరణశ్రవంతి ఆ పదద్వయాన్ని స్పృశించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. పూబాలులు, రహదారులు, చెట్లు, గట్లు, భక్తులు, సరే మరి నిరంతరం అక్కడే రెక్కలల్లార్చుకుంటూ తిరిగే పావురాళ్ల మాటేమిటి? తాము ఎదురుచూస్తున్న సమయం వచ్చినప్పుడు ఒక రకమైన ధ్వని సంకేతంతో మిగిలిన స్నేహితుల్ని పిలవడం అనే విధానం పెట్టుకున్నాయి. కాని ఆ తన్మయ స్థితిలో ఆ కార్యం నెరవేర్చగలమా అని కాస్త తత్తరపాటుతో మరింత వేగంగా ఎగురుతున్నాయి ఆ పావురాళ్ళు అనే భక్తురాళ్ళు. ఇలా జీవ నిర్జీవ స్థావర జంగమ భేదం లేకుండా అంతా అన్నీ ఎంతో ఆర్తితో తన్మయావస్థతో మనోలయంతో ఏక లక్ష్యంతో ఏకైక భావనా వీచికతో ఒకే ధ్యాసతో ఒకే ధ్యేయంతో ఒకే ధ్యానంతో అనుస్మరణతో సహజ స్థితిలో ఒక ఆలోచనారహిత నిర్మలాంతఃకరణతో ఎదురుచూస్తున్నదెందుకు? ఆవిష్కరణకు సంసిద్ధం చేసుకున్న ఆ క్షణం ఎంత ఉదాత్తమైనదో ఆలోచించారా? ఇదంతే యుక్తం వా పరమశివ కారుణ్యజలధి గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియో హరి బ్రహ్మాణౌతౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః అన్నారు శివానందలహరిలో ఆదిశంకరుల వారు. పరమశివ బ్రహ్మహంసరూపంలో విష్ణువు వరాహరూపంలోనూ భూమ్యాకాశాలు సంచరించి కూడా నీ ఆద్యంతాల్ని చూడలేకపోయాయి. ఓ స్వామి, నీ దర్శనం వారికే దుర్లభమైనప్పుడు నాకెలా సాధ్యం అని భగవద్దర్శన సౌభాగ్య ప్రాప్తి ప్రాశస్త్యాన్ని పరోక్షంగా వివరించారు. అంతటి దుర్లభము, అసామాన్యము, అపునర్భవము, అపూర్వము, అనుపమానము అయిన భగవంతుని సాకారం కోసమే, నరాకారమై నడిచి వచ్చే నిరాకార తత్వం కోసమే అందరి ఆర్తి తపన. ఆ ఆర్తి ప్రాప్తిగా పరిమళించాలి, ఆ తపని తపస్సుగా పరిణమించాలి. యుగధర్మ పద్ధతులు విగళితమయ్యుంట నయమార్గమున తిప్పి నడుపు కొరకు, భాష్యార్థగోప్యములు తెలుపు కొరకు, క్ష్మాభరముబాపి భూదేవి మనుపు కొరకు అవతరించిన అచ్యుతుడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ దివ్య తేజోమయ రూపాన్ని దర్శించడానికి ఇంతమంది ఇక్కడ కొలువు తీరారు. ఆ నిత్యనూతన లీలా మానుష వేషధారిని కనులారా వీక్షించడానికి దేశ విదేశాల జనులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అఖండ అమేయ పరబ్రహ్మ విలాసాన్ని తిలకించడానికి ఇన్ని జతల కన్నులు, సమస్త చరాచర సృష్టి అత్యంత జాగరూకతతో వేచిచూస్తోంది. ప్రభు దర్శనమివ్వడానికి మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నిరీక్షణ సమయాన్ని కూడా నీరజాక్షుని దర్శన విశేషాల ప్రస్తావనతో ప్రేమభరితం చేసుకుందామా? రండి. సాధారణంగా భగవద్గీతననుసరించి భక్తులు నాలుగు రకాలు: ఆర్తభక్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. కష్టాలు కలిగినప్పుడు మాత్రమే భగవంతుని వైపు తిరిగి తన ఆర్తిని తీర్చమని ప్రార్థించేవాడు ఆర్తభక్తుడు. భగవాన్ బాబా అంటారు, అతడు కష్టం వచ్చినప్పుడు తనలాంటి మనిషి వైపు లేదా ఇతర వస్తువు వైపు తిరగక భగవంతుణ్ణి విశ్వసించి ప్రార్థిస్తున్నాడు కదా, కనుక ఆర్తభక్తుడు శ్రేష్ఠుడే అని. అటువంటి వారు చేసేది సాకార దర్శనం. అంటే భగవంతుడు సాకారంగా అడుగులెడుతుంటే ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మమేకం చెందుతూ ఒక భావాతీత స్థితిలో, ఒక అవాన్మానస గోచరమైన స్థాయిలో, ఒక చేతనారహిత స్థితికి చేరుకుని తాదాత్మ్యం చెందడం. అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వచ్చే ఒక త్రిజగన్మోహమైన సౌందర్యసార సర్వస్వాన్ని, రూపుదాల్చిన ప్రేమ భావనా సౌరభాన్ని, సమస్త చరాచర సృష్టికి ఆలంబమైన దివ్య చైతన్య స్ఫూర్తిని కనులారా చూస్తూ మైమరచి, హృదిపరచి, కనిదోయి ఒడిసి పట్టుకోలేనంత తన్మయావస్థలో కనులు అరమూర్పులై బలవంతంగా నేత్రయుగళాన్ని విప్పార్చి ఆ ప్రేమమూర్తిని మనసు నిండా నింపుకొని ఆ సత్యసాయి విభుని, ఆ కాషాయాంబరధారి విలాసాల్ని దోసెళ్లతో పట్టి హృదయాల్ని నింపుకుని ఆర్తభక్తులకు అది సాకార దర్శనం. అంటే ఈ యుగ ధర్మానుసారంగా స్వీకరించిన ఉపాధితో ప్రసాదించే దర్శనం కేవలం దర్శనం మాత్రమే కాదు, అది తదుపరి సోపానాల్ని అధిరోహించగలిగి త్వరలోనే ఆర్తభక్తుడు భగవంతునికి అత్యంత ఇష్టమైన జ్ఞానిగా మారేందుకు ఉపకరించే సాధనా మార్గం. ఆర్తభక్తునికి మార్గనిర్దేశం, కైవల్య ప్రాప్తిని కలిగించేదే సాకార దర్శనం. అందుకే శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలు, శ్రీరామ దర్శనానంతరం భక్తల ఒక పారిజాతమైన శబరి రాముడితో అన్న మాటలు ఇంకా పరిమళిస్తున్నాయి. అజ్ఞప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ అద్య యోగఫలం తప్తం గురువశ్చ సుపూజితాః. రామ, దివ్యమైన నీ దర్శనంతో ఇంతవరకు నేను చేసిన గురుసేవలు, తపస్సు అన్నీ ఫలించాయి. నీ దర్శనం నాకు యోగఫలాన్ని అందించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తోంది అని అంటుంది. ఒకసారి ఓ భక్తుడు స్వామి దర్శనానికి పుట్టపర్తి వచ్చి ఒక వారం రోజులు ఉన్నాడు. అతడు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆనందంగా ఉంటాడు. స్వామిని దర్శనం చేసుకున్నాక సాయి కుల్వంత్ సభా ప్రాంగణంలో ఇతన్ని మరొక మిత్రుడు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడి స్వామి మిమ్మల్ని చూశారా అని అడిగారు. అప్పుడు ఈ మొదటి భక్తుడు చెప్పిన సమాధానం కేవలం అతని మిత్రునికి మాత్రమే కాదు, సాయి మిత్ర బాంధవులందరికీ కనువిప్పు కలిగించేదిగా ఉంది. స్వామి నన్ను చూస్తారని నేనిక్కడికి రాలేదు, నేను స్వామిని చూద్దామని వచ్చాను. నిజానికి స్వామి నన్ను చూడాలి అనుకుంటే నేను ఎక్కడ ఉన్నా చూడగలరు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నారు. కాని నేను ఆయన్ని దర్శించాలి అనుకుంటే ఇక్కడకు వస్తే గాని వీలు కాదు. అంచేత నేను ఆయన్ని చూడడం ముఖ్యం కాని ఆయన నన్ను చూశారా లేదా అనేది నేను పట్టించుకోను, ఎందుకంటే ఆయన నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు అని బోధించాడు. భగవంతుని దర్శనం కోసం పరితపించడం, కనులు ధారలు కార్చడం, హృదయం పూర్తిగా మెత్తబడి మైనంలా తయారై అది కూడా మనం ధ్యానించే భగవద్రూపాన్ని సంతరించుకోవడం, ఆ తపనలోని, ఆ వేచి చూడడంలోని, ఆ నిరీక్షణలోని ఒక ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడా భగవద్దర్శన పిపాసికి అనుభవైక వేచ్యమే. కాని అందులో కూడా ఒక యోగత్వాన్ని సాధించడం, ఒక శరణాగతి తత్వాన్ని జీర్ణించుకోవడం, భగవంతునికే భక్తుడు ఆలంబన హేతువు కావడం అనేది ఈ సాకార దర్శన ప్రాప్తిలో పరాకాష్ట. ఇందుకు చక్కని ఉదాహరణ కృష్ణదాసు అనే భక్తుడు. అతడు కృష్ణుడి దర్శనం కోసం కన్నీళ్లు కార్చేవాడు. చివరికి కృష్ణ దర్శనం పొందిన కృష్ణదాసు అతనిలో ఐక్యమై సాయుధ్యం పొందాడు. అవును కదా, దర్శనం కోసం ఎదురుచూసేవి కేవలం కన్నులు నింపుకోవడానికి మాత్రమే కాదు, కన్నులనే పాత్రలతో హృదయం నింపుకోవడానికి. ఆ అదిగో స్వామి వస్తున్నట్టుగా ఏదో చిన్న సంకేతం. అంతా ముందు ముందుకు జరుగుతున్నారే. ఆ కాదులేండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, మరి మరికొన్ని సంగతులు మాట్లాడుకుందామా? స్వామి సేవలోని తన సర్వ నైపుణ్యాలని ఉపయోగించిన పుణ్యజీవి శ్రీ కస్తూరి గారికి ప్రశాంతి నిలయంలోనే ఒక చిన్న గది కేటాయించారు స్వామి. స్వామి మందిరంలో అటూ ఇటూ ఇటువైపు వెళ్లినా కస్తూరిగారి గది కిటికీ నుండి చక్కగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. అదే ఆ కిటికీ ప్రత్యేకత. ఓసారి కస్తూరిగారిని అడిగారు స్వామి, కస్తూరి ఈ కిటికీ ఖరీదెంతో తెలుసా అని. ఎంతుంటుంది స్వామి, తక్కువే, ఇది టేకు చెక్క కూడా కాదు అన్నారు. అందుకు స్వామి, కాదు కాదు, ఇందుకు బదులుగా నీకు మైసూర్ మహారాజు ప్యాలెస్ ఇస్తానన్నా తీసుకోకు, ఇది వజ్రం కన్నా విలువైనది. ఈ కిటికీలో నుండి నేరుగా నువ్వు భగవంతుణ్ణి దర్శించుకోగలవు, ఇది కనకకిండి అన్నారు. కనకకిండి అంటే ఉడిపిలో శ్రీకృష్ణుణ్ణి కనకదాసు దర్శనం చేసుకున్న కిటికీ అని అర్థం. అందుకే భాగవతంలో 7వ స్కందంలో పానీయంబులు త్రావుచు కుడుచుచూ కూడా హరిని మరువని ప్రహ్లాదుడు సురరక్షకుని చూడని చూట్కులు చూట్కులు కాదు, కమలేశు చూడని కన్నులు కన్నులే కాదని సభక్తికంగా చెప్పాడు. గజేంద్రమోక్ష గాథలో కూడా ప్రాణాలు హరించుకుపోతున్నా హరి ఇంచుక తనకు శరణం ఇస్తే చాలునని అంటూ గజేంద్రుడు ఒకవైపు శ్రీహరి సర్వమూ తానైనవాడు ఆత్మభవుడు అంటూనే సాకారంగా వచ్చి దర్శనమిచ్చి తనను కాపాడమని లా ఒక్కింతయూ లేదని రావే ఈశ్వర కావవే వరద అని ప్రాధేయపడ్డాడు. కనుకని హరి కూడా అదే స్థాయిలో స్పందించి సిరికి చెప్పక శంఖచక్రాలు చేపూనక వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలంపైన వీడక ఎలా ఉన్న హరి అలా వచ్చి దర్శనమిచ్చి మకరి బారి నుండి విముక్తుణ్ణి చేశాడు. కలడో లేడో అని సంశయించిన గజేంద్రుణ్ణి సందేహ విముక్తుణ్ణి చేశాడు. మనం కూడా గజేంద్రుని వారసులమే. ఆ గజేంద్రుణ్ణి మామూలు మొసలి నోట పడితే ఈ ప్రపంచమనే మకరి నోటిలో పడ్డాం మనం. అదిగో మళ్లీ ఏదో చిన్న కదలిక. కొందరు సేవాదులు హడావుడిగా పరుగులు తీస్తున్నారే. అందరిలో ఒక రకమైన సంసిద్ధత కనిపిస్తోంది. స్వామి వస్తున్నట్టున్నారు, రండి తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, కంగారు పడకండి. స్వామి మందిరం దగ్గర ఉండే విద్యార్థుల కదలికల్ని చూసి స్వామి వస్తున్నారు అనుకుంటున్నారు. పర్వాలేదు, మరి కాస్త సమయం పట్టేలా ఉందిలండి, ఇంకో నాలుగు మాటలు మాట్లాడుకుందాం. మొదటిది ఆర్తభక్తులు అనుభవించిన సాకార దర్శనమైతే, రెండవ కోవకి చెందినది అర్ధార్థులు పొందే అద్భుత దర్శనం. అంటే కాలానుగుణంగా భగవంతుడు స్వీకరించిన ఉపాధి కాకుండా అంతకు మించి అతీతమైన దేవతా స్వరూపాలలో స్వామిని దర్శించగలగడం, తమ ఇష్టదైవాల రూపాల్లో, తాము నిత్యం ఆరాధించే దేవతా స్వరూపాల్లో, అనాదిగా వంశాచారంగా వస్తున్న కులదీపాల రూపాల్లో భక్తులు హృదయ కమల వికాసానికి, వారిని సాధనా మార్గంలో పరిపుష్టం చేయడానికి భగవంతుడు ఎన్నుకుని ఒకానొక మార్గమే ఈ అద్భుత దర్శనం. గర్గ సంహిత ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతల తేజపుంజాలు ఎరమవుతాయో ఆయన పరిపూర్ణ అవతార పురుషుడు అంటుంది. సర్వధర్మాలు సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారమిది అంటారు స్వామి. స్వామి అమృతానందకు, మైసూర్లో నివసించే భట్గారికి సుబ్రహ్మణ్య స్వామిగా, మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి శ్రీరామునిగా, ఇలా ఎందరికో ఎంతమందికో స్వామి అద్భుత దర్శనాన్ని అనుగ్రహించారు. లీలాసుకుడు కృష్ణుణ్ణి బాల్యావస్థలో దర్శించాలి అనుకున్నాడు. కారుణ్య గర్భుర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవళిత శైశవ విభావనేన ఆపుష్టతాభువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీకుర లోచనమ్మి, ఓ కృష్ణచంద్ర, లోకరక్షకమైన నీ బాల్యరూపాన్ని నన్ను దర్శించని అని భావం. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నారు అన్నమయ్య. మోక్షగాములైన భక్తులు భగవంతుణ్ణి ఒక తేజోపుంజంగా, వెలుగుల సమూహంగా, కోటి సూర్య ప్రభాసమానమైన కాంతిమయంగా, జ్యోతిర్మయంగా, రూపాతీత, భావాతీత, నామాతీత, సర్వదేవతాతీత తత్వంగా దర్శించగోరుతారు. వేద పరిభాషలో చెప్పాలంటే ఋషిత్వం సిద్ధింపజేసుకున్న మహర్షులు తమసః పరస్తాత్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు. పెంజీకటి కావల కోటి కాంతుల తేజస్సుని దర్శించారు అన్నారు. సత్యసాయి భగవానుని యుగంలో అరవింద మహర్షి, అభేదానంద స్వామి, హిల్డా చార్ల్టన్, పురుషోత్తమానంద, సుబ్బరామనాయుడు గారు, దేవరియా బాబా, నారాయణ గుహ ఆశ్రమవాసులైన 11 మంది సాధకులు, శ్రీ కారుణ్యానంద స్వామి, శ్రీ రైవాల్డో, ఇలా ఎందరో 3వ కోవకి చెందిన యోగి పుంగవులు, జిజ్ఞాసువులు యోగదర్శనం చేశారు. యోగీశ్వరుడైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు వారికి యోగత్వాన్ని ప్రసాదించారు. అదిగో సేవాదళ సభ్యులు పరిచిన ఎర్రతివాచిని శుభ్రం చేస్తున్నారు. మళ్ళా బహుశా వాళ్ళకేదైనా సంకేతం వచ్చిందేమో. కాసేపు మనం అటువైపు వెళ్దామా? అరే, నించున్న వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తున్నారు. మరింకా వేదనాదం ప్రారంభం కాలేదే. ఆ లేదులండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, ఇంకాస్త మాట్లాడుకుందామా? ఇక గీతలో చెప్పినట్టుగా చిట్ట చివరి కోవకి చెందిన భక్తుడు జ్ఞాని. జ్ఞానం అంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం, అద్వైత దర్శనం జ్ఞానం. కేవలం సమస్త విజ్ఞానము, విషయ పరిజ్ఞానము ఇవేవీ కావు. నిజానికి ఇవన్నీ విజ్ఞానపరమైన పదాలే, కాని వేదాంత పరిభాషలో చెప్పే జ్ఞాన సంబంధమైనవి కాదు. మరి ఏది అసలైన జ్ఞానం? కైవల్య కారకమైన ప్రేరకమైన ఏ జ్ఞానం వల్ల ముందు ప్రస్తావించిన మిగిలిన ముగ్గురికన్నా జ్ఞాని భిన్నమైనవాడు? అతనికి భగవంతుడు అందించే ప్రత్యేక దర్శనానుభవం ఏమిటి అంటే, ఆ అసలైన జ్ఞానమే అద్వైత దర్శనం జ్ఞానం. సమస్త స్థావర జంగమ సముదాయంలోనూ, చరాచర సృష్టిలోనూ ఇమిడి ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని దర్శనం చెయ్యడమే అద్వైత దర్శనం. నాద్వైతం, ఉన్నది ఒక్కటే, రెండవది లేనే లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ తత్వమసి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ప్రజ్ఞానం బ్రహ్మ సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. మహావాక్యం ఏదైనా అందించే మహాజ్ఞానం ఒక్కటే, అదే అద్వైత దర్శనం. సర్వభూతాంతరాత్మయైన పరమాత్మను విశ్వమంతా దర్శించగలగడం. అటువంటి జ్ఞాని తాను భగవంతుడి కన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు. ఆ అనుభవమే విశ్వరూప దర్శనం. కలడంబోధి కలండు గాలిన్ కలడు ఆకాశంబునన్ కుంభినిన్ అన్న, ఇందు గలడందు లేడను సందేహము వలదు అని విశ్వాసంతో పలికిన, కలయో వైష్ణవమాయయో అని యశోదాదేవి ఆశ్చర్యపోయిన, సర్వము తానైన వాడెవ్వడు అని గజేంద్రుడు గ్రహించిన, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచిన, సారాంశం భగవంతుడు విశ్వతేజసుడని, విశ్వంభరుడని, విశ్వవ్యాపకుడని. అదే విరాట్రూప దర్శనం. గీతలో విశ్వరూప దర్శన యోగంలో అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని దేవతలు సైతం కాంక్షించే విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు సఖుడు బాంధవ్యుడు భక్తుడు అయిన అర్జునుడు. విశ్వమందు విభుడు వెలుగొందుచుండును విశ్వ విపులమైత్రి విడదీయరానిది అన్నారు స్వామి. శ్రీ భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు నందాది గోపకులకు పరంధామ దర్శనం చేయించాడు. ఒకసారి ఒక భక్తుడు, స్వామి ఈరోజు మీరు చాలా అలసిపోయి ఉన్నారు, సాయంత్రం దర్శనం ఉండదని చెప్పమంటారా అంటే, నువ్వు ఏమనుకుంటున్నావు, రోజూ వాళ్లకి నేను దర్శనం ఇవ్వడానికి వెళుతున్నాను అని నీ ఉద్దేశమా? కాదు, నేను వాళ్లని దర్శించడానికి వెళుతున్నాను, వాళ్లలో ఉండే దివ్యాత్మ స్వరూపాన్ని చూడడానికి వెళ్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని పిలుస్తాను. దాని భావం నీకింకా అర్థం కాలేదా అన్నారు. ఒక వ్యక్తి, స్వామి మీరు భగవదవతారులా అని అడిగితే అందుకు సమాధానంగా, అవును నేనే కాదు, మీరందరూ అవతార రూపులే, అయితే ఆ విషయం నాకు తెలుసు మీకు తెలియదు అన్నారు. టడ్మన్ అనే భక్తునితో, మీరంతా నా ప్రతిబింబాలే అన్నారు. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను అని ప్రకటించారు. అడుగడుగునా స్వామి మనల్ని అద్వైత దర్శన మార్గగాముల్ని చేస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు. కర్తవ్యబోధ గావిస్తూనే ఉన్నారు. గ్రహించవలసిన బాధ్యత మనది. స్వామి తన దర్శన భాగ్య ప్రాశస్త్యాన్ని చెబుతూ, నా దర్శనానంతరం ఏకాంత స్థలంలో కూర్చుని దర్శన భాగ్యాన్ని అనుభవించండి. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందుకు వెళ్లేటప్పుడు నాలోని కొంత శక్తి మీపై ప్రసరిస్తుంది. అలా చేయక మీరు మీ తోటివారితో మాట్లాడితే ఆ శక్తి నన్నే చేరుతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమైన మార్పు చెందుతుంది. నా దర్శనార్థం దేవలోకంలోని దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా లభిస్తుంది. ఇది మీ జన్మాంతర పుణ్య విశేషం, మరువవద్దు అన్నారు. రండి, అదిగో వేదస్వరం ప్రారంభమైంది. మందరస్థాయిలో మురళీరవం కూడా, అదిగో అంతా ముకుళిత హస్తాలతో మూర్తీభవించిన సౌజన్యంతో రెప్ప వేయడం కూడా మరిచి ఎదురు చూస్తున్నారు. అదిగో ఆపాదమస్తకం అలరడి అంగరకాతో ఒకచోట నించుక చేత పట్టుకుని శ్రీకారమునరించు తిరువీళ్లనొక రీతి తిప్పుకొనుచు రూపు రుమాలును అలనల్లన తనువొత్తుకొనుచు అదే జగన్మోహనాకారం. తనువంతా కనులుగా మారినా పట్టుకోలేని సౌందర్యం, సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం, వందే సాయి మహేశ్వరం, వందే సాయి మహేశ్వరం.
0: దర్శనం ప్రాప్తికి నిదర్శనం. ప్రభాతవేళ స్వామి దర్శన సమయంలో కలిగే ఆనందాన్ని వివరిస్తూ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ అందించిన ప్రసంగం ప్రభాత దర్శనం ఇంతవరకు విన్నారు.

అంగవైకల్యం భక్తికి ఆటంకం కాదు. దృష్టిలోపం కల తిరుపతి యువతీ యువకులు కొందరు అకుంఠిత భక్తితో ప్రేమతో సాయి గీతాలను నేర్చుకున్నారు. ఎన్నో చోట్ల తమ గానంతో అవార్డులు కూడా గెలుచుకున్నారు. జీవనజ్యోతి కార్యక్రమంలో నాగరాజు, రాజా, మునికుమారి, రోజా ఆలపించే సాయి గీతాలు ఇప్పుడు విందాం. తబలాపై శ్యామరాజు.

స్వామి ఇచ్చిన స్ఫూర్తితో దృష్టిలోపాన్ని కూడా అధిగమించి ఎంతో మృదుమధురంగా తిరుపతి నుంచి వచ్చిన యువతీ యువకులు అందించిన సాయి గీతాల కార్యక్రమం జీవనజ్యోతి విన్నారు. గాయనీ గాయకులు నాగరాజు, రాజా, మునికుమారి, రోజా, తబ్లాపై సహకారం శ్యామరాజు.

0: నిన్ననే గురుపౌర్ణమి పర్వదినం జరుపుకున్నాం. ఇప్పుడు గురువులకు గురువైన శ్రీ సత్యసాయి గురుతత్వాన్ని గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. సదా నిర్మలం తం సదా శుద్ధ సత్వం చిరం దేహనాథం క్షమా శాంతి సింధుం కణే సంస్థితం సర్వ జీవేపి ప్రాణం పరం సద్గురుం సాయినాథం భజేహం. నిర్మలుడు, శుద్ధ సత్వస్వరూపుడు, శాశ్వతుడు, ఆత్మరూపుడు, క్షమాశాంతి సాగరుడు, కణములోనూ సర్వజీవులలోనూ ప్రాణరూపుడై వెలుగొందు సద్గురు సాయికి నమస్కరించుచున్నాను. సకల సద్గుణములు చక్కగా లేకున్నా వారు గురులు కారు వాస్తవముగా అంటారు స్వామి. భగవాన్ బాబావారి దృష్టిలో గురువులనబడేవారు ఎట్లుండవలెనో, గురుతత్వాన్ని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో కొంత పరిశీలిద్దాం. దేహభ్రాంతి లేని, మోహమింతయులేని, త్యాగనిరతులైన యోగివరులే గురువులు అని స్వామి సెలవిస్తున్నారు. తాను నిరాకారుడైనప్పటికీ సమస్త ఆకృతులలోనూ వ్యక్తమగువాడు, నరుల ప్రవృత్తులను సన్మార్గంలో నడిపించువాడు, సర్వకాలములయందు పవిత్రుడైనవాడు, శాంతి ప్రేమస్వరూపుడైన వాడే సద్గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని ఈనాడు ఈ శ్లోకానికి అర్థాన్ని బోధిస్తున్నారు. ఈనాటి గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కారు, బ్రహ్మయే గురువు, విష్ణువే గురువు, ఈశ్వరుడే గురువు అని భావించడమే సరైన మార్గం అన్నారు స్వామి. గురుశబ్దానికి గల అర్థాన్ని విచారించినట్లయితే, గుశబ్దస్తంధకార స్యాత్ ఋశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గుశబ్దము అంధకారమనియు, రు అనుశబ్దము దానిని నాశనము చేయు తేజస్వనియు, ఉపదేశామృతముచే అజ్ఞానాంధకారమును నాశనము చేసి స్వయం ప్రకాశకమైన పరబ్రహ్మమును కరతలామలకము చేయువారే గురువులు అని అద్వయ తారకోపనిషత్తు చెబుతోంది. ఈ గురుశబ్దానికి మరొక అర్థాన్ని కూడా స్వామి సెలవిచ్చారు. గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. సత్వరజస్తమోగుణములకు అతీతుడు, నామరూపవర్జితుడే గురువు. అయితే త్రిగుణాతీతుడు, రూపవర్జితుడు అయినవాడు ఒక్క పరబ్రహ్మమే కనుక నిజమైన గురువు దైవమే అంటారు స్వామి. ఈనాటి గురువులు మంత్రోపదేశాలు చేయడము, గురుపూజలు జరిపించుకోవడంతోనే కాలం గడుపుతున్నారు. చెవిలో మంత్రం, చేతిలో డబ్బు, ఈ విధంగా ఆచరించేవారు, ఆశించేవారు బాధగురువులే కాని బోధగురువులు కారు. ఈ ప్రాకృత గురువుల బోధనల చేత మానవత్వంలోని దివ్యత్వం మరింత మరుగున పడిపోతున్నది. గురువు అంటే గురు చూపేవాడు అని అర్థం. గురి అనగా ఆత్మతత్వమే. తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన గురువు. ఆచరించి ప్రబోధించేవాడే ఆచార్యుడు. తక్కిన వారంతా అధ్యాపకులు లేక ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు స్వామి. గురువులు అనేక విధాలుగా ఉంటారు. వారి ఆత్మజ్ఞానంలో భేదం లేకపోయినప్పటికీ వారు శిష్యులకు బోధించే విధానంలోనూ, మంత్రోపదేశం చేసే పద్ధతిలోనూ భేదం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలవారిలో అంతరాలున్నట్లే గురువులలోనూ అంతరాలుంటాయి. శిష్యులకు శాస్త్రాలను బోధించేవారు విద్యాగురువులు. దీక్షాగురువులు కొందరుంటారు. వారు ఆధ్యాత్మిక సాధనలకు శిష్యులను సన్నద్ధం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా వారిచే కృషి చేయిస్తారు. తన శిష్యుడు దైవత్వాన్ని సాక్షాత్కరింపచేసుకునేలా ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసేవాడే నిజమైన గురువు. శాస్త్రాలలో గురువులు 12 విధాలుగా పేర్కొనబడ్నారు. 1. ధాతువాది గురువు. ఇతడు శిష్యునిచే యమనియమాది సాధనలు చేయిస్తాడు. ఉపవాసము, ప్రాణాయామము, నాసికాగ్ర దృష్టి, భ్రూమధ్య దృష్టి, శ్వాసను ఊర్ధ్వముఖంగాను అధోముఖంగాను పయనింపచేయడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమై కుండలిని జాగృతమయ్యే విధంగా సాధనలు చేయించేవాడు ధాతువాది గురువు. 2. చందన గురువు. చుట్టుప్రక్కల ఉన్న వృక్షాలకు తన పరిమళాన్ని అందించే గంధపు వృక్షం వలె ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లుతాడు చందన గురువు. విశ్వాసం కలవారే ఆ సుగంధాన్ని అందుకోగలుగుతారు తప్ప విశ్వాసం లేనివారు చందన గురువు నుండి వెలువడే ఆధ్యాత్మిక పరిమళాన్ని అందుకోలేరు. 3. విచార గురువు. ఇతడు పరిపూర్ణ జ్ఞానవంతుడు. అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా విశదీకరించి శిష్యుల సందేహాలను నిర్మూలించగలడు. శిష్యునిలో విచారణాశక్తిని పెంపొందించి అతని మార్గం సుగమం చేసేవాడు విచార గురువు. నాలుగు, అనుగ్రహ గురువు. శిష్యునిలో శాస్త్ర పాండిత్యం కాని మేధాశక్తి కాని లేకుండినప్పటికీ కేవలం తన అనుగ్రహం చేతనే శిష్యుల మనోబుద్ధులను పవిత్రం చేసి అతనికి సత్య సాక్షాత్కారం కలిగించేవాడు అనుగ్రహ గురువు. ఇక్కడ శిష్యుని అర్హత కన్నా గురుని అనుగ్రహమే ప్రధానం. ఐదు, పరుస గురువు. ఇతడు పరుసవేది వంటివాడు. పరుసవేది లోహాలను బంగారంగా మార్చినట్లే అపవిత్ర భావాలు కలిగిన అల్పుడు కూడా గురుస్పర్శచే ఋషిగా రూపొందగలడు. అయితే శిష్యుడు గురువు యొక్క శక్తివంతమైన స్పర్శను పొందగలిగే అర్హతను సంపాదించుకోవలసి ఉంటుంది. గురువు కూడా శిష్యునిలో ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేయాలని సంకల్పించుకోవాలి. గురువు సంకల్పము, శిష్యుని అర్హత ఇక్కడ రెండూ ప్రధానమే. కొన్ని సందర్భాలలో శిష్యునికి అర్హత లేకపోయినా గురువు శక్తి ప్రసారం ద్వారా శిష్యుని భౌతికమైన బాధలను ఆధ్యాత్మిక వేదనలను కూడా తొలగించగలడు. ఆరు, కచ్చపు గురువు. తాబేలు ఒక తీరంలో ఉండి మరో తీరంలో ఉన్న పిల్లలను తన దృష్టి చేతనే పోషిస్తుందట. కచ్చపు గురువు తాబేలు వలె దృష్టిపాతం చేతనే తన శిష్యులను పోషించగలడు. గురువు తన కృపా కటాక్షాల చేత ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేసి శిష్యుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేటట్లు చేయగలడు. ఏడు, చంద్రగురువు. చంద్రకాంతమణి ఎంత దూరంలో ఉన్నప్పటికీ చంద్రకిరణాలను ప్రతిఫలిస్తుంది. అదే రీతిగా చంద్రగురువు ఎంతటి దూరంలోనైనా చేరగలిగే శక్తివంతములైన కిరణాలను ప్రసరింపచేసి అర్హత పొందిన శిష్యుల హృదయాంచగలడు. ఆరు, కచ్చపు గురువు. తాబేలు ఒక తీరంలో ఉండి మరో తీరంలో ఉన్న పిల్లలను తన దృష్టి చేతనే పోషిస్తుందట. కచ్చపు గురువు

చంద్రగురువు ఎంతటి దూరంలోనైనా చేరగలిగే శక్తివంతములైన కిరణాలను ప్రసరింపచేసి అర్హత పొందిన శిష్యుల హృదయాలను దూరం నుండియే ప్రభావితం చేయగలడు. 8. దర్పణ గురువు. ఇతడు స్వచ్ఛమైన దర్పణం వంటివాడు. శిష్యుడు గురువును సమీపించగానే తనను తానే గురువులో చూసుకోగలుగుతాడు. గురువు శిష్యుని యొక్క హృదయాన్ని స్వచ్ఛమైన అద్దంగా తయారు చేసి అందులో అతని ఆత్మను ప్రతిబింబింపచేస్తాడు. 9. ఛాయానిధి గురువు. ఇతడు పురాణాలలో వర్ణింపబడే ఒకనొక పక్షి వంటివాడు. ఈ పక్షి ఛాయ ఎవరిపైన ప్రసరిస్తుందో అతడు మహారాజు కాగలడట. అదేవిధంగా ఛాయానిధి గురువు తన విద్యా దివ్యాశీస్సులను శిష్యునిపై కురిపించి తన ఛాయ పడినంత మేర దివ్య శక్తి తరంగాలను ప్రసరింపచేస్తాడు. 10. నాదనిధి గురువు. ఇతడు పురాణ సంబంధమైన నాదనిధి అనబడే రత్నం వంటివాడు. ఏ లోహం యొక్క శబ్దమైనా ఈ రత్నాన్ని చేరితే అది బంగారుగా మారుతుందట. అదేవిధంగా ఏ శిష్యుని ఆక్రందన అయినా గురువు చెవిని సోకితే గురువు శిష్యునిపై అపరిమితమైన జ్ఞానాన్ని వర్షించి ఆశీస్సులను అందిస్తాడు. 11. క్రౌంచ గురువు. క్రౌంచ పక్షి తన పిల్లలను వదిలి ఆహార సంపాదనకు బయలుదేరుతుంది. దూరము నుండియే ఆ పక్షి తన పిల్లలను తలచినంతనే వాటి ఆకలి తీరుతుందట. అదే రీతిగా గురువు ఎక్కడ ఉన్నప్పటికీ శిష్యులను తాను స్మరించినంతనే వారి సంరక్షణ, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. 12. సూర్యకాంత గురువు. సూర్యకిరణాలను గాజు పలకలో నుండి ప్రసరింపజేసి దాని క్రింది భాగంలో దూరి ఉంచితే అది భస్మమైపోతుంది. అట్లే సూర్యకాంత గురువు దృష్టి సోకినంతనే శిష్యుని కర్మలు భస్మమైపోతాయి. ఈ 12 మంది కాక మరొక సందర్భంలో స్వామి బోధ గురువు, వేద గురువు, నిపాత గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, కారణ గురువు, విహిత గురువు అనబడే శాస్త్ర సమ్మతమైన 8 మంది గురువులను పేర్కొన్నారు. బోధ గురువు కేవలం శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి దాని యొక్క నిబంధనలు తగిన రీతిగా ఆచరించడానికి ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తాడు. వేదగురువు తత్వార్థాన్ని బోధించి తత్వదర్శనాన్ని కావించి మనస్సును దైవం వైపు మరల్చుతాడు. నిపాత గురువు అనేక విధములైన సందేహములను రూపుమాపి మనస్సును పరిశుద్ధం కావించి చిత్తశుద్ధిచే ఆత్మతత్వాన్ని గుర్తింపచేస్తాడు. కామ్య గురువు కొన్ని కామ్యకర్మలను బోధించి ఇహపరములందు సుఖమును అందిస్తాడు, పుణ్యకార్యములను ఆచరింపచేస్తాడు. వాచిక గురువు యోగతత్వాన్ని బోధించి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవింపచేస్తాడు. సూచిక గురువు శమధమాది షట్సంపత్తిని బోధించి మానవుని యొక్క ఇంద్రియాలను నిగ్రహింపచేస్తాడు. కారణ గురువు జీవ బ్రహ్మ ఐక్యానుసంధానం కలిగింపజేసేవాడు, జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేవాడు. విహిత గురువు జీవతత్వ దైవతత్వములు బింబ ప్రతిబింబములని బోధించి జీవునకు దేవునకు భేదము లేదని నిరూపించేవాడు, ఆచరణ రూపమైన ప్రబోధలు తెలిపేవాడు. ప్రాచీన కాలంలోని గురువులు పవిత్రులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, త్యాగయోగములకు పరమ ఉదాహరణముగా నిలిచేవారు. తమను ఆశ్రయించిన శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహింపచేయగల సమర్థులు కనుకొని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి అని గురువు కీర్తింపబడినాడు. ఈ లక్షణములు కలిగినవాడు ఒక్క దైవం తప్ప మరొకరు కానరారు అంటారు స్వామి. పవిత్రమైన గురుతత్వానికి ప్రతీకగా నిలవగలిగినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. పురుషోత్తముడు గురువు, నరోత్తముడు శిష్యుడు. గురువు హృషీకేశుడైతే శిష్యుడు గుడాకేశుడు. పృథపుత్రుడైన పార్థునికి కర్తవ్యోపదేశం చేసిన శ్రీకృష్ణుడు జగద్గురువుగా కీర్తింపబడినాడు ఆనాడు. ఆసేతు సీతాచలం పర్యటించి అద్వైత జ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేసి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన శంకర భగవత్పాదులు ఆ తర్వాత పేర్కొనదగినవారు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవిందయోగి వంటి ఆదర్శ గురువులు ఎందరో ఉన్నారు. నేటి గురువులు తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోరు, భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్లా పరము చేర్చగలరా అంటారు స్వామి. లౌకిక గురువులు కుయుక్తులు పన్ని శిష్యులను పెడత్రోవ పట్టిస్తుంటారు. దురదృష్టవశాత్తు కొందరు గురువుల కంటే శిష్యులు

0: వారికి ఉత్తములుగా కనిపిస్తుంటారు. వామనుడు సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించిన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని అతనికి ధారపోయడానికి సిద్ధమైనాడు. శుక్రాచార్యుడు అడ్డుపడి, నీ సర్వస్వాన్ని వామనునికి దానమిచ్చి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు అంటాడు. దైవానికి సర్వస్వాన్ని సమర్పించుకోవాలని పూనుకున్న శిష్యుని వారించేవాడు గురుశబ్దానికి అర్హుడవుతాడా? ఇక ద్రోణాచార్యుడు అర్జునుని సాటిలేని మేటి విలుకానని చేస్తానని వాగ్దానం చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఏకలవ్యుని దక్షిణ అంగుష్టం గురుదక్షిణగా కోరి అతనికి తీరని ద్రోహం చేశాడు. దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి బాణసంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమికి హీనుడయ్యే పార్థునకు మనోరుజయు పాసెనంత అంటుంది మహాభారతం. ఆషాఢ పూర్ణిమను మనం ప్రతి సంవత్సరము గురు పూర్ణిమ పేరుతో జరుపుకుంటాం. దీనిని వ్యాస పూర్ణిమ అనడమే సమంజసంగా ఉంటుంది అంటారు స్వామి. ఆషాఢ పూర్ణిమ వ్యాసుని జన్మదినం. అనంత వేదాలను నాలుగుగా విభజించి మానవాళికి అందించింది ఈ పూర్ణిమ నాడే. అంతేకాదు అష్టాదశ పురాణాలను పూర్తి చేసింది కూడా ఈ పూర్ణిమ నాడే. అల్పాయుషుకులైన మానవులు అనంతమైన వేదాలను అధ్యయనం చేయలేరు కనుక అందున్న మంత్రస్వరూపములైన రుక్కులను వేరుచేసి ఋగ్వేదమని పేరు పెట్టాడు. యజ్ఞయాగాది క్రతువులను ఆచరించుటకు ఉపయోగపడే యజుస్సులను వేరుచేసి యజుర్వేదము అని పేరు పెట్టాడు. సంగీత సాహిత్యములకు సంబంధించిన సామములను వేరుచేసి సామవేదమని పేరు పెట్టాడు. అస్త్రశస్త్రములకు ఆరోగ్యములకు సంబంధించిన మంత్రములను వేరుచేసి అథర్వణ వేదమని పేరు పెట్టాడు. కనుకనే వ్యాసునికి గురువు అని పేరు వచ్చింది అన్నారు స్వామి. ఇక మహాభాగవతంలో అవధూత యదు సంవాదము అనే ఘట్టం కనిపిస్తుంది. యయాతి పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఆ నిర్జనారణ్యంలో సర్వసంగ పరిత్యాగి అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి, స్వామి, మీరు ఈ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు అవధూత, నాయన, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని సంపాదించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను. నా గురువులెవరో నీకు వివరిస్తాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నా మొదటి గురువు భూమి, రెండవ గురువు వాయువు, మూడవ గురువు ఆకాశము, నాలుగవ గురువు అగ్ని, ఐదవ గురువు సూర్యుడు, ఆరవ గురువు పావురము, ఏడవ గురువు కొండచిలువ, ఎనిమిదవ గురువు సముద్రము, తొమ్మిదవ గురువు శలభము, పదవ గురువు ఏనుగు, 11వ గురువు చీమ, 12వ గురువు చేప, 13వ గురువు పింగళ అనే వేశ్య, 14వ గురువు శరకారుడు, 15వ గురువు బాలుడు, 16వ గురువు చంద్రుడు, 17వ గురువు తేనెటీగ, 18వ గురువు లేడి, 19వ గురువు గ్రద్ద, 20వ గురువు కన్య, 21వ గురువు సర్పము, 22వ గురువు సాలిపురుగు, 23వ గురువు భ్రమరకీటము, 24వ గురువు జలం. భూమిపై బావులు చెరువులు త్రవ్వినా మలమూత్ర విసర్జన చేసినా భూమి సహనం వహిస్తుంది. కొండలు ఎండ వాన చలి దేహానికే కాని ఆత్మకు కావు అని బోధిస్తున్నాయి. వృక్షములు నీరుకోసిన వారికి హింసించిన వారికి సమానంగా చల్లని ఛాయను మధురఫలాలను అందించి సమత్వాన్ని చాటుతున్నాయి. వాయువు శీతోష్ణములతోనూ సుగంధ దుర్గంధాలతోనూ సంబంధం లేకుండా అనాసక్తుడై చరిస్తాడు. ఆకాశం మేఘములు ధూళి సంధ్యారాగములచే ప్రభావితమైనట్లు కనిపించినా సహజంగా దేనికి అంటదు. అగ్ని అన్నింటినీ భస్మం చేస్తుంది కాని తాను మాత్రం అపవిత్రం కాదు. సూర్యుడు జీవులన్నింటికీ సమానంగా ఉష్ణమును వెలుగును ప్రసాదిస్తాడు. వాయువు నుండి అనాసక్తిని, ఆకాశం వల్ల గుణసాంగత్యలేమిని, అగ్ని వల్ల పవిత్రతను, సూర్యుని వలన సమానత్వమును గ్రహించాను. పావురం వలన మమకార వ్యామోహాలలో చిక్కరాదని తెలుసుకున్నాను. కొండచిలువ వలన జనసంచారానికి దూరంగా ఉండి లభించిన దానితో తృప్తి చెందాలని గ్రహించాను. సముద్రము నదులు తనలో చేరినా పొంగదు, వేసవిలో నదులు ఎండినా కృంగదు, చెత్తను కొంచెమైనా చేరనివ్వదు, తనలోని ముత్యాలను పగడాలను బయటపడనివ్వదు. ఈ సముద్రం వల్ల పొంగని కృంగని తత్వాన్ని, సద్గుణాలను వీడక అవగుణాలను చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత అగ్నిచే ఆకర్షించబడి అందులో దూకి నశించినట్లుగా కాక సన్యాసి జ్ఞానాగ్నిలో అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలి అని తెలుసుకున్నాను. ఏనుగు వలన మోహాన్ని జయించాలని. చీమ వలన నిరంతర కృషితో జ్ఞానధనాన్ని సంపాదించాలని, చేప వలన జిహ్వ చాపల్యాన్ని అరికట్టాలని గ్రహించాను. పింగళ వలన లౌకిక సుఖాలు అశాశ్వతమని, ఆత్మానందమే శాశ్వతమని తెలుసుకున్నాను. శరకారుని వలన తదేక నిష్టను, బాలుని వలన విచార పరిత్యాగమును, చంద్రుని వలన అధిక అల్ప సమత్వమును గ్రహించాను. తేనెటీగ వలన కూడబెట్టిన ధనాన్ని ధనం పరులపాలవుతుందని, సన్యాసి చేతులే భిక్షాపాత్రగా, కడుపే కంచంగా జీవించాలని తెలుసుకున్నాను. గ్రద్ద వలన లౌకిక సుఖాలకు దూరంగా ఉండాలని, కన్య వలన సంగత్యాగాన్ని, సర్పం వలన పరగృహవాసాన్ని, సాలెపురుగు వలన సంసార పరిత్యాగాన్ని, భ్రమరకీటం వల్ల లక్ష్య సంబంధ జ్ఞానాన్ని, జలం వల్ల నిత్య శుచిత్వమును, నమ్రతను గ్రహించాను అంటాడు. ఈ విధంగా 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని పొందింది గురు దత్తాత్రేయులే అని స్వామి ఒక సందర్భంలో సెలవిచ్చారు. ప్రకృతిని మించిన పరమగురువు మరొకరు లేరంటూ స్వామి, జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటుతరులు, తనువుపై మనకింత తమకంబు వలదంచు, చలి ఎండ వానల సైచు గిరులు, రేపు మాపటికంచు వాపో వలదంచు, విహగముల్ సంతృప్తి విద్యగరపు, జగతి నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకశంబు, ప్రాణముల్ వీడి చనునాడు మృగములైనా నేను నాదని అనవు రవ్వంతయైనా, ప్రకృతి బోధించు సత్యము ఈ మర్మమెల్ల తెలియచేయునదే విద్య తెలుసుకొనుడు అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములకు ప్రతీకలు. బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, మహేశ్వరుడు తమోగుణం. ప్రతి మానవుని యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిగుణముల స్వరూపాలలో ఉంటున్నారు. కనుక ఏనాడు ఈ జీవిత మర్మమును తెలుసుకుందుమో ఆనాడు మన మనస్సే మనకు గురువు అవుతుంది. మర్మమెరిగిన మరునిమిషంలో మనసే వానికి గురువు అండి అన్నారు స్వామి. గురువులకు గురువు, జగద్గురువు, ఈ విశ్వానికే గురువైన మన సత్యసాయి సద్గురువు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ, జనులను సన్మార్గంలో నడిపిస్తూ, సేవాధర్మాన్ని బోధిస్తూ, సేవా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ మానవాళిని ఉద్ధరిస్తున్నారు. లేత వయస్కులైన బాలబాలికలకు బాల వికాసులు ప్రారంభించి, కొన్ని లక్షల మంది చిన్నారులలో నీతి నిజాయితీలను పెంపొందించి, మాతాపితరుల పట్ల గౌరవము, గురువులయడ ఆరాధనాభావము కలిగిన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యార్థులను భావి భారతోద్ధారకులుగా మలచుతున్నారు. వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆదర్శ జీవితాన్ని గడిపేటట్లు ప్రోత్సహిస్తున్నారు. వేసవి తరగతులు నిర్వహించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతల ఔన్నత్యాన్ని బోధిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గుర్తించిన సమస్త దేశాల వారు తమకు మార్గనిర్దేశం చేయగల వారికై మన దేశం వైపు చూస్తున్న తరుణంలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించి వారు తమ తమ దేశాలలో నియమబద్ధ జీవితం గడిపేటట్లు చేయడం స్వామి కృపా విశేషమే. మునుపటి అవతారాలు తాము జన్మించిన ప్రదేశాలకే పరిమితమైనాయి. ఈ సత్యసాయి అవతారం వలె దేశ విదేశాల వారిని తమ ప్రేమతత్వంతో ప్రభావితం చేసిన అవతారాలు నభూతో నభవిష్యతి. సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపులైన భగవాన్ బాబావారి సమకాలికులమై వారి భూమిపై నడయాడిన పవిత్ర సమయంలో జీవించగలగడం మన జన్మ జన్మల పుణ్యఫలమే అని చెప్పక తప్పదు. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం అని మన స్వామి చూపిన బాటలో పయనించి ఆ శ్రీచరణ సేవలో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
1: ఇంతవరకు శ్రీ సత్యసాయి గురుతత్వం గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విన్నారు. ఇప్పుడు ప్రశాంతి డిజిటల్ స్టూడియోలో సమయం 7:45:38.
2: సత్యసాయి ప్రేమ సౌరభాన్ని మీకందిస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ వేడుకల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటూనే ఉండండి.
3: భక్తుడా, ఓ భక్తుడా,
2: అరే కాస్త ఆగండి, ఎవరో మనల్ని పిలుస్తున్నట్టున్నారు, ఎవరో ఏమిటో తెలుసుకుందాం.
3: నేను పుట్టపర్తిని, నా మాట వినిపిస్తోందా? నా ఉనికికి మూలము, నా ఊపిరికి ప్రాణము, నా ఉత్తేజానికి ఆధారము అయిన బంగారు తండ్రి ప్రేమసాగరుడు భగవాన్ శ్రీ సత్యసాయినాథుడు కనిపించక బెంగతో మూగబోయిన నా మనసు ఎందుకో నిన్ను పలకరించకోరుతోంది. పాపం, నువ్వు కూడా ఎంతో దూరం నుంచి ఆశతో ఆర్తితో పత్యాత్రకు వచ్చి పర్తివాసుని ప్రత్యక్ష దర్శనం పొందలేక దీనుడివై దిక్కులు చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. రానాయనా రా. స్వామి పుట్టి పెరిగి ఆడి పాడి ప్రేమానందాలు పంచి ఇచ్చిన పుణ్యభూమి పుట్టపర్తిలో నిన్నొకసారి త్రిప్పి తెస్తాను. ఏ వీధులలో ఆ బాలగురువు ఆబాలగోపాలము వెంటరాగా పాండురంగ భజనలు చేస్తూ తిరిగాడో ఆ వీధులలో నిన్ను నడిపిస్తాను. ఏ ఏ చోట్లలో ఆ అవతారమూర్తి తన దివ్యలీలలను చూపించి ఈ గ్రామవాసులను తరింపజేశాడో ఆ చోట్లను నీకు చూపిస్తాను రా. అదిగో ముందుగా ఆ పరమాత్ముని జన్మస్థలిని దర్శించుకుని తూర్పు దిక్కునకు నడుచుకుంటూ పాత మందిరము గుడుల మీదుగా చిత్రావతి తీరం చేరుకుందాం. దక్షిణం వైపు కొంత ముందర సాగి ఆ ప్రక్కన ఉన్న గుట్టనెక్కి కల్పవృక్షంగా ఖ్యాతిగాంచిన చింత చెట్టు చూద్దాం. పడమర వైపుగా సాగి రాజమార్గమునకు ప్రక్కసందులో గల స్వామి తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుందాం. ఉత్తరానికి సాగి గోపుర ముఖద్వారం గుండా ఆ పుట్టపర్తి షట్చక్రవర్తి కొలువుతీరి పాలించిన ప్రశాంతి నిలయ మందిరంలోకి ప్రవేశిస్తే సత్యసాయి అవతార కథాశ్రవంతి అనే దివ్యనది పుట్టి ప్రవహించి పరవళ్లు త్రుక్కి ఉప్పొంగి అనంత రత్నాకరంలో అంతర్లీనమైన అద్భుత అనుభవం కలుగుతుంది. రా, పర్తిక్షేత్ర దర్శనం చేసుకుందాం.
4: స్వాగతం భక్తుడా. నేనే ఆ శివశక్తి స్వరూపుడు శిశువుగా ప్రభవించి తొలిసారి తాకిన నేలను శ్రీ సత్యసాయి జన్మస్థలిని. ఒకప్పుడు సత్యం కిలకిల నవ్వులతో కలకలలాడిన మిద్దె ఇల్లు శిథిలమైపోగా స్వామి స్వయంగా ఈ శివాలయాన్ని కట్టించి నా పవిత్రతను సుప్రతిష్టం చేశారు. ఇదిగో నీవు నిల్చున్న చోటనే 1926 నవంబర్ 23 తేదీన ఈశ్వరాంబ వెంకమరాజుల సుపుత్రుడిగా సత్యనారాయణ నామధేయునిగా స్వామి అవతరించారు. ఇక్కడే వీణ వేణు మృదంగాలు తమంతట తామే మ్రోగి స్వామికి స్వాగతం పలికాయి. ఇక్కడే ఆ ఆదిశేషుడు పాము రూపంలో ఆ శిశువు ప్రక్క కింద దూరి పడగపట్టాడు. ఇక్కడే ఆ జగన్నాటక సూత్రధారి చిన్ని పాపడుగా నడయాడుతూ తాత కొండమరాజుని మురిపిస్తూ తల్లిదండ్రులను సోదరీ సోదరులను మైమరిపిస్తూ ఇరుగు పొరుగులనున్న కరణం సుబ్బమ్మ వంటి భక్తులను అలరిస్తూ అంతలోనే ఇంతింతై బ్రహ్మాండ నాయకుడిగా ఎదిగిపోయాడు. ఎంత గొప్పవాడైనా కూడా జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అన్నట్లు ఆ సాయిరాముడు కన్నతల్లిని జన్మస్థలిని మరువక ఆదరించి అందరికీ ఆదర్శం నిరూపించాడు. రానాయన, పుట్టుటెరుగని ఆ పరంధాముడు పుట్టి పెరిగిన ఈ మట్టిని ముట్టి ధన్యుడవుకా.

ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన ఫలితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబావారు తమ అవతారోద్యమంలో వేదపోషణకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతలకు వేదములయందు ఒక గట్టి పునాది ఉన్నది. వేదములు విశ్వజనీనమని, మానవాళి మనుగడకు సరైన మార్గాలు వేదాలలో ఉన్నవేనని స్వామి చెప్పడమే కాక వేదమంత్ర పఠనను స్వయంగా ప్రోత్సహించి విద్యార్థులను తద్వారా యావత్ ప్రపంచానికి వేదమంత్రోచ్చరణ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. ఈ వేదమంత్రాలలో స్వామి రుద్రానికి ఒక ప్రత్యేకమైన విశిష్టతను అందించారు. ఈనాటి నుండి మనం ప్రతి సోమవారం రుద్రమంత్రం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మహాదివ్యమంత్రం యొక్క అర్థం సాయితత్వంతో అన్వయించి హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు అందిస్తారు. వినండి శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక రెండో భాగం.

0: రుద్రంలోని ప్రథమ అనువాకంలో 15 మంత్రాలున్నాయి. వీటిని రుక్కులు అంటారు, ఋగ్వేద మంత్రాలన్నమాట. ప్రతి మంత్రము ఒక ప్రయోజనం సాధించటానికి ఉపయోగపడుతుంది అని చెప్తారు. నమో భగవతే రుద్రాయ అని నమస్కరిస్తూ మొదటి మంత్రాన్ని చూద్దాం.
1: ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.
0: నమస్తే రుద్రమన్యవ. మన్యు అంటే కోపం. ఎవరికి కోపం? రుద్రునికి కోపం. మనకు అనుమానం వస్తుంది, పరమేశ్వరుడికి కోపం వస్తుందా? ఆయన సచ్చిదానంద స్వరూపుడు అంటారుగా, ఆనందమే ఆయన స్వరూపమైతే కోపం ఎట్లా వస్తుంది ఆయనకి? దానికి మనం ఏం చెప్పుకోవాలంటే, భగవంతుడి దగ్గర లోకరక్షణ అనేటటువంటి కారుణ్యం ఎంత ఉంటుందో, ధర్మం కోసం అధర్మాన్ని శిక్షించటం అనే కాఠిన్యం కూడా పరమాత్మలో ఉంటుంది. దానినే మనం మన్యు అంటాం. మొదటి మంత్రంలో ఆ ఉచ్చారణలో మనకి ఒక రూపం సాక్షాత్కరిస్తోంది. ఏమిటి? రెండు చేతులు, ధనస్సును చేతిలో తీసుకొని బాణాన్ని ఎప్పెట్టి ఉన్నాడు. ఎందుకు అట్లా ఉన్నాడు పరమేశ్వరుడు? మొదటి మంత్రం నమస్తే రుద్రమన్యవ అనుకున్నాం, సో కోపం వచ్చింది. ఎలా ప్రకటించాలి దాన్ని? ప్రకటించకపోతే అర్థం చేసుకోవటం కష్టం కదా. అందుకని కోప ప్రకటనగా ధనస్సుని ఎక్కుపెట్టాడనమాట. ఆ బాణం ఎక్కుపెట్టబడి ఉంది అంతే, వదలలేదు దాన్ని. సో తన కోపాన్ని ఆ విధంగా మనకి తెలియజేస్తున్నాడు. అదే రుద్రమన్యు. మనం ఈ రుద్రమన్యు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే లౌకిక జగత్తులో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సాధారణంగా చిన్నపిల్లలు ఏవో తప్పు పనులు చేస్తూనే ఉంటారు. తప్పు పని చేస్తున్నప్పుడు తండ్రో తల్లిలో చూశారనుకోండి, వాళ్ళు పెద్దగా అయ్యాన అరవంగానే వాడు అలర్ట్ అయిపోతాడు. వీళ్ళు చెయ్యి ఎత్తేటప్పటికీ వాళ్ళు కొట్టరు ఏమి లేదు, కానీ ఆ చెయ్యి ఎత్తిన చూడంగానే వీడు ఏడ్చేస్తాడు పెద్దగా. వాళ్ళు వీడు గ్రహించాడు కదా తప్పు అని, ఇంకా వీడిని దండించటం దేనికని వాళ్ళు వెళ్ళిపోతారు, వీడు ఏడు పాపేస్తాడు, రెండు జరిగిపోతాయి. ఇది లౌకిక జగత్తులో నిత్యం మనం చూసేటటువంటి ఒక చిన్న ఉదాహరణే. మనం స్వామి దగ్గరకు వస్తే ఈ మన్యు అనేది ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. స్వామికి చాలా దగ్గరగా ఉండేటువంటి భక్తులుంటారు, విద్యార్థులుంటారు, అలా చాలామంది రోజు స్వామితోటి సంభాషణ, దర్శన, స్పర్శన అన్ని దొరికేటటువంటి వాళ్ళు ఉంటుంటారు. స్వామి ఒక్కొక్కసారి వాళ్ళని మాట్లాడించరు, వాళ్ళు కూర్చున్న వైపుకు పోరు. ఒకవేళ వెళితే ఈ పక్కన వాళ్ళనో ఆ పక్కన వాళ్ళనో వెనక వాళ్ళనో మాట్లాడించి మళ్లీ వాళ్ళకి విభూతి ప్రసాదం కూడా ఇచ్చి ఇంకా వాళ్ళకి బాధ అనేది అసలు ఎలా అంటే తట్టుకోలేని స్థితికి తీసుకెళ్తుంటారు. మనం గమనిస్తుంటాం, ఒక్కొక్కసారి హాస్టల్కి కూడా పిల్లల హాస్టల్కి కొన్ని రోజుల పర్యంతరం వెళ్లరు. పిల్లలు అంతర్మథనం జరిగి ఎందుకు రావటం లేదు స్వామి మన దగ్గరికి అని గుర్తించి, ఏమి తప్పు జరిగింది నా వల్ల అని ఎంతో ప్రాధేయపడి ఎంతో ప్రార్థిస్తే అప్పుడు స్వామి తన కోపాన్ని వీడి వెళ్తారు. అలాగే భక్తుల విషయంలో కూడా వాళ్ళు రోజు దొరికేటటువంటి దర్శనం స్పర్శనం దొరకకపోతే ఇక వాళ్ల పరిస్థితి ఎంత బాధగా ఉంటుందో ఎవరైనా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అర్థం చేసుకోవటం చాలా తేలిక. అదే రుద్రమన్యు, ఇక్కడ సాయి మన్యు అవుతుంది. మనం ఆ మన్యు అనేది అర్థం చేసుకోవటం కోసమే మనం ఇంత ఉదాహరణ చెప్పుకుంటున్నాం అన్నమాట. సరే, రుద్రమన్యు నమస్కరించాం, శరణాగతి చేశాం, మన కళ్ళకి బాణము ధనుస్సు బాహువులు కనిపిస్తున్నాయి. ముందుగా కోపానికి నమస్కరించాం, తర్వాత బాణానికి నమస్కరించాం, తర్వాత ధనువుకి, ఆ తర్వాత బాహువులకి నమస్కరించాం. మళ్ళీ ఆలోచన మొదలైంది. అవును, ఈ బాణం తనంతా తనుగా నా మీదకి రాగలదా? రాలేదు. ధనస్సు నుండి వదిలితేనే వస్తుంది అది. మరి ఆ ధనస్సు? ధనస్సు కూడా స్వతంత్రంగా పనిచేయలేదు. అందుకే ఆ బాహువులు కనిపిస్తున్నాయి మనకి. అవును, ఆ రెండు బాహువులతోటి ఆ ధనస్సుని సంధిస్తేనే మన పైకి వస్తుంది. ఆ బాహువులెవరి? నెమ్మదిగా మనం పైకి ఎదుగుతున్నాం. ఆ బాహువులు ఎవరియో వాళ్లని మనం ప్రార్థిద్దాం, వాళ్లకి నమస్కరిద్దాం. అప్పుడు మన దుఃఖం మన భయం రెండూ కూడా వదిలిపోతాయి అని చెప్పి ఆలోచన వచ్చింది. సరే, ఆ బాహువులు పరమాత్మవి అని అర్థం చేసుకున్నాం. ఆ పరమాత్మకి నమస్కరిస్తే సరిపోతుంది కదా, ఆయన్ని శరణాగతి వేయడం. మరి ఇంకా ఈ బాణానికి ఎందుకు, ఈ ధనుస్సుకి ఎందుకు మనం నమస్కారం చెప్పటం అనే ప్రశ్న మళ్లీ మనలో వచ్చింది. స్వామి చెప్పారు ఇప్పుడు మనకి, ప్రకృతిలో పరమాత్మ శక్తి దాగుంది. ప్రకృతిని వస్తు దృష్టితో చూడద్దు, పరమాత్మ దృష్టితో చూడమని స్వామి మనకి చెప్పారు. పరమేశ్వరుని ఆయుధాలు మనల్ని శిక్షించటానికే కాదు రక్షించటానికి కూడా పనికొస్తాయి. ఆయుధాలు పరమాత్మ యొక్క దివ్య శక్తి విలాస రూపాలు. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మహాభారతంలో అర్జునుడికి పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. పాశుపతాస్త్రాన్ని ఇస్తే ఏ పర్వంలో ఇచ్చాడది? అరణ్య పర్వంలో ఇచ్చాడు. అరణ్య పర్వంలో ఇస్తే యుద్ధ సమయంలో అర్జునుడు మంత్రాలన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి ఈ పాశుపతాస్త్రం, ఆ మంత్రం గుర్తు రాలేదు. సందిగ్ధావస్థలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ తన యోగశక్తితో రాత్రికి రాత్రి మానస సరోవర ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. శివుని వద్దకు వెళ్లి ఇరువురూ నమస్కరించారు. పరమేశ్వరుడు సంతోషించి, అదిగో ఆ సరోవరంలో పాశుపతాస్త్రం ఉంచాను, తీసుకోమని చెప్పి చెప్పాడు. కాని ఆ పాశుపతాస్త్రం చుట్టూ కొన్ని వేల సర్పాలు అగ్నుల్ని వెదజల్లుతూ ఉన్నాయి. అప్పుడు కృష్ణార్జునులిద్దరూ రెండు చేతులు దోయిలించి రుద్ర నమకాన్ని పఠించారు. అది వినగానే ఆ సర్పాలు వెనకకు వెళ్ళిపోయాయి. జ్వాలలు తగ్గి చల్లగా పైకి వచ్చింది పాశుపతాస్త్రం. దాన్ని పట్టుకు వచ్చాడు అర్జునుడు. రుద్ర నమకంతో ఆయుధం ప్రసన్నమైంది. ఆ ఆయుధంలో రుద్రశక్తి దాగి ఉంది. ఆయన ఆయుధం ప్రకృతి అనుకుంటే ఈ ప్రార్థన వలన మన చుట్టూ ఉన్న ప్రకృతి శాంతమవుతుంది.
1: నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత ఇషు శివతమాశివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా.
0: రుద్రా, మిక్కిలి శాంతంగా మారిన నీ బాణం, శాంతమైన ధనుస్సు, శాంతమైన నీ అమ్ముల పొది, వీటితో మమ్మల్ని సుఖింపజేయవయ్యా. మొదటి మంత్రంలో రుద్రుడి కోపం మనలో దుఃఖాన్ని కలిగించింది. ఆ దుఃఖంలో మనకి కనిపించినవి బాణము, ధనుస్సు మాత్రమే. మనిషి మానసిక స్థితి చుట్టూ పరిసరాలను అంతగా పట్టించుకోని విధంగా ఉంటుంది. దుఃఖంలో ఉన్నప్పుడు ధనువు, బాణం ఈ రెండూ శాంతించాక మన పరిశీలన మొదలైంది. అప్పుడు అమ్ముల పొది కనిపించింది. దానికి నమస్కరించాం, శాంతించమని ప్రార్థించాం. ఎందుకు ముందు మంత్రంలో బాణానికి నమస్కరించాం? ఇప్పుడు అమ్ముల పొదిలో అలాంటివే చాలా కనిపించాయి. మరొక బాణం మనను బాధించకుండా శాంతించమని ప్రార్థించాం. శాంతించిన ఆయుధాలతో మనలను ఆనందింపజేయమంటున్నాం. అమ్ముల పొది సంచిత కర్మని తెలియజేస్తుంది. కర్మ సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని చెప్పబడుతుంది. గత ఎన్నో జన్మలలో మనం చేసిన కర్మ సంచితం. ప్రస్తుతం మన జన్మకు కారణమైన కర్మ ప్రారబ్ధ కర్మ. ఈ శరీరంతో మళ్లీ కొన్ని కర్మలను చేస్తాం, అవి ఆగామి. ఇలా జన్మ, కర్మ అనేది ఒక సుడిగుండం వంటిదని చెప్తారు స్వామి. వీటి నుండి బయటపడటానికి మానవుడు ప్రయత్నం చెయ్యాలి. కర్మలే మనలను చావు పుట్టుకలనే చక్రంలోకి నడిపిస్తున్నాయి. కర్మఫలాసక్తి వదిలి కర్మలని ఆచరిస్తే ఆ చక్రం నుండి బయటపడగలుగుతాం మనం. ఈ సంచిత కర్మ ప్రక్షాళన చేయటం స్వామి ఎలా చేస్తున్నారో చూద్దాం. స్వామి దర్శనానికి వచ్చేవాళ్లల్లో ఎక్కువ శాతం దుఃఖంతోనూ బాధతోనూ వస్తుంటారు. స్వామి దర్శనంతోనే కొంతమంది దుఃఖ విమోచన పొందుతారు. కొంతమందికి దర్శన, స్పర్శన కూడా లభిస్తే కాని వారి దుఃఖం పోదు. మరికొంతమందికి దర్శన, స్పర్శన, సంభాషణ కూడా లభిస్తేనే కాని వారి దుఃఖం తొలగిపోదు. వారి వారి కర్మఫలాలను బట్టి వారికి అనుగ్రహించటం ఏమిటి అనేది స్వామి నిర్ణయిస్తారు. ఏదన్నా కాని స్వామి దగ్గర నుండి బయటకు రాగానే ఎంతో తేలికగా ఆనందంగా ఉంటారు. నాకు కలిగిన ఈ దుఃఖం ఏ కర్మ ఫలమో గాని స్వామి దయతో తొలగిపోయింది. కాని ఇంక ముందు ఇలాంటి దుఃఖాలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు. స్వామి చూపించిన సేవా మార్గంలో పయనిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవ ద్వారా పొందే ఆనందాన్ని రుచి చూస్తారు. మనకు తెలియకుండానే జరిగిపోయేదేమిటో తెలుసా? కర్మఫలాపేక్ష లేని కర్మ, యజ్ఞభావంతో చేసే కర్మ పరమాత్మను చేరే మార్గాన్ని సుగమం చేస్తుంది. సంచిత కర్మ ప్రక్షాళనవుతుంది. ఇలా స్వామి మన సంచిత కర్మలని తొలగిస్తుంటారు.
1: యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశన్ తాబిచాకశీహి.
0: ఓ రుద్ర, అఘోరమైన, శుభప్రదమైన, జ్ఞానప్రకాశమైన, అత్యంత సుఖరూపమైన స్వరూపంతో మమ్ములను అన్నిట ప్రకాశము కలవారిని చెయ్యి. పరమేశ్వరుని ఆయుధాలన్నీ ప్రసన్నమయ్యాయి. అవన్నీ తనకు శుభంగా పరిణమించాలని కోరుకుంటున్నాం. అంటే ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వవిధ శక్తులు కూడా శుభం కావాలి అని కోరుకుంటున్నాం. ఈ బాణాలు, ధనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకు అవన్నీ శాంతంగా ఉండాలి. ఆయుధాలు ప్రసన్నమయ్యాయి. ఆయుధాలెవరివో ఆయనను మాత్రం వదలం మనం. ఇంతకుముందు కోపంగా కనిపించిన స్వామి ప్రసన్నంగా అయిపోయాడు. ఈ రూపంలో ఇక ఆయుధాలుండవు. పరమేశ్వరుణ్ణి అన్ని చోట్ల కనిపించమని అడుగుతున్నాం. ఎలా కనిపించాలో కూడా మనమే చెప్తున్నాం. నిర్మలంగా, బాధించే లక్షణం లేనిదిగా, జ్ఞానప్రకాశంతో కనిపించమని అడుగుతున్నాం. పరమాత్మ జ్ఞానస్వరూపుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం. ఆ జ్ఞానప్రకాశం తనంతటా తానే వెలుగుతుంది, అంతటా వెలుగుతుంది, అన్నిటినీ వెలిగిస్తుంది. సూర్య చంద్రులకు కూడా అతీతం అయి వారికీ వెలుగు ఇచ్చేది ఆ ప్రకాశమే. ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలో, ఆనందింపజేసే వాటిలో కూడా పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వము శాంతమైపోతుంది. మన అందరిపైన ఉన్నతంగా ఉన్నాడు సూర్యభగవానుడు. ఆయన అక్కడ ఉంటేనే ఆయన ప్రసరిస్తున్న వెలుగు విశ్వమంతా పరుచుకొని అందరినీ ఆనందింపజేస్తోంది. అలాగే పరమేశ్వరుని జ్ఞానప్రకాశంతో మనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరమేశ్వరుడే సత్యసాయిగా అవతరించి మనపై జ్ఞానప్రకాశాన్ని అనుగ్రహిస్తున్న వైనం చూద్దాం. స్వామికి ఆధ్యాత్మిక గురువులెవరూ లేరు. లౌకికమైన చదువులకి 14వ సంవత్సరంలోనే స్వస్తి పలికారు. కాని చిన్నతనం నుండే సంస్కృత శ్లోకాలను చెప్పటం, వేదాంత తత్వాన్ని గురించి మాట్లాడటం చేసేవారు. స్వామి ఉపన్యాసాలు జ్ఞానవర్షమని చెప్పుకోవచ్చు. వేద ఉపనిషత్తుల సారాన్ని రంగరించి పెట్టారు. ఆ జ్ఞానం ఆస్వాదించటానికి సిద్ధంగా ఉన్న క్షేత్రాలు పండిపోయాయి. ఇప్పుడు కూడా ఆ గ్రంథాలను చదివితే మనకు నోటమాట రాదు. ఎవరం ఆ జ్ఞానంతో తరించాలన్నా సహాయపడే జ్ఞాన భాండారం అది. స్వామి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వారి పక్క ఇంట్లో నారాయణ శాస్త్రి అనే వేద పండితుడు భాగవతం చెప్తుండేవారట. స్వామి తనతోటి పిల్లలతోటి ఆ పండితుడు భాగవత వాక్యాలకు తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నాడు, తన వద్దకు తీసుకురమ్మని పంపించారు. ఆ పండితుడికి చిన్న పిల్లవాడు తనలాంటి పండితుణ్ణి విమర్శించటమా అని కోపం వచ్చింది. తాను రానని చెప్పి పంపించాడు. కాసేపటి తర్వాత, ఏమైనా సరే ఈరోజు ఆ పిల్లవాడికి బుద్ధి చెప్పి రావాలి అనే కోరికతోటి స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి భాగవతంలో ఆయన తప్పుగా ఎలా చెప్తున్నారు, దానికి వివరణ ఏమిటి అనేది శాస్త్రికి వివరించి ఆ వాక్యాలను చక్కగా తెలియజేశారు. ఆ పండితుడు స్వామికి దాసోహమయ్యాడు. స్వామిని స్కూల్లో చదివే రోజుల్లోనే బ్రహ్మజ్ఞాని అనేవాడు. పరమేశ్వరుణ్ణి మనం చూడలేకపోయినా సత్యసాయిని దర్శించి మనం జ్ఞానాన్ని పొందుతున్నందుకు ఎంత అదృష్టవంతులమో కదా.
1: యామి శృంగిరిశం తహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాం కురు మాహిగుంసీః పురుషం జగత్.
0: ఓ గిరిశంతా, ఏ బాణాన్ని చేతిలో ధరించి ఉన్నావో ఆ బాణాన్ని శాంతంగా చెయ్యి. మా పురుషుని, జగత్తుని హింసించబోకు. పరమేశ్వర, నీ చేతిలో ఉన్న బాణం శిక్షించటం కోసమైతే మా ప్రార్థనతోటి మంగళకరంగా మార్చవయ్యా. పురుషుని, జగత్తుని కాపాడు. పురుషుని అంటే ఏమిటి? నా తోటి మానవులు అనేదాన్ని పురుష అనే మాట ఉపయోగపడుతుంది. మానవుడికి సాధారణంగా ఉండే అనుబంధాలు రెండే, పురుష, జగత్తు. పురుష అంటే తన తోటివాళ్ళు, జగత్తు అంటే నిత్య జీవితంలో సహకరించే వస్తుజాతం. అవి ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, గోసంపద కావచ్చు, మరేదైనా కావచ్చు. మనకి సంబంధించిన వస్తు ప్రపంచం అంతా కూడా జగత్తు అనబడుతుంది. ప్రతి ఒక్కరి క్షేమం కోరుతున్నాం ఈ మంత్రంలో. మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నాము, మన వలన ఎవరు బ్రతుకుతున్నారు, వారందరి క్షేమం కోరవలసిన బాధ్యత మనదే. అందుకే రుద్రం అందరి క్షేమము కోరుతుంది. తాననుభవిస్తున్న ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి అని కోరుకునేవాడికన్నా జగత్తుకు కావలసిందేమిటి? ఈ మంత్రానికి మన శరీరానికి కూడా మనం అన్వయం చెప్పుకోవచ్చు. జీవుడు, పురుష శబ్దంతో చెప్పుకుంటే, జీవుడు దేనిలో ఉంటే అది జగత్తు. ఎవరి శరీరం వారికి జగత్తు. మన శరీరము, జీవుడు రెండూ సుఖంగా ఉన్నప్పుడే జీవిత గమ్యాన్ని చేరే సాధనలు చక్కగా సాగుతాయి. ఏమిటి జీవిత గమ్యం? మానవుడు మాధవుడుగా మారగలగాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరగలగాలి. రుద్రం లోక శ్రేయస్సును కోరుతుంది. లోక శ్రేయస్సు మహాత్ముల లక్ష్యం. సాధు పుంగవులు రోజు లోకశ్రేయస్సు కోసం ప్రార్థిస్తూనే ఉంటారు. సత్యసాయి లోక కళ్యాణం కోసం మనందరికీ లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థించటం అలవాటు చేశారు. వ్యష్టి శ్రేయస్సే సమిష్టిలోనే ఉంది అని స్వామి చెప్పారు. వ్యష్టి శ్రేయస్సు సమిష్టిలోనే ఉంది అని స్వామి చెప్పారు. సనాతన ధర్మ సంస్థాపన చేసి సర్వదేశములకు శాంతి సౌఖ్యములను సమకూర్చుటయే సాయి అవతార ఉద్దేశ్యమని స్వామి తెలియజేశారు. లోక కళ్యాణం కోసం ప్రశాంతి నిలయంలో యజ్ఞాలు దసరాల్లో చేస్తుంటారు. అతిరుద్రయాగం లాంటివి స్వామి చేయించటం కూడా మనం చూశాం. స్వామి అతిరుద్రయాగం యొక్క అర్థం ఒకటి చెప్పారు, అది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అతిరుద్రయజ్ఞం పవిత్రమైన తత్వాన్ని పోషించి, దుష్టత్వాన్ని శిక్షించి, లోక కళ్యాణం గావిస్తుంది అని స్వామి చెప్పారు. ఇవే కాకుండా మనం ఇంకా కొన్ని ప్రార్థనలు చేస్తుంటాం.

ఈ ప్రార్థన అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మంగళకరంగా ఉండాలని పరమాత్మని మనం చేసేటటువంటి ప్రార్థన. రుద్రమంత్రాన్ని మన జీవితంలో మనం ఎలా అనుసరిస్తున్నామో చూస్తున్నారు కదా.

ఇంతవరకు మీరు శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక రెండో భాగం విన్నారు. అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

ओम श्री साई राम। गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञान तिमिरान्धस्य ज्ञानांजन शलाखया चक्षुरुं मीलितं येन तस्मै श्री गुरवे नमः। भगवान श्री सत्यसाई बाबा वारी दिव्य पादारविंदालकु शतकोटि प्रणामामुलु समर्पिंचुकुंटू रेडियो साई श्रोतलंदरिकी ముఖ్యంగా పిల్లలందరికీ ఒక సంతోషకరమైన వార్త. ఆగస్ట్ 4-5వ తేదీల్లో జరుపుకోబోయే రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 7వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు పిల్లలకు ఏబీసీ ఆఫ్ లైఫ్, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండు, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడు సహవాసాలకు దూరంగా ఉండు అంశాలపై కథల పోటీ, చిత్రలేఖనం పోటీలు, నా జీవితంలో మంచి చెడు స్నేహితుల ప్రభావంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంతో మంది చిన్నారులు తమ కథలను, పెయింటింగ్స్ ను, చిరు ప్రసంగాలను రేడియో సాయి బృందానికి పంపారు. ఎంతో ఉత్సాహంగా స్వామిపైన ఎంతో ప్రేమతో పాల్గొన్న వీరందరికీ రేడియో సాయి బృందం అభినందనలు తెలుపుతుంది. పోటీలో పాల్గొన్న అందరి పిల్లలకు రేడియో సాయి బృందం సర్టిఫికెట్స్ పంపించనుంది. తమ ఎంట్రీస్ పంపిన వారందరిలోని జడ్జెస్, మన జడ్జెస్ డిసైడ్ చేసిన వారిలో ఇప్పుడు మేము ప్రకటించబోయే పేర్లను విజేతలుగా నిర్ణయించడం జరిగింది. మన జడ్జెస్ కి విజేతలను నిర్ణయించడంలో చాలా కష్టమైంది. ఎందుకంటే పిల్లలందరూ తమ నైపుణ్యాన్ని, సృజనాత్మకతని అద్భుతమైన రీతిలో వ్యక్తపరిచారు. మరి విజేతల పేర్లు తెలుసుకోవాలి కదా. మరి ఈ విధంగా విజేతలు మనకి తమ ఎంట్రీస్ పంపించి జడ్జెస్ ద్వారా ఎన్నుకోబడిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మొట్టమొదట కథల పోటీలో విజేతల గురించి మనం చెప్పుకుందాం. హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న పి యోచన, ప్రొద్దుటూర్ గౌతమ్ స్ప్రౌట్స్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న జివి యతీశ్వర్, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 2వ తరగతి చదువుతున్న బికె సాయి లహరి, హైదరాబాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కృష్ణ చైతన్య, వీళ్లు కథల పోటీలో విజేతలుగా నిర్ణయించబడ్డారు. ఇంకా 2వ కాంపిటీషన్ అయినటువంటి పెయింటింగ్ చిత్రలేఖనం పోటీలో రాజమండ్రి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి 5వ తరగతి చదువుతున్న మోటూరి సాత్విక్, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 6వ తరగతి చదువుతున్న బి అమృత, మళ్లీ విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 5వ తరగతి చదువుతున్న ధరణి చంద్ ఎం, చివరిగా విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 7వ తరగతి చదువుతున్న బివైవై స్నేహిత పెయింటింగ్ అనగా చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచారు. చివరిగా నా జీవితంలో మంచి చెడు స్నేహితుల ప్రభావం గురించి ఎలక్యూషన్ కాంపిటీషన్లో విజేతలు ఈ విధంగా ఉన్నారు. విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్ నుంచి 10వ తరగతి చదువుతున్న సాయి హరిత పి, విశాఖపట్నం ఇంకొకసారి శ్రీ సత్యసాయి విద్యావిహార్ నుండి 8వ తరగతి చదువుతున్న అభిరామ్ ఆర్, రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులం నుండి 8వ తరగతి చదువుతున్న జయశ్రీ వరప్రసాద్, చివరిగా బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకులం విద్యానికేతన్ నుండి 8వ తరగతి చదువుతున్న అంగుళ సాయి హర్షిత్ మనం కండక్ట్ చేసిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. మరి వారందరికీ మనందరం కలిసి అభినందనలు తెలుపుదాం. మరి విజేతల ఆర్ట్ వర్క్, కథలు, ప్రసంగాలు రేడియో సాయి వెబ్సైట్ www.radiosai.org లో
ప్రచురింపబడతాయి. విజేతల కథలు, ప్రసంగాలు 4వ తేదీ పిల్లల ప్రత్యక్ష కార్యక్రమాల్లో ప్రసారం చేయబడం జరుగుతుంది. మరి విజేతలకు ప్రత్యేక బహుమతులు పెద్దల చేతు మీదుగా. 4వ తేదీ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా 4:30 స్వామి దివ్య సమక్షంలో రేడియో సాయి స్టూడియోస్లో అందించడం జరుగుతుంది. వారిని సాదరంగా ప్రశాంత్ నిలయం రేడియో సాయి స్టూడియోస్ కి 4వ తేదీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరొక్కమారు మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు విజేత పేర్లను మరొక్కసారి విందాము. కథల పోటీలో హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ 4వ తరగతి చదువుతున్న ఈ పిల్లల ప్రత్యక్ష కార్యక్రమాల్లో ప్రసారం చేయబడం జరుగుతుంది. మరి విజేతలకు ప్రత్యేక బహుమతులు పెద్దల చేతు మీదుగా.

0: మరొక్కసారి విందాము. కథల పోటీలో హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ 4వ తరగతి చదువుతున్న పి యోచన, ప్రొద్దుటూర్ గౌతమ్ స్ప్రౌట్స్ నుంచి 3వ తరగతి చదువుతున్న యతీశ్వర్ జీవి, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 2వ తరగతి చదువుతున్న సాయి లహరి ఏబీకే, హైదరాబాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కృష్ణ చైతన్య స్టోరీ టెలింగ్ అనగా కథల పోటీల్లో విజేతలుగా నిలిచారు. చిత్రలేఖనం పెయింటింగ్ కాంపిటీషన్లో రాజమండ్రి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి 5వ తరగతి చదువుతున్న మోటూరి సాత్విక్, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 6వ తరగతి చదువుతున్న అమృత బి, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 5వ తరగతి చదువుతున్న ధరణిచంద్ ఎం, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 7వ తరగతి చదువుతున్న స్నేహిత బివైవై విజేతలుగా చిత్రలేఖనం పోటీలో నిలిచారు. చివరిగా నా జీవితంలో మంచి చెడు స్నేహితుల ప్రభావం గురించి మాట్లాడుతూ వక్తృత్వ పోటీల్లో విజేతలు విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 10వ తరగతి చదువుతున్న సాయి హరిత పి, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 8వ తరగతి చదువుతున్న అభిరామ్ ఆర్, రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులం నుండి 8వ తరగతి చదువుతున్న జయశ్రీ వరప్రసాద్, బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్లో 8వ తరగతి చదువుతున్న అంగుళ సాయి హర్షిత్ ఈ కార్యక్రమంలో ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. మరి వీరందరికీ రేడియో సాయి బృందం సాదరంగా ఆగస్ట్ 4వ తేదీ ప్రశాంత్ నిలయం రేడియో సాయి స్టూడియోస్ కి విచ్చేసి ఆనాడు పెద్దల చేతి మీదుగా స్వామివారి దివ్య సమక్షంలో బహుమతులు అందుకోవలసిందిగా కోరుతున్నాం, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇప్పుడు ఈనాటి గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రోతలందరికీ ఈనాటి కార్యక్రమంలోకి వెడదాము. మొట్టమొదటగా మీకు అందించబోయే కార్యక్రమంలో
1: గురు సమర్చనం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో గురు పౌర్ణిమ పర్వదినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సాయిరాము.

0: వేదవ్యాసుల వారి నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వరకు ప్రవహిస్తున్న గురు పరంపరా వైభవాన్ని శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి అధ్యక్షతన గురు సమర్చనగా ఆంధ్ర సంస్కృత భాషలలో స్వామికి చేస్తున్న అక్షర పూజను మీకు అందిస్తున్నాం. ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు, డాక్టర్ జిఎం రామశర్మ గారు, డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు, శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు, శ్రీమతి అరుణకుమారి గారు పాల్గొంటున్నారు. దివ్య కవితా నీరాజనాన్ని అనుభవమయం చేసుకుందామా? సాయిరాం.
1: సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నసర్వః ప్రచోదయాత్. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్వి పరమమాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, గురుపూర్ణిమ ఇది సుప్రభాతాంచిత నవ ప్రభాత వేళ, గురు సమర్చనం చేసుకోవటానికి మనందరికీ సత్యసాయి భగవానుడు అనుగ్రహించిన ఈ యోగాన్ని ఆలంబనం చేసుకుని వేదవ్యాసుల వారి దగ్గర నుంచి ఇవాళ మనం ఎప్పుడు అనుకుంటాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ గురు పరంపరకి మనం

0: ఒక్కసారి నమస్కరిస్తూ గురు సమర్చన చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ కూడా ఇది స్వామి అనుగ్రహం చేసినటువంటి వరదానం. ఇది ఆయా రంగాలలో సుప్రతిష్టలైనటువంటి మీ అందరికీ సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ ఆయాచితం నటేశ్వర శర్మ గారికి దంపత్ సమేతంగా అరుణకుమారి గారు కూడా వచ్చారు. డాక్టర్ జిఎం రామశర్మ గారికి, ముదిగొండ అమరనాథ శర్మ గారికి, ముచ్చంపేట గౌరీశంకర శర్మ గారికి స్వామి ప్రాంగణంలోకి, స్వామి సన్నిధిలోకి మరొక్కసారి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతూ, గురువు లేకపోతే విద్య అంధత్వాన్ని పొందుతుంది, గురువు ఉండాలి. ప్రమాణాలు ఎన్నున్నా మనిషి మేధ ఎంత పదునుగా పరిగెత్తి విషయాన్ని పట్టుకున్నా విడమరిచి లోతులు చెప్పగలిగిన వాడు, చెప్పి అక్కడికి నడిపించగలిగినటువంటి వాడు గురువు. ఆ గురువు కావాలి గనక సంస్కృతంలో మనం అనేక మంది గురువులు, భాసుడు వాళ్ళు కవులుగా కనిపించిన దండి, సరే మహాకవి కాళిదాసు, వీళ్ళందరినీ కూడా మనం స్మరిస్తూ పడుగు పేకగా అటు సంస్కృతంలోను ఇటు ఆంధ్రంలోను తెలుగులోను ఈ గురు ప్రశస్తిని మనం మన శ్రోతలకు అందిద్దాం. అట్లాగే తెలుగులో విశ్వనాథ వారు గురువుని గురించి చెప్తూ వారి రామాయణ కల్పవృక్షంలో సీతాన్వేషణకి ఆంజనేయ స్వామి బయలుదేరుతూ మహేంద్రాచలం మీద ఒక కాలు ఉంచి ఆకాశం వైపు చూస్తూ తన గురువైనటువంటి సూర్యదేవుడికి నమస్కరిస్తూ, వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరుచోట లేవు, అలఘుడు శిష్యవత్సలుడు అంబుదిశోషణ దాహమూర్తికిన్ వెలుగుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్ అని స్వామి ఎట్లా తన స్వామిని అంటే తన గురువుని ప్రార్థన చేసి మొదలుపెట్టాడు, అట్లాగే ఈవేళ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అమృత సమానమైనటువంటి భావాలు కూడా మన మనస్సులో కలుగుతూ ఉంటాయి. ప్రాతకాలిక సౌఖ్యసాయనిక వాగారంభ వజ్జల్పతాం, అంబాయాహ ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం, సఖా వాయుర్మాం స్పృశతి నవోన్మీల సుఖాపాదక, మాతుర్భక్తగణాహ పరస్పరమిదం సౌహార్దమాచిన్వతే అంటూ అమ్మవారిని సరస్వతీదేవిని కూడా మనొక్కసారి ఆవాహన చేసుకుంటూ మొదటి ఆవృత్తంలో ముందుగా సంస్కృతంలో కాసేపు మాట్లాడుకుందాం, సమర్చన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.
1: గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం, నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మూర్తిగారు సవినయ ప్రణామాలు. పాల్గొంటున్నటువంటి కవిమిత్రులందరికీ కూడా నమఃపురస్సరంగా స్వాగతం పలుకుతూ, శ్రీ సత్యసాయి చరణారవిందాలకు సప్రశ్రయ నమస్కారాలను అర్పిస్తూ ఈ నా మాటను ప్రారంభిస్తున్నాను. సాహిత్యం అనేది జగద్ధితం కోసమై పుట్టింది. అందుకే కావ్య లక్షణాల్లో కూడా కావ్యం యశసే అర్ధకృతే శివేతరక్షతయే సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మితయోపదేశయుజే అన్నాడు. కాబట్టి జగద్ధితం కోసమే, శివేతరక్షతయే అంటే అశుభ పరిహారం కోసమే సాహిత్యం, హితం కోసమే సాహిత్యం అన్నది. అందుకే బమ్మెర పోతరాజకుడు భాగవతంబు జగద్ధితంబుగన్నన్నాడు. మహాభారత సంహిత రచనబంధురుడయ్యే జగద్ధితంబుగన్నని నన్నయ్య అన్నాడు. అందువల్ల సాహిత్యమంతా జగద్ధితం కోసమే అని మనవి చేస్తూ, సాహిత్యంలో మొట్టమొదటగా మనం తీసుకోవలసింది శ్రీమద్ రామాయణం. రామాయణంలో మొట్టమొదటగానే వాల్మీకి మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేశాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అనే దాంట్లో కథాభాగాన్ని అలా ఉంచితే ఇందులో గురు శిష్య లక్షణాలను ఆయన ప్రతిపాదించాడు. ఎలాంటివాడు గురువై ఉండాలి అంటే ఇక్కడ నారదుని పరంగా మూడు విశేషణాలు వేసినాడు. ఎలాంటివాడు గురువై ఉండాలి అంటే తపస్వాధ్యాయ నిరతం, అంటే గురువైనటువంటి వాడికి మంచి తపస్సు ఉండాలి. తపస్సు అంటే ఏమిటి అంటే స్వకర్తవ్యాచరణం తపః అని, సత్యం తపః, దానం తపః, ధర్మస్తపః అని ఆ విధంగా మంచి గుణాలేవున్నా అవి తపస్సు కిందనే లెక్క. అందుకని అటువంటి తపస్సు కలిగిన వాడై ఉండాలే గురువు. స్వాధ్యాయం కూడా ఉండాలి, అంటే స్వశాఖ వేదాధ్యయనం అని ఒకటి, అర్థపర్యంతం, అర్థప్రాప్తి పర్యంతం, అర్థావగతి పర్యంతం వేదాధ్యయనం స్వాధ్యాయ అని, స్వాధ్యాయానికి ఒక మరో వ్యుత్పత్తి. అందువల్ల అటువంటి అధ్యయన శీలం గురువు దగ్గర ఉండాలి, ఉన్నప్పుడే సద్గురువు కాగలుగుతారు. అందుకే శంకరాచార్య స్వామివారు ఎవరు సద్గురువు దొరకటం దుర్లభము అని ఒక మాట ప్రశ్నోత్తర మాలికలో అంటారు. కిం దుర్లభం సద్గురు రస్తిలోకే అన్నాడు. కోవా గురుహు యోహి హితోపదేష్ట అన్నాడు. ఎవరు గురువు మంచి గురువు అంటే హితాన్ని ఉపదేశించేవాడే మంచి గురువు అన్నారు. అటువంటి గొప్ప లక్షణాలు గురువుకు ఉన్నాయి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం, మూడవ లక్షణం ఏమిటి అంటే వాగ్విదాం వరుడై ఉండాలి, అంటే మంచి వాక్కులను ప్రసారం చేసేవాడై ఉండాలి, వాగ్విద్వాంసులలో శ్రేష్ఠుడై ఉండాలి, వాగ్విదాంబరుడు మంచి ప్రవక్త అయి ఉండాలి అనేది ఉద్దేశ్యం. ఎందుకు అలా మంచి ప్రవక్త అయి ఉండాలి అని అంటే, ఏకశబ్ద సమ్యజ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అన్నారు మహాభాష్యకారుడు. అందువలన మంచి వాక్కును పలికేవాడు వాడు కామధేను అవుతాడు, కామధుక్ అవుతాడు. అందువల్ల అటువంటి మంచి వాక్కులు పలకడం అనేటువంటిది గురువు సొత్తై ఉండాలి అని అన్నారు. నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం, మునిపుంగవం అనేది మరొక విశేషణం, అంటే మననశీలో ముని అని. ఎప్పుడూ కూడా మననం చేస్తూ ఉండాలి. అలాంటి మునులలో పుంగవుడై ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి, గొప్ప మననశీలి అయినటువంటి వాడు గురువు అయి ఉంటాడు అని. ఇక నారదుడు అనే మాటను ఇక్కడ మనము గురువు పరంగా తీసుకుంటే, నారం జ్ఞానం దదాతీతి నారద, గురువు ఎప్పుడూ కూడా జ్ఞాన ప్రదాత కావాలి అని, చీకటిని విచ్ఛేదం చేసేవాడై ఉండాలి, అజ్ఞానాంధకారాన్ని తొలగించాలి అని, తమోహంత అయి ఉండాలి అని, ఆ విధంగా గురులక్షణాలను ఎంతో గొప్పగా ప్రతిపాదించాడు వాల్మీకి. మంచి జ్ఞానప్రదాత కావాలి అని, ఇది సాహిత్యంలో మొట్టమొదటగా ఆదికావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణంలో గురుపరంగా మనకు అందేటువంటి సందేశం అని మనవి చేస్తున్నాం.
2: అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. నగురోరధికం నగురోరధికం అంటారు. మానవుడు నాగరికతను సంపాదించుకొని మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మూడవ మాట ఆచార్యదేవోభవ అంటారు. మొదటిది మాతృదేవోభవ అంటే, రెండవది పితృదేవోభవ, మూడవది ఆచార్యదేవోభవ అంటారు. ఈ ఆచార్యుడే గురుస్థానంలో ఉంటారు. గురు అనేవాడు, గురు సంప్రదాయం అనేది మనకు పరమశివుడి దగ్గర నుండి ఈనాటి మొన్నటి వరకు మన కళ్ల ముందు మెదలాడినటువంటి సత్యసాయి వరకు ఆ గురు పరంపరలో రాణిస్తూ యావత్ ప్రపంచాన్ని జాగృతం చేసినటువంటి వారు గురుస్థానికులు. అందుకే ఎనిస్టిన్ ప్రవేశపెట్టినటువంటి సాపేక్ష సిద్ధాంతానికంటే కూడా 100% అధికంగా గురుతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. గురువులు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. గురవో భవస్సంతి శిష్య విత్తాపహారక, దుర్లభోయం గురుల్లోకే శిష్య వృత్తాపహారక. చాలా మంది గురువులు శిష్యుల యొక్క ధనాన్ని ఏదో రకంగా అపహరించాలనేటువంటి పద్ధతిలో కొనసాగుతుంటారు. కానీ శిష్య వృత్తాపహారక, శిష్యులో ఉండేటువంటి హృదయ బాధను తొలగించి ప్రపంచాన్ని జాగృతం చేసే గురువులు చాలా తక్కువగా ఉంటారు. మనమంతా చూశాము మొన్నటి వరకు సత్యసాయిబాబా గారిని. వారు వారి పరిధి దాటి వెళ్లలేదు, కాని ప్రపంచమంతా కూడా వారి పాద సన్నిధికి వచ్చింది. అలాంటి మహనీయుడు సత్యసాయిబాబా గారు. వారు సత్యం, శివం, సుందరం ఈ మూడింటిని ప్రతిపాదిస్తూ, ఈ మూడింటి మీదనే యావజ్జీవమంతా కూడా వారి తపస్సును దారబోసిన మహనీయులు సత్యసాయి గారు. అందుకే మహనీయులు ఎందరో కూడా ప్రపంచము, భారతదేశము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వారు ప్రపంచాన్నంతా కూడా జాగృతం చేసే దివ్యమైన సందేశాన్ని, సమాధానాన్ని ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి జగద్గురులకు ఏమాత్రము తీసిపోని స్థాయిలో ఉండి మొన్నటి వరకు సమాజ సేవకై అంకితమైనటువంటి మహోన్నతమైన వారు సత్యసాయి గారు. అందుకే గురువు అంటే గుయిత్ అంధకారస్య రుకారస్థ నిరోధక, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువులు. గురుర్బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెబుతుంటాం. ఇది అందరికీ తెలిసిన ప్రసిద్ధమైన ధ్యాన శ్లోకం. ఇది అక్షరాల అందరికీ గురువులకు అనువర్తకం కాదు, కాని మనము సాక్షాత్తుగా చూశాము బ్రహ్మ సృజన చేసేవారు వారు, విష్ణు చక్కగా పరిపాలించేవారు, పేదలకు అలాగే అనాథలకు, మహిళలకు, అణగారిన వర్గానికి ఎవరికి ఏది కావాలో అని సమాజంలో చక్కగా పరిపాలనా విధానాన్ని కూడా మనం చూశాము. కాబట్టి విష్ణు అని చెప్పవచ్చు. అలాగే మహేశ్వర, కర్తుం అకర్తుం అన్యథాకర్తుం యహ ఇష్టే సయేవ ఈశ్వర అని మన ఈశ్వర శబ్దానికి నిర్వచనం చెప్తాం. అలాంటిది ఏది సాధ్యం నాదు కాదు అనే కాకుండా ప్రతిది కూడా సాధ్యం చేసిన మహనీయులు సత్యసాయి గారు. ఇక పరబ్రహ్మ అని ఓ మాట చెప్పామే, ఆ పరబ్రహ్మతత్వాన్ని కూడా సాధన చేసి ఇతరులకు సాధనా మార్గాన్ని, యోగ మార్గాన్ని కూడా పంచిపెట్టినటువంటి సత్యసాయి గారు. కాబట్టి గురు సమర్చన అనేది ధ్యానమూలం గురోర్మూర్తి, అలాగే మంత్రమూలం గురోర్మూర్తి, ధ్యానమూలం గురోః పదం అన్నారు. మనము ధ్యానం చేసేటప్పుడు గురువుగారి ఆపాదమస్తకం శరీరంతో పనిలేదు. ఒక్కసారి వారి పాదాలపైన మనము మనస్సును నిలిపి ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానానికి నిలకడ ఏర్పడుతుంది. అలా సమాజంలో ఇటు యోగ మార్గాన్ని, సంక్షేమ మార్గాన్ని యావత్ భారతదేశానికి మార్గదర్శిగా ఉన్నటువంటి మహనీయులు సత్యసాయి గారు. వారి సమర్చన చేయడము ఇంతమంది కవి పండితులు ఈరోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాం.
0: శుభం. ఇక్కడ గురువు శబ్దానికి అజ్ఞానాంధకారాన్ని పొగొట్టేటువంటి జ్ఞాన వరదాత అని అంటూనే గుణాతీతుడు రూపరహితుడు కూడా గురువు. అందుకనే ఇప్పుడు మీరన్నట్లుగా ఆపాదమస్తకంలో పాదమే ప్రధానం. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం, అగస్త్యరేఖాదభిరంచితాభ్యాం, నమో నమ సద్గురుపాదుకాభ్యాం అని గురుపాదుకలకి నమస్కారం చేస్తాం. ఎందుకంటే ఆ గురువు యొక్క అరికాలియందు అగస్త్యరేఖలుంటాయి, జీవుడి అరచేతిలో కర్మరేఖలుంటాయి. ఎప్పుడైతే గురుపాదాన్ని మనం సంస్పర్శించామో మన అరచేతులతో, మన అప్పటి వరకు ఉన్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా నశించిపోయి పాప, తాప, శాప నివారణం జరిగి మళ్లీ మానవుడు తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తాడు. ఇది చాలా చక్కగా మొదటి ఆవృత్తమే చక్కగా సాగుతున్నది.
1: తర్వాత చెప్పిన దానికి మరొక ముక్తాయింపు, గుణాతి సర్వార్థాన్ బోధయతీతి గురుహు అని కూడా మరొక నిర్వచనం ఉంది. అన్ని అర్థాలను చక్కగా బోధించేవాడు గురువు అనే విషయం కూడా దానికి ఇంకొక.
0: ఇందాక మీరు నాంది ప్రస్తావనలోనే ప్రసారము అనేటువంటి ఒక మాట వాడారు. ఎందుకంటే బోధ అంటే తెలియ చెప్పుట, తెలుసుకొనుట. కాని గురువు తెలుసుకునేదేం లేదు, ఆయనే సర్వ విద్యకి మూలమైన వాడు గనక ఆ ట్రాన్స్లేట్ చేసే ఓ గురువు ఉంటాడు, ట్రాన్స్పోర్ట్ చేసే గురువు ఉంటాడు, ట్రాన్స్మిట్ చేసే గురువు ఉంటాడు. ఈ ట్రాన్స్మిట్ చేసే గురువే సద్గురువు అవుతాడు. కాబట్టి గురువు, జగద్గురువు, సద్గురువు ఈ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత
1: అలా ట్రాన్స్లేట్ ట్రాన్స్మిట్ చేయనటువంటి గురువు బరువు అవుతారు.
0: ప్రపంచాన్ని పరువు కాదని నిరూపణ అయిపోయింది.
3: నమస్సభాయై. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పౌర్ణిమ శుభ సందర్భంగా సంస్కృత పండితులతో, సుప్రసిద్ధ విద్వన్మూర్తులతో ఈనాటి సాహిత్య సమావేశము ఏర్పాటు చేశారు మూర్తిగారు, మీకు నమస్కరిస్తూ భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, సరే గురు శబ్దాన్ని గురించి పండితులంతా వివరించారు చక్కగా. గుకారంచ గుణాతీతో రుకారో రూపవర్జిత గుణాతీత మరూపంచ గురుత్యభిధీయతే అని గురు శబ్దానికి చాలామంది నిర్వచనం చెప్పారు. గుకారం అంటే గుణాతీతుడు. సరే గురువుగారి గుణాలు ఎలా ఉన్నా వారి దగ్గర ఉన్నటువంటి విద్యను నేర్చుకోవడం మనకు ప్రధానాంశం కాబట్టి ఆయన గుణాతీతుడు. తర్వాత రుకారో రూపవర్జిత, రూపము నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా మనకు అవసరం లేదు. అక్కడ గురువుగారు మనకు కావలసినటువంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని, చక్కటి విద్యను నేర్పిస్తున్నాడా లేదా అనే ప్రధానాంశంగా మనం గురువుగారిని, గురువుగారి పాదాలను ఆశ్రయిస్తాం. కాబట్టి అలాంటి గురువు విద్యార్థుల, శిష్యుల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఎందుకంటే లోకంలో ఒక ఆభానకం ఉంది, ప్రతిమాసు శిలాబుద్ధి మంత్రే స్వక్షర రూపత గురౌస్తు మనుష్య బుద్ధిస్తు ఏ కుర్వానో సనశ్యతి అని. అంటే మామూలుగా దేవాలయాల విగ్రహాలుంటాయి, ఇవి మామూలు రాయే కదా అని అనుకోకూడదట. ప్రతిమాసు శిలాబుద్ధి, అలాగే మంత్రేషు అక్షర రూపత, ఈ మంత్రాల్లో ఏముంది మామూలు అక్షరాలే కదా 56 అక్షరాలు అనేటువంటి భావన ఉండకూడదు. అలాగే గురౌస్తు మనుష్య బుద్ధిస్తు, గురువుగారు కూడా మనలాగే రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కదా ఈయన గొప్పతనమేంటి అనే భావన శిష్యుని హృదయంలో ఎప్పటికీ, శిష్యుడు కాదు ప్రతి మానవుడి హృదయంలో ఎప్పటికీ రాకూడదు, వస్తే అతనికి అభివృద్ధి ఉండదు అని మనకు శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా నగురోరధికం, గురువు కంటే మించింది ఏమీ లేదు. శిష్యునికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన అంతా కూడా తల్లిదండ్రి తర్వాత ఇచ్చే ప్రసాదించేవాడు, జ్ఞానభిక్షను ప్రసాదించేవాడు గురువు. కాబట్టి అలాంటి గురువును మనం, గురుపాదాలను ఆశ్రయిస్తే ప్రపంచంలో మనకు దిగ్విజయంగా ఏ పనినైనా మనం పూర్తి చేస్తాం. సరే ఒక్కొక్కప్పుడు గురువుగారు శిష్యులను బాధ పెడుతూ ఉండవచ్చు, ఎందుకంటే గీర్భిర్ గురువునా మతినిష్ఠురాభి సుశిక్షితాయాంతి నరామహత్వం అని. చక్కగా గురువుగారు కోపానికి వస్తాడు ఒకసారి, ఒకసారి ఉజ్జగిస్తాడు, ఒకసారి లాలిస్తాడు, ఒకసారి కోప్పడతాడు, ఇలా చేసి ఏదైనా కూడా శిష్యుని అభివృద్ధి కోసం చేస్తారు. కాబట్టి అది ఎప్పుడు కూడా తప్పుగా గ్రహించకుండగా గురువులను సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కీర్తించారు. కాబట్టి ఆ గురుస్థానం చాలా శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. అలాంటి గురువులకు నమస్కరిస్తూ ప్రస్తుతం సెలవు.
0: చాలా బాగుంది ఈ ఆవృత్తంలో మనం చక్కగా గురు శబ్దాన్ని గురించి, గురువు యొక్క స్థానాన్ని గురించి, గురుస్థానీయమైన ఆ ప్రశస్తిని గురించి, అందున విశేషించి సత్యసాయి భగవానుడి యొక్క ఆ జగద్గురుత్వాన్ని గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ, ఆయన జగత్తుని గురువుగా భావించారా, తాను జగత్తుకు గురువుగా భాషించారు. ఇది ప్రధానం. దత్త సాంప్రదాయంలో జగద్గురువు అంటే జగత్తుని దత్తం చేసుకున్నవాడు అని విశేషమైన అర్థం. సత్యసాయి భగవానుడి విషయంలో వారు అది సంపూర్ణంగా జన జగత్తులతో మమేకమైనటువంటి ఒక మహాపరిపూర్ణ అవతారం. ఆయన కవులు, పండితులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వారి పరిధిలోకి రానివారు లేరు. కేవల అభాగ్యులు మాత్రమే కాదు, వచ్చిన వారంతా సౌభాగ్య సీమంతులైనారు. కాబట్టి ఆ ప్రవాహం అట్లా కొనసాగుతూ ఇప్పుడు విశిష్టమైనటువంటి ఒక కోణంలోకి మనం ఇదే ఆవృత్తంలో నడుస్తూ మన సంచారాన్ని కొనసాగిద్దాం.
4: భగవాన్ సత్యసాయి బాబా వారి సన్నిధిలో గురు పూర్ణిమ మహోత్సవాన్ని గూర్చి తెలుసుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాము. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః అని మన జగత్తుకే గురువైన వేదవ్యాస మహర్షిని గురించి మన సంప్రదాయం చెబుతున్నది. ఈ శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకానికి ఉదాహరణప్రాయమైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే త్రిమూర్తులు సృష్టిస్థితిలయకారకులు. ఆ సృష్టిస్థితిలయకారకులైన ఆ త్రిమూర్తుల స్వరూపాలు జగద్గురువైనటువంటి వ్యాసుడిలో ఉన్నాయని ఈ శ్లోకం చెబుతున్నది. ఎందుకంటే అచతుర్వదనో బ్రహ్మ, బ్రహ్మదేవుడికి చతుర్ముఖాలున్నాయి. చతుర్వేదాలే చతుర్ముఖాలుగా భావించాలి మనం. భావనాత్మకమైన రూపమే పరమేశ్వరుడికి ఉంటుంది. కనుక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై ఉన్నాడు, కాని ఈ జగద్గురువుకు చతుర్ముఖాలు లేవు. కనుక అచతుర్వదనో బ్రహ్మ, చతుర్వదనాలు లేని బ్రహ్మ వ్యాసుడు. తర్వాత ద్విబాహురపరోహరి అన్నారు. అంటే విష్ణువుకు చతుర్భుజాలుంటాయి, కాని వ్యాసుడికి చతుర్భుజాలు లేవు, ద్విభుజాలే ఉన్నాయి. కనుక ద్విభుజాలు గల విష్ణువు భూలోకంలో వ్యాసుడు. అలాగే అఫాలలోచన శంభు, ఫాలలోచనుడు శివుడు. ఆ ఫాలలోచన లేనటువంటి శివుడు వ్యాసుడు. ఈ విధంగా గురువును మూర్తిత్రయ రూపంలో కొలవడం అనేది మనకు సంప్రదాయం. విద్య ఈ మూడు విషయాలని చెబుతుంది. విద్య రెండు రకాలని చెప్తారు మన ప్రాచీనులు. ఒకటి ప్రవృత్తి రూపమైన విద్య, రెండవది నివృత్తి రూపమైన విద్య. ప్రవృత్తి రూపమైన విద్యలన్నీ లౌకిక విద్యలు. లౌకిక విద్యలన్నీ కూడా మన బ్రతుకు తెరువు కోసం, ఈ ప్రపంచంలో జీవించినంతకాలం మనం ఎలా ఉండాలి, సౌఖ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లడానికి కావలసినటువంటి విషయాలను లౌకిక విద్యలు చెబుతాయి. కనుక లోకంలో ప్రవృత్తి జరుగుతుంది ఈ విద్యల ద్వారా, అంతేకాని నివృత్తి జరగదు. ఈ లోకం నుండి ఎలా నివృత్తి కావాలి, ఈ మనిషి ఎక్కడికి చేరుకోవాలి, మరణానంతరం ఎక్కడికి వెళ్లాలనే విషయం ఈ లౌకిక విద్యలు చెప్పవు. కనుక నివృత్తి రూపమైన విద్య కూడా ఒకటి ఉంటుంది. ఆ విద్యను ఎవరు చెప్తారు అంటే గురువే చెప్తాడు. ఏ గురువు చెప్తాడు? లౌకిక గురువులు వేరుగా ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు వేరుగా ఉంటారు. కనుక లౌకిక గురువులు ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు లౌకిక గురువులు కావచ్చు. ఆ ఉభయ విధమైనటువంటి గురుత్వము గురువులో ఉంటుంది. అందుకే వేదం గురుస్థానాన్ని చాలా అత్యున్నతంగా చెప్పింది. ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం అని చెప్పింది. ఈ అధివిద్యం అనేటటువంటి ఈ గురు శిష్య పరంపర ఎలా అంటే విద్యాసంధి రూపంలో ఉంటుంది. విద్యాసంధి ఏమిటి అంటే పుస్తక రూపమైనటువంటి విజ్ఞానం కాదు. విద్య అంటే జ్ఞానం. జ్ఞాన ప్రవాహం అనేది గురువు నుంచి శిష్యుడికి రావాలి. అలా రావడం అనేది చెబుతూ ఉన్నది గురు శిష్య పరంపర, గురు శిష్య సంప్రదాయం చెబుతున్నది. కనుక వేద విద్యలు గురుముఖంగా వేదాధ్యయన సామాన్యం గురువధ్యయన పూర్వకం, వేదాధ్యయన సామాన్యాత్ గురు అధ్యయనం యథా అని చెబుతున్నారు. అంటే గురువధ్యయన పరంపర అనేది మన భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది ఆచార్యుడు పూర్వరూపమై అంతేవాసి అంటే విద్యార్థి ఉత్తర రూపంగా కొనసాగేటటువంటి ఒక పరంపర. కనుక ఈ విద్య అధ్యాత్మ విద్యకు ఏ విద్య అయితే దోహదం చేస్తుందో అదే నిజమైనటువంటి జ్ఞానము, ఆ గురువే నిజమైనటువంటి గురువు అని మనకు చెబుతూ ఉన్నారు. అందుకే మనుస్మృతిలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది, గురువు దగ్గర జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి శిష్యుడు అంటే, యథా ఖనన్ ఖనిత్రేణ నరో వారి అధిగచ్చతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషు అధిగచ్చతి అని చెప్పారు. అంటే ఒక బావి నీళ్ల కోసం బావిని తవ్వేటప్పుడు ఏ విధంగానైతే గడ్డపారతో లోతుల్లోకి వెళ్లి చాలా శ్రమపడి ఎక్కడో భూగర్భంలో ఉండేటువంటి జలాలను, అమృతమైనటువంటి అమృతప్రదమైనటువంటి జలాలను సంపాదించుకుని వాటిని సేవించి మనం ప్రాణాలు నిలుపుకుంటామో, అలాగే గురువుగారి హృదయం అనేది ఒక పెద్ద కూపం లాంటిది, అంటే జ్ఞానానికి ఒక వారాసి అయినటువంటిది, ఆ వారాసిని మథించాలి, అందులో నుంచి మనం స్వీకరించాలంటే శుశ్రూష చేయాలి. అక్కడేమో గడ్డపారతో తవ్వడం శుశ్రూష అయితే ఇక్కడ గురువుగారి పాదసేవన చేసి వారి పాదాలను ఆశ్రయించి వారి మనస్సును గెలుచుకుని శుశ్రూష చేత వారిలో ఉండేటువంటి విద్యను స్వీకరించడం అనేది మన సంప్రదాయం. కనుక ఇది మన భారతీయ విద్యా విధానం, ఇది వేదంలో చెప్పబడినటువంటి పరంపర. ఈ గురు పూర్ణిమ యొక్క ప్రాశస్త్యం ఇందులో నిబిడీకృతమై ఉంది. వేదవ్యాసుడు మొదలైనటువంటి జగద్గురువులను పూజిస్తూనే భగవాన్ సత్యసాయి వంటి అపారమైనటువంటి లోకానికి సత్యశివ సౌందర్యాలను అందించినటువంటి మహానుభావులు ఆయన. సత్యమైనటువంటి సాహిత్యం, శివప్రదమైనటువంటి సాహిత్యం, సౌందర్యాత్మకమైన సాహిత్యం, ఈ మూడు విధాలైనటువంటి సాహిత్యాన్ని, సాహిత్యం అంటే ఏం లేదు కలయిక అంతే, కలయిక ఏం కలయిక, గురు శిష్యుల కలయిక కావచ్చు, ఆత్మీయుల కలయిక కావచ్చు, భార్యాభర్తల కలయిక కావచ్చు, ఈ విధంగా జీవేశ్వరుల కలయిక కావచ్చు, ఈ విధంగా ఉభయుల యొక్క మేళనాత్మకమైనటువంటి ఏ ఆ యోగం ఏదైతే ఉన్నదో ఆ యోగ కారకమైనటువంటిది విద్య అనే విషయాన్ని ఈ గురు పూర్ణిమ తెలియజేస్తుందని నాకు అనిపిస్తుంది.
0: చాలా సంతోషం. బ్రహ్మ చతుర్ముఖుడు, నాలుగు ముఖాలు అని అనుకున్నాం. ఆ ముఖంలో చాతుర్యం ఉంది, అది సృష్టి రచన. అలా అది అట్లాగే చతురబాహు చతుర్భుజ అని ఆ నాలుగు భుజాలు ఉన్నాయంటే చాతుర్యంతో కూడి ఉన్నాయని ఒక అర్థం. ఆయన నాలుగు వైపులా ఏదైనా చేయగలడు ఏకకాలంలో అని చాలా చాలా ప్రవిస్తరంగా విషయాలు వచ్చినాయి. సాహిత్యం జీవుణ్ణి రాహిత్యం వైపు నడిపిస్తుంది. ఆ రాహిత్యం పొందిన తర్వాత వాడి నుంచి వచ్చేటువంటి ఆ అమృత సమానమైనటువంటి భావనలు చిరస్తరమైనటువంటి సాహిత్య సృష్టి చేస్తుంది. వారు ప్రస్తావన చేస్తూ మొదట్లోనే జగద్ధితంబుగన్ కదా, ఇష్టసిద్ధికిన్ తిక్కన గారు, నన్నయ్య గారు, వీళ్లంతా ఆ కవిత్వ మహత్వ పటుత్వ సంపదల కోసం చేశారు సాహిత్యాన్ని. ఆ సాహిత్యాన్ని గురు సమాశ్రయం పొందారా, ప్రత్యక్షంగా అనుభవించారా అంటే ఆత్మే గురువైనప్పుడు పోతన గారు తన ఆత్మని నమ్ముకుని ఒక ఆత్మవిద్యా రహస్యాన్నంతా కూడా ఒక అంతర్వాహినిగా భాగవతం నిండా ప్రవాహం చేశాడు. ఆయన పైకి కథగా కనిపించిన అందుకనే ఆయన భగవద్గీతను యోగశాస్త్రంగా దర్శనం చేశాడు. అది ఇటువంటి అనేకమైనటువంటి అనర్ఘ మణిరత్నాలన్నింటినీ కూడా ఏరుకోవటానికి ఈ గురు పూర్ణిమ, ఈ పూర్ణిమ మాలికలలో మనందరం దేవులాడవలసినది అంటే వెతుక్కోవలసినది సత్యాన్వేషణ. సత్యం స్వాంగాలంబిత నిత్య సత్య కరుణా సాకార కాసారమా అని సత్యసాయి భగవాను గురించి అనుకుంటున్నప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది. వారు ఈ సాహిత్యంతో మనస్సుని మార్దవం చేసుకోండి, లాలిత్యాన్ని పొందండి, భగవంతుణ్ణి ఉపాసన చేయాలన్నా, అర్చన చేయాలన్నా, సంభావన చేయాలన్నా మీకు ఒక సాంస్కృతికమైనటువంటి ప్రాతిపదిక ఉండాలి. దానికి సాహిత్యం వినా వేరే మార్గం లేదు. సాహిత్య సంగీతాల రెండూ సమలంకృతమైతే అమ్మవారైనట్లయితే ఈ సాహిత్యము సర్వహితమైనటువంటిది గనక దానిలో పొల్లుమాటలుండవు, ప్రపంచానికి అక్కరలేని శబ్దాలుండవు, సూచనలుంటాయి, సూక్తులుంటాయి, సూక్తాలు ఉంటాయి. కాబట్టి మనకి ప్రాథమికంగా ఉపాధ్యాయుడు, విద్యార్థి, అధ్యాపకుడు, ఆచార్యుడు, అంతేవాసి, శిష్యుడు, ఈ పరంపర, ఈ వ్యవస్థ అంతా కూడా వస్తే వేదవ్యాసుల వారు, ఇవాళ గురు పూర్ణిమ సందర్భం కాబట్టి వేదవ్యాసుల వారి కంటే 17 మంది వ్యాసనామంతో వచ్చిన వారు ఉన్నా వీరు 18వ వారై వేదాలను విభజించిన కారణంగా వేదవ్యాసుల వారైనారు. అసలు ఆయన పేరు కృష్ణ. ద్వైపాయనుడు ఎందుకైనాడంటే ద్వీపంలో పుట్టాడు గనక, సరస్వతీ నదీ తీరంలో భాగవతం రాశాడు గనక బాదరాయణుడైనాడు. 18 పురాణాల రచన పూర్తి చేసి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని చెప్పి ఆయన వాంగ్మయ తపస్సు. ఆ తపస్సు అంటే ఏంటి? ఒక ధీశక్తి, ఆంతరంగికమైనటువంటి హృద్భావనలో నుంచి సమస్త వాంగ్మయాన్ని సృష్టించి ఒకవైపు భగవద్గీత, రెండో వైపు విష్ణు సహస్రనామం. ఇది గనక వ్యాసేనగ్రథిత పురాణ మునినా ఆ మౌనములో నుంచి, నిశ్శబ్దంలో నుంచి అన్ని శబ్దాలు పుట్టించాడు ఆయన. అందుకనే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం, ఆ నారాయణుడు ఆత్మగతుడై ఉన్నాడు గనక ఆ విధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఏకం గనకైనట్లయితే అదే మన ఆలోచన, మన బుద్ధి చాతుర్యం, మన సత్కర్మాచరణ ఈ అన్నీ పెనవేసుకున్నట్లయితే ఆ త్రిమూర్తి యొక్క అంశ ప్రతి జీవుడి యందు ఉన్నది. మన మనస్సు, మన బుద్ధి, మన హృదయము ఆ మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంకేతంగా మనం భావన చేసినట్లయితే ప్రపంచానికి పరమేశ్వరుడు ఒక విశాలమైన సృష్టి గనక చేస్తే మనం కూడా చేయగలిగిన శక్తి కలవాళ్ళం. దానికై జగద్ధితం అంటే అంతే కదా ఆ జగద్ధితం. ధన్యత్వ సంసిద్ధికి చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతమైనటువంటి ఒక భావన, సమాజాన్ని మనము వెళ్లాలి, మనతో పాటు సమాజాన్ని తీసుకువెళ్లాలి. ఈవేళ సుమారు 188 దేశాలలో సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆ తేజస్సు, వారి సంకల్పం, వారు ఈ ప్రపంచానికి అందించినటువంటి ప్రేమ, కరుణ, ఇదంతా కూడా ఒక మానవీయమైనటువంటి కోణాన్ని సంతరించుకుని ఆధునిక కాలానికి కావలసినట్లుగా ఈ సాహితీ సమర్చన జరుగుతున్నది. ఈవేళ స్వామి అనుగ్రహంతో మనకి స్త్రీ అంటే మాతృమూర్తి, కట్టుకున్న భార్య తప్ప వివాహమైనటువంటి మన సొంత కన్న కూతురు కూడా తల్లితో సమానం, తల్లి అని పిలుస్తాం కదా, అది ఈ దేశ సంస్కృతి. ఈవేళ అరుణకుమారి గారు కూడా ఇక్కడికి రావటంతో ఈ సభ ఒక సంపూర్ణత్వాన్ని సిద్ధించుకున్నదని నేను భావన చేస్తూ, వారు ఉపాధ్యాయ వృత్తిలో జీవితాన్ని గడిపారు, చదువుకున్నవారు, విదుషి ఆమె, వారేం చెప్పాలనుకున్నారు చక్కగా చెప్పవలసిందిగా కోరుతున్నాను.
5: ధన్యవాదాలండి. ఉన్నతమైనటువంటి భారతీయ సంస్కృతిలో, మన కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి నిర్మాణం కోసమని, ఒక వ్యక్తి ఉన్నతుడుగా తీర్చిదిద్దబడటానికి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మల దగ్గర నుంచి మొదలు పెడితే ఆధునికమైనటువంటి కంప్యూటర్ దాకా ప్రతిదీ కూడా గురువు పాత్రను పోషిస్తూ ఉన్నది. ఆ విధంగా ప్రేమతో, మమతానురాగాలతో పెద్దవాళ్లు, తల్లిదండ్రులు వాళ్ల బిడ్డలకు కావలసినటువంటి అవసరమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. అట్లానే సమాజం కూడా చూపిస్తూ ఉంటుంది, ఉదాహరణయుక్తంగా చూపిస్తూ ఉంటుంది. అదిగో వాడు ఆ విధంగా చెడు వ్యసనాల పాలై చెడిపోయాడు, పాడైపోయాడు, నీవు అట్లా కాకు అని సమాజంలో కొన్ని ఉదాహరణలు వ్యక్తికి కనబడుతూ ఉంటాయి. వ్యక్తి వాటిని చూసి మంచిని నేర్చుకోవాలి. అట్లానే స్నేహితుల ద్వారా, అదేవిధంగా ఆధునికమైనటువంటి విజ్ఞానాత్మకమైనటువంటి విషయాల ద్వారా వ్యక్తి అనేక విషయాలను నేర్చుకుని వాటి ద్వారా ఒక మంచి మార్గంలో నడవాలి. దారి చూపేవాడున్నాడు, వెలుగు కనపడుతూ ఉన్నది, దారి చాలా చక్కగా అందంగా ఉన్నది, కాని నడిచేవాడెవరు? నడిచేవాడు తనకు తాను గురువు కావాలి. వాడు ఏది మంచి ఏది చెడు అని గురువు ఉపదేశిస్తూ ఉంటే దాన్ని అభ్యసించి ఆ మార్గంలో నడిచే శక్తియుక్తులను సంపాదించుకోగలిగినటువంటి వాడు వ్యక్తిగా ఎవరికి వారే. గురువు ఉపదేశిస్తాడు, తరగతిలో శిష్యులందరికీ కూర్చోబెట్టుకుని గురువులు పాఠం చెప్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విద్యార్థి లేదా శిష్యుడు వాడిలో ఉండేటటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లానే సామర్థ్యం కలిగి కూడా వాడు బయటకి రాకపోతే వాని ప్రతిభను వాడు గుర్తించలేని పరిస్థితుల్లో గురువు ఆ వ్యక్తిని, నీవు దీంట్లో గొప్పవాడివి, ఈ విధంగా నీవు చక్కగా నీ నైపుణ్యాన్ని ప్రదర్శింపవచ్చు అని చెప్తాడు. గురువు ఆ విధంగా ఉపదేశిస్తాడు. కాని కొందరు ఎంత చెప్పినా తమకు తాముగా మారనటువంటి స్థితిలో కూడా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు, శిష్యులుగా కూడా ఉంటారు. ఉన్నప్పుడు అటువంటి వారు తమకు తాముగా ఏ బలహీనతలైతే ఆ వ్యక్తిని ముందుకు నడిపించలేకపోతున్నాయో వాటిని అతను అధిగమించి ఆ మార్గంలో, ఆ మంచి మార్గంలో వెళ్లటానికి ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నాను, ఇక్కడ ఎవరికి వారు ఒకనొక సందర్భంలో గురువు కావలసి ఉంటుంది. తనను తాను దండించుకోవలసి ఉంటుంది. తనకు తానుగా మార్గదర్శనాన్ని ఎంచుకోవలసిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. పెద్దలందరూ మంత్రగురువుల గురించి, ఆధ్యాత్మిక గురువుల గురించి చాలా చక్కగా చెప్పారు. కానీ నేను ఆ విధంగా చెప్పకుండా ప్రస్తుత సమాజంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకి 34 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేశాను కాబట్టి సమాజంలో ఆ పిల్లల దురవస్థ, వాళ్ల కుటుంబ నేపథ్యం ఇదంతా చూసిన దాన్ని కాబట్టి కొంత ఆర్ద్రత నిండిన మనస్సుతో నేను వాళ్లకు చాలా దగ్గరగా వెళ్లేదాన్ని. కొన్నిసార్లు వాళ్లు మీద పడి ఏడ్చేవాళ్లు. ఒక 12-13 సంవత్సరాల పిల్లలు, భావి భారత పౌరులు, వాళ్లు కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి బాధల నుంచి విముక్తి ఏ విధంగా దొరుకుతుంది, మాకు ప్రేమ ఎక్కడ దొరుకుతుందని ఆ వెంపర్లాడుతూ, ఏమమ్మా ఏమి నీకు బాగలేదా, ఒంట్లో బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, ఎందుకట్లా ఉన్నావు అని అడిగిన తోడనే మీద పడి ఏడ్చేవాళ్ళు. ఇలాంటి దురవస్థతో ఉండేటటువంటి పిల్లలను చేరదీసి వాళ్లల్లో ఉండేటటువంటి ఆ నిరాశని తొలగించి ఒక మంచి మార్గంలోకి నడపాల్సినటువంటి బాధ్యత ఇప్పటి గురువులపైన చాలా గురుతరమైన బాధ్యత. జ్ఞాన బీజాలు నాటాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆధునిక గురువులపైన ఉండే గురుతర బాధ్యత. ఈ రకమైనటువంటి ఈ బాధ్యతలో గురువులు మరి వ్యక్తుల నిర్మాణం కోసం నిరంతరం తపస్సు చేస్తూ లేదా తానే ఒక దీపంలాగా నడుస్తూ మారాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, కష్టాలలో ఉండేవాళ్లకి, తర్వాత బాధలలో ఉన్నవాళ్లకి, దీనులకు అందరికీ ప్రేమను పంచుతూ వాళ్ల బాధలను తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా సమసమాజాన్ని, ఉత్తమ దేశాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.
0: ఎవరికి వారే గురువు కావాలి అన్నది ఒక వినూత్నమైన సూచనగా ఇప్పుడు అనిపించినా చాలా పాత మాట. ఎందుకంటే ఆనాడు గురువులు ఉత్తమ శిష్యుణ్ణే చేరదీయలేదు, తన దగ్గరకొచ్చినటువంటి వాణ్ణి నిశేషం చేశారు. అంటే తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉనికిని వదిలిపెట్టి సమర్పణ, శరణాగతి, వినయం అనేటువంటి మూడు భావనలతో వాళ్ళని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన స్థాయికి తీసుకుని వెళ్లారు. దీనికి ఒక ఉదాహరణ శంకర భగవత్పాదుల అవతార ప్రవాహంలో జరిగిన ఒక ఘటన, ఆనందగిరి కథ. మిగతా వాళ్లంతా బాగా మనలాగా చదువుకున్నవాళ్లు, బాగా చదువుకున్న వాళ్లంతా అసలు సరస్వతీ స్వరూపమైన ఆచార్యుల వారి ముందు కూర్చున్నారు. మామూలుగా వారు రావటం, రోజు వారి ప్రవచనం ప్రారంభించటం అదొక ఆనవాయితీ సాయంత్రం వేళ. కాని ఆ రోజున జరగటంలా. ఎందుకని? ఆచార్యులు మౌనం వహించారు. ఇదొక అద్భుతమైన దృశ్యం. ఇది అందరిలో అసహనం పెరిగిపోతున్నది. గురువుగారు ఏం పాఠం చెప్పకుండా ఉన్నారని ఒకటి, ఎందుకు చెప్పట్లేదు, ఉన్న సమయం అంతా ఖర్చయిపోతున్నదే అని రెండవది. కాని మౌనముద్రను వీడి ఒక గంభీర స్వరంతో శంకర భగవత్పాదుల హృదయంలో నుంచి ఆనందగిరి ఎక్కడా అని ఒక ప్రశ్న వేశారు. ఆనందగిరి కాస్త మందమతి, ఎక్కడో గురువుగారి బట్టలు ఉతికి చలువ చేసి మడతబెడుతున్న సమయంలో ఇదే ప్రశ్న ఆనందగిరి ఎక్కడా అన్నది ఆయనకు వినిపించింది. గురువు నా పేరు అన్నారేని పరుగు పరుగున పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకుని వచ్చినప్పుడు అది బాగా మనలాగా చదువుకున్న నమేందాక అది అహం అనమాట. వీళ్ళందరూ ఏమిటి ఆనందగిరి మందమతి కోసం ఆచార్యుల వారు ఎదురు చూశారేమిటి, మేమంతా బాగా చదువుకున్న వాళ్లం, ఆయన చెప్పగానే అద్భుతంగా పట్టుకోగలిగిన వాళ్లం, ఇంతమందిని వదిలి అని వీళ్ల మనస్సులో ఉండగా ఆచార్యస్వామి పట్టించుకోలేదు. ఆనందగిరి వైపు చూస్తూ చదువు అన్నారు. చదవగానే ఒక వృత్తంలో పరమాద్భుతంగా ఆయన సంస్కృతంలో మాట్లాడారు. ఆయనే తోటకాచార్యుడు. అది అంటే ఉత్తములైన శిష్యులను ఏరుకొని వాళ్లు పదును పెట్టలే, మెరుగులు పెట్టలే. ఉన్నవాళ్లల్లో ఆ శిష్యత్వం అంటే నిశేషం చేశారు ఒకటి. ఆధునిక కాలంలో ఆధునిక భావానికి తగినట్టుగా నండూరి రామకృష్ణమాచార్యుల వారిని మహానుభావుడు, ఆయన పద్యం రాశారు. గురుపూర్ణిమ నాడు అందరూ గురుపూజ చేసుకుంటారు, నేను ఇవాళ శిష్య పూజ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకని అంటే శిష్యుడు పాల వంటివాడు, ఆ పాలు స్వచ్ఛంగా ఉండాలి, బాగా కాగి కాగి మీగడ గట్టి ఉండాలి. అందులో ఏమున్నది, గురువు ఒక చిన్న తోడుచుక్క, అప్పుడు కదా పెరుగయ్యేది. ఒట్టి తోడుచుక్కలో నుంచి పెరుగు రాదే కనుక శిష్య పూజ చేస్తాను అని చమత్కారంగా చెప్పినా, అంటే శిష్యుడు ఏ స్థితిలో ఉండాలో. అట్లాగే ఎవరంతక వాళ్లు వెళ్లాలంటే ఈవేళ కూడా ప్రపంచంలో నావసిద్ధం, నీరు సిద్ధం, నావికుడు సిద్ధం, చేయవలసింది మనం దాంట్లో ఎక్కి కూర్చోటమే. ఇక అధో జగత్ సహోదరులు నిరుపేద నేపథ్యాలు ఉన్న కుటుంబాల ప్రస్తావన తెచ్చినప్పుడు బహుశా ఈ ప్రపంచంలో దీన జనోద్ధరణ తన అవతార కార్యక్రమంలో ప్రధాన అంశం చేసుకున్న ఏకైక అవతారమూర్తి భగవాన్ సత్యసాయిబాబా వారు. ఆ దీన జనోద్ధరణ పథకంలో కుల, మత, జాతి, వర్గ, వర్ణాలకి అతీతంగా, దేశకాలాలకి అతీతంగా ఆ చదువు చెప్పించి సర్వోన్నతమైనటువంటి మానవుణ్ణి సృష్టించే పనిలో, దాన్ని మనం ఇవాళ ఆంగ్లంలో మ్యాన్ మేకింగ్ ప్రాసెస్ అంటాం, దానిలో ఆ ప్రేమని, సహజమైన ప్రేమ, వాళ్లెవరూ మాకేమవుతుందన్న భయం వాళ్ల నుంచి పోగొట్టి మాకు సర్వేశ్వరుడైన స్వామి ఉన్నారు అన్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకి వారు వరదానం చేశారు. ఇది ఒక మంచి సందర్భం. ఈ గురుపూర్ణిమ సందర్భంలో మనం రెండో ఆవృత్తంలోకి వెళ్లేటప్పుడు మార్గే మార్గే శాఖినాం రత్నవేది, వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం, గీతే గీతే మంజులాలాప గోష్ఠి, గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర. శ్రీరామకర్ణామృతంలో శంకర భగవత్పాదులు ఆ కిన్నరీ బృందగీతం అనంతా కిన్నరులం కింకరులం గనకైతే శంకరుడు అక్కడే దాన్ని అందుకొని ఇవాళ ఉన్నటువంటి అనేకమైన ప్రాచీనమైనటువంటి సాహిత్యంలో, అది సంస్కృతమైనా, కవికుల గురువైనటువంటి కాళిదాసైనా, భాసుడైనా, దండి అయినా, మరొకరైనా, నన్నయాదులు మన కవిత్రయమైన వీరందరినీ కూడా ఒక్కసారి మనం సంస్మరిస్తూ వేదవ్యాసుల వారికి ఎట్లాగూ మనం నమస్కరిస్తూనే ఉంటాం. అది ప్రథమ నమస్కారం వారికి అందుతుంది. ఆ దిశగా మనం ఆవృత్తాన్ని కొనసాగిద్దాం. అందుకోండి.
1: మాన్యులు మూర్తిగారు చెప్పినట్టుగా గురువు అనేవాడు శిష్యుడు ఉత్తముడా అనుత్తముడా అనే, గురువు ఉత్తముడా అనుత్తముడా అనేటువంటి విచారణ వాళ్ళు చెయ్యలేదు. అందరికీ సమంగానే విద్యను బోధించేవారు. సత్యసాయి బాబా గారు కూడా పక్షపాతరహితమైనటువంటి బుద్ధితో అందరినీ ప్రేమించారు. కాబట్టి గురుత్వానికి లక్షణమది. కాళిదాస మహాకవి లాంటి వాళ్లు కూడా ఈ విషయాన్ని స్పృశించారు. భవభూతి ఉత్తరరామ చరిత్రలో ఒక గొప్ప మాట అన్నారు, వితరతి గురుః ప్రాజ్ఞే విద్యాం యథైవ తథా జడే అన్నారు. వితరతి గురుః ప్రాజ్ఞే విద్యాం యథైవ తథా జడే నహి ఖలు జ్ఞానే శక్తిం కరోత్యపహంతి చ. తర్వాత నాలుగో పాదంలో అన్నారు, ప్రభవతి శుచిహి బింబగ్రాహే మణిర్నమృదాదయ మణిర్నమృదాదయ అన్నారు. చాలా గొప్ప మాట. ఎక్కడ గురు ప్రసక్తి వచ్చినా ఈ శ్లోకం తప్పకుండా మా గురువు పులే శ్రీరామచంద్రుడు గారు చెప్పేవారు. ఎక్కడ ప్రసక్తి వచ్చినా ఇది చెప్పేవారు. విద్యార్థులకు ఓ ఫేర్వెల్ పార్టీ గాని వెల్కమ్ పార్టీ గాని ఏదన్నా ఇది వారు స్పృశించేవారు. అందువల్ల దీంట్లో భవభూతి మహాకవి ఏం చెబుతున్నారంటే, గురువైన సద్గురు అయినటువంటి వాడు ప్రాజ్ఞునికి ఎలా విద్య బోధిస్తాడో జడమతికి కూడా అలాగే బోధిస్తాడు. అక్కడ ఏమి భేదం చూపడు. ఆనందగిరి బాగుంది. అట్లా నహికలు జ్ఞానే, వాళ్లల్లో జ్ఞానోత్పత్తి కూడా ఆయన చెయ్యరు, ఉన్న జ్ఞానాన్ని అపహరించరు. అది గురువు చేసే పని. ఎలా అంటే ఒక మంచి ఉపమానం చెప్తున్నాడు. బింబము మణిని చక్కగా గ్రహిస్తుంది గాని, మణి కాని మృదాదులు మట్టి అనే మట్టి మొదలైనటువంటివి ఆ బింబంలో ప్రతిబింబించవు కదా. సరిగా మణి మాత్రమే ప్రతిబింబిస్తుంది. అంటే సద్బుద్ధి కలిగినటువంటి వాడు గురువు చెప్పినటువంటి విద్యను యథాతథంగా బాగా గ్రహిస్తాడు. మణి వంటి బుద్ధి కలవాడు, లేదా శిష్యమణి అయినటువంటి వాడు. ఆ విధంగా చాలా గొప్ప శ్లోకాన్ని ఆయన ప్రసాదించాడు మనకు. అంతేకాదు, మనకు ఉపనిషత్తుల్లో చూసుకున్నట్టయితే ఒక గొప్ప కథ ఉంది. మూర్తిగారు ఇందాకే చెప్పినట్టుగా గురువు యొక్క మౌనం శిష్యునికి అందుతుంది. కాబట్టి మౌనమైనప్పటికీ అందుతుంది. గురువు మౌనం కూడా ఒక ఉపదేశమే. అలాగే గురువు ఒక అక్షరమిచ్చినా అది ఉపదేశమే. గురువు పదమిచ్చినా, గురువు వాక్యమిచ్చినా అదంతా కూడా ఉపదేశప్రాయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపనిషత్తుల్లో దకారత్రయ కథ ఒకటి ఉంది. ఎంత గొప్ప కథ అంటే, మనుష్యులు, దేవతలు, రాక్షసులు మూడు గుంపులు కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లాయట. వెళ్లినప్పుడు ఆయన ఉపదేశం ఇమ్మంటే ముగ్గురికి సమంగా దకారం ఇచ్చారు. అంటే పక్షపాత రహితంగా ఇచ్చారు, పక్షపాత బుద్ధి లేకుండా. దకార త్రయం ఇచ్చారు, ఒక్కటే అక్షరం ఇచ్చారు. అందువల్ల ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నట్టుగా ఆ దకారమే బ్రహ్మ అక్కడ, ఓంకార ప్రాయం. అందువల్ల అటువంటి దకారం ఇస్తే గురువు యొక్క ఆ అభిప్రాయాన్ని గమనించి మాకు దకారం ఎందుకు ఇచ్చారు, వాళ్లకు దకారం ఎందుకు ఇచ్చారు అని ప్రతి వాళ్లు, ఆ ముగ్గురు మూడు గుంపులు కూడా ఎవరికి వారు విచారించుకున్నారు. వాళ్లకు సంస్కారం ఉంది కాబట్టి మాలో ఏ లోపం ఉందో దానికి అనుబంధించి ఆయన ఇచ్చారని అనుకుని, మనుష్యులేమో దకారానికి దానం అనుకున్నారు. మా దానగుణం లేదు కాబట్టి గురువుగారు అలా ఇచ్చారు, దా ఫర్ దానం అనుకున్నారు. అట్లాగే రాక్షసులు ఏమనుకున్నారు, మేము హింస చేస్తుంటాం కాబట్టి దయధ్వం అన్నారు. కాబట్టి దత్త అని వీళ్లకు మానవులకు, దయధ్వం అన్నారు కాబట్టి దయతో ఉండండి మీరు అని చెప్పినట్టుగా మాకు దకారం ఇచ్చారని వాళ్ళు అనుకున్నారు. మరి దేవతలేమో దామ్యత అంటే ఇంకా దమగుణం, మేము మా ఇంద్రియ నిగ్రహం కావాలి మాకు, అలా నిగ్రహ లోపం ఏదో ఉన్నట్టుంది అందుకని గురువుగారిచ్చారని వారి వారి సంస్కారం కొద్ది దకారాన్ని గ్రహించారు. కాబట్టి పక్షపాత రహితంగా గురువు ఇచ్చారు, వీళ్లు సంస్కార సహితంగా దాన్ని గ్రహించారు అని ఆ దకార త్రయ కథ మనకు చెబుతుంది. ఇక్కడ గురువు అనేవారు, గురువు లేకుండా విద్య ఎప్పుడూ రాణించలేదు, గురుముఖత విద్య వలన శిష్యునికి అభ్యున్నతి జరుగుతుంది. అంటే గురుపాద సన్నిధిలో శిష్యుడు ఎంత నతుడైతే అంత ఉన్నతుడవుతాడు ఆ శిష్యుడు. అందువలన ఆ గురువు త్యాగానికి ప్రతీక, త్యాగంతో విద్య నేర్పుతాడు, అన్నీ త్యజిస్తాడు. అందుకే మన సంప్రదాయంలో సాహిత్యంలో సంప్రదాయ సాహిత్యంలో ఒక శ్లోకం ఉంది, ధత్తే భరం కుసుమపత్ర ఫలావళీనాం ఘర్మౌ వ్యథాం వహతి శీత భవాం రుజంచ, ఘర్మవ్యథాం వహతి శీత భవాం రుజంచ, యో దేహమర్పయతి అర్పయతి చాన్య సుఖస్య హేతో తస్మై వదాన్య గురవే తరవే నమస్తే అని గురువుకు తరువుకు ఒక సమమైనటువంటి భావాన్ని అక్కడ ప్రతిపాదించాడు మహాకవి ఆయన. ఎట్లా అంటే ఇతనికి త్యాగం ఉంటుంది, దేహాన్ని అర్పిస్తాడు గురువు, తరువు కూడా దేహాన్ని అర్పిస్తుంది. ఎలా అంటే పుష్ప పత్ర ఫలావళీనాం భారం వహతి అన్నాడు, అన్నిటి భారాన్ని వహిస్తుంది, శిష్యుని భారాన్ని మొత్తము గురువు వహిస్తాడు. అంతేకాదు ఘర్మవ్యథాం వహతి, ఎండలో ఎండుతుంది, గురువుగారు కూడా తనకు ఏమి ఉన్నా లేకున్నా ఆ వేదన్ను భరిస్తాడు. శీతభవాం రుజంచ, చలివల్ల కలిగినటువంటి బాధని భరిస్తుంది చెట్టు తరువు, గురువు కూడా అలాగే భరిస్తాడు. ఇలా త్యాగానికి ప్రతీక అన్యసుఖస్య హేతో అంటే జగద్ధితం కోసం, పరహితం కోసం గురువు తరువు రెండూ కూడా సమవృత్తినే అవలంబిస్తాయి అని ఎంతో గొప్పగా అక్కడ చెప్పాడు మహాకవి.
0: గురువు కల్పతరువు అంతే కదా, కల్పతరువు అంటే అడిగింది ఇచ్చేవాడు కాదు, అర్హతను బట్టి ఇచ్చేవాడు అని. అది మనం అడిగిందల్లా ఇచ్చేస్తే కల్పతరువు ఆకులన్నీ ఖాళీ అయిపోతాయి. మనకి అర్హత, ప్రాప్తి, యోగ్యత, యోగము ఇవన్నీ కూడా ఉండాలి. ఇది గురు సమాశ్రయంలో నుంచి లభిస్తుంది గనక మనం ఈ ఆవృత్తంలో ఒక విషయం మాట్లాడుకుందాం. ఇందాక వారు గురువులు అనేకమైన ప్రస్తావన చేశారు, బోధ గురువులు, సరే ఆధునిక కాలంలో బాధించే గురువులు వాళ్ళని పక్కన పెడితే బోధ గురువులు, లోక గురువులు, సూచక గురువులు, వాచక గురువులు, మోచక గురువులు, నిషిద్ధ గురువులు, మంత్రగురువులు, దీక్షా గురువులు, కారణ గురువులు, వీళ్ళందరినీ కూడా స్మరించాలి. మంత్రగురువు అవసరం ఒక్కోసారి. ఇప్పుడు వారు ఆ దకారత్రయమైనటువంటి ముగ్గురికి ఏకమైనటువంటి అక్షరాన్ని వరదానం చేశారు. మదం పోగొట్టుకోవాలా అనుకున్నవాడు దమం అనుకున్నాడు, కానీ ఆ మూడింటి యొక్క ఆ బీజాక్షరమే కలికాలంలో అంటే కలియుగంలో దత్తాత్రేయుడి యొక్క మూలమంత్రమై భాషించింది. అదే ద్రాం ద్రాం ద్రాం దత్తాత్రేయం అది. కాబట్టి ఆ మూలంలో గనక మనం వెళ్లినట్లయితే ఒక శుద్ధ వాక్కుల నుంచి వచ్చేటువంటి ప్రతి శబ్దము కూడా ఈశ్వర సమానం, అది ఈశ్వర ప్రణీతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి భావన చేస్తూ ఆ గురువులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి నుంచి మనం ఏం పొందాలి అది మాట్లాడుకుందాం.
1: దీని ముగింపు, ఈ శ్లోకం ముఖంగా నా ముగింపు ఏమిటంటే, ఈ శ్లోకంలో చెప్పినటువంటి త్యాగ గుణముద్రలన్నీ కూడా సత్యసాయి భగవాన్లో ఉన్నాయి అనేది నా ప్రతి.
0: అవును, సత్యం.
2: తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. భారతీయ సనాతన సంప్రదాయంలో పరమేశ్వరుడు మొదటి గురువు, తరువాత శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, యత్కృపాతమహం వందే కృష్ణం వందే జగద్గురు అంటాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం యత్కృపాతమహం వందే కృష్ణం వందే జగద్గురు అంటాం. కృష్ణ పరమాత్మ గురుస్థానాన్ని అలంకరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారిని తీసుకొస్తే గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూ అని అమ్మవారు గురువుగా భాసిల్లుతుంది. వినాయకుడు గురుగా యోగ గణపతిగా భాసిల్లుతాడు. ఇలా సర్వదేవతలు ఆయా సందర్భాలను బట్టి గురుమూర్తులుగా విలసిల్లుతున్నటువంటి తరుణంలో సత్యసాయి గారు కూడా గురుమూర్తిగా ఉన్నారు. మనకు సంస్కృతంలో ఒక అలంకారం ఉంది, ఉల్లేఖాలంకారం అంటారు. బహుభిర్ బహుధోల్లేఖాత్ ఏక కృష్ణ పరమాత్మ గురుస్థానాన్ని అలంకరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారిని తీసుకొస్తే గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూ

0: మూర్తిగా ఉన్నారు. మనకు సంస్కృతంలో ఒక అలంకారం ఉంది, ఉల్లేఖాలంకారం అంటారు. బహుభిర్ బహుధోల్లేఖాత్ ఏకస్యోల్లేఖ ఇష్యతే. ఒకే వ్యక్తి తాను శక్తిగా మారి అందరికీ అన్ని ప్రసాదిస్తే ఆయన ఉల్లేఖాలంకారానికి ఉదాహరణగా నిలుస్తారు. భగవాన్ సత్యసాయిబాబు గారిని తీసుకుంటే అన్నము లేని వారికి వారు అన్నదాతగా నిలిచారు. ఆరోగ్యం లేని వారికి శస్త్రచికిత్సలు ఎన్నో చేసి ప్రథమో దైవ్యో విషక్ అని నమ్మకములు చెప్పినట్టుగా ఒక చక్కని వైద్యుడిగా నిలిచారు. ఒక సంగీత పండితునికి వారి ముందు కచేరీ చేస్తే అద్భుతమైన సన్మానం చేసి పంపారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సంగీతవేత్తగా, సాహిత్యవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, ఒక దానకర్ణుడిగా, ఒక ఆర్తులను రక్షించేవాడిగా అన్ని రకాలుగా నిలిచిన మహనీయమైన వ్యక్తి శక్తి ఈ యుగంలో మనమందరం చూశాము కాబట్టి మనం అదృష్టవంతులుగా భావించాలి. కాబట్టి సర్వతోముఖమైనటువంటి సద్గుణాలు కలిగిన వారే సద్గురులు అవుతారు. అలాంటి సద్గురు స్థానంలో ఉన్న సత్యసాయి బాబాను మనమందరం చూశాము. గురు పూర్ణిమ రోజు వారిని స్మరించుకోవడం, మూర్తిగారి ఆధ్వర్యంలో నాలుగు మాటలు మాట్లాడుకోవడం చాలా అద్భుతమైన విషయంగా భావిస్తూ ముగిస్తున్నాం.
1: దీంతో కాస్త ఇంకొద్దిగా దానికి మనం విశ్లేషణ చెప్పుకుంటే, ప్రథమ గురువు పరమేశ్వరుడు అని మనం అనుకున్నాం. పరమేశ్వర శబ్దం ప్రథమ గురువుకి సమానం కాదని అనుకుంటూ, మరి ఎవరు ప్రథమ గురువు? ఆ పరమేశ్వరుడు కంటే ముందు ఎవడన్నా ఉన్నాడా అంటే, శంకర భగవత్పాదల ప్రమాణం ఏమిటంటే, సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. కాబట్టి అందుకనే మనం పరమేశ్వర సమారంభం అనం, సదాశివ సమారంభం. ఈ సదాశివుడు ఎక్కడ ఉంటాడు? ఈయన ఎక్కడ పట్టుకోవాలి? కైలాసంలో ఉండడు. మరి ఇంకెక్కడుండాలి? సర్వవ్యాపకుడై ఉన్నాడా? లేదు. అమ్మవారి యొక్క శ్రీమత్ సింహాసనేశ్వరి గదా, ఆ సింహాసనానికి నాలుగు కోళ్లు కనిపిస్తుంటే కనపడని ఐదవ కోడు సెంట్రల్ పాయింట్లో ఉంది. ఆయన సదాశివుడు. మామూలుగా లలితా సహస్రనామ వ్యాఖ్యాతలంతా అమ్మవారు కూడా అమ్మవారే అయ్యవారికి కూడా ఆధారమని, కానీ అమ్మవారు అట్లా అనుకోలే, అయ్యవారు నాకు కూడా ఆధారం అని. అది జ్ఞానప్రదాయని. కాబట్టి మనం దాన్ని చక్కగా, సదాశివుడు పరమేశ్వర గురుస్వరూపంలో మొట్టమొదటివాడు. సదా అన్ని వేళల శివాత్మకమైన, మంగళాత్మకమైన, శోభస్కరమైన, జగద్ధితమైన, జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సౌందర్య వారాసి ఎవరు అంటే సదాశివుడు. కానీ ఆయనకి రూపం లేదు, అరూపుడై ఉన్నాడు. అరూపుడు అంటే రూపం లేదుగా, లేనివాడు అని కాదుగా, అన్ని రూపాలు తానైన వాడు అని. మీరు కొనసాగించండి.
2: మన సంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి ఈ చర్చా కార్యక్రమంలో పెద్దలు జగద్ధితమన్నారు కాబట్టి, మనకు ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది, ఏ రుద్రలోకాదవతీర్య రుద్రాః మానుష్యమాశ్రిత్య జగద్ధితాయ చరంతి నానావిధ చారుచేష్టాః తేభ్యో నమస్త్రియంబక పూజకేభ్యః అన్నారు. ఈ మంత్రము సరిగ్గా మన అవతార పురుషులు భగవాన్ సత్యసాయిబాబా వారికి అనువర్తిస్తుంది, సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఏ రుద్రలోకాత్ అవతీర్య రుద్రాహ, ఇక్కడ మానవ లోకంలో అశాంతి, అన్యాయము, అధర్మము పెరిగిపోతుంది కాబట్టి వాటిని సరిచేయాలి, మానవ లోకాన్ని ఉద్ధరించాలి అని ఒక సంకల్పము అక్కడ పరమేశ్వరాస్థానంలో కైలాసంలో జరిగి, అప్పుడు ఏం చేశాడు పరమేశ్వరుడు, నాయనా నీ భూలోకానికి వెళ్లరా, అక్కడ ధర్మాన్ని ఉద్ధరించు అని కొంతమంది తన యొక్క శంకర కింకరులను పంపిస్తాడు. అలా మానుష్యమాశ్రిత్య జగద్ధితాయ, భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా మనుష్య రూపాన్ని ధరించి జగద్ధితాయ, జగత్తుకు హితం కోసము, కళ్యాణం కోసము, శుభం కోసము ఆయన అవతార స్వరూపాన్ని మనకు ప్రసాదించారు. ఎందుకంటే వారి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రత్యక్షంగా చూశాం మనం. కొన్ని తరాల తర్వాత ఇలా ఉండేవారు అని చెప్పుకునేవారు, కానీ మనం ప్రత్యక్షంగా చూశాం కాబట్టి మనం అదృష్టవంతులం. అలా చరంతి నానావిధ చారు చేష్టాహ, తిరుగుతున్నారు కాబట్టి తేభ్యో నమ స్త్రియంబక పూజకేభ్యః అన్నాం. అలాంటి గురువులు మనకు ప్రస్తుత సమాజంలో కావాలి. ఏమీ ఆశించకుండా విద్యా

ప్రస్థానం చేసేవాడే గురువు. మనము అథవా గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవ అథవా విద్యయా విద్య చతుర్థా నోపలభ్యతే అని ఒక ఆర్యోక్తి ఉన్నా అది అన్ని సమయాల్లో అందరి గురువుల దగ్గర వర్తించదు. అది కొందరు గురువులుంటారు ఏమీ ఆశించకుండా తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రసారిస్తారు. అప్పుడు గురువులకు ఏమిస్తాం మనం ఒక నమస్కారం తప్ప? భాగవతంలో రుక్మిణీదేవి అగ్నిద్యోతనతో అంటుంది, జలజాతే

0: తామని అంటుంది. అంటే ఏదో ధనాలు వజ్రమాణిక్య వైఢూర్యాలు ఆశించాయని చేయలేదు, కేవలము నమస్కారం చేస్తే సంతోషపడ్డాడు గురువుగారు. అలాంటి గురువులు ప్రస్తుత సమాజంలో మనకు అవసరం.
1: బాగుంది. చారుచేష్ట అనేటువంటి ఒక శబ్దాన్ని మళ్లీ పదాన్ని మనకు వినిపించి సత్యసాయి భగవానుడితో సమన్వయం చేయాలంటే చారు అంటే అందమైన, చారు అంటే నాలుగు అని కూడా ఒక అర్థం ఉంది. చారోయుగ పరితాప తుమ్హార కదా, నాలుగు యుగాలు అని ఆ చారు శబ్దం నాలుగు. మరి సత్యసాయి భగవానుడి చారు చేష్ట ఏమిటి అని, సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు చారు చేష్టలు. ఆయన ఏం చేసినా ఈ నాలుగింటి లోపల ఈ పరిధిలో తన అవతార కార్యక్రమాన్ని పరమాద్భుత విన్నాణంతో నడిపించారు. చాలా అందమైనటువంటి భావాలు స్వామి కల్పిస్తున్నారు. అయ్యా మీరు అందుకోండి.
2: గురుస్మరణ అనేది కేవలం మత్స్యలోకంలోనే కాదు త్రిలోకాల్లో కూడా ఉన్నది. అజ్ఞానం అనేది మనిషికి జన్మత కలిగిందే అయినప్పటికీ దేవదానవుల్లో కూడా అజ్ఞానం ఉన్నది. ఆ అజ్ఞానం మానవుల కంటే భిన్నమైంది కావచ్చు, మానవులలో ఉండే అజ్ఞానమంతటి తామసాత్మకమైంది కాదు, కాని దేవతల్లో కూడా అజ్ఞానం ఉంది. కనుకనే దేవతలు తమ గురువు అయినటువంటి బృహస్పతిని ఆశ్రయించి విద్యలు నేర్చుకున్నారు. పరమేశ్వరుని కరుణా కటాక్షాలతో వాళ్లలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నారు, తామస ప్రవృత్తులను దూరం చేసుకున్నారు. కనుక దేవతలకు కూడా గురువు యొక్క అపేక్ష అవసరం అవుతుంది. కనుక దేవతలకు గురుస్థానీయమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి తేజస్సు ఉంటుంది, ఆ పదార్థం ఉంటుంది. ఇక మానవుల్లో సర్వసామాన్యంగా గురువు లేనిదే ఒక క్షణం కూడా ఏమీ నేర్చుకోలేని పరిస్థితి. ఇక దానవులలో కూడా శుక్రాచార్యుడు వాళ్లకు గురుస్థానీయుడై ఉన్నాడు, అతని వల్ల అనేక నీతులు వాళ్లు నేర్చుకున్నారు. అయితే అవి అందులో వాళ్లు ఎన్ని నేర్చుకున్నా వాళ్ల తామస గుణం ఉన్నటువంటి వాళ్ల పుట్టుక కనుక వాళ్లు వాటిని తొలగించుకోలేకపోయారు. అందుకే ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడికి గురువుల దగ్గర సమస్త విద్యలు నేర్పించాడు. నాయనా, నీవు విద్యాభ్యాసం పూర్తయింది కదా, ఒక చక్కని పద్యం చెప్పి నీవేం నేర్చుకున్నావో నాకు తెలిపి నా మనస్సును రంజింపజేయమని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ శాస్త్ర సారంభులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. ఏమిటా మర్మము అంటే, మరి హరిభక్తియే పరమార్థము, అంతకంటే మించింది లేదు, హరినే స్మరించుమని చెప్తాడు. చెప్పేటప్పటికి హిరణ్యకశిపుడికి తన సహజాతమైనటువంటి తామస గుణం ఉద్భవించి అప్పుడంటాడు, నాకుంజూడగ చోద్యమయ్యడు గదా నా తండ్రి, ఈ బుద్ధిత నీకును లోపల దోచనో, పరును దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, అతని వర్ణింప నీకేటికిన్ అని అంటాడు. అంటే గురువులు ఎన్ని విద్యలు నేర్పినా ఈ నేర్చుకునేవాణిలో తామస గుణం గనక అది ఉపప్లవంగా ఉన్నట్టయితే అజ్ఞానం దూరం కాదు. కనుక దేవతల్లో ఉండే గురుభావన వేరు, మానవుల్లో ఉండే గురుభావన వేరు, రాక్షసులలో ఉండే గురుభావన వేరు. వాళ్ల వాళ్ల గుణాలకు తగినటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి త్రివిధ గుణాలకు అనుబంధంగా ఆ గురుస్థానీయమైనటువంటి గౌరవ ప్రశస్తి ఉంటుంది అనే విషయము ఈ గురువు యొక్క పరంపర చెబుతుందన్నమాట. అందుకే తామస గుణులైనటువంటి రాక్షసుల యొక్క గురువు ఎలా ఏవే విద్యలు నేర్పించాడో తామస గుణాత్మకమైన విద్యలు, వాటిని అభ్యసించి వాళ్లు ఆ రకమైనటువంటి విషయాలపైన వాళ్లు తమ దృష్టి పెట్టారు. కనుక ఈ మర్త్యలోకంలో ఉండే మానవులు మాత్రం తప్పకుండా దేవతల యొక్క ఆశీస్సులతోనే తమ గురువులను దేవతలుగా భావించి, ఆ దివ్యత్వాన్ని తమ గురువులలో ఉన్నట్లుగా భావించి వాటిని సార్థకం చేసుకోవడానికి ఈ సంసార విముక్తి మార్గ రూపమైనటువంటి అధ్యాత్మ విద్యను ఆధారంగా చేసుకున్నాడు. అందుకే ఉపనిషత్తులు మొదలైనటువంటివన్నీ కూడా ఈ గురు పరంపరలో మనకు ఉపదేశాలుగా లభించి ఈ జన్మను సార్థకం చేశాయి. ఈ సార్థకత మానవుడికి ఉన్నంతగా ఇతరమైనటువంటి వాళ్లకు రాక్షసాదులకు లేదు. ఇదే గురువు యొక్క గొప్పతనం.
1: క్షీరసాగర మథనం జరిగినప్పుడు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారి చమత్కారం అనండి, ఒక సత్యాత్మకమైన విశ్లేషణ అనండి, దేవతలలో రాజస గుణం ఉంటుంది, తామసం తక్కువగా ఉంటుంది, గాని రాజసం లేకుండా లేదు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పుట్టింది. అమృతం పుడితే దేవతలు కొట్లాడారు, దానికోసం పొట్లాడారు, అమృతమే కావాలి అని. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కరుణామూర్తి అయినటువంటి పరమశివుడు హలాహలాన్ని హాయిగా స్వీకరించాడు. అది పూర్ణసత్వానికి సంకేతం. ఇక్కడ మర్త్య అమర్త్య ఈ రెండు లోకాలు దాటినట్లయితే సమస్త లోకారాధ్యుడైనటువంటి పరమాత్మ అవమానము అనబడేటువంటి ఒక గరళాన్ని తాను మింగుతాడు. మానవుడు ఆ గరళాన్ని స్వీకరించే శక్తిహీనుడై ఉంటాడు. ఎవరైనా మనల్ని గనక అవమానిస్తే, అంటే మానవమానాలు ద్వంద్వాలకు లోనై ఉంటాడు. సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అంతా కూడా అమృతాన్ని మనబోటి వారికిచ్చి ప్రాపంచికమైనటువంటి లౌకిక హాలాహలాన్ని తాను మింగలేదు, కంఠంలో నిలుపుకున్నారు. మింగి ఉన్నట్లయితే లోపల ఉన్న 13 లోకాలు పోయి ఉండేవి. కాబట్టి పరమేశ్వరుడు దేనిని లోపలికి తీసుకోడు, దానిని ఒక చోట సంస్థితం చేస్తాడు. అటువంటి పరమోదాత్తమైనటువంటి భావన. తర్వాత మన చివరి ఆవృత్తానికి వచ్చేశాం. మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఆ ఆవృత్తంలో మీరంతా విశేషించి మీ ప్రజ్ఞాభూమికలో గణనీయమైనటువంటి కీర్తిని, ప్రాచుర్యాన్ని, ప్రతిభని, వ్యుత్పత్తిని అన్నింటినీ సముపార్జించుకున్నటువంటి సాహిత్యమూర్తులు మీరు. అందులో అవధాన, శతావధాన ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటితో జనాన్ని రంజింపజేయటం ఒక ఎత్తు అయితే, అమ్మవారికి ప్రీతి కలిగించే రీతిగా కవిర్దండి కవిర్దండి భాసహుస్తు పండిత కోహం రండి అన్నప్పుడు త్వమేవాహం న సంశయ అన్నాడు, అంతే కదా. కాబట్టి త్వమేవాహం న సంశయ, ఆ త్వమేవాహం న సంశయలో మనం ఇవాళ మనం ఒకసారి విచారణ చేస్తూ తెలుగులో సత్యసాయి భగవానుడు మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషని వదిలిపెట్టవద్దు అని చెప్తూ ఆయన చాలా విశేషమైనటువంటి వాంగ్మయ సృష్టి చేశారు. వాహినులు 16 వాహినులు రాశారు ఆయన. రామకథారస వాహిని, భాగవత వాహిని, సూత్రవాహిని, ఉపనిషద్వాహిని ఇట్లా. అయితే ఆయన ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో సాగించారు. దీనికి ఏమిటి కారణము, అన్ని భాషలు వచ్చు కదా అని ఆలోచనలు వస్తే, అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. అది మామూలు అందరూ సంస్కృతం మాట్లాడారు, మరి అచ్చ తెలుగు మాట్లాడినటువంటి అవతారమూర్తి ఎవరంటే స్వామి గనక. స్వామి మాట్లాడటంతో ఈవేళ ప్రపంచ భాషగా తెలుగు నిలబడిపోయింది అని నా కైమోడులు స్వామికి సమర్పించుకుంటూ మీరు అందుకోండి.
3: మూర్తి గారు మాన్యులు మాట్లాడుతూ పూర్ణసత్వం అన్నారు, చాలా గొప్ప మాట. గురువుగారు పూర్ణసత్వానికి గురువు ప్రతీక. ఎలా అంటే, శుచిర్వచస్వీ వర్చస్వీ స్మృతిమాన్ ధృతిమాన్ వశీ నయీ జిజ్ఞాసురభ్యాసీ దేశికో నవలక్షణ అన్నారు. అంటే ఇక్కడ నవలక్షణ అంటే ఈ పైన చెప్పినటువంటి 9 అని ఒక అర్థం కాగా, నవ పూర్ణ సంఖ్య. అందువల్ల పూర్ణత్వానికి ప్రతీక గురువు. నవలక్షణ అంటే పూర్ణ లక్షణ అని కూడా ఒక అర్థం అక్కడ. అందువల్ల తేజోవంతుడైన వాడు, వర్చస్వి అయినటువంటి వాడు, తేజస్వి అయినటువంటి వాడు, స్మృతి మతి నయీ వినయం కలిగినవాడు, జిజ్ఞాసు అంటే తెలుసుకునే కోరిక ఎప్పుడు ఉన్నప్పుడే మరి విజ్ఞాన సముపార్జనలో దిశగా ఆయన తప్పకుండా విజ్ఞాన సముపార్జన చేసినప్పుడే కొత్త కొత్త విషయాలను శిష్యులకు బోధించగలుగుతాడు కాబట్టి అభ్యాసి అయి ఉండాలి అని చెప్పారు. ఇక్కడ వచస్వి అన్నప్పుడు శ్రీ సత్యసాయి బాబా గారికి చాలా గొప్ప గుణం ఏంటంటే, వారి వచనంలో ఒక గొప్పనైనటువంటి ఒక చమత్కారాన్ని జోడించేవారు. పదంలో ఒక నవత్వం కనిపించేది. వారు చెప్పిన ఒక సూక్తి నాకు బాగా గుర్తు, సనాతన సారథిలో చూశాను నేను. మ్యాన్ కైండ్గా ఉంటేనే మ్యాన్ కైండ్ అవుతుంది అన్నారు. ఎంత బాగుంది, మానవ జాతిని ఇంత మంచి నిర్వచనంతో చెప్పిన వారు ఎవరు లేరు. మ్యాన్ కైండ్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఇందాకే అనుకున్నాం కదా దయత్వం అన్నట్టుగా, దయావంతుడైనటువంటి వాడే మానవుడు అనే విషయంలో చాలా గొప్పగా చెప్పారు. అంతేకాకుండా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. గురువు దగ్గర విద్య నేర్చుకునేటువంటి పద్ధతిలో భాగంగా ప్రణిపాతం చెయ్యండి అన్నారు. అంటే సుశిష్యుడైనటువంటి వాడు అలా ప్రణిపాతం చేస్తారు. అందుకే కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో సుశిష్య పరిదత్తేవ విద్యా అశోచనీయాసి సంవృత్త అన్నారు శాకుంతలంలో. అమ్మా నువ్వు కణుడు అంటాడు ఈ మాటని. నువ్వు ఎలా అంటే ఒక మంచి శిష్యునికి ఈయబడినటువంటి విద్యలాగా నువ్వు దుష్యంతునికి ఈయబడ్డావు అని. ఎంత గొప్ప మాట, విద్యతో శకుంతలను పోల్వడం అనేటువంటిది చాలా పవిత్ర భావన అక్కడ. అందువల్ల మంచి శిష్యునికి విద్య గురువుగారు ప్రసాదించడం అనేటువంటిది ఒక వరం అని. అలాగే మరొక చోట కాళిదాస మహాకవి మాళవికాగ్నిమిత్రంలో అంటాడు, శ్లిష్టా క్రియా కస్య చిదాత్మ సంస్థ సంక్రాంతిరన్యస్య విశేషయుక్త అన్నాడు. యస్యోభయంచాస్తి స శిష్యకాణాం ధురి ప్రతిష్ఠాపయితవ్యయేవ అని. ఎంత గొప్ప మాటండి ఇది. అంటే కొంతమంది గురువులకు ప్రయోగ విజ్ఞానం ఉంటుంది, కొంతమందికేమో ఇతరులకు పంచేటువంటి కౌశల్యం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. ఇతరులకు పంచడం నైపుణ్యం కొంతమందికైతే, విజ్ఞాన భాండాగారాలు గురువులు కొంతమంది. అయితే కాళిదాస మహాకవి ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ రెండూ ఉన్నవాడు గొప్ప గురువు అన్నాడు. విజ్ఞానం ఉంటే సరిపోదు కదా, దాన్ని పంచాలి. అందువల్ల ఈ కౌశల్యము అది ఉన్నటువంటి వాడు కాళిదాస మహాకవి. భారతీయ ఆత్మను స్పృశించిన మహాకవి ఆయన. కనుక అలాంటి ఆ మహాకవి వాక్కుకు నమస్కరిస్తూ ఈనాటి ఈ మూడవ ఆవృత్తిలో ముగింపుగా ఒక కవిగా సత్యసాయిబాబా గురించి ఒక మూడు పద్యాలను విన్నవిస్తాను. సత్యసాయిబాబా గారిని చూడగానే మనకు బాగా మనస్సులో హత్తుకునేటువంటి దృశ్యం ఏమిటంటే, ఇలా రెండు చేతులు ఇలా ఇచ్చి అభయం చూపడం. అందువల్ల అటువంటి అభయప్రదాత అయినటువంటి గురువు, ధరనభయప్రదాతయ ధార్మికమూర్తిగా సత్యసాయియన్ గురు ఒక దేవతాతరువు, సత్యసాయియన్ గురు ఒక దేవతాతరువు, అకుంఠిత ధీగుణమూల దీప్తుడున్ పరమ ప్రశాంతి సౌరభ శుభ ప్రవిమోదిత దిగ్దిగంతుడున్ విరిసిన జ్ఞాన పుష్పముల విందుగ పొందుగ పంచి పంచి తత్కరముల నీడలోన వితతాశ్రిత శిష్యలతాళి పెంచగా. గురువు ఒక దేవతా తరువు, అకుంఠిత ధీయే ఆయనకు మూలం వేరు. ప్రశాంతి సౌరభం, సత్యసాయిబాబా గారు కూడా ప్రశాంతి నిలయం కాబట్టి పరమ ప్రశాంతి సౌరభంతో దిగ్దిగంతాలను ఆయన ఆమోదింపచేసినవాడు. జ్ఞానపుష్పాలతో జ్ఞానపుష్పాలన్నింటినో లోకానికి పంచినవాడు తరువు కాబట్టి. ఆ కరముల నీడలోన, ఆ అభయకరాల నీడలో అందరు శిష్యులను ఆయన పరిపాలించాడు అని.
1: ఆ నీడ ఆకరం కూడా,
3: ఆకరం కూడా. అంతేకాక సురుచిర సూక్తిరత్నముల శుభ్రమనోంబుజ సత్యసాయియన్ గురు ఒక దివ్యకర్షకుడు, గురువు సత్యసాయియన్ గురు ఒక దివ్యకర్షకుడు, కూరిమి శిష్యుల బుద్ధిభూములన్ పరువముగాగదున్నీ గుణవత్తమ నైతిక మార్గబోధన పరమగు విత్తనమ్ములను పావన భావన చేత జల్లి సత్కరుణను వర్షముంజిలికి కాంచెను సత్యచిదాత్మ సస్యముల్ సస్యముల్. మంచి సచ్చిదానంద సస్యాలను పండించారు ఆయన. ఇక్కడ కర్షకుడు అంటున్నాం కాబట్టి ఆయన శిష్యుల బుద్ధి భూములను బాగా దున్నాడు. ఎలాంటి విత్తనాలు వేశాడంటే నైతిక మార్గ బోధనలు అనే విత్తనాలు వేశాడు. ఇక్కడ నైతిక మార్గం అంటే నీతి మార్గం అని ఒకటి కాగా, నా ఇతి అనే నైతికం అంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఏదీ కాదు అనేటువంటి ఆ నైతిక మార్గం అది. నా ఇతి అనేటువంటి ఆ మార్గ బోధన అనేటువంటి విత్తనాలను భూముల్లో వేశాడు శిష్య భూముల్లో. అటువంటి పావన భావన కలిగినటువంటి వాడు సత్కరుణ అనే వర్షాన్ని ఆధారంగా చేసుకుని మంచి సచ్చిదాత్మ సస్యాలను పండించాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. స్థిరతర శాంతి మానసుడు చిద్దరహాసియు సత్యసాయన్ గురు ఒక వైద్యరాజగును ఘోరమునౌ భవరోగ బాధలందరుముచు ఆశ్రితావళికి తారక మంత్ర హితోపదేశమన్ వరమగునౌషధమ్మును జవమ్ముగ నిచ్చియు స్వస్థత మహాగరిమను గూర్చి ముక్తి ఫలకమ్మగు మార్గము జూపె పెంపుగన్. ఈ గురువు వైద్యరాజు సత్యసాయి. ఎలా అంటే భవరోగాలన్నింటినీ కూడా పరిహరించారు, ఆశ్రితులకు తారకమంత్ర హితోపదేశాన్ని ఔషధంగా అందించారు, అట్లాగే స్వస్థతను చేకూర్చాడు. ఇక్కడ స్వస్థత అన్నప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చే భిషగ్వరుడు అని ఒక అర్థం కాగా, స్వస్మిన్న తిష్టతీతి స్వస్థ అని వ్యుత్పత్తి. అంటే స్వహ, ఇక్కడ స్వ అంటే పరమాత్మ అని అర్థం. స్వస్మిన్ భగవతి తిష్టతీతి స్వస్థ. ఎవరైనా కూడా తనలో ఉండే భగవంతునిలో ఉండాలి అనే ఆ స్వస్థత అనేటువంటి ఆ గరిమను పంచాడు. అటువంటి ఆ గురువైద్యరాజుకు మనసా శిరస నమస్కరిస్తూ స్వస్తి.
1: యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, అంతే కదా అది. ఎక్కడ అంటే హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం. యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. స్వామి యొక్క భావన ఎంత సౌందర్య విలసితమో కాస్త సగుణం కూడా చూడాలి కదా. ఆ సగుణంలో చూసినప్పుడు కెంజాయ గగనమ్ము నమ్ము కాషాయాంబర ధారణ చేసినట్లు, నేరేడు కాంతుల వినీల కేశతతి ఏడేడు లోకాల భేరించు వేదహితము, బ్రహ్మ పర్యంతములు దాటి చూపించేటువంటిది స్వామి యొక్క కందోయి. ఈ కందోయిని దాటిన తర్వాత ఎందుకని ఇదంతా ఉన్నది అంటే, పుట్టపర్తి ప్రశాంతి నిలయం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, చిత్రము చిత్రావతి సలిలము, ఆ చిత్రావతి నదిలో పారేటువంటి నీటికి ఏ మహిమ ఉన్నదంటే అది పర్తిపురమెల్ల ప్రజ్ఞానకాంతితో పరిమళిస్తూ ఉంటుంది. గనక ఆ స్వామి యొక్క సౌందర్యం నిర్గుణంలో 1000 రెట్లు, సగుణంలో 100%. కాబట్టి శతాధిక సౌందర్యాన్ని కంటితో చూశాం, సహస్రాధిక సౌందర్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మీరు అందుకోండి.
4: ప్రపంచంలో సంకల్ప సిద్ధులు సిద్ధ సంకల్పులు ఇద్దరు ఉంటారట. వారు ఏదైతే సంకల్పిస్తారో అది సిద్ధమవుతుంది, సిద్ధమైన దాన్నే వారు సంకల్పిస్తారు. ఈ రెండు వర్తించే స్వామికి ఒక మంత్రపుష్పంలాగా మూర్తిగారు తెలుగులో అన్నారు. నేను సంస్కృతంలో శ్లోకం చెప్పి మిగతా కవిత తెలుగులో చెప్తాను.
1: తెలుగులో అనేది లేదు సమర్చన.
4: వందేహం పుట్టపర్తీశం సచ్చిదానంద సద్గురుం సర్వదేవమయం దేవం ఇష్టకామ్యార్థ సిద్ధయే. జీఎం రామశర్మ గారు, వారు ప్రౌఢ కవి కాబట్టి వారి కవిత్వానికి వ్యాఖ్యానం అవసరం. నేను బాలకవిని, బాలావధానిని కాబట్టి సులభంగా నా కవితాసుమ సమర్చన ఇలా సాగింది. శ్రీసాజిదేవ ముఖహాస చిద్విలాస నత జనత్రాత సితభుంద హిత విధాత విధి రమేశ మహేశాది విబుధరూప నా నమోవాకములు సాయి నాథగొనుము. సాయి, ఓం సాయి, శ్రీ సాయి, జయద సాయి, నీదు పద సరోజములకు నే ప్రణుతడా, నీ దయావృష్టి కురిపింపునాదు మేన, నా వినయ సంస్థుతుల్ సాయి నాథగొనుమా. శివము, సత్యము, సుందర చిన్మయము, నీ స్వరూపమ్ముగను వారి నిజము, పుణ్యమెన్ని జనువుల నాటిదో ఎంత ఘనమో, అద్భుతమనంతమప్రమేయము, నీదు మహిమ పొగడవశమే సుధీమణులకైన, అల్పబుద్ధిని నాకు సాధ్యంబదెట్లు. సాయినామస్మరణ ఉరువి సర్వజనులకు ఐహిక ఆముష్మిక సుఖాలనందయేయు గాన నామముదలచుట మాననౌనే. ఆర్తి పతితోద్ధరణమునే అధిక సంఖ్య అధిక ముఖ్య కృత్యమని నిర్వహించదు నిత్యవిధిగా పతిత పావన బిరుదమ్ము బరసితౌరా. సకల లోక ప్రభాప్రద స్వప్రకాశ నిన్ను చూపించుటనిన దినేశు చూప దివ్య జయకునుటగాదే దివ్యమూర్తి. మానవుడు మాధవుడటంచు మహిత సూక్తి తన్మహర్హత ప్రకటింప తప్తధీన భక్త సుఖదుఃఖ ఫలభోగ పరుడవైతి. భువన సృజనావనల ప్రభువర సాయి ఆర్ష సంస్కృతి ధర్మ విద్యావిలోల వివిధ మతపీఠ సంస్థాన విలసితుండు నీవు మమ్మేల ఓసాయి రావదేల. మధుర భవదీయ కారుణ్య సుధనుమాకు త్రాగను సొగము ఇప్పుడే జాగువలదు. ఓం స్వస్తి.
0: అవతార పురుషులు భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క చరణాలకు నమస్కరిస్తూ మూర్తిగారి యొక్క సాహితీ సంస్కృతి సౌరభ విలసిత వ్యాఖ్యానానికి సమన్వయానికి జోహారులర్పిస్తూ నేను రచించిన ఒక శతకంలో గురువుగారి గురించి చెప్పాను. గురువే మూలము సర్వ విద్యలకు వా గృహంబుతానవును భాస్కరుడజ్ఞానపు తామసింతరిమి మోక్షప్రాప్తి గల్పింపగా తరణోపాయము నేర్పు మా గురువులన్ ధ్యానింతు నెల్లప్పుడున్ కరుణాపాంగ భుజంగ భూషణ మహాకాళీశ్వరా శంకరా అని శతకంలో స్తుతించాను. అలాంటి గురుస్వరూపము భగవాన్ సత్యసాయిబాబా వారు. వారి రూపం ఎలాంటిదంటే కలుగును పుణ్యమార్గములు కాంచిన ఎంతనే నీదు రూపమున్ నలుగును పాప సంచయము నాశమునందును దేహతాపముల్ పలు గుణముల్ కలుంగును కృపారస దృష్టి అనుగ్రహించిన వెలుగును జీవితం ములవి వేద స్వరూపుని సత్యసాయిని సత్య శివసుందరాత్మక సాధురూప నిత్యమోక్షప్రదాయక నిర్మలాంగా స్తుత్య సౌజన్య భక్తాలి సురుచిరాఢ్య సర్వమతభావ శ్రీ సత్య సాయిదేవా.
1: చాలా బాగుంది. సత్యసాయి భగవానుడి గురించి ఇది ఒక మంచి కైవారం. యా నటేశ్వరం గారు,
2: లోకంలో గురువుకు ఎన్నో పేర్లున్నాయి. ఉపాధ్యాయుడంటారు, అధ్యాపకుడంటారు, ఆచార్యుడంటారు, దేశికుడంటారు, గురువు అంటున్నారు. ఇన్ని పదాలు, మరి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనుస్మృతిలో ఈ పేర్లన్నిటికీ కూడా అన్వర్థాలని చక్కగా చెప్పారు. ఉపాధ్యాయుడు అంటే ఎవరట అంటే విద్యార్థులకు అంటే చిన్నపిల్లలకు సమీపంలో కూర్చొని వాళ్ల మనోభావాలకు అనుగుణంగా విద్యను నేర్పే గురువును ఉపాధ్యాయుడు అనాలి. ఎందుకంటే పిల్లల మనస్తత్వము ఎలా ఉంటుందంటే వాళ్లకు దగ్గరగా చేరదీసి వాళ్ళను లాలించి బుజ్జగించి చదువు నేర్పాలి. పిల్లలకు పెద్దలకు ఒకే విధమైనటువంటి విద్యాబోధన ఉండదు. కనుక ఉపాధ్యాయ శబ్దము పాఠశాలలలో పనిచేసే గురువుల పట్ల అన్వర్థంగా కనబడుతుంది. ఈ విషయాన్ని మనువు కూడా చెప్పాడు. ఇక అధ్యాపకుడంటే ఎవరంటే, కాస్త కొంత ఒక స్థాయి వరకు జ్ఞానాన్ని సంపాదించినటువంటి విద్యార్థికి, నాయన నీవు ఇలా చదవాలి, ఆ చదివేటట్టుగా నీవు మార్గాన్ని నిర్మించుకో అని సూచన మాత్రం చేస్తాడు గురువు. కనుక కళాశాలల్లో పనిచేసే వాళ్లకు అధ్యాపకులు అనే పేరు వచ్చింది. అధ్యాపయతి పాఠానన్నమాట, లేదా జ్ఞానం అన్నమాట. అధ్యాపనం చేయించేవాడేమో అధ్యాపకుడయ్యాడు, అంటే కాస్త స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పేవాడు. ఇక దేశికుడంటే మార్గదర్శనం చేస్తాడంతే, నీవిలా వెళ్ళు అని చెప్తాడు. అంటే మంత్రగురువు లాంటి వాళ్లంతా కూడా దేశికులు అవుతారు. ఆయన నీకు కష్టం వచ్చింది, నీవు ఈ దేవతను లేదా ఈ శక్తిని, ఈ మంత్రశక్తిని నీవు ఉపాసించు, ఉపాసించి ఆ మార్గంలో వెళ్లమని చెప్తారు. కనుక దిశతి మార్గం ఇది దేశిక. అలాగే ఆచార్యుడు అనే పేరు ఎవడైతే స్వయంగా జ్ఞానప్రదాత అయ్యుండి ఆ చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వయంగా ఆచరించేవాడు కావాలి. ఆచరించేవాణ్ణి ఆచార్యుడు అన్నాడు. ఆచినోతి శాస్త్రాన్ని, శాస్త్రాన్ని శాస్త్రాలను తాను ఆచరించి శిష్యులదే చేత ఆచరింపచేసేవాడు అనే అర్థంలో ఆచార్య శబ్దం ఉన్నది. ఇక గురు శబ్దము చాలా ఉన్నతంగా కనబడుతుంది, అజ్ఞానాంధకార నిరాశపూర్వకమైనటువంటి స్థానంలో ఉండేవాడని. ఇలా వివిధ గురు శబ్దాల యొక్క పర్యాయ వాచకాలను, అందులో ఉండే అంతరార్థాలను గమనించినప్పుడు మనకనిపిస్తుంది మన పరమ గురువు పరమేశ్వరుడే, అంతకంటే ఏం లేదు, భగవాన్ సత్యసాయి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే ఉన్నాడు గురుస్థానంలో అనిపిస్తుంది. అటువంటి గురువును ప్రశస్తి చేయటమే ఈ గురు పూర్ణిమ యొక్క పరమార్థంగా భావిస్తూ నేను పుట్టపర్తీశ్వరం వందే సత్యసాయి మహాగురుం ఐహికాముష్మికోపాయ మార్గదం సత్య సంహితం. సత్యసాయీశ్వరుడు మహాగురువు ఈ లోకంలో ప్రభవించి లోకాన్ని అజ్ఞానాంధకారం నుంచి దూరం చేస్తున్నాడు. ఆ అజ్ఞానం ఏమిటంటే ఐహికమైనటువంటి అజ్ఞానము, ఆముష్మికమైనటువంటి అజ్ఞానం కూడా ఈ సామాన్య జనుల్లో ఉన్నటువంటిది, దాన్ని దూరం చేశాడు. సత్య సంహితమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ నడిపింపజేస్తున్న సత్యసాయి మహాగురువును ఈ గురు పూర్ణిమ సందర్భంగా ప్రస్తుతి చేస్తూ గురు ప్రశస్తితో కూడిన ఇంకొక రెండు మూడు పద్యాలను నేను మీ ముందు ఉంచి నా మాటలను ముగిస్తాను.
1: తప్పకుండా.
2: శృతులన్నాలుగు తీరులన్ నిలిపి తత్సూక్తి ప్రకాశంబులన్ హితమ ఉదీతిని బ్రహ్మసూత్రముల సౌహిత్యమునన్ నింపి భారత గాథన్ జయమంచు పల్కి జగతిన్ రమ్యంబుగా సత్పురాణ తతిన్ తీర్చెనెవండు వాణిగొలుతున్ జ్ఞాన్యగ్రణిన్ వ్యాసునిన్. గురువననెవడోయి మదిగోరిన కాంతుల సంగువాడగున్ స్థిరముగ శాంతిధామమున చేర్పగజాలిన మౌనివర్యుడే పరమరహస్య మంత్రముల భావములన్ విరబూయజేయుచున్ నరుల హితమ్ముగోరుచు అనంత మహత్వము తీర్చువాడయ్యవు. పుస్తక పాఠముల్ హృదయ పుష్పము విచుచు చెప్పువాడు తా మస్తకమందు విద్యలను మాన్యత ధారణ చేసి చెప్పువాడు అస్తమితమ్ముగాని గుణహాసములన్ చిలికించువాడు అభ్యస్త సమస్త శాస్త్రుడై అభ్యస్త సమస్త శాస్త్రుడై భాసిలువాడుగదా గురుండహో. విజ్ఞానమ్మును బోధసేయుచు మనోవేద్యమ్ముగా శిష్యులన్ సుజ్ఞానమ్మున తీర్చిదిద్దుచు వచశోభాతిశాయిత్వతన్ ప్రాజ్ఞానమ్మును పారద్రోలి నిరత వ్యాఖ్యాన శిక్షావిధిన్ జిజ్ఞాసన్ కలుగంగజేసెడి గురున్ చేయత్తినే మృక్యదన్. కరుణయే సత్వమై భువిగాంచువాడు మమతలో మాధురులన్ మాధురుల్ పంచి మసలువాడు కల్మషములేనివాడు సంకలితయశుడు గురుని పాదాబ్జములకవే కోటినతులు అని గురుప్రశస్తి చేస్తూ నా మాటలు వివరిస్తాను.
1: ఈవేళ గురు పూర్ణిమలో మనందరం కూడా చక్కని సమర్చన చేసుకున్నాం. సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి, స్వామితో కూడిన జీవితం, స్వామితో కూడిన అనుభూతులు, స్వామితో కూడినటువంటి ఒక బుద్ధి వికాసం, వీటిని ఒకసారి తలచుకున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా స్వామిని ఎట్లా సంస్మరిస్తూ ఉండాలో, నిత్యస్ఫురణీయులైనటువంటి స్వామి యొక్క స్ఫూర్తిని ఎట్లా జీవుడు పొందాలో అనుకుంటూ, ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లిదీవెనయ్యి తనరారునో, ఏ స్వామి మెల్లని గమనమ్మున ఆగామి సంచితములు నెమ్మనగునో, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణమ్ములు ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగునో, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగమ్ము పలకాంకుర ప్రకరమవునో, అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి తలపు శివానంద లహరి, అట్టి నా స్వామి పిలుపు అమదానంద లహరి, అట్టి నా స్వామితో చిలిమి జన్మ జన్మాల కలిమి అని భావన చేస్తూ, ఉద్దండులు మాన్యులు సహృదయులైనటువంటి ఒక పండిత మండలి ఈవేళ స్వామి సన్నిధిలోకి రావటం స్వామి సంకల్పంగా భావిస్తూ, మామూలుగా లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి స్వాగత తోరణాలు లేకపోయినా హృదయముఖ పూర్ణ కుంభమై ఎదురు వచ్చి మూర్తిమంతమై రస జగన్మూలమైన స్వాగతములేల తోరణ ఛాయలేల జగము జగమంత ఒక వింత సాయిలీల అంటూ, ఈ గురు పూర్ణిమా మాలికలు విజ్ఞాన రేఖలై జ్ఞానకాంతులై ఈ సమస్త ప్రపంచానికి సద్బుద్ధిని సదాచారాన్ని సమ్యక్ దృష్టిని సమతాభావాన్ని సాహిత్యాన్ని సమృద్ధంగా అనుగ్రహించుగాక అని సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామికి నమస్కరిస్తూ ప్రణమిల్లుతూ మనసా వచసా శిరస మరొక్కసారి వందనం చేస్తూ సాయిరాం.
5: ఈ పర్వదిన సందర్భంగా గురు సమర్చనం. వేదవ్యాసుల నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వరకు ప్రవహిస్తున్న గురు పరంపరా వైభవాన్ని శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి అధ్యక్షతన గురు సమర్చనగా ఆంధ్ర సంస్కృత భాషల్లో స్వామికి చేసిన అక్షర పూజను ఇంతవరకు మీరు విన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ అయాజితం నటేశ్వర శర్మ గారు, డాక్టర్ జిఎం రామశర్మ గారు, డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు, శ్రీ ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు, శ్రీమతి అరుణకుమారి గారు పాల్గొన్నారు.

ఇంతవరకు మీరు జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సత్యసాయి విద్యార్థులచే ప్రతీ నెలా నిర్వహించబడుతున్న సమర్పణ కార్యక్రమంలోని ఉపన్యాసాలకు స్వాగతం. 2013 జూలై నెలలో హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో జరిగిన సమర్పణ కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ రాజేష్ బాబు వారి అనుభవాలను పంచుకోవటం జరిగింది. హైదరాబాద్కి చెందిన శ్రీ రాజేష్ బాబు 1999 శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో చేరి రసాయన శాస్త్రంలో బీఎస్సీ ఎంఎస్సీ విద్యాభ్యాసం చేసిన తరువాత స్వామి ఆజ్ఞానుసారం ఎంఫిల్లో చేరి 2010 పీహెచ్డీ పూర్తి చేసి స్వయంగా స్వామివారి చేతుల మీదుగా పట్టా పొందారు. పిమ్మట 2011 శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించబడ్డారు. ప్రతి సంవత్సరం జరిగే గ్రామసేవ, వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాలలో ముఖ్య పాత్రను పోషిస్తున్న శ్రీ రాజేష్ బాబు 2005 స్వామిచే ఎన్నుకోబడి కొడైకెనాల్కి వెళ్లిన భాగ్యశాలి. ఈనాటి మన భాగంలో వారు అందించిన ఉపన్యాసంలోని మొదటి భాగాన్ని మీరు వింటారు.

ఓం శ్రీ సారాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ పరమ పవిత్రమైన దివ్యమైన ఈ శివ మందిరానికి విచ్చేసిన పెద్దలకు, సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఈ శివ మందిరానికి ఎన్నోసార్లు నేను దర్శించుకోవడం జరిగింది. బిహెచ్ఎల్ నుంచి ట్రాఫిక్ లో ఈదుతూ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ రోలో కూర్చుంటాం జరిగేది. ఎప్పుడు భజనకి ఎప్పుడు ముందుకు వస్తానా అని ఆర్తితో చూసేవాడిని. ఈరోజు ముందుకు పెట్టేశారు స్వామి. సర్వరూపధరం శాంతం సర్వనామధామం శివం సచ్చితానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం అని స్వామి మాటలు మనం ఎన్నోసార్లు విన్నాం. ఎన్నో దశాబ్దాలు స్వామి సన్నిధిలో, ఒడిలో, స్వామి కార్యాలలో తమ జీవితాన్ని గడిపిన ఇంతమంది అతిరథుల ముందు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే స్వామితో గడిపిన నేను నుంచుని మాట్లాడతాం అంటే అంతకంటే అతిశయోక్తి అయి లేదు. ఇది సాహసం అనే చెప్పాలి. స్వామి మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వినూత్నమైన రీతిలో ప్రవేశించడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి ప్రత్యేకం. నా జీవితంలో కూడా స్వామివారు 1998లో ప్రవేశించడం జరిగింది. సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను భగవంతుడంటే జీవితంలో ఒక భాగంగా గడిపాం. పూజలు, మొక్కులు, కోరికలు, ఉపవాసాల మేరకే భగవంతుడు కుటుంబంలో పరిమితం అయ్యేది. అమ్మమ్మలలో తాతలే చెప్పిన గజేంద్ర మోక్షం పద్యాలు అసలు వంటకు పట్టేవి కాదు. అలాంటి సాధారణమైన జీవితాన్ని స్వామి తన అపారమైన దయతో స్వీకరించి ఒక మధురమైన అనుభూతిగా మిగిల్చారు. ఈ అద్భుతమైన పయనాన్ని గురించి మీకు ఇవాళ 4 ముచ్చట్లు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇంత నిస్వార్థమైన ప్రేమను, ఇంత మంచితనాన్ని స్వామి కురిపించారంటే ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాను నేను. ఈ ప్రవాహానికి వేరే పేరు ఏమి తోచదు. ఖచ్చితంగా ఇది దైవ స్పర్శ అని నేను ఒప్పుకోవాల్సిందే. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్వామి కాలేజీలో 1999లో చేరడం జరిగింది. నా ఫస్ట్ అనుభూతి స్వామితో మందిరంకి పయనిస్తున్న సమయంలో మదిలో ఒక ఆలోచన వచ్చింది. స్వామి పిలిచి ఎరా స్నానం చేయలేదే అని అడిగితే ఏమి చెప్పాలా అని. ఇంతలో మన మనసు మనకంటే చలాకితనం ఎక్కువ చూపిస్తుంది. ఇంతమందిలో స్వామి మనలతో ఏం మాట్లాడతారు, మనల్ని ఎలా కనుగొంటారు అన్న సమర్థత మనలో వచ్చేసింది. అయితే ఆ రోజు అదృష్టశాత్తో దురదృష్టశాత్తో ఫస్ట్ రో వచ్చింది. స్వామివారు దర్శనం అంతా పూర్తి చేసుకుని ముందుకొచ్చి ఆ రోజుల్లో స్వామివారు ఫైర్ సెషన్ అని కాలేజ్ ప్రేయర్ సెషన్లో పొద్దున మాట్లాడిన వక్తలు ముందు కూర్చోబెట్టుగానే సాయంత్రం స్వామి వచ్చి వాళ్ళతో కొంచెం ముచ్చటించడం జరిగేది. స్వామివారు వాళ్ళకంటే ముందే వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో స్వామివారు స్ట్రైట్గా వచ్చి నా దగ్గరికి బాత్ కియా అని అడిగారు. అంటే ఆ చమత్కారం చూడండి, బాత్ కియా అంటే నా పక్కనోడికి ఏ నై కియా స్వామి, ఓ బాత్ కియా అన్నాడు. అంటే వీడు మాట్లాడలేదు స్వామి, వాడు మాట్లాడాడు అని. స్వామి చిలిపిగా నవ్వి వారితో సంభాషించడం జరిగింది. అంతటి చమత్కారి సులభ ప్రసన్నుడు మన స్వామి. స్వామి ఒక్కసారి మన జీవితంలో ఎంటర్ అవగానే జీవితంలో ఒక భాగం నుంచి జీవితం ఒక కేంద్ర బిందువుగా మారిపోతారు స్వామి. ఇలాంటివంటి ఎంతో జీవితాల గురించి మనం చదువుకున్నాం. అలాంటి ఒక సార్ గురించి చెప్తాను. ఈరోజు గంగాధర శాస్త్రి గారు అని కాలేజ్ యూనివర్సిటీలో, అలానే సాయి సురేంద్రనాథ్ గారు, నరేన్ సార్, చాలా మంది లెక్చరర్లు తమ జీవితాలని అక్కడే అంకితం చేయడం జరిగింది. అయితే ఈ ఘట్టంలో ఏమవుతుందంటే గంగాధర శాస్త్రి గారి భార్య గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్వామివారు సార్ని పిలిచి ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది, రేపటి నుంచి దర్శనానికి మాత్రం రావద్దని చెప్పు అనగానే సార్కి భయం వేసింది. అదేంటి స్వామి దర్శనం లేకుండా పుట్టపట్టు ఏం చేస్తామని అని. అప్పుడు స్వామివారు అన్నారు, మీరు ఈస్ట్ ప్రశాంతికి షిఫ్ట్ అవ్వండి, రేపటి నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో నీకు ఒక రూమ్ ఇస్తాను,
నేను దర్శనంకి వచ్చే టైంలో డోర్ తీసి నుంచోండి చాలు, నేనే దర్శనం ఇస్తాను అని స్వామి చెప్పారు. అయితే రోజు ఆ మేడం గారు అక్కడ నుంచుండడం జరిగేది. స్వామి దర్శనం నుంచి హాల్లో ఇంచే చేయి లేపి ఆమెని ఆశీర్వదించేవాళ్ళు. అలా కొన్నినాళ్ళు గడిపిన తర్వాత స్వామివారు వాళ్ళ పుట్టింటికి ఆమెను పంపమని చాలా కౌర్లు వచ్చాయి. స్వామి అన్నారు, ఆమె పుట్టింట్లోనే ఉంది, కన్న తండ్రి కన్న తల్లి ప్రేమలోనే ఉందని చెప్పండి అని వాళ్ళకి చెప్పారు. అది లాస్ట్ ఒక నెల ముందు స్వామివారు వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది. ఒక రోజున స్వామివారు సార్ని పిలిచి ఇంటర్వ్యూ రూమ్ లో రేపు ఆడపిల్ల వస్తుందిరా మీ ఇంట్లోకి అని చెప్పారు. అయితే సార్కి చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఆడపిల్లలు అనేది సార్ వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఆడపిల్లలు జన్మించలేదంట. కానీ స్వామి గారు అన్నారు, నువ్వే వెళ్ళక్కర్లేదు, నేను చూసుకుంటాను అన్నారు. అయితే సార్కి చాలా బాధ కలిగింది, ఎందుకంటే కన్న తండ్రిగా అతను అక్కడ ఉండాలని ఆయన కోరికగా ఉండేది. స్వామి అన్నారు, నువ్వేం వెళ్ళవసరలేదు, నేను చూసుకుంటానని అన్నారు. అయితే పిల్లోడు పుట్టడం జరిగింది. కొన్నాళ్ళు గడిచింది, స్వామి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన వెళ్ళటానికి. అయితే ఒకరోజు హఠాత్తుగా స్వామి పిలిచి వెంటనే వెళ్లి భార్యని పిల్లాడిని రేపొద్దున తీసుకుని ఇక్కడికి వచ్చి అన్నారు. ఇతనికి ఏమైందో అర్థం కాలేదు సార్కి, ఇంటికి వెళ్లడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఈ బాలుని యొక్క నామకరణానికి అరేంజ్మెంట్స్ అంతా చేశారు. కొడుకు పుట్టడం చేత బంధువులందరినీ పిలిచి గ్రాండ్ లెవెల్లో డెకరేషన్లు అన్ని చేసి రెడీగా ఉన్న సమయంలో సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపొద్దున వెళ్ళిపోతున్నామని చెప్పి భార్యని కొడుకుని తీసుకుని వచ్చేయడం జరిగింది. వాళ్ళంతా చాలా అప్సెట్ అయ్యారు బంధువులంతా. తీసుకువచ్చిన తర్వాత దశావతారం గేట్ దగ్గర స్వామితో స్వామి దర్శనం అప్పుడు తన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, సార్ ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, నాలుగు రోజులు అలానే కూర్చున్నారు, స్వామి వచ్చే టైంలో నుంచునున్నారు. స్వామి ఏమాత్రం పట్టించుకోలేదు. అదేంటి స్వామి తీసుకురమ్మన్నారన్న ఆలోచనలో సారు ఉండి మరుసటి రోజు పిల్లాడిని తీసుకెళ్లకుండా దర్శనంలో నుంచోగానే టక్కున స్వామి వచ్చి, ఏమి పిల్లాడిని తీసుకురాలేదు ఈరోజు అని అడిగారు. స్వామి, రేపు తీసుకొస్తానని గానీ రేపొద్దున పిల్లాడికి నామకరణం నేను చేస్తాను, తీసుకురా అని ఇంటర్వ్యూ రూమ్కి పిలవడం జరిగింది. అయితే సార్ ఒకవైపు నా చాలా ఆనందం కలిగింది, స్వామి సాక్షాత్ స్వామి నా పిల్లాడికి పేరు పెడుతున్నారని. అయితే ఇంకోవైపు బంధువులు రాలేదన్న బాధ, వాళ్ళు బాధపడతారేమో అన్న బాధతో ఉండేవారు. అయితే మరుసటి రోజు ఇంటర్వ్యూ రూమ్కి వచ్చే సమయానికి బంధువులంతా రెడీగా ఉన్నారనమాట. అయితే ఈసారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి స్వామి అని అడిగితే, మీ బంధువులకి నేనే కవర్ పంపించాను, నీకు బంధువులు లేదని బాధగా ఉంది కదా, వచ్చారు కదా, ఇప్పుడు సంతోషంగా ఉండని చెప్పి స్వామివారు ఆ పిల్లకి నామకరణం చేయటం జరిగింది. ఇలా స్వామి వాళ్ళ జీవితంలో కేంద్ర బింబు అయితే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పనిని స్వామి జరిపించడం జరిగింది. అయితే తనదైన శైలిలో, అది స్వామి యొక్క గొప్పతనం. మనం అనుకున్నట్టు చేయరు స్వామి, తనదైన శైలిలో చేస్తారు, అదే స్వామి యొక్క గొప్పతనం. అందుకే స్వామిని ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమః అని మనం అంటాం. ఇంతకంటే సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు మనకు దొరకటం జరగదేమో, కష్టమేమో, ఎందుకంటే చిన్న పని చేస్తే చాలు స్వామి కొండంత అండగా నిలుస్తారు మనకి. ఎందుకంటే స్వామి చూసేది భావదృష్టిని, బాహ్య దృష్టిని కాదు. 2000 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో నేను భాగంగా ఉన్నప్పుడు, నా 2 డిగ్రీ చదువుతున్నాను, ఆ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ సంవత్సరం లయన్ డాన్స్ అని చైనీస్ లయన్స్ సింగపూర్ నుంచి తెచ్చిన సింహాలతో నృత్యం మొట్టమొదటిసారిగా స్టేడియంలో ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే స్వామి చాలా యాక్టివ్గా దాంట్లో నిమగ్నలై ఉన్నప్పుడు మిగతా స్టూడెంట్స్ లో భాగంగా ఉన్న నేను, నాకు కూడా ఒక అవకాశం దొరికితే అని బాగుండు అని చెప్పి ప్రయత్నించాను. అయితే మన డాన్స్ స్కిల్స్ అంత బాగలేని కారణం చేత అందులోకి ఎంటర్ అవ్వలేకపోయాను. అయితే స్వామి కోసం ఏమి చేయలేకపోతున్నాను అన్న బాధ హృదయంలో గాఢంగా నిలిచిపోయింది. స్వామితో రోజు ప్రార్థిస్తూ, స్వామి ఒక్క అవకాశం ఇస్తే నేను కూడా మీకోసం ఏదో చెయ్యాలి అన్న తపన ఉంది స్వామి అని ప్రార్థిస్తూ ఉండగా, జీప్స్ అనే కార్యక్రమ ఐటమ్ను కూడా పెట్టారు. అందులో భాగంగా మమ్మల్ని బెంగళూరు పంపించారు జీప్లు తీసుకురావడానికి. అక్కడ ఆల్ టెరైన్ వెహికల్ అని 4 చక్రాలతో ఒక బైక్ కనిపించింది. అప్పుడే అది ఇండియాలోకి రావడం కొత్త, 4 చక్రాలు
600 సీసీ 7 గేర్ల బైక్ అది. దాన్ని చూడంగానే చాలా మందికి భయం వేస్తుంది. అలాంటిది స్వామి ఒక్క అవకాశం ఇస్తే దీన్ని మీ ముందు అలా తిప్పాలని ఉందన్న కోరిక వచ్చింది. అయితే దాన్ని యజమాని అయిన వాళ్ళు ససమీరా వద్దన్నారు, ఎందుకంటే దాన్ని నడపడానికి చాలా శిక్షణ కావాలని అన్నారు. అయితే సార్ స్వామి కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని కేవలం మార్చ్ ఫస్ట్ అయ్యే సమయంలో ఒక రౌండ్ కొట్టండి మీరు అని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చి దానికి ట్రైనర్ లేరు ఏమి లేదు ఆ ఎండలో ఒక నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం జరిగింది. అయితే స్వామి ఈ సమయంలో పూర్తిగా పూర్ణచంద్ర ఆడిటోరియంలో లయన్ డ్యాన్స్ లో నిమగ్నమై ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ ప్రాక్టీసే చూస్తూ ఆ సంవత్సరం అసలు గ్రౌండ్ కూడా రాలేదు. అలాంటి సమయంలో స్వామి లయన్ డ్యాన్స్ ని పెట్టి అందరినీ మెచ్చుకుని తర్వాత మా ఐటమ్ రావడం జరిగింది. ఆ ఐటంలో మేము మాకు తోచిన ఐటమ్ చేస్తూ ఆ ఐటంలో భాగంగా ఈ 4 చక్రాల బండిని 2 చక్రాల మీద నడపాలి. ఆ నడుపుతూ ముందుకొచ్చే సమయంలో ఆ గ్రౌండ్ ని ఎక్కువ వాడటం చేత బాగా నునుపు తేలి అది బాగా స్కిడ్ అయ్యి వచ్చి గోడకు కొట్టుకుంటుంది జరిగింది. ఆ కొట్టుకున్న సమయంలో నేను కళ్ళు మూశాను. కళ్ళు తెరిచి చూసేసరికి బండి నా వెనకాల ఉంది, నేను రోడ్డు మీద ఇలా నుంచునున్నాను. అయితే అప్పటికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమాభారతి గారు కుర్చీలో నుంచి లేచి నుంచున్నారు స్వామి అని. స్వామి కూర్చో కూర్చో అది స్టంట్ అని చెప్పారు. సో ఆమె కూర్చోగానే నాకేం అర్థం కాలేదు, జనాలు ఏమో చప్పట్లు కొడుతున్నారు, నేను ఎలా బండిలో కూర్చున్న వాడిని లేచి ముందుకు ఎలా వచ్చానో ఈ రోజుకి నాకు అర్థం కాలేదు. అయితే స్వామికి దండం చేసుకుని బైక్ మీద కూర్చుని వెనక్కి వెళ్తున్న సమయంలో స్వామి స్టేజ్ మీద నుంచి రా అని సైగ చేశారు. అయితే స్టేజ్ మీదకి బైక్ వదిలేసి పరిగెత్తడం జరిగింది. స్వామి పైకి వెళ్ళిన తర్వాత చేయి పట్టుకుని స్టంట్ చేశాను రా అని అన్నారు. అయితే ఇది మాత్రం ఎవరికి వినపడలేదు. అయితే సరికి బండి నా వెనకాల ఉంది, నేను రోడ్డు మీద ఇలా నుంచునున్నాను. అయితే అప్పటికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమాభారతి గారు కుర్చీలో నుంచి లేచి నుంచున్నారు స్వామి అని. స్వామి కూర్చో కూర్చో అది స్టంట్ అని చెప్పారు.

అన్నారు. అయితే ఇది మాత్రం ఎవరికి వినపడలేదు. అయితే స్వామికి ఏదో చెయ్యాలన్న తపనతో మనం చేసిన ప్రయత్నానికి స్వామి సులభ ప్రసన్నమయ్యాడు. ఊరికే కరిగిపోతారు, మనకి గొప్ప అనుభూతినిచ్చి ముందుకు సాగించారు. అదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఆ స్పోర్ట్స్ మీట్ చేస్తూ ఉంటాం మేము. అయితే స్వామి భావదృష్టి చూస్తారు, బాహ్య దృష్టి కాదు అంటానికి నిదర్శనగా ఇంకో అనుభూతిని మీకు వివరిస్తాను. స్వామి దర్శనం జరుగుతున్న టైంలో సుధీర్ భాస్కర్ సార్ అని స్వామి వెనకాల లెటర్స్ తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజు స్వామి ఒక భక్తులు లెటర్ కవర్ ఇవ్వగా అది తీసి సార్కి ఇవ్వగానే ఆ భక్తుడు జాగ్రత్త అని అన్నాడు. అయితే 2 అడుగులు వేసిన స్వామి మళ్లీ వెనక్కి వచ్చి ఆ కవర్ తీసుకుని ఆ భక్తుని ముఖాన్ని విసిరేసి ముందుకెళ్తాం జరిగింది. అలానే ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత ఒక పోస్ట్ మ్యాన్ కాకిటి బట్టలతో కూర్చున్న ఒక వ్యక్తి ఒక కవర్ ఇవ్వడం జరిగింది. ఆ కవర్ స్వామి తీసుకుని సుధీర్ భాస్కర్ సార్కి ఇచ్చి జాగ్రత్త అని చెప్పారు. సుధీర్ భాస్కర్ సార్కి ఏం అర్థం కాలేదు ఏం జరిగిందో. అయితే ఇంటర్వ్యూ రూమ్కి వెళ్లిన తర్వాత స్వామి వివరించారు, ఆ భక్తుడు ఇచ్చింది 20 లక్షల కవరు చెక్, అయితే జాగ్రత్త అనే భక్తుడు చెప్పడంతో స్వామి ముఖం మీద కొట్టారు. ఈ పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చిన కవరు 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి దాంట్లో. తన నెల జీతాన్ని జీతంలో ఆదా చేసుకుని స్వామికి 5 రూపాయలు ఇచ్చాడు. అయితే ఇచ్చినట్టు ఎవరికి చెప్పలేదు. ఆయన 20 లక్షలు ఇచ్చాడు కానీ నేనే ఇచ్చానని గొప్పపోయాడు. స్వామి ముఖాన్ని కొట్టారు. మన స్వామి బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు. అలానే ఒక విద్యార్థి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే సమయంలో స్వామి ఎన్నో మార్లు ఇది ఉపన్యాసాల్లో చెప్పారు. తన బట్టలకు సాకల వారికి వేస్తూ ఉంటాం హాస్టల్లో, ఎందుకంటే మాకు ఉతుక్కోవడానికి టైం ఉండదు, ప్రశాంతి నిలయంలో అసలే ఉండదు, స్వామి దర్శనంకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే సమయంలో ఒక విద్యార్థి తను మాత్రం చాకలికి వేయకుండా తన బట్టలు తనే ఉతుక్కుని 100 రూపాయలు ఆ నెలకు ఆదా చేసి ఒక కవర్లో అర్తితో స్వామికి ఇవ్వడం జరిగింది. ఆ 100 రూపాయలను తీసుకుని స్వామి 100 కోట్లు ఇచ్చినట్టు 10 సంవత్సరాల పాటు స్వామి చెప్తూనే ఉన్నారు దాని గురించి. ఎందుకంటే ఆ విద్యార్థి ఇచ్చిన భావం స్వామికి ముఖ్యం, అందులో విలువ ఎంతనేది అనవసరం స్వామికి. అంటే స్వామి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో, ఏ స్పూన్ ఆఫ్ కౌస్ మిల్క్ ఈజ్ బెటర్ దాన్ బ్యారల్స్ ఆఫ్ డాంకీస్ మిల్క్ అని స్వామి ఇంగ్లీష్లో చెప్పడం చాలాసార్లు జరిగింది. ఇది స్వామి తన గురించి తాను చెప్పుకుంటూ, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్ అన్నారు. స్వామి జీవితం అంతా ఎక్స్పాన్షనే. అందుకే స్వామి తనను తాను భక్తులందరికీ సమర్పించుకున్నారు, భక్తులు కూడా తమల్ని స్వామి వారికి సమర్పించుకున్నారు. ఈ యొక్క వింత అనుభూతిని ఏ బంధంతో పోల్చలేం, ఒక్క ప్రేమ బంధంతో మాత్రమే దీన్ని మనం బంధించగలం. అయితే కేవలం మానవులు మాత్రమే స్వామికి అతి సన్నిహితంగా మెలిగినారు అంటే అది మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే దానికి నిదర్శనంగా స్వామి సాయిగీత అని స్వామివారి అతి ప్రియమైన మహాయోగిని సాయిగీత మా హాస్టల్ ముందే ఉండేది. స్వామి ఉనికి తన శ్వాసగా నిలుపుకున్నది. ఎప్పుడు స్వామి వస్తారో పిల్లలకు తెలియదు కానీ దానికి తెలిసిపోయేది. స్వామి మందిరంలో బయలుదేరటం ఆలస్యం రోడ్డు మీదకి వచ్చి నుంచునేది. అలాంటి ఒక వింత పవిత్రమైన ప్రేమ బంధంతో స్వామికి ముడివేసుకుంది తనను తాను. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. స్వామి ఈస్ట్ ఆఫ్రికా వెళ్లే సమయంలో అందరూ చాలా ఆనందంగా సన్నాహాలు చేస్తున్నప్పుడు మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు చాలా దిగులుగా కనిపించారు. అయితే కస్తూరి గారు ఈశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్లి, అమ్మ ఏంటి ఇంత దిగులుగా ఉన్నారంటే, ఈశ్వరమ్మ గారు ఆ రాయలసీమ భాషలో, స్వామిగారు ఈస్ట్ ఆఫ్రికా పోతుంటారు కానీ అక్కడ సింహాలు పులులు ఉండాయంట, అందుకే భయం వేస్తున్నాయి అని చెప్పినారు. అయితే సింహాలు పులులు ఉంటే ఏంటమ్మా స్వామిని ఏం చేస్తాయి స్వామి దేవుడు, పులులు సింహాలని సృష్టించింది స్వామి అంటే. కస్తూరి గారు, మీకు తెలుసు నాకు తెలుసు స్వామి సృష్టించారని, కానీ ఆ పులికి సింహాలకి తెలియదేమో అని నా వాదం అన్నారు. అంతటి అమాయక ప్రేమ మాతృమూర్తి ఈశ్వరమ్మ గారిది. అయితే స్వామి తన భక్తుల కోసం ఏమన్నా చేయగలరు. ఒకరోజు కొడైకెనాల్లో స్వామితో

ఉన్నప్పుడు పాదసేవ చేసే అవకాశం కలిగింది. ఆ రోజు పాద చేస్తున్న సేవ చేస్తున్న సమయంలో స్వామి వారి గోరు నుంచి రక్తం రావటం గమనించాను. అది స్వామి వారి గోర్లు ఎంత లోతుకి కట్ చేస్తారంటే అది ప్రతిసారి రక్తం వస్తుంది. ఎందుకని ఎన్నిసార్లు వాదించినా స్వామి, ఎంతో మంది భక్తులు నా పాదాలని నమస్కరించడం జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళకి ఏమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పి నేను అంత లోతుకి కట్ చేస్తానని అంటారు. అయితే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. బాధపడుతుంది గమనించి స్వామి, నాకేం నొప్పి లేదురా అని అన్నారు. అయితే మన మనసు ఊరుకోదు కదా, స్వామి నొప్పి లేకపోవటం ఏంటి, మేము కట్ చేసుకుంటాం, మాకు తెలుసు స్వామి ఎంత నొప్పిగా ఉంటుందో అనే ఆలోచనలో మేము ఉన్నాం. అదే సమయంలో స్వామి నోట్లోకి తన వెంట్రుక ఒకటి రావడం జరిగింది. స్వామి దాన్ని చిలిపిగా వేలుకు చుట్టుకుని ఇలా లాగారు, ఆ వెంట్రుక వచ్చింది. అదే ఒక వెంట్రుకను లాగటం ఎంత నొప్పిగా ఉంటుందో మనకు తెలుసు, చిన్నప్పుడు మనం చాలా ట్రై చేసి ఉంటాం. కళ్ళు మూసుకోకుండా లాగటం చాలా కష్టమండి ఒక వెంట్రుకని. అలాంటిది స్వామి అలా తెంపేసి చేతికిచ్చారు. నాకు నొప్పి లేదురా అంటే చెప్తే ఇనలేదురా అన్న ఆలోచనతో స్వామి నాకు చెప్పడం జరిగింది. అంటే స్వామి తన భక్తుల కోసం ఏమైనా చేస్తారు. తనను తను సమర్పించుకున్న స్వామికి గోర్లు కట్ చేసుకుంటాం ఒక లెక్క. అంటే స్వామి జీవితం చాలా సింపుల్ గా గడిపారండి. నేను అనుకున్నా స్వామి దేవుడు, స్వామి దేవుడు అంటే ఎంత అద్భుతమైన వసతులతో స్వామి ఉంటారేమో అని. పోయిన సంవత్సరం పూర్ణచంద్ర ఆడిటోరియం క్లీనింగ్ చేస్తున్నప్పుడు స్వామి వారి బెడ్రూమ్ చూడటం జరిగింది. అక్కడ ఏమీ లేదు. బెడ్రూమ్ లో ఒక మంచం, ఒక పాత డ్రెస్సింగ్ టేబుల్, ఒక లెటర్స్ రాసుకుంటాను, ఒక కవర్ తప్ప ఏమీ లేదు. అందులో పైపు మంచం, అది కూడా టేకు మంచం కూడా కాదు. మన ఇంట్లో అంతా టేకు మంచాలు వేసుకుని పడుకుంటాం. స్వామి జీవితం అంత సింపుల్. ఎంత సింపుల్ అంటే మన ఊహకు అందదు అనమాట. అంత సింపుల్. అది చూడంగానే మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అనమాట. అంటే సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త అంత సింపుల్ జీవితాన్ని గడిపారు. ఎంత సింపుల్ అంటే మన ఊహకు అందని అంత సింపుల్. గుజరాత్ కి ఎర్త్క్వేక్స్ వచ్చిన సమయంలో స్వామి వారు 50 ట్రక్కుల సామాగ్రిని పంపడం జరిగింది. దాంతోపాటు మహబూబ్ నగర్ హైదరాబాద్ యూత్ వాళ్ళని కూడా స్వామి వారు పంపారు. ఆ సమయంలో తిరిగి వచ్చి, సార్ స్వామి అక్కడ భక్తులు ఎంతో కృతజ్ఞతతో మీరు చేసిన సేవకి ధన్యవాదాలు చెప్పుకున్నారు స్వామి అంటే, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా అని స్వామి అడిగారు. స్వామి ముగ్గురున్నారన్నారు. ముగ్గురు పిల్లలు ఆడుతూ పడిపోతే ఏం చేస్తావు అంటే, స్వామి పరిగెత్తుకుని లేపుతానంటే, ఈ ప్రపంచం అంతా నా పిల్లలేరా, వాళ్ళు పడిపోతే లేపే బాధ్యత నాది, ఈ మాత్రం దాన్ని మీరు సేవ అంటారా అని అన్నారు స్వామి. స్వామికి మనం అందరం కూడా పిల్లలమే. గ్రామ సేవని స్వామి 2001వ సంవత్సరంలో ప్రారంభించారు. ఆ ఫస్ట్ గ్రామ సేవ స్వామి చేస్తున్నప్పుడు మేము చాలా ఎక్సైటెడ్ గా, మాకు కూడా అవకాశం వస్తుంది విలేజెస్కి వెళ్ళి సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని ఆనందంతో ఉన్నాం. ఆ ఫస్ట్ డే కావడంతో ఆ రోజు చేసిన ప్యాకెట్లన్నీ అన్ని ఊళ్ళకి సరిపోలేదు. అది ఎస్టిమేషన్ కొంచెం తారుమారు అవడంతో సరిపోలేదు. మేము విలేజ్ లో సేవ చేసుకుని వచ్చే సమయానికి ఇంకా కొన్ని విలేజెస్ కి ప్రసాదం ఇంకా వండుతున్నారు. ఆ సమయంలో మధ్యాహ్నం 2 గంటలైంది. అయితే మేము అప్పటికే పూర్తి చేసుకుని వచ్చినా గానీ ఈ విలేజ్ కి వెళ్లేదు కదా, మనం కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి ఆ ట్రక్ దిగి వేరే వాళ్ళతో కలిసి ఆ విలేజెస్ కి వెళ్తాం జరిగింది. అప్పటికే అయితే ఆ విలేజెస్ అందరు కూడా పొలం పనులు చేసుకోవడంతో పొలాలకు వెళ్ళిపోయారు అందరు. వీళ్ళు ఇంకా వీళ్ళు రారేమో అన్న భావంతో అయితే మేమందరం పొలాలకు వెళ్లి వాళ్ళందరికీ ఆ ప్రసాదం, వేడివేడి ప్రసాదం, అది ఇంకా ప్యాకింగ్ చేయడానికి కూడా టైం లేదండి, గిన్నెల్లో పట్టుకెళ్లి వాళ్ళకి వేడివేడి ప్రసాదం సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి 4:30కి మేము మందిర్లో రాగానే స్వామివారి దర్శనంలో ఉన్నారని తెలిసి సైలెంట్ గా లోపలికి, మామూలుగా అయితే జయకారం కొట్టుకుని వస్తాం లోపలికి, అయితే ఆ రోజు సైలెంట్ గా లోపలికి రాగానే అకామిడేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లంగానే ఇద్దరు విద్యార్థులు ట్రక్ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పారు. అయితే ట్రక్కులు దిగేసి కులవంతాల్లో పరిగెత్తున్న మేకు కాళ్ళు జారిపోతున్నాయండి, అంత నూనె పట్టేసి, ఎందుకంటే అప్పుడు వండిన ప్రసాదం కాబట్టి దాని నూనెతో నిండి ఉంది కాబట్టి కాళ్ళకి అంత నూనె పట్టేసి ఆ కులవంతాలు మార్బుల్లో అంత జారిపోతున్నాం. అయితే స్వామి అక్కడి నుంచి తమాషా చూస్తూ పిలుస్తున్నారు. స్వామి దగ్గరికి వెళ్ళంగానే స్వామి ఎంతో ఆతృతతో మమ్మల్ని పలకరించడం జరిగింది. స్వామికి చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే స్వామి వీళ్ళతో మేము చెప్పినవన్నీ, మేము చేసినవన్నీ స్వామి
అక్కడ ఉన్న టీచర్లతో చెప్తున్నారు, వీళ్ళు ఈ పలానా పొలాల్లోకి వెళ్లారు, అక్కడ ఒక చిన్న ఇల్లుంది, అందులో ఒక వృద్ధురాలికి వీళ్ళంతా ప్రసాదం ఇవ్వడం జరిగింది అని చెప్పి స్వామి చాలా సంతోషపడి పాదనమస్కారం చేసుకోండి అన్నారు. అయితే ఎవరం కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే మా చేతులు అంత నల్లగా ఉన్నాయి, స్వామి పాదాలేమో తెల్లగా ఉంటాయి. అయితే మాట్లాడుతూ స్వామి ఏమరా పాద నమస్కారం చేసుకోవట్లేదు చెప్పినా గానీ అనగానే మేమంతా స్వామికి ఇలా చూపించాం, చేతులంతా నల్లగా ఉన్నాయి, ఏం పర్లేదు చేసుకోండి అని అన్నారు. అయితే అప్పుడు మేము తుడుచుకుని స్వామికి పాదసేవ చేసుకున్నాము, ఆ పాద నమస్కారం చేసుకున్నాము, ఆ మా భాగ్యాన్ని స్వామి మాకు ప్రసాదించారు. అయితే ఈ స్వామి యొక్క రూపానికి మనం ఎడిక్ట్ అయిపోయాం, ఇన్ని సంవత్సరాలు స్వామి రూపమే మన కళ్ళలో నింపుకున్నాం. అయితే ఈ సందర్భంగా నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఈ అంశం ఏంటి, ఆనంద అనే భక్తుడిది. ఈ ఆనంద అనే భక్తుడు గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు. ఈ ఆనంద ఒకనాడు గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరు తీర్చాలి అన్నారు. అయితే బుద్ధుల వారు ఏమిటో చెప్పంటే, స్వామి నేను నీకు అతి సన్నిహితంగా ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా నాతో చెప్పండి, నేను లేకుండా చేయకండి అని కోరిక కోరటం జరిగింది.

ఇంతవరకు మీరు హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో 2013 జూలై నెలలో జరిగిన సమర్పణ కార్యక్రమంలోని స్వామి విద్యార్థి శ్రీ రాజేష్ బాబుచే అందించబడిన ఉపన్యాసంలో మొదటి భాగాన్ని విన్నారు. తరువాయి భాగాన్ని వచ్చే వారం వింటారు. సాయిరాం.

0: విద్య యొక్క విశిష్టత వినయం. వినయము లేక ఎన్ని విద్యలు నేర్చినను ప్రయోజనం శూన్యమని స్వామి తెలియజేస్తూ, నేటి విద్యావంతులు సమాజం నుండి ఎంతయో నేర్చుకుని ఆ సమాజానికి తగిన కృతజ్ఞత చూపడం లేదని, అది ఎంతో శోచనీయమని హెచ్చరించారు. 2005 ఆగస్టు 17 సాయి కుల్వంత్ సభామంటపంలో విద్యావేత్తల అంతర్జాతీయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ స్వామి ప్రేమలేని విద్యలు ఎన్ని నేర్చినా అవి కృత్రిమమైనవేనని అన్నారు.
1: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు. యవనంబున పలువురితో కూడి స్నేహమార్జించుట జరిగియుండు. ముదిమి వచ్చిన ఎంత మూలహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు. కాని అంచెంబున కదిలిలేక ద్రవ్యమార్జించుట తగిలియుండు. ప్రపంచమున విద్యావంతులు కోట కొలది ఉన్నారు. చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వరకు కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి? కడపటికి అనేక విధములుగా అవస్థలకు గురి అయిపోయి ఈ విద్యను నేను దేనికి సహాయపడుతున్నది అంటే పట్టపూర్తి కోసం సహాయపడుతున్నది. కానీ కూటికి మొదలు కోటీశ్వరు వరకు కూడాను కేవలము చదువు చదువు చదువు చదువు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అప్పులైనా చేసి పిల్లలు చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంత చేసినప్పటికీ ఆ తల్లిదండ్రులపైన సరి అయినటువంటి యొక్క కృతజ్ఞతను చూపటం లేదు. ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు యోచించరు. ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి? పుస్తకములు పఠించి పూర్తిగా చూచిరి సర్వశాస్త్రములు. నిస్తులమైన విద్యను నేర్చితే అందరు, కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టకపటికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా? పుస్తకముల నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం నిమిత్తమే. కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది. ఇంటిలో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్యలన్నీ చక్కగా తెలుసు. విద్యలు ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు. ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్ అయిన కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు. ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం. అనగా ఉద్యోగం చేసి వీరేం చేస్తున్నారు? తాను బాగుపడటం లేదు, తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు. కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు. విద్యను నేర్చుతనంచు కేవలం అహంకార ఇంద్రులకు. విద్య యొక్క విశిష్టత వినయము. కానీ ఆ వివేకమైనటువంటిది విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనమేమిటి? సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్య నేర్చుతున్నాము. కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు వీరు? సొసైటీ నుంచే ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలిసినంత వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు. కానీ ఇంత మాత్రమునకై వీరు ఎందుకు ఇంత వెర్రవేగటం? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఎందు కేవలం వినయం శూన్యమైనది. పెద్దలను ఏ విధంగా గౌరవించాలి? తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి? కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథపరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. ఈ బుకిష్ నాలెడ్జీ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య. లైఫ్ అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి. తిండి అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి. నడచటము కూడా ఆర్టిఫిషియల్ గానే ఉంటుండాలి. అన్ని స్టైల్ గానే ఉంటుండాలి. ఇది నేర్చుకోవడానికి కాలేజీలకు పంపించాలనా? నిజంగా నేను కాలేజీకి వచ్చినది దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి. అప్పుడే తాను సరి అయినటువంటి యొక్క మననం చేయవచ్చును. గ్రంథములు పరిచయం చేయటము చదువు కాదు, కేవలము బుక్లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకం కదా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు? కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు. కానీ పుస్తకముల నిండా మస్తుగా చదువు ఉండే మస్తకముల ఎందు మట్టి వెండు, దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు. ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి. అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ఇంత మాత్రమనకై మనం ఎన్ని వేల ఖర్చు పెడుతున్నాము? ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి? సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా? వ్యక్తులైనా చక్క చేస్తున్నారా? ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంట్లో చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు. తల్లిదండ్రుల దగ్గర ఏమో వినయంగా ప్రవర్తిస్తారు, బయట చూస్తే చాలా పక్క రౌడీస్గా పెరుగుతుంటారు. కనుక మొట్టమొదట బయట మంచి ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు. ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి. అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము? ఈ చదువుకున్నట్టు ఏమిటి? సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?

బయట చూస్తే చాలా పక్కా రౌడీస్గా పెరుగుతుంటారు. కనుక మొట్టమొదట బయట మంచి పేరు సంపాదించాలి. ఈనాడు మీరు చదువంతా కూడాను బయట ప్రపంచం కోసమని చేస్తుంటారు, కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వారు ప్రచారం చేయటం లేదు. మనకు ఆత్మ ప్రబోధమే నిజమైనటువంటి విద్య. అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు. ఏమిటి నాలెడ్జ్? ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు, ఎనర్జీగా పెంచుతున్నారు. దీనికోసం మనం చదవటం తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే గాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించటం లేదు. ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడ చూసినప్పటికీ మాటలు మంచివి, పోనీ తాను చెప్పిన మాటలైనా తను ప్రవర్తించుతున్నాడా? ప్రేమ స్వరూపులారా, ఈ గ్రంథ పరిచయం ప్రధానం కాదు. ఆ గ్రంథ పరిచయంను గ్రంథంగా మార్చుకొని హృదయానికి చేర్చుకోవాలి. కనుక ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్య. పుస్తకాలు చదువుతున్నాం, చదివిన చదువంతా కూడా ఏం ప్రయోజనం? ఆయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఆయన ఇదేనా మనం తెలుసుకోవటం? నీ హృదయం నీకేం బోధిస్తుండాలి అది నీకు చెప్పాలి, కానీ దాన్ని ఎవరూ గోచారించడం లేదు. ప్రేమ స్వరూపులారా, ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి. గొప్ప గొప్ప వారందరూ కూడాను చదివారు, కానీ చదివినారు కానీ వారికి వారే ఏమాత్రం చేర్చుకోవడం లేదు. తన ప్రవర్తనలో చాలా చీప్గా ఉంటాడు, చీప్ లోపల చాలా గొప్ప చీప్గా ఉంటాడు. కనుక మొట్టమొదట చీర పరీక్షను చేసుకోవాలి. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము. ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము? ఇదంతా కూడాను కేవలము ఉడకని అన్నము. కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి. మనిషికి ఉన్నటువంటిది 3 తత్వములు, మైండ్, ఆత్మ, బుద్ధి. ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? అది సర్వత్రా ఉంటుండాలి. అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే, అదే నిజమైనటువంటి విద్య. కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు. ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్. కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు. అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం. చదివిన మహనీయులందరూ కూడాను ఎంతనో ప్రాక్టికల్లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు. ఈ ఐడియాలుగా లేనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడాను ప్రయోజనం లేదు. నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం. కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నిలబెడుతూ ఉంటే అది నాకు చాలా ఆనందము. కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. కనుక మనము మనమంతా కూడా కేవలం మానవులం కాదు, అందరూ డివినిటీ. డివినిటీని మనం చేయాలంటుంటే మొట్టమొదట ప్రాక్టికల్గా ఉండాలి. ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి, ఆనందించాలి. ప్రతి మానవునికి ఉంటుండేటువంటి యొక్క సహజ లక్షణమే. న్యాచురల్ దాన్ని మనం వదిలిపెట్టి మనం ఆర్టిఫిషియల్ దాన్ని ఎందుకు పట్టుకోవాలి? కాలేజీలో చూసినా, ఏ స్కూల్లో చూసినా కానీ ప్రాక్టికల్ అనేటువంటిది 0. ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు. మనం ఒక గ్రంథం మాదిరి తయారైపోతున్నాం. ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి? ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి. మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్తో పుట్టుతుంది. బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు. కనుక మనము హార్ట్ని ఆధారంగా తీసుకోవాలి. హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు, ఇది కాన్షియస్నెస్ అంటారు. కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి, అదే మనం ప్రధానంగా తీసుకోవాలి. ప్రేమతో బోధించినటువంటి యొక్క ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. మానవుని ఎందుకు ఆనందమైనటువంటిది తండవ మారుతుండాలి. కానీ తన ఎందు ఉన్నది ఆనందము తనకే తెలియదు. కనుక మొట్టమొదట తన యొక్క ఆనందాన్ని తాను చూసుకోవాలి. నిత్యానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి, బృందాతీతం.

ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి. మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే, కనుక ఈ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు. కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి. యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి. ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు. కేవలము ఈ మూడు కూడా నువ్వు పశుపక్షి మృగాదులు కూడా ఆనందిస్తున్నాయి. మొట్టమొదట నీవు యూనిటీగా ఉండు. నీ పంచేంద్రియములు కూడా నువ్వు ఏకంగా చేయి. అది ఏ ధ్యానం అంటారు. కనుక మొట్టమొదట మనము యూనిటీ పెంచుకోవాలి. మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల అకచర్యంటి వలె మనం జీవించాలి. కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు. కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా? ఎక్కడా లేదు. యూనిటీ ఉండినప్పుడే అందులో ఉన్నటువంటి ఆనందము. మన జీవితమే ఒక చెట్టు. ఈ కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడా మన బంధుత్వాలే. దైవ చింతనే మన యొక్క దీంట్లో ఫ్లేవర్స్. ఆ ఫ్లేవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యర్థం చిక్కుతుంది. కనుక ఆనందమే మన ఫలం. ఆనందం అనేటువంటిది లేకుండా ఈ ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి? కనుక విద్యార్థుల మీరు ప్రాపంచికమైనటువంటి చదువు చదవచ్చు. ఇది భౌతికమైన విద్య. కానీ దానిని ఆధారం చేసుకుని అంతర్ముఖమైనటువంటి విద్యకు మనం ప్రయత్నం చేయాలి. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్కి పోయినప్పుడే మనకు అన్ని విధాల శాంతి జరుగుతుంది. ప్రేమ స్వరూపులారా, మీలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమనే. ప్రేమ లేనటువంటి విద్యను ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియలే. కనుక మొట్టమొదట ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి. దేహములు వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే. కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి. ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు. ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు. ఒకటే, అదే భగవత్ చింతన. 10 నంబర్ల నుండి పస్తుండి వారికి మంచి భోజనం లభించినట్టు తినలేనటువంటి వారికి తిండి చూపించాలి. ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డిమినిటీ అవుతుంది. చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు. ఈ విధమైనటువంటి అంటే ఏది దీనికి ఇంపార్టెంటో దాన్ని మనం చూసుకోవాలి. కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు. కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు. విద్యార్థులారా, మీరు విద్యార్థులు, విద్యను మీరు అర్థం చేయలేరు. కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు ప్రతి ఒక్కదానికి ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి. ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి ఎందు ఒకే ప్రాణమే. కనుక మీరు మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి. అదే నీది మొట్టమొదటి దేహం. దాన్ని ఆధారంగా తీసుకొని మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకొని, ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీరు చూస్తుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది. కానీ ఆత్మను అందరూ చూడవచ్చు. ఆత్మ చూడలేనటువంటి మానవుడు లెక్క జగత్తులో లేడు. ఎలుకలు కూడాను తన బిడ్డలు ఏమైనా ఎక్కడ ఉంటుంటే దానిపైన మనసు పెట్టుకుని పోతుంటుంది. దోమలు మొదలుకొని చీమలు మొదలుకోకు ఇది ఆత్మ విద్య అనే నేర్చుకుంటుంటాయి. కానీ అవి భాషలతో చెప్పలేవు, ప్రవర్తనతో చూపుతుంది. నిజంగా మీరు విచారణ చేస్తుంటే ఇంత పెద్ద పెద్ద గ్రంథాలంతా చదివారు. కానీ ఇందులో మీరు నేర్చుకోవాలనేటువంటిది ఏమిటి? కఠినత్వమే నేర్చుకుంటున్నారు. ఆడిగా ఉండేటువంటి హార్ట్ వల్ల మనకేమి చిక్కుతుంది. కనుకనే మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి. ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు. కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఒక ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది. కనుక మీరందరూ కూడాను ప్రేమను పెంచుకోండి. మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము. కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము. ప్రేమ లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు. నీవు నీ పక్కన వాడిని ప్రేమించు, ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించు. ఈ విధంగా ఒకదానికి వస్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి. కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు. కనుక మీరందరూ కూడాను అన్నతమ్ముల వలె అక్కచెల్లెళ్ళ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెరగాలి.
కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు, సిస్టర్స్ కు సిస్టర్స్ కు, బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటుంది. కానీ ఇది ఉండే ప్రయోజనమే బ్రదర్ అంటే ఎక్కడున్నాడు బ్రదర్? ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్. ఆ ఒక్క ప్రేమభావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు. కానీ ఇప్పుడు ఆ నవ్వును చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు. ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం. ఈ ప్రేమను ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటి అవుతాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే. ఈ హస్తంలో చూస్తే 5 బ్లేడ్లు ఉన్నాయి, కానీ ఏ ఫింగర్ కు ఏది అవసరమో అదే దానికి అవసరము. 5 వేలుగా మీరు భావిస్తున్నారు, కాదు కాదు, 5 చేరి ఒక్కటే. ఒకనాడు 5 కూడా పొట్లాడకపోతే ఎవరు మనలో పెద్దవారు, ఎవరు మనలో మంచివారు చెప్తే అప్పుడు చెప్పింది బొట్టలు లేదు, నేను మీ అందరికంటే కూడా గొప్పవాడిని, నేను చాలా ప్రధానమని. లావులో కానీ తెలుగులో కానీ నేను లేకుండా అయినపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు. తక్షణం ఈ లేడు నవ్విందట, అయ్యో బొట్టలు లేరు, నువ్వే పని చేస్తావు, నేనే లేకపోతే ఫలాని వారు వేరు, ఫలాని వారు వారు, ఫలాని వారు వారు వేరు అని నేను చెప్పుకోకుండా పోతే నీవే పని చేయలేవు అన్నారు. జీవితంలో పెద్దవాడిని అన్నాను. తర్వాత 3 ఏడు చెప్పిందట, ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ 5 లోపల నేనే పెద్దవాడిని, ఇద్దరు ఒకవైపున ఇద్దరు ఒకవైపున వీటి మీ 4 కూడాను నా ఏడీసీదే, కాబట్టి నేనే గొప్ప అన్నాడు. అప్పుడు 4 చెప్పిందట, అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి, ఏ యొక్క వజ్రవారికి ఓ మీద పుష్యరాగములు చూసినప్పటికీ మొట్టమొదట నాకే పెడతారు కానీ ఇంకెవరికి పెట్టరు, నేనే మీ అందరికీ రాజు అన్నాడు. కట్టేపటికి చిచికి వేడి చెప్పిందట, అయ్యా ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటుంటే మొట్టమొదట నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా, ఐఎమ్ లీడర్, కాబట్టి నేను లేకుండా పోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు. 5 చేస్తే 5 గుణములు వస్తున్నాయి, 5 విధమైనటువంటి గుణములే మానవుని విలువలు. అప్పుడు ఈ 5 కూడా తల్ల ఉంచుకొని పోయినాయి. ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఉదయమే. మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా కేవలము దీని అంగములే తప్ప వేరు కాదు. కనుక ఎవరికి వారే గొప్ప, కనుక మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప అనుకోండి, కాలం వ్యక్తం చేయకండి. కనుక అందరు కలిసి ఏకంగా ఉంటుండి ఎవరే విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించాలి. కనుక విద్యార్థులారా, మన జీవితంలో మనకు ఎన్నో ఆదర్శాలు అంతా ఉంటున్నాయి. ఆ ఐడియాస్ అంతా కూడా మనలో ఉన్నటువంటి ఐడియాస్ ను పుస్తకాల్లో చదివేసేసి అదంతా పుస్తకంలో వచ్చింది ఈ ఐడియాస్ అని చెప్పుకుంటున్నాము. కనుక ప్రతి ఒక్కరి ఎందుకు ఐ సమంగా ఉంటుండాలి. ఎవరు సాయిబాబా అంటే ఐ అంటాను, హూఇస్ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ అని చూపుతుంది ఈ వేరు. ప్రతి ఒకటి కూడా పాయింట్ అని చూపుతుంది. ఈ పాయింట్ల పైన ఉండేటువంటి దాంట్లో మొట్టమొదటి ఎవరు ఆత్మ, అందరి ఎందుకు ఉన్నట్టు ఆత్మనే అది ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఆధ్యాత్మికంగా మీరు పైకి పోనక్కర్లేదు, ఆధ్యాత్మికమైన కేవలం మన ఎందు ఉండేటువంటి తత్వమే. నిన్ను చూసుకొని అహంకార పడుతున్నావు, ఈ అహంకారం చేత మనం ఏమీ తెలుసుకోలేము, మనం అందరూ ఒక్కటే అని అనుకుంటే అప్పుడు అందరి క్షేమము నీ క్షేమంగానే ఉంటుంటుంది. ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి. ఈ యూనిటీ ఉన్నప్పుడే మనం ప్యూరిటీ వస్తుంది. ఈ ప్యూరిటీ ఉండటమే డివినిటీ బయలుదేరుతుంది. ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు. కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి. వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము, కలిసిమెలిసి మెలుగుదాము, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము. ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి చదవాలి. నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు, ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది. కనుక అందరూ ఏకం కావాలి, అప్పుడే ఆనందం బయలుదేరుతుంది. ప్రేమస్వరూపులారా, మీరు నేర్చుకోవలసినటువంటిది ఒక్కటే ఒకటి, ప్రేమను పెంచుకోండి. ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాడి దగ్గర ఉన్నది. అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందు కూడా ఉన్నది. నేను అందరి ప్రేమను నేను చూస్తున్నానే కానీ నా ప్రేమను నేను చూచు. కనుక నాకు వారందరూ ఒకటే, మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి. కానీ
పూజలు పూజలు పూజలు అనుకుంటారు. నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో, అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు. ఆర్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్, ఇదే నేర్చుకోవాల్సింది. మీరు ప్రేమ స్వరూపులారా, చదివే చదువుతున్నారు కానీ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి, అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది. నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు నవగ్రహాలు, ఆ 9-10 లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది. చూడు ఇన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది, కానీ ఇది ఒక్కొక్కటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇంకా. కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్, అదే మన గులాబీ పుష్పము. కానీ ఈ రోజు ప్రవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి ఒకటి ఒకటి ఒకటి అంత రాలిపోతుంది. కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి. ఇదే 9 రత్నాలు. ఈ 9 చేతిని ఒక రింగ్ అయిపోయింది. ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి. కనుకని ఈ 9 ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు. కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి. అతి ఏకంగా ఉండేటువంటి యొక్క చదువును చదవండి. ప్రేమ స్వరూపులారా, ఇప్పటికే కాలం అతీతమైపోయింది. కనుకనే ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అవన్నీ మీరు హృదయంలో ప్రింట్ చేసుకోండి. అప్పుడే మీరు మాకు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు. ప్రేమ స్వరూపులారా, అందరికీ నా ప్రేమ ఆశీర్వాదములు. మీరందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క శాంతిని అందించండి. మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో తల్లిదండ్రులు. కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి, అప్పుడే మీకు చదువు సార్థకపోతుంది. భజన చేస్తారా? ప్రేమముదిత మనసు కామ రామ రామ కామ రామ రామ శ్రీరామ.

Yeah.

2005 ఆగస్టు 17న సాయి కుల్వంత సభామంటపంలో విద్యావేత్తల అంతర్జాతీయ సమ్మేళనంలో అనుగ్రహించిన స్వామి ప్రసంగాన్ని మీరు విన్నారు. ఈ ప్రసంగంలో భగవాన్ బాబావారు మస్తకములు పరిశుద్ధముగా లేనప్పుడు పుస్తకములు ఎన్ని చదివినా ప్రయోజనం లేదని, చదివిన గ్రంథములో ఉన్న విషయాలను గంధముగా మార్చుకుని హృదయానికి చేర్చుకోవాలని హితవు పలికారు.

మనము ఈ జగత్తును పరిశీలించినప్పుడు మన నిత్యానుభవము ఒకటి, సత్యానుభవము మరొకటిగా ఉంటున్నది. ఈ నిత్యానుభవమునకు సత్యానుభవము ఆధారమై ఉన్నది. ఆధారమైన సత్యానుభవము చేతనే ఆధేయమైన రూపాన్ని మనము నిత్యానుభవముగా దర్శించగలుగుతున్నాము. ఇది అన్నింటికీ ఆధారమైన పరమాణు శక్తి. దీనినే అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. ఇది అణువుగా ఉండి మహత్తరమైన శక్తిగా రూపొందుతూ వస్తుంది. ఇంకా మిగిలిన ఈ నిత్యానుభవములన్నీ కూడను సత్యానుభవమునకు రూపాంతరములే తప్ప అన్యములు కానేరవు. ఈ పరమాణువుల యొక్క శక్తి తరిగిపోవుటకుగాని పెరిగిపోవుటకుగాని ఆధారమైన మూలాధార శక్తి ఒకటి ఉంది. అదే సత్యానుభవము. సత్యానుభవ శక్తి ఒక్కటేగాని రెండు కాదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. చించోలి రాణి వలె షిరిడి బాబాను ప్రత్యక్షంగా దర్శించిన భక్తులలో శ్రీ ఎంఎస్ దీక్షిత్ ఒకరు. వీరి పెద్ద తండ్రి శ్రీ హెచ్ఎస్ దీక్షిత్ గారి పేరు ఉచ్చరిస్తే చాలు షిరిడీబాబా భక్తులంతా చేతులు జోడించి నిలబడతారు. వీరు ప్రసిద్ధ న్యాయశాస్త్ర నిపుణులు. అదీకాక షిరిడీ అవతార కాలంలోనే శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. వీరిని అప్పటి షిరిడీ భక్తులు ఎంతో గౌరవంగా కాకాసాహెబ్ అని పిలిచేవారు. షిరిడీబాబా మాత్రం ఎంతో ప్రేమగా కాకా అని పిలిచేవారు. వీరు షిరిడీనాథుని పరమ భక్తులలో ఒకరు. పెదతండ్రి గారినే దైవంగా భావించి గౌరవించిన శ్రీ ఎంఎస్ దీక్షిత్ వారు ఆరాధించిన షిరిడి సాయిబాబాను భక్తితో పూజించి ఆరాధించేవారనటంలో ఆశ్చర్యమేముంటుంది. 1909 ఎంఎస్ దీక్షిత్ గారు తమ పెదతండ్రితో పాటు షిరిడి వెళ్లి బాబాను ప్రత్యక్షంగా దర్శించి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చాలా కాలంగా బాధిస్తున్న వీరి పార్శ్వపు నొప్పి షిరిడీ సాయి ఒక్క దెబ్బతో మాయం చేశారు. వీరు షిరిడీ ప్రథమ దర్శనానికి స్వర్ణోత్సవం అన్నట్టు 1959 అనగా షిరిడీబాబా సమాధి పొందిన 41 సంవత్సరాల అనంతరం ఆ అవతారపు పునర్జన్మయైన స్వామి వీరిని మరువక తిరిగి తమ వద్దకు ఆకర్షించుకున్న వైనం ఎలా వర్ణిస్తాం? మ్యాంగ్లూరులో నివసిస్తున్న శ్రీ ఎంఎస్ దీక్షిత్ ఒకప్పుడు గురుచరిత్ర పారాయణం చేస్తూ వచ్చారు. అది సప్తాహ పారాయణం. ఆ రోజుల పారాయణం ముగిసింది. మర్నాడు పారాయణం ముగించాల్సిన దినం. కాని సప్తాహం పూర్తయ్యే వరకు కూడా ఓపిక పట్టలేనట్టు 6 నాటి రాత్రే దీక్షిత్ గారి స్వప్నంలో ఆ పరమాత్ముడు దర్శనమొసగాడు. అయితే ఇక్కడ ఆ భగవంతుని చిలిపితనమేమో చూద్దాం. భక్తులకు ముందు తాను నడుస్తూ భక్తులు తన వెనక రావటానికి మారుగా ఆ దయానిధి దీక్షిత్ గారి స్వప్నంలో మాత్రం అతన్ని వెన్నంటి నడవసాగారు. ఇరువైపులా దట్టమైన చెట్లు, ఆ చెట్ల నడుమ ఒక తిన్నని బాట. దీక్షిత్ గారు ఆ బాటలోనే నడుస్తున్నారు. ఆ విధంగా తను నడక సాగిస్తున్నప్పుడు ఎవరో తనను వెన్నాడి వస్తున్నట్టు ఒక భావం కలిగింది. వెనక్కి తిరిగి చూశారు. దుబ్బుగా పెరిగిన కేశభారంతో ఎర్రటి అంగీ ధరించి ఒక దివ్య సుందర పురుషుడు వెనకాలే నిలబడి ఉన్నాడు. ఆహా, ఆ మహామాయను వర్ణింపతరమా! పర్యావసానం ఈ దివ్య పురుషుడెవరో దీక్షిత్ తెలుసుకోలేకపోయారు. నీవెవరు? ఎందుకు నన్ను వెంటాడుతున్నావు అని ఆ దివ్య పురుషుణ్ణి ప్రశ్నించారు దీక్షిత్. ఆ వ్యక్తి బదులు చెప్పలేదు. దీక్షిత్ నడక సాగించారు. ఆ వ్యక్తి మళ్లీ తనను వెంటాడి వస్తున్నట్టు గ్రహించారు. తనను వెన్నంటి వస్తున్న ఆ వ్యక్తి అతి వేగంగా కలుసుకొనడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా గ్రహించగలిగారు శ్రీ దీక్షిత్. తనకు సమీపంగా వచ్చి ఆ వ్యక్తి తన తలను తట్టినట్టు కూడా అనుభవం కలిగింది. చూడగా తన తల నిండా విభూతి వర్షం. దీక్షిత్ కల కరిగిపోయింది. తమ పూర్వ శరీరానికి మాత్రమే విభూతి అభిషేకం చేసే స్వామి ఈనాడు ఆ పూర్వ శరీరపు అపురూప భక్తునికి విభూతి వృష్టి కురిపించారు. సత్యసాయి కీర్తి ప్రతిష్టలు ప్రబలంగా వ్యాపించి ఉన్న ఆ 1959 కూడా మన దీక్షిత్ గారు వారిని గురించి విననేలేదు. అందువల్ల ఈ స్వప్నం ఆయన మనస్సులో అంత దృఢంగా నాటుకున్నప్పటికీ దాని అంతరార్థాన్ని మాత్రం ఆయన అవగాహన చేసుకోలేకపోయారు. కొన్ని మాసాలు గడిచాక శ్రీ దీక్షిత్ తన ఆరాధ్య దైవమైన షిరిడీపతి పునర్జన్మమెత్తినట్టు వినటం జరిగింది. అయినా ఎందువల్లనో వారికి నమ్మకం కూడా కలగట్లేదు. అయితేనేం, వీరి కోసమని ప్రేమ పన్నాగాన్ని పన్నిన స్వామి తన ప్రేమ పాశమును అతనిపై మరింత బిగించారు. ఒకమారు దీక్షిత్ ఒకచోటకు వెళ్లటం తటస్థించింది. అక్కడ కూడా పర్తి అవతారం గురించే ప్రస్తావన ప్రారంభమైంది. సాయి భక్తులనేకుల స్వానుభవాలు ఇక్కడ వివరించదగినవే. ఆరంభంలో కొత్తగా సాయి భక్తులైన వారు ఎక్కడికి వెళ్లినప్పటికీ వారు స్వామి మహిమలను గురించిన వార్తలనే వినడం జరుగుతుంది. ఇది మొదటి మెట్టు. తత్ఫలితంగా విశ్వాసము, భక్తి స్వామిపై కొంత ఏర్పడటం జరుగుతుంది.
అలా జరిగినప్పుడు వారి భక్తి శ్రద్ధలను పరీక్షించేందుకేమో అన్నట్టు ఎన్నో శోధనలకు గురి అవడం తటస్థిస్తుంది. మొదట్లో స్వామి కీర్తి ప్రతిభలను గురించి ఎంత తరచుగా వినడం జరుగుతుందో అంతకంత విరుద్ధంగా వారిని గురించిన అపవాదులు, దుష్ప్రచారాలు, కళంకిత సంఘటనలు వినాల్సి వస్తుంది. ఇది రెండో మెట్టు. ఇదే వారికి శోధన. ఇలాంటివన్నీ కల్పించి భక్తుల మనస్సులలో ఒక పెద్ద కలవరమే రేకిస్తారు స్వామి. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఒక పందిరి వేసేటప్పుడు వాటి కాళ్లను బాగా నాటామో లేదోనని ఆడించి ఆడించి చూసినట్టు స్వామి కూడా మనలో ఏర్పడిన భక్తి విశ్వాసాల పునాది గట్టిగా ఉందో లేదో అని పరీక్షలకు గురి చేస్తుంటారేమో. లేక పెద్ద కర్మమూటను భరిస్తున్న వారికి దైవము తన కారుణ్య కటాక్షాలతో తనకు తాను వ్యక్తమై అదే సమయంలో వారు ధర్మనీతిని చేపట్టి తనకు ఒకే మాట ఏకాఏకిని శరణాగతులు కాకుండా ఈ రీతిన కాచి వడబోసి ఎన్నో పరీక్షలకు గురిచేసి భక్తి శ్రద్ధలను బలపరిచి తద్వారా కొంతవరకు వారి కర్మఫలాన్ని నివృత్తి చేసి అటుపైని తన సన్నిధిని చేర్చుకుంటారని కూడా మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చేమో.

భర్తి అవతారంను గురించి తెలుసుకోవడమే కాకుండా వారి చిత్రపటం కూడా చూసిన తర్వాత శ్రీ దీక్షిత్ హృదయ కవాటాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆ చిత్రపటంలో కనిపించిన వ్యక్తి తాను స్వప్నంలో చూసిన వ్యక్తే. వీరే తనకు కలలో విభూతి వృష్టి కురిపించిన దివ్య పురుషుడు, సందేహం లేదు. షిరిడీ బాబా ఆనాడు కాకాతో నేను 8 సంవత్సరాల బాలునిగా తిరిగి రాగలనని చెప్పిన మాటలు శ్రీ దీక్షిత్ తలపునకు వచ్చాయి. పుట్టపర్తి వెళ్లి రావాలని నిశ్చయించుకుని ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అది శివరాత్రి సమయం. ఆ పుట్టపర్తిలో జనం కిక్కిరిసి ఉన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనసమూహం. తన చుట్టూ అంతటి జనసముద్రం ఉన్నప్పటికీ ఆనాడు తాను స్వప్నంలో చూసిన బాట సాక్షాత్తు ప్రశాంతి నిలయంలోదే అని వెంటనే గ్రహించారు దీక్షిత్. స్వామి దర్శనం లభించింది. కించిత్తైనా సందేహం లేదు. బాబా మరెవరో కాదు, తన కరలో కనపడిన వ్యక్తే అని దృఢమైంది. అయినా కొంత సందేహం లోలోన పీడిస్తూనే ఉంది. వీరు నిజంగా మన షిరిడీ బాబాయేనా? ఆహా, ఆ షిరిడీనాథుడు ముదకపట్టలు ధరించి ఒక బీద ఫకీరువలే ఉండేవారు కదా. తలకు గుడ్డ కట్టుకుని ఒక ప్రత్యేకతను కలిగి దైవీకమైన తేజస్సుతో సాధు పొంగవుల్ని పోలిన ఆయన ఆకారమిక్కడ దుబ్బుగా జుత్తు బుట్టా ఆకారాన్ని పెంచుకుని సిల్కు బట్టలు ధరించి ఏదో ఒక సినిమా స్టార్లాగా ఆడంబరాకారం గల వీరెక్కడా? వీరిద్దరూ ఒకటెలా అవుతారు? వీరికి షిరిడీ బాబాకి పోలిక పట్టటానికి ఏ ఆస్కారం కనిపించట్లేదే అని దీక్షిత్ గారు దీర్ఘాలోచనలో నిమగ్నమయ్యారు. షిరిడీ బాబా విగ్రహానికి స్వామి చెక్కతో చేయబడిన ఒక ఖాళీ కుంభాన్ని తీసుకుని అందునుండి విభూతిని కుంభవృష్టి కురిపించి అభిషేకం చేయటం కళ్లారా చూశారు దీక్షిత్. తదనంతరం స్వామి ఉపన్యాసం కూడా అతి శ్రద్ధగా విన్నారు. అది విన్న శ్రీ దీక్షిత్ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. సందేహాత్మకుడైన తనను స్వామి ఉపన్యాసం బల్లాలతో పొడిచినట్టుగా ఉంది. ఆనాడు స్వామి ఏం చెప్పారో రండి, మనం కూడా విందాం. ఇచ్చట సమావేశమైన వారిలో కొంతమందికి ఈ సిల్కు బట్టలలో మెరిసే సినిమా స్టార్ లాంటి స్వామి షిరిడీ బాబా కాగలరా అని సందేహం. ఒకరి బాహ్య రూపమును మాత్రమే చూసి వారి ఆంతర్యాన్ని కనిపెట్టడం ఎవరికైనా ఎలా సాధ్యం? ఉదాహరణకు 2 తీపి భక్షణాలను ఉపమానాలుగా తీసుకుందాం. 2 ఒకే పిండి, చక్కెర, నెయ్యి ఉపయోగించి చేసినవి. ఒకటి మాత్రం రంగు వేయకుండా యథాతథంగా గుండ్రని ఆకారంతో చేయబడింది. మరొకటి రంగు వేయబడి ఘనచతురాకారంలో ముక్కలుగా కోయబడింది. రంగులేని గుండ్ర భక్షణాన్ని తిన్నవాడు రంగు వేయబడి ఘనచతురాకారంలో ఉన్న ముక్కని తిన్నవాని చూసి, ఆ రంగు వేరు, ఆ ఆకారం వేరు, నేను తిన్నది అతను తిన్నది ఒకలా ఎలా అవుతుంది అని సందేహం వెలిపుచ్చితే ఏం సమాధానం చెప్తాము? రంగు ఆకారము వేరైనా అవి రెండూ తీపి పదార్థాలే. ఒకే పిండి, నెయ్యి, చక్కెరతో చేయబడినవి అని తెలియజెప్పాల్సి వస్తుంది వాళ్లకి. పైకి వేరనిపించినా ఆంతర్యమున అవి రెండూ ఒకటే కదా. అందుకనే నా దగ్గరకు వచ్చి మీ స్వానుభవాల ద్వారా నేను షిరిడీపతి ఒక్కరమే అన్న సత్యాన్ని గుర్తించండి. అనుభవంతో రుచి చూసి సత్యాన్ని గుర్తించక కేవలం మనకున్న బుద్ధిని వినియోగించి బాహ్యాకారాన్ని మాత్రమే పరిశీలించి నిర్ణయాలు చేసుకుంటే అసలు సత్యం బోధపడదు. రెండింటినీ రుచి చూసి అవి రెండూ తీపివే, ఆకారం వేరుగాని రుచి ఒక్కటే అన్నది అనుభవం మీద కానీ తెలియదు అన్నారు స్వామి. దీక్షిత్ కు సందేహ నివారణైంది. స్వామిని చూడాలని, మాట్లాడాలని తపన ప్రారంభమైంది. కాని అట్టి అవకాశం ఆ సమయంలో ఆయనకి పాపం చిక్కలేదు. 3 నెలలు గడిచిన తర్వాత మరొకసారి పుట్టపర్తి దీక్షిత్ని ఆకర్షించింది. ఆ మాట ఆయనకు స్వామితో ప్రత్యేక స్పర్శన దర్శన సంభాషణాలు కూడా అవకాశం లభించింది. ఆయన దగ్గర ఉన్న పెత్తండ్రి ఫోటోను స్వామి పైకి లాగి మేరే కాకా అచ్చా అని కాకానుద్దేశించి పలికిన వాక్కులు సాక్షాత్తు ఆ షిరిడీ సాయి వాక్యములుగానే ధ్వనించాయి దీక్షిత్ గారికి. ఆనంద పారవస్యంతో పరవళ్లు తొక్కింది దీక్షిత్ గారి హృదయం. ఈయన నీ పెద్ద తండ్రి. వీరు నేను 8 సంవత్సరాల బాలునిగా తిరిగి వస్తాను అని నేను చెప్పినట్లు తెలిపినది సరికాదు. 8 సంవత్సరముల అనంతరం తిరిగి బాలునిగా వస్తాను అని నేను చెప్పినదే వాస్తవం. అతను పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. షిరిడీలో 1918 సంవత్సరంలో మహాసమాధి పొంది 8 సంవత్సరాల తదుపరి
1926 సంవత్సరంలో పుట్టపర్తిలో జన్మించాను. అది వారు పొరపాటున నేను మరొక అవతారం ఎత్తేటప్పుడే ఏకాఏకిని 8 సంవత్సరాల బాలునిగా ఉద్భవిస్తానని ఊహించుకున్నారు. స్వామి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుండగా సందేహమనే అంధకారపు మబ్బులు విడినట్టు వీడిపోయి జ్ఞానభాస్కరుని తేజస్సు దీక్షిత మనస్సును ప్రకాశవంతం చేసింది. ఇంకా సందేహమా అన్నారు స్వామి. ఇప్పటి వరకు సంశయాలతో అప్పుడప్పుడు తెరుచుకుంటూ మూసుకుంటూ ఉండే దీక్షిత్ గారి హృదయ కవాటాలు ఇప్పుడు పూర్తిగా విశాలంగా తెరుచుకున్నాయి. దీనికి ప్రతిఫలమా అన్నట్టు తలుపులు మూసి తెరిచే ద్వారపాలకుని ఉద్యోగమే అనుగ్రహించారు స్వామి వారికి. షిరిడీబాబాని పూర్వం దీక్షిత్ గారు తనకు వారి దగ్గర ద్వారపాలకునిగా ఉండేట్టు అనుగ్రహించమని ఒకప్పుడు కోరారట. ఆనాడు కలిగని అనుగ్రహం ఈనాడు శ్రీ పర్తినాథుడు దీక్షిత్కి వైట్ఫీల్డ్లో బృందావన్లో తన నివాసానికి యాజమాన్యం వహించే పర్యవేక్షణాధికారిగా నియమించి అనుగ్రహం చూపించారు. స్వామి కారు వచ్చి వెళ్లినప్పుడల్లా శ్రీ దీక్షిత్ తానే స్వయంగా గేటు తలుపులు తెరిచి మూస్తూ ఉండేవారు. వైట్ఫీల్డ్లో షిరిడీబాబాకు పర్తిబాబాకు మధ్య ఆవగింజంత కూడా భేదం లేదని ప్రప్రథమంగా అనుభవపూర్వకంగా గ్రహించిన వారు శ్రీ దీక్షిత్ గారే. ఇద్దరు బాబాల సాన్నిధ్యాన్ని పొంది అణువణువున అనుభవించిన శ్రీ దీక్షిత్ గారి అద్భుత అనుభూతులు మనకు నిజంగా సత్యప్రమాణాలే.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

శాంతస్వరూపుడు, సులభ ప్రసన్నుడు భగవాన్ బాబావారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ శ్రీ సత్యసాయి తెలుగు శ్రోతలకు సాయిరాం. నిత్య కార్యక్రమాలలో భగవానుని తలుచుకోవాలంటే దైవప్రీతి కలిగి ఉండాలి. అవే కార్యక్రమాలు స్వయాన భగవంతునితో కలిసి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. బాల్యం అంతా స్వామితో గడిపి అనుక్షణం స్వామి పనిలో నిమగ్నమయ్యి అపార అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు స్వర్ణలతగారి కుటుంబ సభ్యులు. ఈనాటి అంతరంగ తరంగాలు, ఆనందలహర్లు పరిచయ కార్యక్రమంలో వారి అనుభవాల రెండో భాగాన్ని అందిస్తున్నాము. విని ఆనందించండి.

మొట్టమొదట మన పుట్టపర్తిలో క్యాంటీన్ అనేది లేదు. కానీ సూరయ్య గారని మన ఆయన అసిస్టెంట్ రేంజర్ గా చేసి రిటైర్డ్ అయిపోయి స్వామి దగ్గరకు వచ్చి ఉండిపోయారు. ఆయన అస్కల్త బ్రహ్మచారి అని చెప్పేవారు. ఆయనే బావి దగ్గర స్నానం చేసి సూర్యనారాయణమూర్తి దండం పెట్టేసుకుని పొయ్యి వెలిగించేవారు. గ్యాస్ స్టవ్లు ఏం లేవు కదండి అప్పుడు, మామూలుగా కట్టెపుల్లలు పెట్టేసి మామూలుగా వెలిగించి చేసేవారు అనమాట. చేసినప్పుడు స్వామి దగ్గరే ఉండేవారు, అక్కడే అక్కడ మొట్టమొదట వేశారు. అప్పుడు కాఫీలు టిఫిన్లు ఏం లేదు, డైరెక్ట్ భోజనం వంట చేసేవారు అనమాట స్వామికి. అమ్మ ఏం చేసేవారంటే ఇంట్లో ఏ ఊర్లో ఉన్నా సరే కిచెన్ గార్డెన్ వేసేవారు. పెద్ద పెద్ద గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, దోసకాయలు ఇవన్నీ పండుతా ఉంటే బస్తాల్లో ఎత్తి డిక్కీలో పెట్టిచ్చేసేవారు. అవన్నీ ఫుల్ అయిపోతూనే ఇక్కడ తీసుకు. స్వామి ఏం చేసేవారు ఇక్కడ సూరయ్య గారితో, సూరయ్య ఇవాళ పప్పు ఉడికించండి సాంబార్కి, కూర మొక్కలు వస్తున్నాయి మనకి అనేవారంట. నెల్లూరు నుంచి చిత్తూరు నుంచి వస్తుంటే స్వామి ఆ డిక్కి నిండా వేసుకొని వచ్చేసేవారు. అప్పుడు చిన్న పిల్లలు, వేద పాఠశాల పిల్లలు నెత్తి మీద ఒక్కొక్కటి పెట్టుకుని వాళ్ళ పక్కన మేం నడుచుకుంటా ఆ గుమ్మడికాయని సగం దూరం పడుతూ కెట్టాలే మెల్లగా కిచెన్కి చేసేవాడు. ఎక్కడుండేదంటే కిచెన్ మనకి ఇప్పుడు నిత్యానందాన దగ్గర దగ్గర ఇంచు ఉండేది, జెంట్స్ క్యాంటీన్ దగ్గర ఉండేది. ఆ క్యాంటీన్ చిన్న రూమ్ అనమాట. అక్కడ తీసుకొస్తే అన్ని ఒక చోట పెట్టేసేవాళ్ళం, ఒక గోని పట్ట వేసేసి పడుకోబెట్టేసినట్టుగా అమ్మ. అప్పుడు కత్తిపెట్లు చాకులు అన్ని ఎక్కువ ఏం లేవు, ఒక కత్తిపెట్టు ఉంటే అమ్మ గబగబా కోసేసేవారు ఆ ముక్కలన్నీ. కోసేసిన తర్వాత వెంటనే స్వామి పక్కనే ఉండేవారు బాబు. ఎక్కడా మనకి ఏ మాత్రం స్వామి లేరు అనుకోవడానికి లేదు, క్షణక్షణం అనుక్షణం మనతోనే ఉండి ఏంటి ఏం చేస్తున్నారని. అన్ని గుమ్మడికాయలు అన్ని కోసేసిన తర్వాత అన్ని అందరూ వేసేసేయండి అని సాంబార్ వేసేవారు. సాంబార్ ఉడికి ఉడకటం ఆలస్యం, మా అందరికి పళ్ళాలు పెట్టి చేసేవారు స్వామి. ఒక పక్క వేద పాఠశాల పిల్లలు, ఇటు పక్క అంతా మేము ఉండేవాళ్ళం. ఏం పెట్టేవారో ఏం తినేవాడు అంతా స్వామికే తెలియాలన్నమాట. అందరూ ఆ సూరయ్య గారు చేసేవారు వంట అయిపోయేది అనమాట. సరే బర్త్డే అప్పుడు స్వామి ఏం చేసేవారు, లడ్డూలు పంచి పెట్టేవారు. సూరయ్య గారు మనకి ఈ లడ్డు ప్రహసనం చాలా బాగుండేది. అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి ఆ ఉపవాసంతో పాటు చేస్తూ ఉండేవాళ్ళు. సరే చేస్తూ ఉంటే నాకు ఇచ్చి పంపించేవారు స్వామి దగ్గరికి సూరయ్య గారు. అమ్మ ఈ లడ్డు స్వామికి చూపించి ఎలా ఉందో చూడమనమ్మ అనేవారు. నేను అక్కడి నుంచి క్యాంటీన్ దగ్గర నుంచి మన మందిరం దగ్గర తీసుకొస్తే స్వామి మేడ మీద నిలబడేవారు. ఏంటంట ఇది తీసుకొచ్చారు అనేవారు. స్వామి ఇది సైజ్ అంట చూడండి స్వామి అంటే అట్లానే బంగారు, సరే అట్లానే చేయండి అనేవారు. మళ్ళా వెంటనే నేను ఇటు తిరిగి కొంచెం నడిచేటప్పటికి నా వెనకాలే ఉండేవారు. పాపం మరి చిన్నదైపోయింది కదా లడ్డు సైజు, ఇంకొంచెం పెద్దదైతే బాగుంటుంది అని చెప్పేసి అట్లాగే చెప్దాం అని సూరయ్య గారి దగ్గరికి వచ్చేవారు. వచ్చి ఆయన చెప్పేవారు, నా దగ్గర ఏంటంటే జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్ని నేనే ఇట్లా పట్టుకోని ఉండేదాన్ని. నేనైతే తిననైనా నమ్మకం అన్నేవారు అనమాట. పాప నువ్వైతే తినవరా తల్లి, ఇవన్నీ అలాగే ఉంటాయి, కరెక్ట్గా అడిగినప్పుడు ఇచ్చేయమనేవారు. అయిన తర్వాత మొత్తం లడ్డూలు ఒకే సైజులో ఇంత పెద్ద చేయించేవారు. అమ్మ చిన్నది పెడితే పాప చిన్నది కొంచెం తినాలి కదా తినేవాళ్ళు స్వామి ప్రసాదం అనేవారు, చేయమనేవారు. నేను ఆ తాటాకు చేపలుంటే వాటి వరుసగా పెట్టేదాన్ని, ఒక్కొక్క వరుసకి ఎన్ని వచ్చినాయి అని స్వామి చూసేవారు నా వెనక నిలబడి. ఎన్ని వచ్చినాయి లైట్ అట్లా ఎన్ని లైన్లు పెడితే అన్ని లైన్ చేప నిండా పేర్చి పెట్టేదాన్ని అన్నిటి స్వామి. అవన్నీ చూసుకుని దాని మీద ఒక దుప్పట్లాడి కప్పించేసి అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయేవారు అనమాట. మందిరంలో ఎలాగంటే స్వామి పూజ చేయడానికి శేషగిరిరావు గారు ఉండేవారు. ఆయన ఎంత చక్కగా పూజలు చేసుకునేవారు, ఏకాంతంగా ఉండేవారు. మేము బాగా చిన్నపిల్లలు, ఎక్కడైనా సరే ఎక్కడ శబ్దం అయిందంటే ఆయన హుషాన్ని అరిచేవారు. ఆయన అరుపులకి మేము పరిగెట్టుకొని లోపల నుంచి బయటకి వచ్చేవాడు అనమాట. బయట అన్ని పూలు ఉండేవి. కొయ్యకుండా ఏం చేసేవాళ్ళం అంటే కింద పడ్డ పువ్వు తర్వాత కింద వైలాడిపోతూ ఉండే పూలు తీసుకెళ్లి మందిరంలో ఉన్న పెద్ద పళ్ళెం ఉండే ఇత్తడి పళ్ళెంలో వేసేసేవాళ్ళం. అక్కడ ఎవరిని డబ్బులు గిబ్బులు పోగొట్టుకుంటే కూడా ఆ డబ్బులు కూడా కొంచెం అవన్నీ తీసి వేసేసేవాళ్ళు. ఆయన ఏం చేసేవారంటే వెంటనే మమ్మల్ని రానిచ్చేవారు, మందిరం దగ్గరికి రానిచ్చేవారు కాదు. స్వామి ఏమో రమ్మనేవారు, ఈయనైతే ఏం చేసేవారంటే హుష్ అనేది అక్కడి నుంచి గంతులు వేసుకుంటూ వచ్చేవారంట. అందరు అనేవాళ్ళు ఈయన హనుమంతుడు ఆయన వచ్చేస్తున్నారు స్వామి దగ్గర నుంచి, వద్దు ఆయన దగ్గరికి ఎవరు ఎడబాకండి, ఆయన కోపం ఎక్కువ, ఆయన ఎవరు డిస్టర్బ్ చేయబాకండి, ఆయన పాటకు ఆయన ఒక్కరినే ఉండదని అనేవారు అనమాట. మళ్ళీ మా అందరికీ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు, తీర్థం ఇచ్చేవారు, అన్ని చేసేవారు. స్వామి నాన్నగారిని 51లో 53లో కాశ్మీర్ పంపించినప్పుడు కాశ్మీర్లో
నాన్నగారు వెజిటబుల్ ఎప్పుడు వెజిటబుల్ తింటారు. అట్లాంటప్పుడు రసం తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరు రసం చేయరంట. అప్పుడు ఒక కుక్ ఏం చేస్తారంటే యాపిల్స్ ని, స్వామి చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో, చిన్న చిన్న యాపిల్స్ అన్ని కూడా క్రష్ చేసి రసం పెట్టి నాన్నగారికి ఇచ్చారంట. ఎంత బాగా స్వామి నాన్నగారి ఫుడ్ కూడా ఆలోచించుకుని 6 నెలలు ఉన్నారు అక్కడ. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారు, అట్లనే ఏమి హెల్త్ కూడా పాడవకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చారు అని నాన్నగారు చెప్పారు. 1953లో నాన్నగారికి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చి డివిజనల్ ఇంజనీర్ గా శ్రీశైలం ఘాట్ రోడ్ వేయడానికి పెట్టారు. ఇది కూడా స్వామి మెరకలే. అప్పుడు నాన్నగారు స్వామిని బ్లెస్ చేసుకుని బ్లెసింగ్స్ తీసుకుని వచ్చి 1953లోనే అక్కడ, అంటే శ్రీశైలం ఘాట్ వేసినప్పుడు కింద కొండల కింద మాకు కాటేజెస్ లాగా ఇచ్చారు. అదేంటే రెల్లు గడ్డితో ఇల్లు, పైన అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఆ రెల్లులో పాములు చుట్టుకొని ఉండేవి. ఒక్కొక్క టైంలో పెద్ద పెద్ద మండ్రగప్పలు తేళ్లు టపటపా పడుతూ ఉండేవి అనమాట. అంతా మీ కింద పడుకునేవాళ్ళం చిన్నపిల్లలవి. అయినా వాటి చూసి మామూలుగా వెళ్ళిపోయి అవి వాటి పాటికి వెళ్ళిపోయి మా పాటికి మేము ఉండేవాళ్ళం. నాన్నగారు వేసిన ఘాట్ రోడ్ గురించి స్వామి చెప్తారు. ఎందుకంటే నాన్నగారు ఒక ఆనెస్ట్ గా ఉన్నారు. ఈ ఆనెస్టీ అనేది స్వామి ఎంత దగ్గరగా తీసుకుంటారంటే ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది శ్రీశైలం ఘాట్ రోడ్డు 32 మైళ్ళు అనమాట. అంటే అప్పుడు మైలేజ్ చెప్తున్నాను, 32 మైళ్ళలో ఎక్కువ ఎయిర్పిన్ బెండ్స్ లేకుండా జనం ఆ బస్సులో ఉన్నప్పుడు వామిటింగ్స్ అవ్వకుండా ఉండటానికి అతి తక్కువగా ఉండేటటువంటి కార్స్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. అంతవరకు కూడా ఆ ఘాట్ రోడ్లో ఎవరు కూడా ఈ సన్యాసులు అంటాం లింగాయత్స్ ఉంటారు, వాళ్ళు స్వామికి పూజ చేసుకుని నడుచుకుంటే వస్తే నాన్నగారి దగ్గరికి వచ్చి స్వామి అయ్యా మేము చేశాము ఎంత తొందరగా వచ్చేస్తున్నామో ఈ రోడ్డు మీద అనేవారు. ఒక 3 గుహలు చిరుతపుల్లి గుహలు క్లోజ్ చేసేశారు, 2 చీటాస్ బయటకు వచ్చేసినాయి, ఒకటి రాలేదని నాన్నగారు బాధపడ్డారు. స్వామి బ్లెస్ చేశారనమాట అప్పుడు కూడా. ఈ రకంగా చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ కి నాన్నగారు ఈ కన్స్ట్రక్ట్ చేయడానికి 20 లాక్స్ అబౌ ఇచ్చేస్తే 2.5 లాక్స్ మిగిల్చి గవర్నమెంట్ కి ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చిన దానికి అప్పుడున్న సీఎం వాళ్ళు ఏం చెప్పారంటే నాన్నగారికి మళ్లీ ప్రమోషన్ ఇస్తున్నాము దీని మీద అని అన్నారు. కానీ వాళ్లు ఇవ్వలేదు, మర్చిపోయారు. కానీ స్వామి దానికి గుర్తుగా పెట్టుకుని ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకి, అదంతా పైన తాటాకులేసింది. ఆ స్పీచ్ ఇస్తూ స్వామి చెప్పారు, మా ఇంజనీర్ అయ్యని ఆనెస్ట్ ఇంజనీర్ అయ్యని గవర్నమెంట్ మోసం చేసింది, కానీ నేనున్నాను కదా నేను మాత్రం చెప్తున్నా, ఆయన ఎప్పటికీ ఆనెస్ట్ ఇంజనీర్ కాబట్టి ఇప్పటి నుంచి ఆయన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫ్ హైవేస్ అని ఆ స్పీచ్ ఇచ్చి అందరిలో కూడా చెప్పారనమాట నాన్నగారికి. ఈ ఇది చేసిన తర్వాత మళ్లీ నాన్నగారికి అనేకమైనటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. ఆ ట్రాన్స్ఫర్స్ లో వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ చిత్తూరు వేశారు. చిత్తూరు వేసినప్పుడు నాన్నగారు మళ్లీ తిరుపతి ఘాట్ రోడ్ కి, అది బ్రిటిషర్ ఒక ఆయన దానికి ప్లాన్ వేశారట. అందులో దానికి గుర్తుగా పెట్టుకుని ఇక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇంకా ఓపెన్ అవ్వలేదు మనకి, అదంతా పైన తాటాకులేసింది. ఆ స్పీచ్ ఇస్తూ స్వామి చెప్పారు, మా ఇంజనీర్ అయ్యనే

ద ట్రాన్స్ఫర్ చిత్తూరు వేశారు. చిత్తూరు వేసినప్పుడు నాన్నగారు మళ్లీ తిరుపతి ఘాట్ రోడ్కి, అది బ్రిటిషర్ ఒక ఆయన దానికి ప్లాన్ వేశారట. అందులో ఎయిర్పిన్ బెండ్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది ఏంటంటే 16 మైల్స్, శ్రీశైలం ఘాట్ రోడ్ 32 మైల్స్. ఈ 16 మైల్స్ లో చాలా కర్వ్స్ ఉండటం వల్ల బస్సులో ఉన్న భక్తులందరూ కూడా చాలా వామిటింగ్స్ అయిపోవటం, పడిపోవటం జరుగుతూ ఉండేది. నాన్నగారు ఏం చేశారంటే దాన్ని మళ్లీ రీమోడల్ చేయటం, ఆ కర్వ్స్ తీసేసి అవన్నీ కూడా చాలా వరకు తీసి సెకండ్ రోడ్ రిటర్న్ రావడానికి అప్లికేషన్ పెట్టి గవర్నమెంట్ కి శాంక్షన్ చేయించారు. ఇది కూడా స్వామి ఎంతో సంతోషపడ్డారు. ఆ రోజున ఇవన్నీ కూడా స్వామి దగ్గరుండి అన్ని చేసుకున్నారు. ఇక్కడ చేసినవి అన్నీ మళ్లీ అక్కడి నుంచి నాన్నగారు తిరుపతి ట్రాన్స్ఫర్ అయింది మాకు. తిరుపతి నుంచి అదే చిత్తూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది 56 or 9 లో. అప్పుడు నాన్నగారికి షుగర్ వచ్చింది. షుగర్ వస్తే అమ్మ భయపడిపోయి, మేమంతా చాలా మంది పిల్ల 9 మెంబర్స్, అందుకని వెంటనే మన ఘన వైద్యుడు ఉన్నారు కదా వచ్చేసారు. వస్తూనే అప్పుడు స్వామి వైట్ఫీల్డ్ లో ఉన్నారు. వైట్ఫీల్డ్ లో ఉన్న స్వామి నాన్నగారు అమ్మని ఏం చేశారంటే, పిల్లకాయలకి ఇష్టప్పా అని ఒక ఆయన ఉండేవారట బెంగళూరులో, స్వామి డివోటి. ఆయనకి ఏకంగా 21 మెంబర్స్ అట పిల్లలు స్వామి తనకైతే అని చెప్పి. ఇక్కడ నాయన ఇంత పెద్ద ఊర్లో కూడా పిల్లకాయలకి ఇష్టప్పా అని ఒక రిక్షా వాడిని అడిగితే కూడా వెంటనే తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేస్తారు నాన్న, ఏం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పి నాన్నగారిని అమ్మని మెల్లగా మేడం మీదకి తీసుకెళ్లి అక్కడ నాన్నగారు అమ్మ పెట్టుకుని మధ్యలో స్వామి ఉండి ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో స్వామే తీశారు. కెమెరామెన్ అంటే ఒక ఫోటోగ్రాఫర్ గా స్వామి డివోటి మాథ్యూస్ అని ఉండేవారు. ఆ రోజుల్లో స్వామి బర్త్డేకి ఫొటోస్ తీసి శివరాత్రికి తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆయనే తీస్తుంటే కెమెరా దగ్గర కూడా స్వామి వెళ్ళిపోయి ఆ లెన్స్ అంతా బా నువ్వు ఉండయ్యా నేను చేస్తున్నానంటే, స్వామి నేను ఫోటోగ్రాఫర్ని కదా సార్ నేను చేస్తాను స్వామి అంటే, అబ్బా నీకు తెలియదు నేను చేస్తున్నాను కదా అని అంతా లెన్స్ సెట్టింగ్ ఫోటోగ్రఫీ అన్ని చేసి అమ్మా నాన్నగారి మధ్యలో నిలబడి ఆ ఫోటో దిగారనమాట. దిగి ఏం చెప్పారంటే, షుగర్ అనేది ఈ రోజున ఒక కాఫీ టీ లాగా అయిపోయిందమ్మా, అందరికీ ఉంటుంది. అయితే ఈ సంసారం అనేటటువంటి రథానికి నేను సారథిగా ఉండి దంపతులిద్దరిని కూడా నేనే డ్రైవ్ చేసి తీసుకొస్తాను, ఏం పర్వాలేదు అని చెప్పి నాన్నగారిని బ్లెస్ చేశారు. ఆ తర్వాత షుగర్ కంప్లీట్ గా నిల్ అయిపోయింది నాన్నగారిది. అప్పుడు స్వామి అక్కడ తీసుకొని వెళ్ళి అమ్మా నాన్నగారిని పెట్టుకుని అన్ని వెనకాల చింతకాయలు గింజలు తీసి పెట్టున్నారు. అవి తీస్తుంటే అబ్బే చాలా బాగుంటది వెనకాల ఉండటానికి, అది ఉండాలి అని చెప్పి అది కూడా ఉంచి తానే ఫోటో తీశారు. మాకు 9 మెంబర్స్ మీ స్వామి ఫోటో పంపించారన్నమాట. అందులో లాస్ట్ లో నాన్నగారు స్వామి మాత్రం ఉన్నారు, అంటే ఒక దాంట్లో అమ్మ లేరు, తర్వాత స్వామి నాన్నగారు మాత్రమే ఉన్నారు. అంటే స్వామికి తెలుసు ఎంతవరకు అమ్మ ఉంటారు. అసలు అమ్మ నాన్నగారు కూడా ఏం చెప్పారంటే, అప్పుడే ఇద్దరిని ఇంతవరకు 7 జన్మలుగా మీరే దంపతులు, ఈ జన్మలో ఇప్పుడు ఇది ఆఖరి జన్మ, నేను నాలోకి తీసేసుకుంటాను, ఒక్కటేసారి ఇద్దరిని నాలో ఐక్యం చేసుకుంటా అని వాళ్ళు లేదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకుంటాను నాకు అన్నారు. 91లో స్వామిలోకి ఐక్యమైపోయారు. తర్వాత నాన్నగారు 96లో కొంచెం హార్ట్ పెయిన్ వచ్చి నాన్నగారు కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇద్దరిని స్వామి అన్నమాటకి తీసుకుని వెళ్ళారు. తనకంటే ముందే తన భక్తుల్ని తనలో ఐక్యం చేసుకుని చేశారనమాట స్వామికి. ఈ అదృష్టాన్ని నాన్నగారు అమ్మ ఎంతో బాగా చేశారు. ఇంకా ఇంటర్వ్యూ రూమ్ లో ఏమో చెప్పారంటే, అమ్మ నాన్నగారు మేమంతా ఉన్నాము, ఒకసారి ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అమ్మని అమ్మ పట్టు చీరలు కట్టుకునేవారు పగలంతా కూడా, రాత్రి అయ్యేటప్పటికి సాయంత్రం ఏమో ఈ వెంకటకి చీరలు మామూలు కట్టుకుంటుండేవారు. స్వామికి చాలా ఇష్టం, పట్టు చీరే కట్టుకోమ్మా అనేవారు. వద్దు స్వామి అందరు ఏమంటారంటే, ఇంజనీర్ అయ్యే అంత బోర్డు అంత సంపాదించేసి ఈ వీళ్ళు తీసుకుంటున్నారు లంచాలు, వద్దు స్వామి ఆ మాట అని చెప్పంటే, లేదమ్మా నేనున్నాను. అమ్మని ఏమని చెప్పేవారంటే, అమ్మ బందర్ జమీందారు బిడ్డ అని స్వామి చెప్పారు మాకు. అంతవరకు మాకు తెలియదు కూడా తెలియదు, బందర్లో ఉన్న కోట వీళ్ళ తాతగారిది, వీళ్ళ తాతగారులు 3 అన్నదమ్ములు ఉంటే 3 కూడా ఏమీ పని లేదు, తెల్లవారులేస్తే స్వామి చెప్పిన అతి దివ్యమైన మాటల్ని మనం మర్చిపోలేం బాబు. ఏంటంటే ఆ బాల్చీసెస్ వేసుకుని తెల్లటి గ్లాస్కో లాల్చీలు వేసుకుని చక్కగా కూర్చోండి, అది ప్యాక్ ఆడుకుంటా ఉండేవాళ్ళు. ఈ తినడం అనేది ఎట్లా అంటే, టర్కీ కోళ్ళని పలావ్ చేసుకుని

0: అని అమ్మ ఆ పలావులు తింటూ ఉండేవాళ్ళు. టిఫిన్స్ కూడా కోళ్ళే అంతా కూడా వాళ్ళతో ఇవే తీసుకుంటూ ఉండేవాడు. అలా తీసుకుని ఆ పేక ఆడుకుంటా ఉన్నప్పుడు ముగ్గురు కూర్చుంటే ఒక కాణి దగ్గర వాళ్ళకి తేడా వచ్చింది. అంతే పేక ముక్కల్ని ముక్కలు చేసేశారు. అలాగే ఆ కాటన్ కూడా మూడు ముక్కలు చేసి దాన్ని ఖతం చేసేశారు. వాళ్లలోంచి అంతం తీసేసుకున్నారు. ఆ కోటని చూడటానికి ఒకసారి వెళ్లాము, కానీ నాకు కూడా అమ్మాయి వదిలేసినప్పుడు ఇక మనకెందుకని మేమెవ్వరం కూడా ఆ కోటను కూడా చూడడానికి వెళ్ళలేదు. ఆ కోట కన్స్ట్రక్షన్ ఏం చేశారంటే సిమెంటు కాంక్రీట్స్ లేవు, సొరచాప ముళ్ళుని అది దీనికి పెట్టి కోడిగుడ్డు సొన్నలు తర్వాత ఏవేవో కలిపి మిక్స్ చేసి వేశారట. అందుకనే ఈ రోజు కూడా కోట ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా అడ్డుకునేది, అక్కడ ఉన్న జనాలందరికీ కూడా బాగా చూసుకునేది అనమాట. ఈ రకంగా కోటని స్వామి మన బందరు అని చెప్పి చెప్పారు. మళ్ళీ ఆ బందర్లోనే ఉన్న మేము అప్పుడు అదే ఉండుంటే నాలుగు తరాల వరకు తిన్నా కూడా తరగని ఆస్తమ్మ నేను మళ్లీ ఇచ్చేస్తానని స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో సృష్టించడానికి ఇలా చేయి పెట్టారు. అమ్మన్నారు వద్దు స్వామి, స్వామి చేయి పట్టుకున్నారు ఇట్లా పట్టుకుని, వద్దు స్వామి మనకి అంటే వెంటనే అన్నారు. ఏమ్మా ఎందుకు వద్దు అన్నారు అంటే అమ్మన్నారు ఆ ఐశ్వర్యం ఉండబట్టేకే స్వామి వాళ్ళకంత రోషాలు కోపాలును అందుకే పోగొట్టుకున్నారు. మళ్లీ ఇది అవి వస్తే మళ్లీ దాంతోపాటు వాళ్లకున్న గుణాలన్నీ మనకే వచ్చేస్తాయి కదా మన పిల్లలకి, వద్దు స్వామి ప్రశాంతంగా ఉందామంటే స్వామి ఎంతో సంతోషపడి మళ్ళా అలాగే అమ్మ చేతుల్ని ఇలా తన చేతుల్లో పెట్టుకుని అలా అయితే ఒక వరం ఇస్తున్నానమ్మా మీ అందరికీ కూడా తరతరాలుగా ఎంత వరకైనా సరే తినటానికి తిండి ఉండటానికి నివాసం తర్వాత కట్టుకోవడానికి బట్టలకి ఏ రకంగా కూడా మీకెవ్వరికీ కూడా తరగని ఆస్తిగా నేను ఉంటాను ఇస్తానని చెప్పి బ్లెస్ చేశారు అండి. అంతకంటే ఇంకే కావాలి స్వామి కరుణ? ఇది ఎంత బాగా చెప్పారంటే నేను చెప్పడం నాకు మాటల్లో చెప్పడం మనం ఎంత స్వామి చెప్పిన దాంట్లో కరుణామూర్తి ఎంత దయామూర్తో అట్లా ఎన్నో చేశారు. అట్లనే మేమంతా కూడా 9 మెంబర్స్ అమ్మకి ట్విన్స్ పుట్టారు శ్రీశైలంలో ఉండగా. అప్పుడు అమ్మ ఏమైపోయారంటే తీసుకురావాలనుకుంటే స్వామి దగ్గరకు రాలేదు. అయితే 9 మంత్స్ మాత్రమే ఉన్నారు వాళ్ళిద్దరు, వన్ ఆఫ్టర్ అదర్ 1 మంత్ తేడాలో ఇద్దరు చనిపోయారు. అప్పుడు అమ్మ బాధపడుతుంటే మళ్లీ వచ్చారు పుట్టబర్తకి. ఇంటర్వ్యూ రూమ్ లో తీసుకుని అమ్మను కూర్చోపెట్టుకుని లాలించి ఉజ్జగించి అమ్మ చిన్న పిల్లలు వెళ్లిపోయారని బాధపడుతున్నావా, నేను మళ్లీ ఇస్తాను తల్లి నీకు అన్నారు. అంటే మళ్లీ ఇప్పుడు మంచి మగ పిల్లవాడు పుడతాడు అని చెప్పేసి అన్న. చిరంజీవి వస్తున్నాడు ఎంత బాగున్నాడో తెలుసా అని అంటే అమ్మ బాధపడుతూ తలకాయ ఉంచుకున్నారండి. ఇంతమంది పిల్లలు పుట్టినా లేదు లేదమ్మా నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు ఈసారి బంగారు లాంటి ఆడపిల్లని చేస్తాను, ఈ మగపిల్లవాడిని మళ్లీ నేను ఆడపిల్లగా మార్చేస్తాను, ఇలా సృష్టించి ఒక ఖర్జూరం పండుని అమ్మ చేతికిచ్చి తినమని చెప్పారు. తినేసిన తర్వాత ఆడపిల్ల పుడుతుంది, ఇది చిరంజీవి అవుతుంది అని చెప్పారు. ఆ పాపకి మళ్ళీ 5 ఏడు వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ మామూలుగా వస్తుండేవాళ్ళు అన్నారట. ఈ చిన్నది నన్ను ఫోటో దగ్గర నిలబడి స్వామి నాకు చెవులు కుట్టించండి అని అడిగింది అని స్వామి భోజనాల హాల్లో పైన కూర్చోబెట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇలా సృష్టించారు. సృష్టిస్తే చేతిలోకి 2 పారిజాత పూలు వచ్చినాయంట ఈ స్వామి రేఖల్లోంచి. 2 పారిజాత పూలని ఇలా చూసి ఇలా అని ఇలా ముడిచేశారు. ముడిచి మళ్ళా తీసేటప్పటికి అవి 2 డైమండ్స్ చిన్న కాడతో అంత అందంగా ఉంది. స్వామి తిరిగి తన ఆ పాపని ఒళ్ళో పెట్టుకుని మెల్లగా కుట్టేశారు. 2 ఆలోచించి పెట్టారు కాలకు ఒక కాడ లేదు అన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కంసాల దగ్గర స్క్రూ పెట్టించుకోండి అని అన్నారు. మరి చెవులు కుట్టాం కదా చిన్న పండగ, మరి ఏదైనా మనం స్వీట్ పెట్టాలి కదా అని సూరయ్య గారిని కబురు పెట్టి అక్కడ అటుకు సేమియా పాయసం చేయించి పాపకు పెట్టారనమాట. ఒక గంప నిండా అప్పుడే ద్రాక్ష వచ్చినాయి స్వామికి బెంగళూరు నుంచి, అవి ఇచ్చి ఇవి మెల్లగా తింటూ ఉండండి దాహం తీరుతాయి అని చెప్పి పెట్టారనమాట. అది అమ్మతో చేసిన ఇది. ఆ పాప ఇప్పుడు గుంటూరులో అడ్వకేట్ గా ఉంది, బాబు కూడా ఉన్నా ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వలేదు. ఇద్దరు కూడా బ్యాచిలర్స్ పారా మెడికల్ గా ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా కోర్టు అడ్వకేట్స్, ఎంత ఆనెస్ట్ అంటే ఏమీ తీసుకోరు, ప్రతిరోజు వాళ్ళకి స్వామి కళ్ళలో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో చూస్తారు. వెంట గంట జంట ఉంటారండి స్వామి, నిత్య నూతనంగా ఎప్పుడు ఉంటారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికీ చేశారనమాట. తర్వాత వాళ్ళకి మాకు ఏం చెప్పారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా స్టెప్స్ ఇస్తూ అందరికి ధ్యానం చేయడం ఎలాగో చూపించారు. అట్లా నాకేం చేశారంటే స్వామి, నేను డిగ్రీలో ఉండగానే నాకు ఎప్పుడు కళ్ళ వచ్చేవారు స్వామి, షిరిడి సాయి కళ్ళ ఉండేవారు, సత్యసాయి కళ్ళ ఉండేవారు. షిరిడి సాయి ఇలా పడుకోవటం, నన్ను ఆ పెద్ద బండ మీద కూర్చొని కాలు మీద కాలేసుకుని నన్ను పడుకోబెట్టుకునేవారు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చేవారు, ఒక్కొక్కసారి తెలుగులో స్పీచెస్ ఇచ్చేవారు. అఖండమైనటువంటి ఆ స్పీచెస్ మనం ఏది కూడా మనం వినటం వరకు గానీ అవన్నీ కూడా మనం తిరిగి రిపీట్ చేయలేమన్నమాట. ఇలా ఉంటే స్వామి ఏం చెప్పారంటే, ఒకసారి సూర్య అష్టకం చేయమన్నారు మంత్రం. 8 లైన్సే తల్లి, అది చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి నేను సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మొదలుపెట్టాను. ఆ తర్వాత స్వామి లక్ష్మీదేవికి అష్టకం చేయమన్నారు, లక్ష్మీ మంత్రం ఇచ్చారు. అట్లాగే అంత ముందర మా అమ్మగారు ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పారన్నమాట ఒకసారి, స్వామి ఎప్పుడు లీలా విలాసం ఆ కృష్ణావతారంలో చేసిన అన్ని మర్చిపోయారు, మర్చిపోకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నారా స్వామి అన్నారు. అంటే ఏం మా రాముడు ఎందుకు కూడా శ్రీకృష్ణుడి కొలుచుకోవచ్చు కదా అన్నారు. అంటే లేదు స్వామి, నేను శ్రీరాముడికే ఇస్తాను, తారక మంత్రం తీసుకున్నాను కదా అన్నారు. ఆ తర్వాత అమ్మకి వాసుదేవ మంత్రం కూడా ఇచ్చారు. ఆ ఇచ్చిన ఆవిడ ఎవరంటే బందర్లో అమ్మకి రిలేటివ్ అవుతారనమాట, అది కూడా స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్తున్నారు. ఆ ఇచ్చిన ఆవిడ చాలా గొప్ప ఆవిడ ఇచ్చింది, ఎందుకంటే ఆవిడ బాయమ్మ అంటారు, లక్ష్మీ బాయమ్మ. నాకెందుకు తెలియదు, ఆమె చిన్నప్పుడే 8 సంవత్సరాలప్పుడు పెళ్లయింది, తొందరలోనే భర్త చనిపోయాడు. ఆమె ఇంగ్లాండ్కి వెళ్లి స్వామి చెప్పటం, షిప్ లో ఇంగ్లాండ్కి వెళ్లి హిస్టెక్టమీ చేయించేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ధ్యానం చేసేది. ఆ ధ్యానంలో 3 అడుగులు ఎత్తులు నిలబడిపోయి గాల్లో కొన్ని గంటల సేపు నిలబడిపోయేది. అలాంటి నెట్టిం లక్ష్మీబాయమ్మ అంటే ఎవరికి తెలియదు, బాగా తెలుసు అన్నారు. ఆమె ఇచ్చిన మంత్రం అమ్మకి, అమ్మ మా నాకు మా చెల్లెలు గారికి ఇద్దరికి కూడా వాసుదేవ మంత్రాన్ని ఇచ్చారనమాట. ఈ రకంగా స్వామి మంత్రోచ్చరణ ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్పారనమాట. ఎన్నంటే స్వామి ఎన్నో దీక్షా కంకణాలు చెప్పినట్టు కదా అన్ని చూపించేవారనమాట. ఒక్కొక్కసారి స్వామి ఏం చేసేవారంటే కల్లోనే అనేక ప్రదేశాలు తీసుకెళ్లారు. ఈ రోజు మనం చూస్తున్నటువంటి కొడైకెనాల్ గాని ఊటీ గాని అవన్నీ దృశ్య సదృశ్యాలుగా నాకు అన్ని అప్పుడే చూపించారు. తర్వాత ఇక్కడ మన స్వామి ప్రశాంత నిలయం, అది మరి ఇక్కడ ఏం చేశారంటే ప్రశాంత నిలయం అప్పుడు పార్పెట్ వాల్ మామూలుగా ఉండేది సాదాగా. తర్వాత ఏం చూపించారంటే ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చూపించారు, డోమ్స్ వేయటం అంతా. నేను అన్నాను స్వామి డోమ్ ఆర్కిటెక్చర్ ఎందుకు స్వామి, వద్దు స్వామి ఇది సమాధానం ఇస్తారంటే వద్దు అంటే ఎట్లా, బంగారు బాగుంటుంది, ముందు ముందు చాలా బాగుంటుంది చూడటానికి అన్నారు. ఆ తర్వాత వేసిందే మనకి ఈ రోజు మనం ఉన్న అది కుల్వంత్ హాల్లో ఉన్నటువంటి సమాధికి పెట్టిన ఆ డోమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా స్వామి చూపించారు. స్వామి కార్ షెడ్ ఒకటి ఉండేది మనకి, ఇప్పుడు జెంట్స్ సైడ్ మనం సేవదలు నిలబడుతుంటారు అది కార్ షెడ్ ఆ కార్ షెడ్ లోకి మమ్మల్ని అందరు తీసుకెళ్లారు చిన్నప్పుడు. ఎందుకంటే ఆ కార్నేమో బయట పెట్టారు, కార్ షెడ్ లో ఒక జట్కా పెట్టారు, తీసుకొచ్చాను నేను షిరిడి వెళ్లి తీసుకొచ్చాను ఈ కార్ ఈ జట్కాని, ఇది నేను షిరిడిలో ఉన్నప్పుడు వాడుకునేవాడిని, అందుకని ఇప్పుడు అక్కడ వాడటం లేదు కదా అందుకని ఇక్కడ తీసుకొచ్చేసాను అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత మేమందరం దాని చుట్టూ తిరిగి ఆడుతూ ఉన్న తర్వాత అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ స్వామి చిన్న రూమ్స్ లో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడెవరంటే నాలాగే ఉండేవారు, నాకంటే కొంచెం పొట్టిగా దెబ్బ పండు ఛాయలో ఉన్నారు, చించోళి మహారాణి అంట ఆవిడ. ఆ చించోళి మహారాణి షిరిడీలో ఉన్నప్పుడు స్వామికి చపాతీలు చేసి పెట్టేవారట. స్వామి అన్నారు, నేను ఈమె దగ్గరికి వెళ్ళి అమ్మా బహుత్ బుగ్గులు గయ్యా దో చపాతీ లగవో అంటే గబగబా తట్టేసేది పిండి. అప్పుడు గ్యాస్ స్టవ్లు లేవు కదా, కట్టెపుల్ల పొయ్యితో ఈ మహారాణియే దాన్ని చపాతీలు చేసి నాకు పెట్టేది, అవి నేను తీసుకునేదన్నారు. అప్పటికి మాకు ఆమెను చూపించిన వయసుకి ఎంతంటే 93-96 ఉంటది ఆమెకి, అంత వయసులో స్వామి తీసుకు. అట్లానే ఈ కమండలం కూడా వీళ్ళింట్లోనే పెట్టాను, చూరులో పెట్టాను, ఆవిడకు కూడా తెలీదు నేనే పెట్టాను అందుకని అది కూడా తీసుకొచ్చేసాను అన్నారు. అది కూడా ఈ రోజున మనకి మనం చూస్తున్నాం స్వామితో, ఆ జట్కాతో పాటు ఆ కమాండర్ కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట. స్వామి ఒకసారి బృందావనంలో మన వైట్ ఫీల్డ్ లో ఉండగా ఇంకా అది ఓపెన్ అవ్వలేదు, మేమందరం కూడా అక్కడే ఉన్నాము. ఉంటే స్వామి చాలా సరసంగా ఉంటారు, ఎంత బాగా అంటే ఆటలాడటం అమ్మ అదే అనేవారు. ఏన్నైనా చిన్ని కృష్ణుడిలాగా అక్కడ అందరి దగ్గర ఆడేసి వచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా అదే ఆటలు మొదలెట్టారా అనేవారు. ఏమంటే ఒకసారి ఒక సినిమా యాక్టర్ చిత్తూరు నాగయ్య గారని ఉండేవారు, ఆయన చాలా హ్యాపీగా ఉండేవారు. స్వామికి ఎంతసేపు ఆయన పాడుతుంటే పాడమని చెప్పి ఆటలాడిచ్చేవారు ఆ పాడిన దాని మీద రాగం తాళం పల్లవి అనుకుంటా. సరే ఒకసారి ఏం చేశారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మేము వెనకాలే ఉన్నాం అప్పుడు నాకు ఎంత 14 ఏళ్ళు ఉంటాయేమో వెనకుంటే ఏం చేశారు, నాగయ్య ఇదిగో చూడు అవతల గదిలో మీ ఆవిడుంది పోయి మాట్లాడరామ్మా అన్నారు. అంటే అవునా స్వామి మీకే ఉన్నారు కదా అంటే లేదు లేదులే వెళ్ళి వెళ్ళి మాట్లాడు పర్వాలేదు అన్నారు. సరే వీరు అక్కడి నుంచి ఏం చేశారు స్వామి గబగబళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళారు, మేము మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారు. వెళ్లిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మోయ్ చూడు మీ ఇంటి ఆయన ఏదో పిలుస్తున్నారు ఏదో మాట్లాడాలంట. అంటే ఆమె ఏదో పని చేస్తుంది పాపం అక్కడ, ఆ చేతులు వదిలేసేసి గబగబా లేచి నిలబడి ఏ స్వామి అని, అవునమ్మా వెళ్ళండి అంటారు. వీళ్ళిద్దరిని ఒక గదిలో పంపించేసి మా అమ్మల్ని తలుపు దగ్గర నిలబెట్టి వింటున్నారు. ఏంటి ఆయన అంటారు, ఏంటి నేను ఇక్కడికి వచ్చి నన్ను పిలవటం ఏంటంటే అదేంటండి మీరు పిలిచారంట కదా అని ఆవిడ అంటుంది. ఆమె ఈయనంటారు నేను పిలిచానేంటండి అని ఆవిడ అంటుంటే నువ్వే పిలిచావని స్వామి చెప్పారని అంటే అయ్యో నేను ఎక్కడ పిలిచానండి అంటేనే స్వామి లోపలికి వెళ్ళిపోయి బాగుందా ఆట ఎంత బాగుందో కదా అని చెప్పేసి మమ్మల్ని క్లాప్స్ కొట్టించి ఆడుకున్నారనమాట. అంత బాగా అంటే వైట్ ఫీల్డ్ లో ఎంత సేఫ్ ఆటలే స్వామికి రాముడి గురించి చెప్తా ఉండేవారు, రాముడి లాగానే మనకి దర్శనం ఇచ్చేవారు. అమ్మ అనేవారు ఈ చిలిపితనం అంతా అక్కడ వదిలేసి వచ్చారు కదా కన్నయ్యా మళ్ళీ ఇక్కడ కూడా వదిలేటారు అంటుంటే నవ్వుకునేవారు అనమాట. ఎంత బాగా అక్కడ వెనకాల కిచెన్ ఉండేది, అంటే అటాచ్డ్ గా ఉండేవి కాబట్టి అది ఆ బిల్డింగ్ అంతా కూడా మొదటి నుంచి పెద్ద బిల్డింగ్ గా ఉండి వెనకాలకి కిచెన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద స్పాట్ ఖాళీగా ఉండేది. ఆ మధ్యలో ఒక చిన్న వాటర్ ట్యాంక్స్ ఉండి అందులో ఏంటంటే ఫిష్ పాండ్స్ ఉండి, ఫిష్ పాండ్స్ అందులో చేపలు పెట్టుకుని మామూలుగా ఉండేవాళ్ళు వాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మా చెల్లెలు చిన్న పాప 5 ఇయర్స్ ఉంటాయి, తను ఏం చేసింది ఆడుకుంటా ఆడుకుంటా దానిలో పడిపోయింది. మేమెవరం కూడా దాన్ని గమనించలేదు. స్వామి ఎక్కడి నుంచి వచ్చేసి బిరబిరా వచ్చేసి అన్నారు అయ్యో పాప పడిపోయింది తీయండి తీయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మన దశరథరామరెడ్డి గారు ఉన్నారు నెల్లూరు ఆయన, వాళ్ళు చాలా హైట్ ఉంటారు, తొందరగా దిగండి పాప ఊపిరి తిప్పుకోలేకపోతుంది భయపడుతుంది అని అట్లా ఎత్తి లాఫ్ తీసుకొచ్చి పెట్టింది. అంత ఎవరు ఇది చూడనే లేదు ఈ ట్యాంక్ గురించి, మూసేసేయండి మనకి ఇది అవసరం లేదు, ఇప్పుడు ఎవరు కూడా చేపలు పెట్టుకోవటం లేదు, ఆ చేపలను మనం వాడే పని లేదు అని క్లోజ్ చేసేసారు అనమాట. ఆ వెనకాల కిచెన్ లో మేము వర్క్ చేసుకుంటుంటే వెంటనే స్వామి వచ్చేవారు, వచ్చి అక్కడంతా కూడా కోస్తుంది వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటే వాళ్ళందరికీ నేను సహాయం ఇస్తుండేదాన్ని. ఒక పక్కన ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క మూట మూటగా బీట్రూట్ క్యారెట్స్ ఇస్తుంటే అమ్మ ఖర్చుపెట్టి దగ్గర బాగా తొక్కు తీసేసి గబగబ ఇంత వేసేసేది. నేరుగా స్వామి వచ్చారు కిచెన్ లో, కిచెన్ కటింగ్ అన్ని చూసుకునేవారు. చూసి అమ్మో బ్లడ్ బ్లడ్ ఎంత మర్డర్ చేస్తున్నారు ఇక్కడ అన్నారు. వెంటనే ఖర్చుపెట్టల దగ్గర ఉన్న చేతులన్నీ ఆపేసి ఎక్కడ స్వామి ఎక్కడ స్వామి అంటుంటే అదే మీ చేతుల నిండా లేదు ఎర్రగా అదే బ్లడ్ అదే మరి చూస్తున్నాను కదా అన్నారు. అయ్యో స్వామి ఒక ఆవిడ అంది నెల్లూరు నుంచి వచ్చింది ఇదంతా కూడా బ్లడ్ ఎలా అవుతుంది నాయనా ఇది బీట్రూట్కి వస్తుంటే మా చేతులకి అయిందంటే అవునా నేను బ్లడ్ అనుకున్నాను అని చెప్పి మళ్ళీ వాళ్ళతో జోక్స్ చేసి మళ్ళీ రిటర్న్కి వచ్చేసారు అనమాట. బెంగళూరులోనే ఒకసారి స్వామి కళ్ళ వచ్చి ఏం చెప్పారంటే స్వామి గారు అప్పుడు 3-4 సీటెడ్ సోఫాస్ రావడం కొత్తది, అందులో కూర్చున్నారు. కూర్చుని నన్నేమో ఒక రెడ్ కార్పెట్ మీద కూర్చోబెట్టారు, కళ్ళని కూర్చోబెట్టుకుని మనం ఈరోజు భజన నేర్చుకుందాం బంగారు అన్నారు. మీ ఇష్టం స్వామి అన్న. అప్పుడు ఒక పాట నేర్పించారు, అదేమిటంటే భజ సాయినాదం భజ సాయినాదం సాయినాదం భజ రే మనస పతి పురీషం ప్రశాంతి నిలయం పరమ పవిత్రం పరమాత్మ రూపం. ఆ ఈ పాటని స్వామి నేర్పించి కల్లోనే అది నేను మామూలుగా ఇంట్లో నాన్నగారు చెప్తున్నాను, నాన్నగారు రాత్రి స్వామి కళ్ళు చూపించారంటే నెక్స్ట్ డే మనకి భజన ఆవిడ వచ్చింది అందులో ప్రింట్ అయి వచ్చేసింది భజన పాట. అది కన్నడ రాగమో ఏదో కూడా చెప్పారు స్వామి, నాకు గుర్తురాలేదన్నమాట. అట్లాగా అన్నీ చూసి చెప్పి మనకి జాగ్రత్త స్వప్న సుశుక్తి నాం సాక్షిభూత చేయనమహ అంటారు స్వామిని, అదే నిజమైపోయిందనమాట. ఒకసారి స్వామి ఇంటర్వ్యూలో రూమ్లో చెప్తూ ఉన్నవారు ఏమంటే, ఇక్కడి నుంచి అందరూ మనం వైట్ ఫీల్డ్ వెళ్దాము, వైట్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది మనకి వెళ్దాము అన్నారు. పుట్టపర్తి నుంచి వైట్ ఫీల్డ్ వెళ్ళే వరకు ఎవరికీ తెలియదు అక్కడ మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. సరే 20 కార్లు దాదాపుగా ఒక వరుసగా వెళ్తున్నారు. స్వామి అన్నారు ముందరే, ఎంత ప్లాన్డ్గా తీసుకెళ్తారంటే అందరూ కార్లు జాగ్రత్తగా ఎక్కండి, ఎవరి కార్లో వాడినాడు కదలకుండా ఉండండి, అక్కడ ఇక్కడ మధ్య మధ్యలో ఫ్రూట్ స్టాల్స్ అని డ్రింకింగ్ స్టాల్స్ అని దిగబాకండి, తప్పిపోతారు ఊర్లో, నేను నాతో పాటు రండి అని చెప్పి 20 కార్లు వెళ్తుంది. స్లో చేయొద్దు కార్స్ కూడా, అన్ని కార్లు ఒకటికి వెళ్లాలన్నారు. అలాగే అందరు వెళ్ళి, అయితే మా కారు చెవర్లేట్ అంత చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి స్లో అయింది, ఈ పోలీస్ స్టాప్ చేయటం వల్ల మాది స్లో అయిపోయింది, మిగతాయి వెళ్లిపోయి మాది ఆగిపోతే మేము మెల్లగా వెళ్తూ ఉన్నాం. స్వామి స్టేజ్ దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా కారు దిగి లోపలికి రండి స్వామిని వాళ్ళు దండలు పట్టుకుని నిలబడతారు, ఉండండి మా కారు రాలేదు అని ఆగిపోయి అక్కడే నిలబడ్డారు. నిలబడిన తర్వాత మా కారు దాదాపు ఒక 1/2 గంట తర్వాత వెళ్ళింది. కారు దగ్గరకు వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకుని, అందరూ వచ్చేసారా, కారు బాగుందా, ఎక్కడైనా పంచర్ అయిపోయిందా, ఎందుకు లేట్ అయిపోయారు, చూసారా నేను చెప్పానా అందుకే లేట్ అయిపోయారు, రండి రండి అని మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టుకున్నారు మమ్మల్ని. ఆ స్వామి మేమంతా చిన్నపిల్లలం కదా, గర్ల్స్ అందరూ ఇటు పక్కన బాయ్స్ అటు పక్క కూర్చున్నాము. స్వామి స్పీచ్ ఇస్తా భజన మొదలెట్టారు. భజన చేస్తూ ఉన్నంతసేపు అన్ని భజన్స్ పాడుతున్నాం, మేము కూడా తాళం వేస్తున్నాం. తాళం వేయమన్నారు మాతోనే, మేము గట్టిగా తాళం వేయాలని భజన పాడారు. తర్వాత లాస్ట్ లో నేను సుబ్రహ్మణ్యం పాడుతున్నా అన్నారు. పాడుతూ మా కన్ను గిట్టేశారు అన్నమాట, ఇంకా మెల్లగా లేవండి అని. రాజారెడ్డి గారు ఏం చేశారంటే, స్వామి స్పీచ్ భజన పాడుతూ ఉండగానే వెనకాల నుంచి ఆ టెంట్స్ ని కట్ చేసి మమ్మల్ని అందరు కూడా డక్వాక్లు తీసుకుని వెళ్ళిపోయి మెల్లగా ఒక్కొక్కరిని ఏ కారు దొరికితే ఆ కారులో ఎక్కించేయండి మీరందరూ అన్నారు. మెల్లగా ఎక్కించేశారు, ఎందుకంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ భక్తులు రారు కదా, భక్తులు రక్తులు ముక్తులు శక్తులు అనురక్తులు వస్తారు స్వామి అంటూ ఉన్నట్టుగా వస్తారని చెప్పి స్వామికి ఏమన్నా అపాయం జరుగుతుందని ముందరే స్వామి భక్తులు పిల్లలందరినీ కూడా కార్స్ ఎక్కించేశారు. ఎక్కించిన స్వామి తన కారులో ఎక్కకుండా మెల్లగా వాళ్ళని కనుకప్పి ఇంకొక కారులో ఎక్కేశారు. స్వామికి 6 క్యాడిలాక్ అనుకుంటున్నాను పిలిమెత్తు, దాన్ని వాళ్ళు క్యాచ్ చేసేలోగా స్వామి కారు అవుట్స్కట్స్ దాటిపోయింది అనమాట. మరి వైట్ ఫీల్డ్ నుంచి వైట్ ఫీల్డ్కి వచ్చేసింది. మా కార్లు కూడా అక్కడికి వచ్చిన తర్వాత, అమ్మయ్య అన్ని కార్లు వచ్చేసినాయి కదా మనకి, అంతా బాగున్నాం ఇక్కడ అనేసి, రెండు రెండు అందరూ భోజనాలు చేసుకుందాం రీ అని చెప్పేసి మమ్మల్ని అందరు లోపలికి తీసుకుని వెళ్ళి అన్ని కూడా భోజనాలు అన్ని ఆలోచించి చేశారన్నమాట. మేము అక్కడే ఉన్నాము. ఉన్న తర్వాత మా అందరికి ఒక్కొక్కరికి రెండు ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్స్ ఇచ్చారు. ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉన్నాము. ఉన్న తర్వాత స్వామి అప్పుడు డబుల్ కాట్స్ వచ్చేసినాయి, అప్పటికి ఇంకా రాలేదు బయట ప్రపంచానికి. స్వామి దగ్గర కుషన్స్ వేసినట్టు డబుల్ కాట్స్, ఒక్కొక్క పెద్ద పెద్ద మిర్రర్స్ గదిలో 5-10 అడుగులు పైన ఉండే అనమాట. ఉంటే మేమేం చేసాం, పొద్దున్న స్నానాలు చేసేసుకుని అక్కడ మెల్లిగా స్వామి దండం పెట్టుకుని మనసులోనే అక్కడ బొట్టు పెట్టుకుంటున్నాం. మెల్లగా డోర్ తీసుకుంటే వచ్చేసారు మన తండ్రి బంగారు స్వామి. వచ్చేసి డోర్ దగ్గర నిలబడి అలవోకగా నిలబడి శ్రీకృష్ణుడు చక్కగా చూస్తున్నారు. నేను అద్దంలో పౌడర్ గివరే ఎప్పుడు వేసుకోను, నేను బొట్టు మాత్రం మజంతా కలర్ పెట్టుకునేదాన్ని. అది పెట్టుకోపోతున్నాను, స్వామి వెనకాల నుంచి చూస్తా నవ్వుతున్నారన్నమాట. ఇంకా నాకు అద్దంలో నా ముఖం కనిపించదు, స్వామి తప్పితే ఇంకోటి చేయలేను, ఇంకా చెయ్యి అట్లాగే ఆగిపోయింది. వెంటనే స్వామి వచ్చి బొట్టు పెట్టుకోండి, తర్వాత పాద నమస్కారం తీసుకుందరు అన్నారు. అంటే స్వామిని చూసుకుంటే గబాలు ఇలా పెట్టేసుకుని పాద నమస్కారం తీసుకున్నాక, సరే ఇప్పుడు వెళ్ళి అమ్మగారిని నాన్నగారిని అందరినీ పిలుచుకురండి, పాద నమస్కారం తీసుకుందరు అందరు అని అందరికి ఆ మిర్రర్ రూమ్ లోనే అందరికి పాద నమస్కారాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ అప్పుడు ఈ బూర్గుల రామకృష్ణ గారు, రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. ఇటు పక్కన స్వామి అక్కడ కూర్చున్నప్పుడు స్వామి నిలబడి అలా ఎలా తిరుగుతున్నారు, అక్కడందరు కూడా మహారాణిని చూపించారు. బాబు ఎంతమంది అంటే స్వామి దగ్గరికి రాని వాళ్ళు లేరు. భక్తులు ఎంతమంది అంటే అటు భక్తుల్లో అతి ధనికులు ఉన్నారు, అతి బీదవాళ్లు ఉన్నారు, అందరినీ సమానంగా చూసేటటువంటి భగవాన్ నిజంగానే. ఆ రోజున అక్కడ చూసిన వాళ్ళల్లో కచ్చి మహారాణి, గాయత్రీదేవి అప్పు జైపూర్, ఆమె సిస్టరు, ఇంకా వేరే వాళ్ళందరూ ఉన్నారు. విజయరామ మాజార వాళ్ళు, మళ్ళీ ఈ జమీందారులు స్వామి దగ్గర ఎంతమందో వచ్చి అక్కడ కూర్చొని అందరూ నేల మీద ఎప్పుడు కూడా కింద కూర్చొని ఉండరు. అట్లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఇంత విసనకర్రలు తెచ్చుకొని విసురుకుంటూ పైన ఇంకా ఫ్యాన్ పెట్టలేదు స్వామి ఆ గదిలో, ఇలా ఉంటుంటే స్వామి వాళ్ళ దగ్గర నన్ను కూడా కూర్చోబెట్టుకుని, కూర్చోండి మీరు కూడా ఇక్కడే వీళ్ళతో పాటు అన్నారు. అమ్మ ఉండేదంతా బాగలేదు నాన్న, పూలన్నీ పడ్డాయి, కొంచెం తుడిచేసే అమ్మ అంటే నేను చీపురు తీసుకుంటే వెంటనే నా వెనకాలి, వద్దు వద్దమ్మా బంగారు మీరు తుడవద్దు, ఉండారు వాళ్ళు తుడుచుకుంటారు అని చెప్పి ఒక కను సైగతో పిలిచి ఆ సేవదాన్ని అవన్నీ వాళ్ళతో తుడిపించుకుని చేశారు. నన్ను వాళ్ళతో కూర్చోపెట్టుకుని వాళ్ళందరికీ నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకుని తను స్వర్ణ బంగారు అని చెప్పి ఇంజనీర్ అయ్యే కూతురు మూడో కూతురు అన్నారు. అక్కడి నుంచి స్వామి ఏం చెప్పారంటే ఒకసారి అన్ని ఆటలే స్వామి, ఎంతసేపు ఆ స్వామి ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, నాన్నగారి దగ్గరికి వచ్చేసి దీనికి పెళ్లి చేసేస్తాం అన్నారు. నాది అప్పటికి అక్కలే తిరిగింగా అవ్వలేదు స్వామి చెప్తున్నారు. నేను మూడు, మన అమ్మాయి ఉంది కదా అంటే పార్థమ్మ గారి అమ్మాయి మేనకోడలు చిట్టమ్మ, చిట్టమ్మకిను ఈ స్వర్ణమ్మకి ఇద్దరికి ఒకే పెండాల్లో పెళ్లి చేసేద్దాం అన్నారు. మాకు అందరికీ ఆశ్చర్యం, నాన్నగారికి అంటే స్వామి చిట్టమ్మ స్వామి మేనకోడలు ఎక్కడ మేము ఎక్కడ, అంతమంది జనం వస్తారు వాళ్ళని చూసుకోవడం అంటేనే చాలా కష్టం, వద్దు స్వామి వద్దన్నారు. స్వామి ఎందుకు నాయన అన్నారు. లేదు లేండి స్వామి కష్టమే కదా, ఎందుకు వద్దు స్వామి మీకెందుకు ఇబ్బంది అని అంటే, లేదు నాయన మనం చేసేద్దాం ఎందుకంటే ఇబ్బంది లేదు, అందరు అన్ని భోజనాలు ఒకటే అయిపోతాయి, అందరూ వచ్చేస్తారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అన్నారు. కానీ నాన్నగారు ఒప్పుకోలేదు, మెల్లగా అది ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసేసారనమాట. తర్వాత ఇంకొకసారి మళ్ళీ చేశారనమాట. అందరికి మా ఇంట్లో ఒక్కొక్కరు చేశారు. స్వామి ఎప్పుడు కూడా ఇంట్లో ఎన్నిసార్లు అంటే మేము ఇక్కడ భజనకు వచ్చే ముందర ఈ భజనలు భజనాన్ని కాకుండా ఇంట్లో పాడుకునేవాళ్ళమాట. ఎప్పుడు రెండు వీణలు ఉండేనా మన ఇంట్లో నాన్నగారి దగ్గర, రెండు వీణలకి ఒక పెద్ద హాల్ ఉండేది భజన హాల్. ఆ భజన హాల్లో ఒకటి పెట్టేసి వాటిని మామూలుగా వాయించేవాళ్ళు. మా చిన్న చెల్లెలు ఇప్పుడు అడ్వకేట్, తనకి స్వామి దృశ్యం కలిపి చేరి చేశారనమాట. అక్కడ మేమున్నా లేకపోయినా అమ్మవారు కూర్చొని ఆ భజన వీణ వాయించుకునేవారు అనమాట. ఆ రాగాలు మాకు బాగా వినిపిస్తుండే అక్కడ వింటున్న కూర్చున్నా కూడా. అక్కడ ఏం చేసేవారంటే అన్ని దేవుళ్ళకి భజన, అప్పుడు అక్కడ ఇంకా సేవా సంస్థలు ఏం పెట్టలేదు గుంటూరులో కూడా, మన ఇంట్లోనే భజన జరిగేది రెండు పూట్ల. అమ్మ పొద్దున్నే ఏం చేసేవారు, నైవేద్యం ఏదో చేసేవారు, అది చేసేసి ఇంత స్టీల్ గిన్నెలో ఇతడి గిన్నెలో పెట్టేసే ఒకటి పులిహార ఒకటి పరమన్న అట్లాగా రెండు పక్కల పెట్టేస్తే పొద్దున్న 7:30 నుంచి వచ్చిన భక్తులందరూ తింటానే ఉండేవారు. రాత్రి మళ్ళీ తిరిగి భజన అయ్యే వరకు అది ఉద్భవిస్తూనే ఉండేవి ఆ భజన. ఇన్నన్నా కానీ పులిహార అంటే పులిహార, బొబ్బట్లు అంటే బొబ్బట్లు, ఏది పెడితే గారెలు అంటే గారెలు, ఏది చేసినా సరే ఆ తల్లి జగన్మాత అన్నపూర్ణమ్మ ఉద్భవింపజేసేవారు, అందరు తినేవాళ్ళు. భజన జరుగుతున్నంతసేపు ఎంత దివ్యంగా అంటే ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు చూపించేవారు స్వామి. ఒక ఫోటోలో అభయహస్తం ఫోటోలో ఒక పక్కన అర్ధనారీలాగా కుంకుమ, ఒక పక్కన పసుపు, ఒక పక్కన పడతా ఉంది, మధ్య నుంచి విభూతి జర జర జర జాలుతా ఉంది అనమాట. అలాగే ఒక ఫొటోస్ అని స్వామి చెప్పేవారు, ఇలా స్టేజ్ మీద ఫొటోస్ పెట్టమనేవారు. ఆ ఫొటోస్ పెడితే ఒక ఫోటోలో స్క్రాప్డ్ శాండల్వుడ్, ఒకటేమో రఫ్ శాండల్వుడ్, ఒకటి స్మూత్ శాండల్వుడ్. శాండల్వుడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని ఒక అరడజను ప్లేట్స్ లో పెట్టేవారు స్వామి. ఒక ట్రే పెట్టమనేవారు స్వామి. స్వామి అప్పుడు ఒకసారి ట్రేస్ అమ్మారు, మన ధర్మక్షేత్ర దగ్గర స్వామి నిలబడి ఉంది. స్వామి అన్నారు, ఏంటి దీని మీద కప్పులు పెట్టుకుంటారా అన్నారు ఇంటర్వ్యూ రూమ్ లో. కాదు స్వామి, ఎందుకంటే పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు ఇందులో పెట్టి బట్టలు అవి వియాల వాళ్ళకి ఇచ్చుకోవడానికని అమ్మ అంటే ఓహో అట్లా అనుకున్నారా సరే సరే అని చెప్పి తను బ్లస్ చేశారు. ఆ ట్రేని ఒక ఫోటో కింద పెట్టమన్నారు, ఎందుకంటే నేను గంగ ఇస్తున్నాను, ఈ గంగ అందరికీ పనికొస్తుంది. పక్కన ఇంత స్టీల్ మరచం పెట్టేవారు. అది మనం ఇటు తిరిగి ఇటు తిరిగేటప్పటికే ట్రెండ్ వచ్చేసేది. మళ్ళీ మెల్లగా దాన్ని ఒక స్పూన్స్ తీసి మరచములో పెడితే అలా పొద్దునుంచి సాయంత్రం దాకా వస్తానే ఉండి ఒక రెండు మూడు బెందులు ఆ రోజుకంతా. వచ్చిన భక్తులు కావాలని దాన్ని చూసుకుంటా ఒక్కొక్కళ్ళు ఎంత తాగేసేవారంటే ఒక దెబ్బ తాగడం కాదు తీర్థం, గ్లాసుల్లో పట్టుకోవటం తాగేసేయటం. అది స్వామి ఇవ్వటం అంటే అట్లాగే తీర్థం ఇచ్చేవారు. పసుపు, కుంకుమ, మరి విభూతి. ఇంతే కాకుండా ఒకసారి మా నన్ను చూడడానికి ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళ మా వారికి చిన్నాన్నగారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నారు ఇంత పెద్ద ఇంజనీర్ కదా బాగా సంపాదించేశాడు, బోల్డ్ అంత కట్నాలు అడిగేసేద్దామని అని మనసులో పెట్టుకుని వచ్చారట. గుమ్మం లోపలికి ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఎదురుగుండానే ఇంతెంతలా ముత్యాలు ఆ ఫోటోలోంచి ఇట్లా జల్లేశారట స్వామి. అవి కింద పడ్డాయి కొన్ని, అక్కడ 13, 30 అది మా ప్లేట్లో కూడా ఉన్నాయన్నమాట. అవి చూసేసి ఏంటి ఫోటోలోంచి ఇలా పడిపోతున్నాయి వీళ్ళ స్వామి, వీళ్ళు స్వామి భక్తులు అనుకుంటాను, అమ్మ వీళ్ళని ఏం అడగకూడదు ఇంకా మాట్లాడకుండా వెళ్ళిపోదామని దండం పెట్టుకుని నాన్నగారిని అమ్మ పలకరించేసి ఏం లేదు సార్ మేము చూద్దాం వచ్చాము అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయారంట. అది స్వామి చెప్పుకున్నారు, మనకు తెలియదు ఆ సంగతి ఏం చేస్తారు. అన్నిటికీ కూడా సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే అన్ని చోట్ల ఉండేది స్వామి. అట్లాగే మేము అక్కడ పెద్దగా ముగ్గులు రావు, ముగ్గు వేసేవాళ్ళమే. ముగ్గు వేసి మామూలుగా నామశుద్ధత వేసుకునేవాళ్ళం. నామశుద్ధ ముగ్గులు వేసిన తర్వాత నిలబడి చూస్తే అందరూ ఇంతింత కుంకుడు గిద్దంత ముత్యాలు పడి మేమనుకుని ఎవరు పాపం భక్తులు వచ్చారు కదా పడిపోయినాయేమో అని. కాదు నేనే వేశాను అక్కడ కూడా మీకోసం అనేవారు స్వామి. భజన చేస్తున్నంతసేపు భజన ఎంత బాగా జరిగిందని పుట్టపర్తికి వస్తే ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పేవారు, అబ్బా ఈ రోజు భజన ఎంత బాగుందో నాయన అని. నాన్నగారితో చాలా బాగా పాడారు అనేవారు. నేను మా చెల్లు ఏదైనా పాడితే స్వామి అనేవారు. మన ఇంట్లో రాధా జయలక్ష్మి ఉన్నారు, వాళ్ళు చాలా బాగా పాడతారు వాళ్ళు పాడి. అలాగే మేము పున్నాగవరాడి పాడితే ఇంటి బయట బోళ్ళని కొబ్బరి చెట్లు అయ్యి ఉన్నాయన్నమాట. అక్కడ ఈ నాగపావును ఏం చేసాయి తోక మీద నిలబడి చక్క నిలబడేయంట, నిలబడి చక్క తాకాయలు ఊపుతుండే. భక్తులు వస్తా అటు చూసి భయపడేవాళ్ళంట. అమ్మ అన్నారు మీరిద్దరు ఎప్పుడు కూడా పున్నాగవరాడి పాడబాకండి, పాములు వచ్చేస్తారా మిగతా వాడు భయపడిపోతారు అని అంటుండేవారు అనమాట. అందుకని అప్పటి నుంచి మేమిద్దరం వరాళి రాగాన్ని ఎక్కువగా పాడేవాళ్ళం కాదనమాట. భజనకి స్వామి దృగ్దృశ్య విజ్ఞాన రాహిత్య సంధాత్రి స్వామి మనకి.
1: ఇంతవరకు శ్రోతలు అంతరంగ తరంగాలు ఆనందలహర్లు శ్రీమతి స్వర్ణలత గారి పరిచయ కార్యక్రమంలో రెండో భాగాన్ని విన్నారు. ఏ పనినైనా ధర్మబద్ధంగా నిజాయితీగా చేస్తే స్వామి గుర్తిస్తారు అనేది స్వర్ణలత గారి నాన్నగారి విషయంలో మనకు అర్థమవుతుంది. వీరిని వీరి కుటుంబాన్ని అనుక్షణం సంరక్షిస్తూ వారి సంసారానికి సారథిగా ఉంటానని మాట ఇచ్చారు. స్వామి కార్యం మనం చేస్తే మన కార్యం స్వామి చేస్తారని స్వామి ఎల్లప్పుడూ నిరూపిస్తూ వచ్చారు. శ్రీమతి స్వర్ణలత గారు అందించే మరిన్ని తీపి జ్ఞాపకాలను వచ్చే భాగంలో విందాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 4 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: రాధే గోవింద, జై జై రాధే గోపాల, దీనానాథ గోవింద, అనాథనాథ గోపాల, రాధే గోవింద, జై జై రాధే గోపాల, రాధాలోల గోవింద, రాసవిలోల గోపాల, గోవింద జయ గోవింద, గోపాల జయ గోపాల.
0: ఈ భజన శంకరాభరణం రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుర్శ్రుతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఇది మనందరికీ తెలిసినటువంటి 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1 2 3 4 1 2 3 4

ఇక ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి

రాధ అన్న నామం వినగానే మన హృదయాలలో పరిపూర్ణమైన స్వచ్ఛమైన భగవత్ ప్రేమకు పరాకాష్ఠ అయిన మధుర భక్తి భావం నిండిపోవాలి. హనుమాన్ నామం వినగానే దాస్యభక్తి మన మనస్సులో మెదలుతుంది. శ్రీరాముని సేవించడంలో ఆంజనేయునికి సాటి మరెవ్వరూ లేరు. అదేవిధంగా రాధనామం చెవికి సోకగానే నిర్మలమైన నిశ్చలమైన భక్తితత్వం మనకు స్ఫురిస్తుంది. ఒక సందర్భంలో స్వామి రాధభక్తిని గురించి ఇలా చెప్పారు. ఒకనొక సమయంలో కొందరు పెద్దలు రాధకు శ్రీకృష్ణుని పట్ల గల పవిత్ర ప్రేమకు పరీక్ష పెట్టాలనుకున్నారట. అదేమిటంటే, ఒక మట్టికుండకు 100 చెల్లులు పెట్టి ఆ పాత్రతో యమున నుండి నీరు తెమ్మన్నారట. నిరంతరం కృష్ణ చింతన తప్ప అన్యమెరుగని రాధ ఆ పాత్రకు చిల్లులున్నాయన్న విషయం కూడా గమనించలేదు. కృష్ణనామాన్ని జపిస్తూ యమునకు పోయి కడవను నీటిలో ముంచింది. కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ ఆమె పలుకుతున్నప్పుడు ఒక్కొక్క చిల్లు పూడుకుపోయింది. కొంతసేపటికి అన్ని చిల్లులు పూడుకుపోయాయి. నీటి కడవతో రాధ ఇంటికి చేరగానే అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుని పట్ల రాధకున్న భక్తి అట్టిది. ఆ భగవద్విశ్వాసం నిర్జీవమైన పదార్థాలను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే స్వామి అంటారు, రాధనామం ఉచ్చరించగానే ఆమె ఒక స్త్రీ అని, కృష్ణ అనగానే ఆయనొక పురుషుడని భావించకండి. రాధకు ఆధారము ధార ఆరాధన. నిరంతరం తైలధార వలె అవిచ్ఛిన్నంగా నామస్మరణ చేయడం వల్ల మీరు కూడా రాధలుగా రూపొందవచ్చును అంటారు స్వామి. విశ్వాసం లేనిదే ప్రేమ జనించదు. భక్తి సౌధానికి విశ్వాసమే పునాది. అనవరతము అవిచ్ఛిన్నంగా నాలుకపై నామం నాట్యమాడాలి. సముద్ర మథనం యొక్క అంతరార్థాన్ని స్వామి ఈ సందర్భంలో వివరించారు. క్షీరసాగరం పవిత్రమైన మనస్సుకు ప్రతీక. మంథర పర్వతం మన విశ్వాసానికి గుర్తు. ఈశ్వరానుగ్రహమనేది వాసుకి కవ్వపు తాడు. ఈశ్వరానుగ్రహం అనే కవ్వపు తాటితో మన విశ్వాసమనే మంథర పర్వతాన్ని బంధించి మన మనోసాగరాన్ని మధించాలి. మథనము అనేది ధ్యాన సాధన. ఆ విధంగా మనోమథనం సాగినప్పుడు అమృతత్వాన్ని మనం పొందగలం. ఆ అమృతత్వమే వేదసారమైన జ్ఞానము, ఆత్మజ్ఞానం. అహం బ్రహ్మాస్మి అన్నదే ఆ జ్ఞానం. భగవంతుడు సాధకుని శిక్షించడు, బహూకరించడు. మన విశ్వాసము, మన మనోనైర్మల్యము, మన సాధనకు ఫలాన్ని మాత్రమే దైవం అనుగ్రహిస్తాడు. విశ్వాసమనే పర్వతానికి దైవానుగ్రహమనే త్రాటిని చుట్టి మనస్సును మధించినప్పుడు ఆత్మజ్ఞానం అందుకోగలుగుతాడు సాధకుడు. ఒక విద్యార్థికి పరీక్షలు దగ్గరకు వస్తుండటంతో కంగారు పడిపోయాడు. దేవాలయానికి వెళ్లి పరీక్షలో ప్రశ్నలు తేలికగా ఉండేవి రావాలి, నేనా ప్రశ్నలన్నింటికీ బాగా జవాబులు రాయాలి, అలా నీవు అనుగ్రహించితే నీకు పాయసం నైవేద్యంగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అలాగే ప్రశ్నలు చాలా తేలికగా వచ్చాయి. ఆ పిల్లవాడు అరగంటలో అన్నింటికీ సమాధానాలు రాశాడు. మిగిలిన సమయం ఏం చేయాలో తోచలేదు. అందువల్ల మరొక పేపరు తీసుకుని పాయసం చేయడానికి కావలసిన వస్తువులు లిస్టు రాయడం మొదలుపెట్టాడు. బెల్లం, బియ్యం, జీడిపప్పు, నెయ్యి ఇలా లిస్టు రాసి వాటి వెలలు కూడా ప్రక్కనే వేశాడు. అయినా ఇంత ఖర్చు ఎందుకు, కొంత తగ్గిద్దామని ఒక్కొక్క వస్తువును కొన్ని గ్రాములు తగ్గించుకుంటూ మరొక లిస్టు తయారు చేశాడు. ఇంతలో పరీక్ష సమయం పూర్తి అయ్యిందన్న సూచనగా గంట మోగింది. టీచర్ వచ్చి ఆన్సర్ పేపర్స్ ఇవ్వమని అడిగాడు. ఆ విద్యార్థి కంగారుగా అంతవరకు తాను ప్రసాదానికి తయారు చేసిన లిస్టున్న పేపరు టీచర్కు అప్పగించాడు. తన ఆన్సర్ పేపర్తో ఇంటికి చేరుకున్నాడు. ఫలితంగా పరీక్ష తప్పాడు. మనం భగవంతుణ్ణి ఈ విధంగా చులకనగా భావిస్తాము. మనం ఏమి చేసినా, ఏది సమర్పించినా దేవుడు సరిపెట్టుకుంటాడు అన్న భావనతో మొదటికే మోసం తెచ్చుకుంటాము. దైవాన్ని చులకనగా చూసినవాడు జీవితంలో తానే చులకన అవుతాడు. మనం ఎలా భావిస్తామో ఆ విధంగానే రూపొందుతాము.
మనం ఉన్న స్థితికి కారకులం మనమే. FAITH ఫెయిత్ అన్న పదంలో అర్థాన్ని చూసుకుంటే ఫియర్లెస్లీ ఆల్వేస్ ఐ ట్రస్ట్ హిమ్. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి స్వధామానికి చేరినప్పటికీ కృష్ణ చైతన్యం ఈ లోకంలో అవతరించినప్పుడంతా రాధ కూడా అవతరిస్తుంది. వారిరువురికి అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం. గోవింద గోపాల నామాలలో గో అన్న శబ్దానికి ఇంద్రియములని అర్థం. మన ఇంద్రియాలను అదుపులో ఉంచువాడు గోవిందుడు గోపాలుడు అని అర్థం.

దీనానాథ గోవింద, అనాథనాథ గోపాల. దిక్కులేని వారిని కాచి రక్షించేవాడు దీనానాథుడు. 1986లో కొడైకెనాల్లో జరిగిన సంఘటన. స్వామి కొడైకెనాల్ నగరంలో పర్యటించి వచ్చారు. అంటే సాయి శృతికి ఎదురుగా ఉన్న సరస్సును చుట్టి వచ్చారు. స్వామి తిరిగి రాగానే విద్యార్థులతో ఇలా అన్నారు. బోట్ క్లబ్ దగ్గర ఒక పిల్లవాడు టోపీలు అమ్ముతున్నాడు. అతని దగ్గరకు వెళ్లి బేరం ఆడకుండా అతడు ఎంత చెబితే అంత చెల్లించి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాట్ కొనుక్కురండి. పాపం ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. వాడు నిన్న ఉదయం నుండి ఏమీ తినలేదు అని పిల్లలకు డబ్బిచ్చి పంపించారు. ఇదంతా వింటున్న ఒక భక్తుడు, స్వామి ఇప్పుడు ఎండలు తగ్గిపోయాయి, వేసవికాలం ముగిసింది, ఇక విద్యార్థులకు హ్యాట్స్తో పని ఏమిటి అన్నాడు. హ్యాట్స్తో వీళ్లకు పని లేకపోవచ్చు, కాని ఆ పిల్లవాడికి డబ్బు చాలా అవసరం అన్నారు స్వామి. స్వామి చెప్పినట్లుగా దాదాపు 18 మంది పిల్లలు ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి మాకు హ్యాట్స్ కావాలి అని అడిగేటప్పటికీ వాడికి ఆశ్చర్యం కలిగింది. 15 రోజుల నుండి అతని దగ్గర ఒక్కరు కూడా హ్యాట్స్ కొనలేదు. ఒక్కసారిగా విద్యార్థుల గుంపు వెళ్లి అడిగేసరికి అతడు కొంచెం ఆలోచించాడు. ఆ టోపీల ధర ఒక్కొక్కటి 20 రూపాయలు ఉంటుంది, అయినా అది ఆఫ్ సీజన్ కాబట్టి 15 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. కాని ఈ విద్యార్థులు, కాదు మేము 25 రూపాయలు ఇస్తాము అన్నారు. వీళ్లకు ఏమైనా పిచ్చా, అంత డబ్బు ఎక్కువ ఇస్తామంటున్నారు అని పిల్లవాడు అనుకున్నాడు. సరే అందరూ హ్యాట్స్ కొన్నారు. ప్రేమ ముందు డబ్బుకు విలువ ఏముంటుంది? స్వామి ప్రేమకు అవధులు లేవు. అందుకే ఆ పిల్లవాడికి ఆశించిన దానికంటే అధికంగా డబ్బు లభించింది. స్టూడెంట్స్ ఆ పిల్లవాడిని, నీకు సాయిబాబా తెలుసా అని అడిగారు. వెంటనే ఆ పిల్లవాడు తన సంచిలో నుండి స్వామి ఫోటో ఉన్న పేపర్ కట్టింగ్ తీసి చూపించి, నేను రోజూ ఈ సాయిబాబా వారికి మొక్కుకుంటాను అన్నాడు. సర్వుల హృదయాలలో ఉన్న స్వామికి దీనులు దుఃఖితులు వాళ్లు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు తెలియవా? అందుకే ఆ పిల్లవాడి ప్రార్థన ఆలకించి స్టూడెంట్స్ ను పంపించి హ్యాట్స్ అన్నీ కొనిపించారు. ఇంతలో వాళ్ల దగ్గరగా ఒక కారు వచ్చి ఆగింది. అది స్వామి కారే. స్వామి కార్ కిటికీలో నుండి చూస్తూ, చినుకులు పడుతున్నాయి, అందరూ హ్యాట్స్ పెట్టుకోండి అన్నారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ స్టూడెంట్స్ లో ఒకరు, ఇప్పుడు హ్యాట్స్ ఎందుకు, ఎండా లేదు వానా లేదు అని మనసులో అనుకున్నాడు. వెంటనే సన్నగా జల్లు ప్రారంభమైంది. స్వామి వచ్చి, మీరంతా హ్యాట్స్ పెట్టుకోండి, తడవకుండా ఉంటారు అన్నారు. ప్రేమభరితమైన జీవితం ఎలా గడపాలో స్వామి మనకు ఈ విధంగా బోధిస్తారు. ఎండా వానా ఏమీ లేకపోయినా దివ్య ప్రేమ అనే హ్యాట్ ను ధరిస్తే మన జీవితాలు మధుర ప్రేమ భరితాలు అవుతాయి. అనాథనాథ అన్న పదాలను అర్థం చేసుకోవడానికి కొడైకెనాల్లోనే జరిగిన మరొక సంఘటన. స్వామివారు సాధారణంగా ఏప్రిల్ మే నెలలలో కొడైకెనాల్ వెళ్తారు. ఏప్రిల్ 26వ తేదీ త్రయీ బృందావనం వార్షికోత్సవం జరుగుతుంది. మే 6వ తేదీ ఈశ్వరమ్మడే జరుగుతుంది. ఆ సందర్భాలను పురస్కరించుకుని స్వామివారు నారాయణ సేవ ఏర్పాటు చేస్తారు. సాయి శృతిలో భక్తులందరికీ స్వామివారు ప్రసాదం అందిస్తారు. భక్తులే కాదు, కొడైకెనాల్లోని ప్రజలు కూడా అక్కడి సాయి శృతి ఆవరణంలోనికి చేరుకుంటారు. విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయడము, ప్లేట్స్ పెట్టి వడ్డన చేయడం వంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు వడ్డన చేస్తూ ఉంటే స్వామివారు వారి పక్కనే ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. అటువంటి ఒక సందర్భంలో విద్యార్థులంతా అన్ని ఏర్పాట్లు చేసి అలసిపోయారు. స్వామివారు స్వయంగా వచ్చిన వారికి బ్లాంకెట్స్, వస్త్రాలు పంచిపెట్టారు. సాయి శృతిలోనే కాక బయట రోడ్డు మీద కూర్చున్న వారికి కూడా వస్త్రాలు, బ్లాంకెట్స్ పంచారు. కార్యక్రమమంతా పూర్తి అయ్యింది. విద్యార్థులు కూడా ప్రసాదం స్వీకరించి స్వామి చుట్టూ చేరి కూర్చున్నారు. ఉన్నట్టుండి స్వామి
బ్లాంకెట్స్ అన్ని ఇవ్వడం పూర్తి అయ్యిందా అని అడిగారు. అక్కడున్న భక్తులు బయటకు వెళ్లి కనుక్కొని వచ్చిన వారు అందరికీ బ్లాంకెట్స్ అందాయి అని చెప్పారు. అయితే అక్కడ ఒక మూలన ఇంకా కొన్ని బ్లాంకెట్స్ కుప్పగా పడి ఉన్నాయి. స్వామి మళ్లీ అడిగారు. ఆ సీనియర్ డివోటీ వెళ్లి మళ్లీ అడిగి వచ్చి అదే సమాధానం చెప్పారు, అందరికీ అందాయని. స్వామి కుర్చీలోంచి లేచారు. స్వామి ముఖంలో ఏదో తెలియని భావం. అందరూ స్వామి అలసిపోయారేమో అనుకున్నారు. నాకు దాహంగా ఉంది అన్నారు స్వామి. వెంటనే ఒక అబ్బాయి స్వామికి గ్లాస్ అందించాడు. ఇది కాదు అంటూ వంటశాలలోకి వెళ్లారు. స్వామివారి ముఖం ఎప్పటిలాగా ప్రసన్నంగా లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అందరికీ అర్థమైంది. అయితే అదేమిటో తెలియలేదు. స్వామి ఆ చివరిదాకా వెళ్లారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు వారి వెనుక నడిచే భక్తుడు స్వామి ప్రక్కనే ఉన్నారు. స్వామి కార్ తెమ్మని చెప్పారు. వెంటనే కార్ వచ్చి సాయిశ్రుతి ముందు ఆగింది. ఏమీ మాట్లాడకుండా స్వామి కారులో కూర్చున్నారు. సుమారు 45 నిమిషాలు ఏమి జరుగుతుందో, ఏమి పొరపాటు జరిగిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. స్వామి తిరిగి వచ్చారు. స్వామి రాగానే కార్ డోర్ తీయడానికి పరుగెత్తే స్టూడెంట్స్ ఈరోజు ఒక్కరు కూడా కార్ దగ్గరకు వచ్చే ధైర్యం చెయ్యలేదు. పిన్నలు పెద్దలు అందరికీ ఒకటే ఆందోళన. అయితే అందులో ఒక టీచర్ ధైర్యం చేసి కార్ డోర్ తీశాడు. అంత సీరియస్ గా వెళ్లిన స్వామిని తలుచుకుంటే అందరికీ భయంగా ఉంది. స్వామి కార్ దిగి ఆ టీచర్ వంక చిరునవ్వుతో చూశారు. అందరి మనసులు తేలిక అయినాయి. స్వామి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్లారు. వారి ముఖారవిందం చిరునవ్వుతో వెలిగిపోతోంది. దానితో అందరి హృదయాలు తేలికపడినాయి. స్వామి సింహాసనంలో కూర్చోగాని విద్యార్థులు వారి దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత. ఒక విద్యార్థి స్వామికి మంచినీరు అందించాడు. ఆ గ్లాసులోని నీరు సగం తాగి ఇప్పుడు నా దాహం తీరింది అన్నారు. ముందు గ్లాస్ అందించినా స్వీకరించని స్వామి ఇప్పుడు మంచినీరు త్రాగి నా దాహం తీరింది అన్నారు. దీని అంతరార్థమేమి అన్న ప్రశ్న తలెత్తింది. అసలు జరిగినది ఏంటంటే ఆ రోజు వండిన పదార్థాలన్నీ పంచడం పూర్తి అయింది. అందరికీ అన్నప్రసాదం బ్లాంకెట్స్ అందినాయి. కాని ఇంకా కొన్ని బ్లాంకెట్స్ మిగిలిపోయాయి. కొడైకెనాల్లో కొంతమందికి బ్లాంకెట్స్ అందలేదు. కనుక స్వామి స్వయంగా కొడైకెనాల్ మూల మూలలకు వెళ్లి వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి, అంగవైకల్యంతో సాయిశ్రుతి వరకు రాలేని పేదవారికి బ్లాంకెట్స్ పంచిపెట్టారు. ఒక్క బ్లాంకెట్ కూడా మిగలకుండా అందరికీ పంచిన తరువాతనే స్వామి దాహం తీరింది. మిగిలిన బ్లాంకెట్స్ వచ్చే సంవత్సరం పంచిపెట్టవచ్చునని భక్తులు తలంచియుండవచ్చు. కాని అన్నీ పంచిపెట్టేంత వరకు స్వామికి తృప్తి కలగలేదు. అందుకే అనాథనాథుడు భగవంతుడు.

స్వామి ఒకసారి వివరించి చెప్పిన చక్కని కథ ఒకటుంది. ఒకప్పుడు మథురా నగరాన్ని ఒక సుల్తాన్ పరిపాలించాడు. ఆ కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి పాలకుడైన ఒక రాజు బృందావనంలో శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి యాత్ర చేస్తూ మథురకు వచ్చాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. సుల్తానుకు ఈ విషయం తెలిసింది. అంతటి శక్తివంతుడైన రాజు అంత దూరం నుండి కేవలం ఆలయంలో ఉన్న భగవంతుని సేవించడానికి వచ్చాడు. ఆ ఆధ్యాత్మిక ఆనందం ఏదో తాను కూడా పొందాలనుకున్నాడు. అయితే ఆలయంలో ఉన్న వ్యక్తి ఎవరో గొప్పవాడై ఉండాలని భావించాడు. ఒకనాటి అర్ధరాత్రి ఆ కృష్ణాలయానికి వెళ్లి ఎవరు లోపల అని బిగ్గరగా అడిగాడు. లోపలి నుండి గోవింద మహారాజ్, రాధారాణి అని సమాధానం వచ్చింది. అయితే ఆలయంలో ఇద్దరు వ్యక్తులున్నారన్నమాట. వీరెవరో అందరు చక్రవర్తుల కంటే మిన్న అయిన రాజురాణి అయి ఉండాలి. ఎలాగైనా వారిని దర్శించాలన్న ఆరాటంతో 3 రోజులు అన్నపానాదులు విసర్జించి అక్కడే ఉండిపోయాడు. ఆకలిదప్పులు బాధించినప్పటికీ అక్కడి నుండి కదలలేదు. నేను ఎక్కడికైనా వెళ్తే వారు బయటకు వచ్చి ఎటైనా వెళ్లిపోతారేమో, వారిని దర్శించుకునే భాగ్యం కోల్పోతానని అతని ఆందోళన. 4వ రోజు అర్ధరాత్రి గోవింద మహారాజ్, రాధారాణి మందిరంలో నుండి బయటకు వచ్చారు. సుల్తాన్ను తమ వెంట రమ్మని ఆహ్వానించారు. గోవింద మహారాజు, రాధారాణి విలువైన ఆభరణాలతో అలంకరించుకుని ఉన్నారు. వారలా నడిచి యమునా తీరానికి చేరుకున్నారు. అక్కడ వేల కొలది గోపీ గోపాలురు గోవింద మహారాజుకు, రాధారాణికి స్వాగతం పలికేందుకు వేచి ఉన్నారు. ఆ పున్నమి వెన్నెలలో వారి ఆటపాటలు సాగాయి. సుల్తాన్ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. గోపీ గోపాలుర హృదయాలు, ముఖాలు అపరిమితమైన ఆనందంతో మెరిసిపోతున్నాయి. సుల్తాన్ ఆనంద సాగరంలో ఓలలాడుతున్నాడు. తెల్లవారుజామున 4 గంటలకు గోవింద మహారాజు, రాధారాణి ఆలయానికి తిరిగి వెళ్తూ తమ చేతి కంకణాలను సుల్తాన్కు ఇచ్చి, ఇది మా కానుకగా స్వీకరించు, నీ వద్ద భద్రంగా ఉంచు అని చెప్పి అదృశ్యులయ్యారు. సుల్తాన్ మాట్లాడే లోపలనే వారు గర్భగుడిలోని విగ్రహాలలో లీనమయ్యారు. తెల్లవారగాని ఆలయ పూజారి అక్కడకు వచ్చి సుల్తాన్ నిలబడి ఉండటం, అతని చేతిలో రాధాకృష్ణుల చేతి కంకణాలు ఉండటం చూశాడు. సుల్తాన్ దేవీదేవతల ఆభరణాలను దొంగలించే ప్రయత్నం చేస్తున్నాడని అనుమానపడ్డాడు. అయితే ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఎవ్వరూ తలుపులు పగలగొట్టి లోపల ప్రవేశించలేదు. అయితే సుల్తాన్ చేతిలో స్వామి చేతి కంకణాలు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని పూజారి తికమకపడ్డాడు. సుల్తాన్ ఆనంద పారవశ్యంతో గోవింద మహారాజ్, రాధారాణి ఇప్పుడే లోపలికి వెళ్లారు. రాత్రంతా యమునా తీరంలో నేను వారితోనే ఉన్నాను. తెల్లవారుజామున ఆలయంలోనికి తిరిగి వెళ్తూ నాకీ బహుమానాలిచ్చారు. ఎందుకిచ్చారో తెలియదు, నీ దగ్గర భద్రంగా ఉంచు అన్నారు. నన్నెందుకు ఈ విధంగా అనుగ్రహించారో తెలియదు అన్నాడు. నిజమైన ప్రేమతో, నిస్వార్థ భావనతో దైవాన్ని హృదయంలో నిలుపుకొని ప్రార్థించినట్లయితే భగవంతుడు తప్పనిసరిగా వస్తాడు, అపరిమితమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు. పూజారి తికమకపడ్డాడు. సుల్తాన్ ఆనంద పారవశ్యంతో గోవింద మహారాజ్, రాధారాణి ఇప్పుడే లోపలికి వెళ్లారు. రాత్రంతా యమునా తీరంలో

తప్పనిసరిగా వస్తాడు. అపరిమితమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు గోపీ గోపాలురతో సలిపిన రాసక్రీడను తిలకించే అపూర్వమైన అదృష్టం సుల్తానుకు లభించింది. ఆ రాసక్రీడ గురించి ఈ పంక్తి రాసవిలోల గోపాల రాధాలోల గోవింద అని తెలుపుతుంది. ఒక సందర్భంలో స్వామి విద్యార్థులతో రాధభక్తిని గురించి వివరిస్తూ రాధభక్తి సంయోగ వియోగాత్మకమని అన్నారు. దీని అర్థం మీకు తెలుసా అని కూడా అడిగారు. పిల్లలంతా తెల్లముఖాలు వేశారు. రాధ ఎప్పుడూ కృష్ణునితో కలిసే ఉంటుంది, అది సంయోగము. శ్రీకృష్ణుని భౌతికంగా సేవించవలసినప్పుడు ఆమె శ్రీకృష్ణుని నుండి వేరవుతుంది, అది వియోగం అని భావించాలి అన్నారు భగవాన్. రాధ భక్తి అంటే అదే.

గోవిందునికి గోపాలునికి జయమగుగాక అని అర్థం. భగవంతుని ఆరాధించే మార్గాలెన్నో ఉన్నాయి. నామస్మరణ చేయవచ్చు, నామ సంకీర్తన చేయవచ్చు, గుణ సంకీర్తన, లీలా సంకీర్తనలు కావించవచ్చు. భావ సంకీర్తనలో కేవలం భావానికే ప్రాధాన్యత ఉంటుంది. వాత్సల్య, శాంత, సఖ్య, దాస్యభావాలన్నింటికంటే మధురభావమే పరమోత్కృష్టమైనది. అదే రాధాభక్తి. ఏది చూసినా, ఏది తలచినా, ఏది విన్నా, ఏది రుచి చూసినా అంతా మాధుర్యమే. కనుకనే రాధ సర్వకాల సర్వావస్థలలో శ్రీకృష్ణునితో కలిసియే ఉంటుంది. అటువంటి భక్తిభావాన్ని మనమంతా అభివృద్ధిపరచుకోవడానికి సాధన సలపాలి. ఇంత చక్కని భావం తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారం

శ్రోతలందరూ చక్కగా రాధే గోవింద జై జై రాధే గోపాల అన్న ఈనాటి మన భజనను నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీకందించబోయే నాటకం సేవ చేస్తే సేవ్ అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: హలో రాజేష్.
1: ఎస్ రాజేష్ హియర్. ఎవరిది?
0: రాజేష్, నేనురా సుదర్శన్.
1: హరే నువ్వా? ఏంట్రా సంగతి? జైలు పక్షి పొద్దునే కూసింది.
0: రే జైలు పక్షి ఏమిట్రా? నా పరువు తీకరా, నేను జైలర్ని రా బాబు, అక్కడ ఖైదీని కాదు.
1: అయ్యో, అయినా ఎప్పుడు జైల్లోనే ఉంటావు కదరా, అందుకే అలా జోక్ చేశాను. సరే సంగతి ఏంటో చెప్పు.
0: మరేం లేదు రాజేష్, ఆగస్టు 15కి ఇంకా వారం రోజులే కదా ఉంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి మా జైల్లో సాయంత్రం మీటింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడిస్తూ ఉంటాం.
1: ఆగాగు, మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నావా? చూడ్డానికైతే వస్తాను, మాట్లాడమంటే మాత్రం నా వల్ల కాదురా.
0: అంత సాహసం చేయడం లేదులేరా, అయినా ఎంత లెక్చరర్ అయినా నువ్వు ఇంకా కుర్రాడివే కదా, కాస్త వయసులో పెద్దవారైతే బాగుంటుంది. ఎవరిని పిలవాలా అన్న ఆలోచనతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదురా. చివరికి నిన్ను అడిగితే నువ్వే ఎవరి పేరన్నా చెప్తావు కదా అని నీకు ఫోన్ చేశాను.
1: అలా అన్నా బాగుంది. ఎవరున్నారబ్బా? రెహమత్ ఖాన్ గారు ఉన్నారు, స్వాతంత్ర సమయోధుడు, కానీ పెద్దవారైపోయారు, మాట్లాడలేరు కూడా. డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్ గారు ఉన్నారు, మంచి వ్యక్తే, కానీ ఆయన ఎక్కువగా సాహిత్యం మీద మాట్లాడతాడు, ఈ సందర్భానికి తగినట్టు మాట్లాడలేడు. ఇంకెవరున్నారబ్బా?
0: ఎవరే రాజేష్, నీ మీదే ఆశ పెట్టుకున్నాను రా, సాయంకాలంలోగా చెప్పినా పర్వాలేదు, ఎవరినో ఒకరిని చూడరా.
1: ఆగాగు, అక్కర్లేదు, గుర్తొచ్చింది, చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాట నాలాటోడే. మా కాలేజీలోని లెక్చరర్ ఒక ఆయన చాలా బాగా మాట్లాడతారు, పైగా ఆయన సాయిభక్తులు, ఖైదీలకు చక్కని సందేశం ఇచ్చేలా మాట్లాడగలరు.
0: బతికించవరా బాబు, ఇంతకీ ఎవరైనా పేరు అడ్రస్ చెప్పు, వెంటనే వెళ్ళి మాట్లాడతాను.
1: ఆయన పేరు ప్రొఫెసర్ జిఎన్ మూర్తి. 10 గంటలకల్లా మా కాలేజీకి వస్తే అక్కడే మాట్లాడచ్చు.
0: కాలేజీకి వచ్చి పిలిస్తే ఏం బాగుంటుందిరా, బాగుండదేమో.
1: అబ్బెబ్బే, అలాంటిది ఏం లేదు, ఆయనకి ఇంటికి వచ్చి పిలవాలనేది పట్టింపులేం లేవు, తప్పకుండా వస్తారు. నీకెందుకు, నువ్వు మా కాలేజీకి వచ్చే.
0: వెరీ గుడ్, అయితే కాలేజీకి వచ్చి కలుస్తాను రా. థ్యాంక్ యూ.
1: నమస్కారం మూర్తి గారు.
2: ఓ రాజేష్, రారా, ఏమిటిలా వచ్చావు?
1: సార్, ఈయన నా ఫ్రెండ్ సుదర్శన్ అని, జైలర్ గా పనిచేస్తున్నాడు, మీతో కాస్త పనుందంటే తీసుకొచ్చాను.
0: నమస్కారం మూర్తి గారు.
2: సాయిరామ్. నమస్కారం సుదర్శన్ గారు, గ్లాడ్ టు మీట్ యూ. నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి.
0: మరేం లేదు సార్, ఇండిపెండెన్స్ డే నాడు మన గుంటూరు జైల్లో ఖైదీల్ని ఉద్దేశించి మాట్లాడే వక్త కోసం వెతుకుతూ ఉంటే మా రాజేష్ మీ గురించి చెప్పాడు.
2: రాజేష్ చెప్పాడా? నా మీద ఉన్న అభిమానం కొద్ది చెప్పుంటాళ్లే. ఇంతకీ ఆ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఏంటో చెప్తారా?
0: మరీ అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదులండి, సాయంత్రం జైలు ఆవరణలోనే సభ ఉంటుంది. సభా కార్యక్రమం తర్వాత ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తమరు మా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఖైదీలకి 4 మంచి ముక్కలు చెప్పాలని కోరుతున్నాను.
2: చాలా బాగుంది, కానీ నేను భగవాన్ శ్రీ సత్సాయిబాబా సేవలో ఉన్నవాణ్ణి, వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను, మరి మీకు అభ్యంతరం ఉండదు కదా? అఫ్కోర్స్, మాదంతా లౌకికవాదమేలేండి, అన్ని మతాలు గౌరవిస్తాం, అన్ని మతాలు ప్రోత్సహిస్తాం, ప్రత్యేకంగా ఏ మతం గురించి మాట్లాడము.
0: మాకు కావాల్సింది కూడా అదేనండి, మానవతను పెంపొందించే విషయాలను మీ వంటి పెద్దలు చెప్తే ఖైదీల ప్రవర్తనలో కాస్తైనా మార్పు రావచ్చు కదా.
2: మీ ఉద్దేశం చాలా మంచిది, సరే మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పకుండా నేను వస్తాను. సాయంత్రం 8 గంటలకన్నారు?
0: సార్, సాయంత్రం 6 గంటలకి సమావేశం ప్రారంభమవుతుందండి, మీరు దయచేసి 5:30కల్లా రండి, నేను జీప్ కూడా పంపుతానండి.
2: అబ్బబ్బే, జీప్ అటువంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టుకోకండి, అలాంటివి ఏమీ అక్కర్లేదు, నేను వస్తాను కదా, 5:30కి అక్కడ ఉంటాను, సరేనా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మరి నాకు సెలవా, ఆ రోజు కలుద్దామండి.
2: మంచిది, వెళ్ళిరండి. సాయిరామ్.

0: సోదర సోదరీమణులారా, ఈరోజు అంటే ఆగస్టు 15వ తేదీ నాడు మనమంతా మన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశం స్వతంత్రం కావాలని ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించిన దేశభక్తులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేటి కార్యక్రమానికి మన గుంటూరు హిందూ కాలేజీలో ప్రొఫెసర్ అయిన జిఎన్ మూర్తి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా మనందరి తరఫున కోరుతున్నాను.
1: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఇక్కడ సమావేశమైన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి 5 తల్లుల గురించి చెప్పారు. దేహమాత అంటే జన్మనిచ్చిన తల్లి, గోమాత, భూమాత, వేదమాత అంటే వేదాలకు తల్లి, ఇంకా దేశమాత. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే పుట్టిన గడ్డను మించిన స్వర్గం లేదని శ్రీరాముడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు మనకి గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలని స్వామి మనకి చెప్పారు. దేశానికి అంటే దేశ ప్రజలకు సేవ చేయాలని కూడా చెప్పారు. సమాజం లేకుండా మనిషి లేడు. మనిషికి కావలసినవన్నీ ఈ సమాజం నుంచే వచ్చాయి. తిండి, బట్ట వంటివన్నీ కూడా ఏదీ ఎవరికి వారు తయారు చేసుకోలేరు కదా. సమాజంలో అందరం ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవారమే. సమాజం తోడ్పాటు లేకుండా మనుగడ కష్టం. కనుక మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అది సేవ ద్వారా వ్యక్తం కావాలి. సేవ చేసేటప్పుడు నిజాయితీగా కష్టపడాలి. పుట్టి పెరిగిన సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యమని స్వామి మనకి బోధిస్తున్నారు. జీవితమంటే ఒక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదు. పక్కదారులు అసలే పట్టకూడదు. ప్రపంచంలో ఏది లేకపోయినా ప్రేమకు ఎవ్వరూ బీద కాదు. ప్రేమ భగవంతుడి ఇచ్చిన వరము, ప్రేమను పంచండి అని సత్యసాయిబాబా మనకి చెప్తున్నారు. అలాగే కోరికలను అదుపులో ఉంచుకోవాలి. అలా చేయడం వల్ల కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేయాల్సిన అవసరం రాదు కదా. జీవితం మరింత మెరుగ్గా గడపడానికి వీలవుతుంది. స్వామి చెప్పిన ఈ మాటలు అందరం పాటిస్తే ఇక నేరాలకు మోసాలకు తావుండదు. అంతా ఆనందమే. సాయిరాం.

0: హలో మూర్తి గారు.
1: ఎవరు? ఎక్కడ
0: ఉండండి, నేనే మీ దగ్గరికి వస్తున్నాను. ఏమిటి, మీరు ఈ రైల్లోనే వచ్చారా?
1: అవును, సుబ్బారావు గారు. అవునండి, కాస్త పని మీద హైదరాబాద్ వెళ్ళి వస్తున్నాను. మీరు అక్కడి నుంచేనా?
0: అవునండి. పదండి, నడుస్తూ మాట్లాడుకుందాం. మీరు ఈ ట్రైన్కే వస్తున్నారని తెలిస్తే హాయిగా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంతకీ హైదరాబాద్ ఏ పని మీద వెళ్లారేంటి?
1: అక్కడ స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాలు శివంలో జరుగుతున్నాయండి. నన్ను అక్కడ మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మాట్లాడి వస్తున్నాను.
0: అరేరే, నాకు తెలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణి కదా. సర్లేండి, అయినా ఆగస్టు 15 నాడు మన గుంటూరు జిల్లాలో మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాను. చాలా బాగా మాట్లాడారు.
1: థ్యాంక్స్ అండి.
0: ఇంతకీ హైదరాబాద్ మీరు ఏ విషయం గురించి మాట్లాడారు?
1: నేనుండ భయమేలా అన్న స్వామి దివ్య ప్రబోధం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం మీకు తెలుసు కదా, ఆ విషయమే మాట్లాడాను. తర్వాత ఒక చక్కని చర్చ కూడా జరిగింది, చాలా ఆనందం అనిపించింది. ఆ మాటల్లోనే మనం స్టేషన్ దాటి వచ్చేసినట్టున్నాము. మరి నేను వెళ్ళొస్తానండి. సాయిరాం.
0: మంచిది సార్, పోయిరండి సాయిరాం.
1: ఆటో బాబు, ఆటో.
2: ఎక్కడ పోవాలి సార్?
1: బ్రాడీపేట పోవాలి బాబు. వస్తావా?
2: వస్తా సార్, 50 రూపాయలు అవుతుంది.
1: 50 రూపాయలా? అదేనాయనా, మరీ ఎక్కువగా అడుగుతున్నావే.
2: అర్ధరాత్రి దాటింది కదా సార్, పోనీ 40 రూపాయలు ఇవ్వండి.
1: సరేలే పద.
2: ఎక్కండి సార్.
1: అదేమిటినైనా, ఆటో ఆపుతున్నావేమిటి?
2: ఎవరో దారికి అడ్డంగా నిలబడ్డారు సార్.
3: ఏయ్ ఆటో ఆపు, ఆపరా ఆపు.
2: ఏందన్నా, లోన ప్యాసింజర్లు ఉన్నారు, అర్ధరాత్రి వేళ నీ గోలేంటి?
4: అరే నోరు మూసుకోబే, మాట్లాడేమంటే పొడిచి పారేస్తా, త్వరగా జేబులో డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పరిగెత్తా.
1: నైనా, ఎవరు మీరు? ఆటో ఎందుకు ఆపుతున్నారు?
3: అవన్నీ చెప్పడానికి టైం లేదులే గాని, దిగవయ్యా దిగు, ఆటో దిగు.
4: ఒరే ఆరితో మాట్లాడి కింద గడిచి పారే.
1: అరే కాస్త ఉండు నైనా, ఎందుకు అలా లావుతావు? నేనే దిగుతాగా.
3: ఒరే ఇదిగో ఈ సూట్ కేసు పట్టుకో. ఏ పెద్ద ఆయన, మర్యాదగా నీ పర్సు వాచి ఉంగరాలు అన్ని ఇచ్చేసేయి, లేదంటే పొడిచి పారేస్తాం. జాగ్రత్త.
1: అంత పని చేయక్కర్లేదులే నాయన. సాయిరాం నేనే ఇస్తాను. ఇదిగో తీసుకో.
4: ఇగో పెద్ద చొక్కా కూడా ఒప్పించేయి.
1: అలాగే సాయిరాం, విప్పిస్తాను. ఇగో సాయిరాం, సాయిరాం, సాయిరాం, సాయిరాం.
3: ఒరే ఆగాగు, ఆ టార్చ్ లైట్ ఇలాగి
4: ఎందుకు రా? ఏమైంది?
3: ఒరే ఈయన మొహం చూడు, ఆ రోజు ఆగస్టు 15 నాడు జైల్లో మాట్లాడి ఈయనే కదా.
4: అవును రోయ్, చూడడానికి ఆయనలాగే ఉన్నాడు. అయితే ఏంటంటావు?
3: అరే నువ్వు ఉండరా సార్, తప్పైపోయింది, క్షమించండి సార్.
1: నువ్వు అంటున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు నాయన. ఇంతకీ ఎవరు మీరిద్దరు?
3: సార్ మేమిద్దరం దొంగలం సార్. మేం జైల్లో ఉన్నప్పుడు మీరోసారి జైలుకు వచ్చి మాట్లాడారు, అదేనండి జెండా పండగ నాడు. అయాళ దేశభక్తి గురించి, బాబాగారి గురించి మాట్లాడారు సార్. ఇదిగో మీ వస్తువులు మాకొద్దు, మీరే తీసుకోండి.
4: అదేట్రా, దొంగతనం చేసినవన్నీ వెనక్కిచ్చేస్తానంటావేంటి?
3: ఒరే నువ్వు కాస్త ఆగరా, తర్వాత చెప్తాను. సార్ మీ వస్తువులు తీసుకుని మీరు వెళ్ళండి సార్.
1: నాయనారా, మీరు చూస్తే మంచివాళ్ళనే కనిపిస్తున్నారు, మరి జైలు నుంచి బయటికి వచ్చి మళ్లీ దొంగతనాలేమిటి?
3: సార్ జైల్లో మీరు చెప్పిన మంచి ముక్కలు ఇన్నాక నిజంగానే దొంగతనాలు మానేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడా పని దొరక్క మళ్లీ ఈ పాడు పని మొదలెట్టాం. ఒరే చూస్తావేంటి, సార్ని క్షమించమని అడుగు.
4: సారు ఆడు చెప్పిందంతా నిజమేనండి, పొరపాటైంది, క్షమించండి.
1: పర్లేదు బాబు, పర్లేదు.
3: సార్ సాయిబాబా ప్రేమ గురించి చెప్పి ఆయన ప్రేమను మాకు పంచిపెట్టినోరు, మీకు ద్రోహం చేయలేం, పొట్ట కోసం ఈ పని చేయక తప్పలేదు. ఇక నిజంగా మానేస్తాం సార్, నిజంగా మానేస్తాం, మమ్మల్ని క్షమించండి. సార్ ఏదో ఆటో వస్తోంది, ఆపుతాం, మీరు అందులో వెళ్ళిపోండి. రే ఆటో ఆపరా.
4: ఆటో ఆపు, ఆపు. సార్ సార్ ఎక్కడికెళ్తారు సార్? మీరు
1: బ్రాడీపేట పోవాలి నేను.
3: అలాగే సార్, రండి ఆటో ఎక్కండి. ఒరే సార్ సామాన్ ఆటోలో పెట్టు. ఇదిగో ఆటో ఆయన, అర్ధరాత్రి దాటింది, సార్ని బ్రాడీపేటలో భద్రంగా దించు.
1: బాబు ఆటో అబ్బాయి ఒక్క క్షణం ఆగమ్మా. నాయలరా మీ పేర్లు ఏమిటో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తాను, విని వెళ్ళండి. భక్తులకు సేవ చేస్తే సేవ్ అవుతావు అని స్వామి చెప్పారు. అంటే మనం తోటివారికి సేవ చేస్తే భగవంతుడు మనని రక్షిస్తాడని అర్థం అన్నమాట. నేను నిరంతరం అలాంటి వారి ఇంటా వెంటా జంటా ఉండి కంటికి రెప్పలా కాపాడతానని కూడా మన స్వామి చెప్పారు. ఇప్పుడు ఇలా నన్ను రక్షించి బాబా తమ మాట నిలబెట్టుకున్నారు సుమ. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధలకు అనుగుణంగా నడుచుకుంటే మన బాగోగులు ఆయనే చూసుకుంటారు. మరి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. మీరు అంతా మంచి జరగాలని ఆ భావాన్ని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానే. మరి ఉంటాను సాయిరాం, ఆనందంగా ఉండండి.
3: సాయిరాం సార్, సాయిరాం.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా సేవ చేస్తే సేవ అవుతారు నాటకాన్ని విన్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ సాయి యువత ప్రత్యేక సమర్పణ. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతులందరికీ హృదయపూర్వకమైన సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో 2011 గురు పౌర్ణమి సందర్భంగా ప్రారంభమైన తెలుగు స్ట్రీమ్ 2014లో తమ 3వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా 2014 జూలై 14వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత అందరూ కలిసి వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను ప్రేమతో స్వామికి సమర్పించడం జరిగింది. 3వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను 7 భాగాలుగా మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం. 3వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోని మొదటి భాగం పునఃప్రసారం ఇప్పుడు మీరు వినండి.

0: సద్భక్తులందరు భగవంతుడాయంచు, సద్భక్తులందరు భగవంతుడాయంచు, చెవులకింపుగ స్మరణ చేయుదినము. బీదల వెటలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కినున్న దినము, దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీయు తద్దినములే.
1: ఓం శ్రీ సాయిరాం. చిరునవ్వుల వెన్నెలను కురిపించే చల్లని స్వామి, పలుకుల ముత్యాలు చిలుకు ప్రేమమూర్తి, మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ 76వ జన్మదినోత్సవ సందర్భంగా 2001వ సంవత్సరంలో గురు పూర్ణిమ పర్వదినాన తమ అమృత హస్తాలతో విశ్వవ్యాప్తంగా రేడియో సాయి ప్రసారాలు ప్రారంభించారు. స్వామి మాటే ఒక మంత్రం, వారి ఉపన్యాసమే ఒక ఉపనిషత్తు, వారి ప్రబోధమే ఒక భగవద్గీత, వారి జీవితమే జగతికి సందేశం. వారి వచనామృతాన్ని, అపురూపము అపూర్వము అయిన వారి జీవిత విశేషాలని, వారి దివ్య ప్రేమ సౌరభాన్ని, వారి కరుణారసవాహిని విశ్వమానవాళికి అందించడమే అందరినీ ప్రేమ నిస్వార్థ సేవా మార్గం వైపు పయనించేలా చైతన్యవంతుల్ని చేయడమే రేడియో సాయి ప్రసారాల పరమార్థం. స్వామి అమృత హస్తాలతో ప్రారంభించిన రేడియో సాయి శాఖోపశాఖలుగా విస్తరించి నేడు అమెరి స్ట్రీం, ఆఫ్రి స్ట్రీం, భజన స్ట్రీం, డిస్కో స్ట్రీం, తెలుగు స్ట్రీంలుగా విశ్వవ్యాప్తంగా లక్షలాది శ్రోతల్ని అలరిస్తోంది. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ వినయపూర్వక ప్రార్థనను మన్నించి భగవాన్ బాబావారు 2011 ఫిబ్రవరి నెలలో తెలుగు స్ట్రీం 24 గంటల ప్రసారాలకు అనుమతిని ప్రసాదించి ఆశీర్వదించారు. స్వామి ఆశీస్సులతో 2011 జూలై 15 పరమ పవిత్రమైన గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు స్ట్రీం ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రొఫెసర్ జి వెంకట్రామన్ మార్గదర్శకత్వంలో తెలుగు ప్రసారాలు నిర్విరామంగా రసజ్ఞ మనోజ్ఞంగా సాగిపోతున్నాయి. ప్రశాంత నిలయంతో పాటు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఎందరో మేధావులు, సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు, సత్యసాయి సేవా సంస్థలు పుంఖానుపుంఖంగా నాటకాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రముఖులతో భక్తులతో ఇంటర్వ్యూలు, సంగీత కచేరీలు, భక్తి గీతాలతో ఎంతో వైవిధ్యం కల కార్యక్రమాలు రూపొందించి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారాలను సుసంపన్నం చేశారు. ఈనాడు స్వామివారి దయతో తెలుగు స్ట్రీమ్ తమ 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. స్వామి, మీ ముద్దుబిడ్డ అయిన ఈ తెలుగు స్ట్రీమ్ను చిరకాలం మీ సందేశాన్ని వ్యాప్తం చేసేటట్టు దీవించి ఆశీర్వదించమని మనసారా ప్రార్థిస్తూ శ్రోతలందరి తరపున, ఈ విశ్వ మానవాళి తరపున, రేడియో సాయి బృందం తరపున మీ దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ 1996 జూలై 14 గురు పూర్ణిమ పర్వదిన సందర్భంగా భగవాన్ అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో నేటి ప్రసారాలకు శ్రీకారం చుడుతున్నాం.
0: జ్యోతి వెలుగుచునుండగా ఇంటిలోనే

భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది. ఇందుకనడంతో ఏదని సందేహము వలదు. భారతీయులు రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడాను పూజిస్తూ వస్తున్నారు. విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడాను ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు. ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు. గుట్టను పూజిస్తూ వచ్చారు. గోవర్ధనగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడాను పూజించి వచ్చారు. ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు. చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడాను ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు. ఇప్పటికి కూడాను కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడాను చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము, ఇలాంటివంతా కూడాను సేవలు చేస్తూ వచ్చారు. భూతదయా పశ్చాత్తాపం అనేటువంటిది భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలము మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నాడు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు. కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము. సర్వుల యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచరింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధలు సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. సాంఘికమైనటువంటి యొక్క ధర్మము అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు. ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు. కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు. ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగమును సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు. సాంఘికమైనటువంటి యొక్క జగత్తునందు, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు, దివ్యమైనటువంటి భావమునందు, నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర. కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది. దేవుడు లేని స్థానం ఎక్కడ? దేవుడి కానటువంటి పదార్థం ఎక్కడ? భగవంతునిదే. అణోరణీయాన్ మహతో మహీయాన్, ఈ అణువులు చేరించవలచేతనే ఘనంగా ఏర్పడుతున్నది. ప్రతి అణువునందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు. అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు. సర్వమైన పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి. అందువల్లనే ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాసు పాడుతూ వచ్చాడు. రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడి ప్రపంచంలో కానరాదు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు. అనగా ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింపచేసేటువంటిది. కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేసేట ఈ దివ్యత్వాన్ని వీరు విస్మరిస్తూ పోతున్నారు. ఒట్టకూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు. పాప భయంబు పోయే పరిపాటై పోయను సుస్కృతం బిలం, పాప భయంబు పోయే పరిపాటై పోయను దుష్కృతం బిలం, వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో, దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా, మానవా శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు. పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము, నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల, నీస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కద మానవా. కేవలం పొట్టకూటిని కూడాను అందించలేకపోతున్నాయి ఈ విద్యలు. నిద్ర నుండి లేచి
మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక. వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదియా మనం సంపాదించవలసింది, ఇదియా మనం సాధించవలసినటువంటిది, ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము కాదు. కాదు, మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు. కానీ ఆ సత్యనిత్యమైనటువంటి ఒక దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం. ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే. ఇది కాదని నేను చెప్పటం లేదు. యమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య. ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది. ఇది ప్రవృత్తి యొక్క తత్వము, కానీ మనది నివృత్తి యొక్క లక్షణం. ప్రవృత్తిది అనిత్యము అశాశ్వతము, నివృత్తి సత్యము నిత్యము. కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చెయ్యాలి. ఏవి ప్రయోజనం? పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు. కానీ పుస్తకంలో ఉంటుండాలి నాలెడ్జ్. ఈ పుస్తకం నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది? కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడాను మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుండాలి. కారణం ఏమిటి? తంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యుర్. పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికే మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది. కనుక పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మనం సాధించాలంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో వీలు కాదు. భావం తద్భవతి. మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది. శ్రీనాథ్ చెప్పాడు, పూర్వకాలం నందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది. ఆ విలేజ్ పీపుల్ అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుంది అని ఆ విశ్వాసం. ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకుని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద. ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు. అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు. ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అయ్యో నా దురదృష్టము, నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లెన వదిలి మధుర చేరిపోయాడు కదా, నా నష్టం రాసిన వ్రత కన్న కలదా నూరేండు చింతిల్లినని అని చాలా చింతిస్తూ ఉండేటువంటిది. ఇంతకు పూర్వమంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది. కానీ ఆ సుగుణ యొక్క అదృష్టం ఏమిటో కానీ అత్తగారికి హై టెంపరేచర్ వచ్చేసేసింది. అప్పుడు ఈ సుగుణనే వెళ్లవచ్చింది ఆ యొక్క జ్యోతిని వెలిగించడానికి. వెళ్లి వెళ్లేటప్పటికి ఆహా, ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది. దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు, నీ పాండిత్యం పైన కాదు. గొప్ప గొప్ప పండితులంతా ఉంటున్నారు, కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు, మహాయోగులంతా ఉంటున్నారు, మహాత్యాగులంతా ఉంటున్నారు. ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది. ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడని నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది. ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం. ఆ దీపము వెలుగుతూ ఉండాలి. ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది, సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి. ఎక్కడో బట్ట వాసన వస్తుండాలి అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది. నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుకుంటూ వచ్చింది. ఇంకా అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా, వాళ్ళందరూ కాచుకున్నారు. కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల
కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆశువునకు. ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుడిని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది. అందరూ కూడి ఏమిటి నీకు ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా కూడా డాన్స్ ఆడుతూ ఉన్నారు. సుగుణకు కనిపించేనంట మన సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించ

0: నంట అడియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసుగునకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు. ఏ పూజలు చేసింది? శివునకు పూజలంటే ఏమిటో, జపమంటే ఏమిటో, ధ్యానమంటే ఏమిటో ఏమీ తెలియదు. ఆనాటి ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు. అదే వాళ్ళ గొప్ప అదృష్టం. ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు. వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది. ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది. ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము, ఇంకీ పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము, ఉన్న నాలెడ్జ్ని కూడా ఊడగొట్టుకోవటము, జ్ఞాపశక్తి అంతా కూడా మందబడిపోవటము. ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు. ఆనాటి శిగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే. ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము. ఇదే విధంగానే ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దానిపైన కాదు. నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసము. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు. ప్రేమ విశ్వాసములే దీనికి మూల కారణాలు. ఇవే పెద్ద సాధన. పూరపు శరీరం యొక్క తత్వం నందు కూడాను బాంగ్రా అనేటువంటి గ్రామం లోపల హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు, హేమంత్ పండిత్. అతనిని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు. ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడాను బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు. పండుకున్నాడు, 3 గంటలకు లేచాడు, చూచాడు ఎవరో పెద్ద అజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది, తలుపులు కూడాను తెరవబడింది. వచ్చాడు ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు. అన్నా సాహెబ్ రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు. చూచాడు ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు. ఇది స్వప్నం కాదు, నా బాబానే నా దగ్గరికి వచ్చాడు, రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు. ఈ అరుపులు వినింది భార్య, ఆమె లేచింది. ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని? ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటాది. లేకపోతే ఈ 3 గంటలప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె. అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు, పిచ్చిదానా, భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు, సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ. భగవంతునికి రాకపోకలుడైనటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు. కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు, ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు. వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది. కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు, తప్పక తెల్లవారులేస్తాన్ని తగినటువంటి వంటలంతా చెయ్యాలి అన్నాడు. బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు. తెల్లవారు లేచింది, ఇల్లంతా కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది, పాయసం వండింది, చేసింది, ఒక వడ చేసింది, అన్ని వండించింది. బాబా వస్తాడు భోజన సమయానికి అని కాచుకొని ఉంటున్నారు ఇద్దరు కూడా. చక్కని పూల తోరణాలు కట్టింది, మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది. పాపం 12 గంటలైంది, బాబా రాలేదు, వచ్చే సూచనలు ఎక్కడ కనిపించాలని అన్ని వైపులా అతను చూస్తున్నాడు. కానీ ఇంక వీరు కాలేదు, బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు, అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు, అతనికంటే వేరొకటి మరలేదు, కాబట్టి బాబు వచ్చే తీర్తాడు, అలాంటి బాబా ఇచ్చిన మాట తప్పించుకోడు అని భార్యకు నచ్చ చెప్తున్నాడు. సరే 2 గంటలైంది, వచ్చే జాడలు కనిపించలేదు. సరే ఇంకేం చేసేదని చూస్తుండగానే ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు చెప్పారు, ఏమండి అన్న సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేటట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు. ప్యాక్ తీసుకున్నాడు, ఈ ప్యాక్ తీశాడు, వాళ్ళు వెళ్లిపోయారు. చూసేసిస్తే బాబా పిక్చర్స్, నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు. భక్తి అంత పిచ్చిగా ఉంటుంటాది. పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
1: పిచ్చులు పోగొట్టు పిచ్చి బట్టించును సచ్చిదానందుడు సాయిబాబా.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు? ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు. దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు. బాబా నీవు భుజించే తీరాలి, ఈ రూపకంగా వచ్చావు అని చెప్పాడు. ఫోటోను అక్కడ పెట్టాడు. నిలిచడానికి వీల్లేదే, ఒక టంబ్లర్ అక్కడ పెట్టేసి ఆ టంబ్లర్ కు నిలబెట్టాడు ఈ ఫోటోను. కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా. లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు, కననిమిత్తమే కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు. కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు. కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు. ఆ తట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు. భార్య ఆ అన్నమంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి. బాబా తిన్నాడు, బాబా తిన్నాడని ఆ అన్నమంతా తానే నిర్దేశిస్తున్నాడు. ఇది బాబా ప్రసాదం, బాబా ప్రసాదం అనగా ఆనాటి పరిస్థితులకు ఆనాటి విధమైనటువంటి యొక్క చర్యలు, ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది. వస్తానని చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు, భగవంతుడు సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణమేమిటి, కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు, ఎనుగా వచ్చేసేసి ఆ ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది, ఏదో పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది, అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటి. ఇప్పుడు అట్ల కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను. అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను. తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను. ఎందుకోసము? ఆనాటి భావం యొక్క ప్రభావము, ఈనాటి భావం యొక్క ప్రభావం వేరు. ఆనాడు పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది, ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది. ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్, చెప్పినప్పుడు ఆనందంగా ఉంటుంది, మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలకు అవకాశం ఇవ్వకూడదు. పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది. అది ఏ దైవం యొక్క వాక్, అదే అమృతవాణి, అది ఏ దివ్యమైనటువంటి వాణి, ఎప్పటికీ తప్పేటువంటిది కాదు. కానీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటుంది. మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి. అలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికి ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు. ఏ విధమైన కష్టములు వచ్చి పడిపోయినా సరే విశ్వాసాన్ని మాత్రం మరవకుండా ఉండాలి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ శ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి. కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడి లోపల ఇదే విధంగానే అనేక రకములైన కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము, ఇంకొక రూపంలో రావటము. కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు. నేను వచ్చాను మీ ఇంటికి, కానీ కర్ర తీసుకున్న మీరు తరం కొట్టారు నన్ను. ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారు ఎంతో బాధపడేటువంటి వారు. వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను అనగా ఏమిటి, అన్ని జీవులు ఎందుకుడు నువ్వు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి. చూడండి, ఒక ఎలుక, ఎలుక ప్రత్యేకంగా కనుక నిలబడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము. అది ఏ వినాయకుని కిందగిన ఉంటుందంటే దానికి కూడా నమస్కారాలు చేస్తాం మనము. దైవ సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది. పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం, లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం. కానీ అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం. సన్నిధిని పట్టి దాని యొక్క పెన్నిధి పెరుగుతుంది. కనుకనే ఆ సమీపత్వాన్ని పురస్కరించుకుని ఈ యొక్క ఇంత గౌరవ మర్యాదలు లభిస్తుంటాయి. ఆ సన్నిధి యొక్క దీనినే మనకు దూరమైపోతే ఇది మొహం చూచేటువంటి వారు కూడా ఉండరు. కనుకనే సర్వత్రా మనం భగవత్ సన్నిధి అందే ఉంటున్నాము. ఏది చూసినా భగవత్ తత్వమే, ఎక్కడ చూసినా భగవత్ తత్వమే, రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము. కనుకనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం, ఎందుకలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు చూసిన అందందే కలడు. అది ఏ తిరిగి వినాయకుడు కూడా చూపించాడు. కానొక సమయంలో మీకు తమాష చేయదలిచి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కుమారులకు కొంచెం ఒక ఆటను పోటీగా పెట్టారు. వినాయక సుబ్రహ్మణ్య ఇట్రా చూడండి, ఈనాడు ఒక పని పెట్టాలి మీకు. ఊరికే ఊడిపే కృష్ణ, కడుపు బరువు, ఎత్తలేను, ఏమి చేతని, తినేసేది, కూర్చునేది, ఈ విధంగా ఉంటుంటే పని ఎట్లా జరుగుతుంది? లోడింగ్ అన్లోడింగ్ అనేటువంటిది కొంచెం మానేసేయండి, ఒక పని పెట్టేస్తాను, మీరు చెయ్యండి అని చెప్పారు. చెప్పండి అన్నారు ఇద్దరు పాపం. అమ్మా మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు. గణపతి వచ్చాడు. మీరిద్దరూ పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి, ఎవరు ముందొస్తారో మీరు రాండి. వినాయకుని పొట్ట చాలా పెద్దది, వాహనం ఎరుక చాలా చిన్నది, ఇది ఎక్కడ ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు. సుబ్రహ్మణ్యము పీకాక్ నెమలి దానిపైన కూర్చున్నాడు, బయలుదేరాడు. పోతుండాలి పీకాక్ మంచి స్పీడ్ గా వెళ్లిపోతుండాలి, కానీ ఎలుకను కూడా దగ్గరకు రామని చెప్పలేదు ఇంకా విఘ్నేశ్వరుడు. ఏమాత్రం కూడా దానిపైన ఎక్కలేదు, చింతను చేయలేదు. చిన్నవాడు అట్టే కూర్చున్నాడు. అంత దూరం లోపల సుబ్రహ్మణ్యుడు వచ్చే చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చానన్నాడు. పార్వతి అడిగింది, ఎంత యుక్తి పడురా నీవు, ఒక నాక్ మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేసారు, అతనిది మొదల ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు. పార్వతీ పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతూ వచ్చారు. అప్పుడు వినాయకుడు చెప్పాడు, అమ్మా ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది, ఈ శక్తి ఈశ్వరుడు రెండే, కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్, కనుక పార్వతి మ్యాటర్ ఈశ్వరుడు ఎనర్జీ, ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో, కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే
2: అయిపోయింది
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని. తరువాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది. చుట్టూ రావటంలో నీవు ఫస్ట్, అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్, అందుకోసమని కాదు చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. ఫలని అనగా అదే ఫలని, కోయంబత్తూరు దగ్గర ఫలని అంటుండాలి, అదే ఫలని అన్నాడు. చూచారా ఎంతింత అంతరాత్మాలు ఉంటుంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైన పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి, కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు. ప్రేమ అనేటువంటి యొక్క జలం లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు, ఆ నీళ్ల పైన పై పైన తేలుతుంటాడు చూడు వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు. కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు. ఈనాటి పండితులని కానీ ఈనాటి విద్యావంతులమని కానీ ఈనాటి కౌలమని కానీ చెప్పుకునేటువంటి వాళ్ళంతా పై పైన తేలేటువంటి వాళ్ళే, కానీ నిండా మునిగినటువంటి వాడికి ఏ మాటలు రావు. ఆనందమే అతని భాష, దీనికంటే మించింది ఏం కాదు. కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు. సర్వత్రా ఉండినటువంటి వాడికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది? అన్వేషణే లేదు. అందువల్లనే ఒకనొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది, భగవద్గీత లోపల భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పారు. ఎన్ని మార్గాల్లో? అనేక మార్గాల్లో చేస్తున్నారు.

0: ఆత్మనివేద మార్గాల్లో చేస్తున్నారు అన్నారు. ఆమె వినింది,
1: అయ్యో
0: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ, తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుణ్ణి అన్వేషణ చేస్తున్నాడు. ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.

వెతికేడు నిజమానవ భక్తులను వెతుకుతున్నాను. నిజమానవ భక్తుని వెతుకుతున్నాను. పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి, అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి, దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి. అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి. ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి. మీరే భగవత్ స్వరూపులు. భగవంతుడు ఎక్కడున్నాడు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము. ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు. కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము, నీవే పరమాత్మ తత్వము. ఎందుకంటే పరొక దేవుడు ఎక్కడున్నాడు? కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది. చేతిలో పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది, చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుగు పైన వేసుకో. నాలుగు పైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని సప్పరించు, తీయని రసంగా లోపల పోతుంది. మధుర మధు

0: ఇంతవరకు మీరు భగవాన్ బాబావారి 1996 జూలై 14వ తేదీన భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు.
1: మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తజనులు ప్రశాంతి నిలయ పసిడి ప్రాంగణంలో ముఖ్యద్వారానికెదురుగా ఉన్న శ్రీమహాగణపతికి తమ కైమోట్పులర్పిస్తూ నారికేళాల్ని సమర్పిస్తూ పూ మాలికలతో ఆ ఉమాశంకరపుత్రుణ్ణి అలంకరిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఆ ప్రభాతవేళ ఆ గణనాయకుణ్ణి ఆరాధిస్తూ ఏవేవో విన్నపాలు చేసుకుంటున్నారు. అలా తమ విజ్ఞాపనలు ఆలకించమని వేడుకుంటున్న వారిలో దేశ విదేశీయులున్నారు, ఎన్నో భాషల వారున్నారు, ఏవేవో ప్రాంతాలకు చెందినవారున్నారు, విభిన్న సంస్కృతుల వారున్నారు, రకరకాల తనూ ఛాయలవారున్నారు. ఎందరున్నా ఎవరున్నా ఏ భాషైనా వారందరి ప్రార్థన ఒకటే. ఎంతో సున్నితమైన విషయాన్ని ఆకళింపు చేసుకుంటున్నాడా అన్నట్లు శూర్పకర్ణుడు తన చెవులొగ్గి మరీ వింటున్నాడు ఈ ప్రార్థనలు. పూల గుబాళింపులతో విభూది పరిమళంతో సమ్మిళితమైన ఆ ప్రాంగణంలోని గాలి అక్కడికి చేరిన వారందరికీ ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అలవాటు చేస్తుంది. వెలుగుల రేడు తన చేతులతో ఈ భూభాగాన్ని తాకడానికి ఇంకా ఎందుకో వెనకాడుతున్నాడు కాబోలు. మసక చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. ముందుగా వేదనాదం, ఆ వెనుకే నగర సంకీర్తన బృందం వెలువరించిన సునాదాలు లలితంగా అందరి హృదయాల్ని తాకి మెల్లగా ఇంకిపోతున్నాయి. చిక్కగా అలుముకున్న ఆకులతో కళకళలాడుతున్న చెట్లు, వాటిమీద సేదతీరి తమ దినచర్యకు ఉపక్రమించబోతున్న పక్షుల కోకవ రావాలతో ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తూ ఆధ్యాత్మిక తరంగాల తాకిడితో నిండిపోయిన వాతావరణం అంతా ఒక్కసారిగా లలిత రమణీయంగా భగవద్భావన విషయ సముల్లాసభరితంగా మారిపోయింది. అదిగో దినరాజు మెల్లగా తన ఉనికి ప్రకటించడానికి సంసిద్ధుడవుతున్నాడు. గణేశ మంటపం దగ్గర యథావిధిగా ప్రార్థనలు సాగుతున్నాయి. అయితే ఆ ప్రార్థనల్లో, ఆరాధనల్లో, ప్రదక్షిణల్లో ఇంతకు ముందులాంటి నెమ్మదితనం లేదు. చిన్నపాటి ఆదుర్త, ఓ మోస్తరు హడావుడి, ఒక రకమైన ఇది అని చెప్పలేని తొందరితనం, కాస్త తడబాట్లు, మరికొన్ని పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. ఈ మార్పు కేవలం భక్తజనుల్లో మాత్రమే అనుకుంటే పొరపాటే. చిరునేత్రాలతో, విశాలమైన చెవులతో, పొడుగాటి తొండంతో, మెడనిండా పూలదండల రంగులతో

0: ఆగిపోతున్న శివశక్తి తనయుడు కూడా ఇదివరకటి నిలకడతనం లేక కాస్త తొందరలోనే ఉన్నాడు. ఇక అక్కడ విరిసిన విరిబాలల సంగతి వేరే చెప్పాలా? మరి కాసేపు మేమెవరికంటా పడకుండా చూడు భగవంతుడా అని మొరపెట్టుకుంటున్నాయి. మరి ఆ ప్రాంగణంలోని దారుల మాటేమిటి? ఈ భక్తుల పాదస్పర్శతో పులకాంకితమైపోతున్నా వీరంతా ఎప్పుడు నిష్క్రమించి తమని నిర్మానుష్యం చేస్తారా అని ఎదురుచూస్తున్నాయి. ఆ దారులకిరుపక్కలా ఉన్న తరువుల మాటేమిటి? అవి ఎదురుచూసే ఆ సమయం వచ్చినప్పుడు వాటి మీదున్న ఒక్కొక్క పత్రం ఒక్కొక్క నేత్రం అయిపోతే ఎంత బాగుండును అని ఏవో పిచ్చి ఊహలల్లుకుంటున్నాయి. అది సరే, మరి విభూతి సాంగత్యాన్ని అనునిత్యం అనుభవించే అక్కడి గాలి ఏమనుకుంటుందో తెలుసా? తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ భక్తులు ఆత్రంతో విడిచే వేడి నిట్టూర్పులకి ఆ వాయువు వేడెక్కి ఎక్కడ పైపైకి వెళ్లిపోతాను అని భయపడుతోంది. ఉదయభానుడు కూడా తన తొలి కిరణశ్రవంతి ఆ పదద్వయాన్ని స్పృశించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పూబాలులు, రహదారులు, చెట్లు, గట్లు, భక్తులు, సరే మరి నిరంతరం అక్కడే రెక్కలల్లార్చుకుంటూ తిరిగే పావురాళ్ల మాటేమిటి? తాము ఎదురుచూస్తున్న సమయం వచ్చినప్పుడు ఒక రకమైన ధ్వని సంకేతంతో మిగిలిన స్నేహితుల్ని పిలవడం అనే విధానం పెట్టుకున్నాయి. కాని ఆ తన్మయ స్థితిలో ఆ కార్యం నెరవేర్చగలమా అని కాస్త తత్తరపాటుతో మరింత వేగంగా ఎగురుతున్నాయి ఆ పావురాళ్లు అనే భక్తురాళ్లు. ఇలా జీవ నిర్జీవ స్థావర జంగమ భేదం లేకుండా అంతా అన్నీ ఎంతో ఆర్తితో తన్మయావస్థతో మనోలయంతో ఏక లక్ష్యంతో ఏకైక భావనా వీచికతో ఒకే ధ్యాసతో ఒకే ధ్యేయంతో ఒకే ధ్యానంతో అనుస్మరణతో సహజ స్థితిలో ఒక ఆలోచనారహిత నిర్మలాంతఃకరణతో ఎదురుచూస్తున్నదెందుకు? ఆవిష్కరణకు సంసిద్ధం చేసుకున్న ఆ క్షణం ఎంత ఉదాత్తమైనదో ఆలోచించారా? ఇదంతే యుక్తం వా పరమశివ కారుణ్యజలధి గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనధియో హరి బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః అన్నారు శివానందలహరిలో ఆదిశంకరుల వారు. పరమశివ బ్రహ్మహంస రూపంలో విష్ణువు వరాహ రూపంలోనూ భూమ్యాకాశాలు సంచరించి కూడా నీ ఆద్యంతాల్ని చూడలేకపోయాయి. ఓ స్వామి, నీ దర్శనం వారికే దుర్లభమైనప్పుడు నాకెలా సాధ్యం అని భగవద్దర్శన సౌభాగ్య ప్రాప్తి ప్రాశస్త్యాన్ని పరోక్షంగా వివరించారు. అంతటి దుర్లభము, అసామాన్యము, అపునర్భవము, అపూర్వము, అనుపమానము అయిన భగవంతుని సాకారం కోసమే, నరాకారమై నడిచి వచ్చే నిరాకార తత్వం కోసమే అందరి ఆర్తి తపన. ఆ ఆర్తి ప్రాప్తిగా పరిమళించాలి, ఆ తపని తపస్సుగా పరిణమించాలి. యుగధర్మ పద్ధతుల్ విగళితమయ్యుంట నయమార్గమున తిప్పి నడుపు కొరకు భాష్యార్థ గోప్యములు తెలుపు కొరకు క్ష్మాభరము బాపి భూదేవి మనుపు కొరకు అవతరించిన అచ్యుతుడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ దివ్య తేజోమయ రూపాన్ని దర్శించడానికి ఇంతమంది ఇక్కడ కొలువు తీరారు. ఆ నిత్యనూతన లీలా మానుష వేషధారిని కనులారా వీక్షించడానికి దేశ విదేశాల జనులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అఖండ అమేయ పరబ్రహ్మ విలాసాన్ని తిలకించడానికి ఇన్ని జతల కన్నులు, సమస్త చరాచర సృష్టి అత్యంత జాగరూకతతో వేచిచూస్తోంది. ప్రభు దర్శనమివ్వడానికి మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నిరీక్షణ సమయాన్ని కూడా నీరజాక్షుని దర్శన విశేషాల ప్రస్తావనతో ప్రేమభరితం చేసుకుందామా? రండి. సాధారణంగా భగవద్గీతననుసరించి భక్తులు నాలుగు రకాలు: ఆర్తభక్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. కష్టాలు కరిగినప్పుడు మాత్రమే భగవంతుని వైపు తిరిగి తన ఆర్తిని తీర్చమని ప్రార్థించేవాడు ఆర్తభక్తుడు. భగవాన్ బాబా అంటారు, అతడు కష్టం వచ్చినప్పుడు తనలాంటి మనిషి వైపు లేదా ఇతర వస్తువు వైపు తిరగక భగవంతుణ్ణి విశ్వసించి ప్రార్థిస్తున్నాడు కదా, కనుక ఆర్తభక్తుడు శ్రేష్ఠుడే అని. అటువంటి వారు చేసేది సాకార దర్శనం, అంటే భగవంతుడు సాకారంగా అడుగులెడుతుంటే ఆ ముగ్ధమోహన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మమేకం చెందుతూ ఒక భావాతీత స్థితిలో, ఒక అవాన్మానసగోచరమైన స్థాయిలో, ఒక చేతనారహిత స్థితికి చేరుకుని తాదాత్మ్యం చెందడం. అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వచ్చే ఒక త్రిజగన్మోహమైన సౌందర్యసార సర్వస్వాన్ని, రూపుదాల్చిన ప్రేమ భావనా సౌరభాన్ని, సమస్త చరాచర సృష్టికి ఆలంబమైన దివ్య చైతన్య స్ఫూర్తిని కనులారా చూస్తూ మైమరచి హృదిపరచి కనుదోయి ఒడిసి పట్టుకోలేనంత తన్మయావస్థలో కనులు అరమూర్పులై బలవంతంగా నేత్రయుగళాన్ని విప్పార్చి ఆ ప్రేమమూర్తిని మనసు నిండా నింపుకొని ఆ సత్యసాయి విభుని, ఆ కాషాయాంబరధారి విలాసాల్ని దోసెళ్లతో పట్టి హృదయాల్ని నింపుకుని ఆర్తభక్తులకు అది సాకార దర్శనం. అంటే ఈ యుగ ధర్మానుసారంగా స్వీకరించిన ఉపాధితో ప్రసాదించే దర్శనం. కేవలం దర్శనం మాత్రమే కాదు, అది తదుపరి సోపానాల్ని అధిరోహించగలిగి త్వరలోనే ఆర్తభక్తుడు భగవంతునికి అత్యంత ఇష్టమైన జ్ఞానిగా మారేందుకు ఉపకరించే సాధనా మార్గం. ఆర్తభక్తునికి మార్గనిర్దేశం, కైవల్య ప్రాప్తిని కలిగించేదే సాకార దర్శనం. అందుకే శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలు, శ్రీరామ దర్శనానంతరం భక్తల ఒక పారిజాతమైన శబరి రాముడితో అన్న మాటలు ఇంకా పరిమళిస్తున్నాయి. అద్య ప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాత్మయ అద్య యోగఫలం తప్తం గురువశ్చ సుపూజితాః. రామ, దివ్యమైన నీ దర్శనంతో ఇంతవరకు నేను చేసిన గురుసేవలు, తపస్సు అన్నీ ఫలించాయి. నీ దర్శనం నాకు యోగఫలాన్ని అందించి జన్మరాహిత్యాన్ని కలిగిస్తోంది అని అంటుంది. ఒకసారి ఓ భక్తుడు స్వామి దర్శనానికి పుట్టపర్తి వచ్చి ఒక వారం రోజులు ఉన్నాడు. అతడు ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆనందంగా ఉంటాడు. స్వామిని దర్శనం చేసుకున్నాక సాయి కుల్వంత్ సభా ప్రాంగణంలో ఇతన్ని మరొక మిత్రుడు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడి స్వామి మిమ్మల్ని చూశారా అని అడిగారు. అప్పుడు ఈ మొదటి భక్తుడు చెప్పిన సమాధానం కేవలం అతని మిత్రునికి మాత్రమే కాదు, సాయి మిత్ర బాంధవులందరికీ కనువిప్పు కలిగించేదిగా ఉంది. స్వామి నన్ను చూస్తారని నేనిక్కడికి రాలేదు, నేను స్వామిని చూద్దామని వచ్చాను. నిజానికి స్వామి నన్ను చూడాలి అనుకుంటే నేను ఎక్కడ ఉన్నా చూడగలరు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నారు. కాని నేను ఆయన్ని దర్శించాలి అనుకుంటే ఇక్కడకు వస్తే గాని వీలుకాదు. అంచేత నేను ఆయన్ని చూడడం ముఖ్యం కాని ఆయన నన్ను చూశారా లేదా అనేది నేను పట్టించుకోను, ఎందుకంటే ఆయన నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు అని బోధించాడు. భగవంతుని దర్శనం కోసం పరితపించడం, కనులు ధారలు కార్చడం, హృదయం పూర్తిగా మెత్తబడి మైనల్లా తయారై అది కూడా మనం ధ్యానించే భగవద్రూపాన్ని సంతరించుకోవడం, ఆ తపనలోని, ఆ వేచి చూడడంలోని, ఆ నిరీక్షణలోని ఒక ఆనందాన్ని పొందడం, ఇవన్నీ కూడా భగవద్దర్శన పిపాసికి అనుభవైక వేచ్యమే. కాని అందులో కూడా ఒక యోగత్వాన్ని సాధించడం, ఒక శరణాగతి తత్వాన్ని జీర్ణించుకోవడం, భగవంతునికే భక్తుడు ఆలంబన హేతువు కావడం అనేది ఈ సాకార దర్శన ప్రాప్తిలో పరాకాష్ఠ. ఇందుకు చక్కని ఉదాహరణ కృష్ణదాసు అనే భక్తుడు. అతడు కృష్ణుడి దర్శనం కోసం కన్నీళ్లు కార్చేవాడు. చివరికి కృష్ణ దర్శనం పొందిన కృష్ణదాసు అతనిలో ఐక్యమై సాయుధ్యం పొందాడు. అవును కదా, దర్శనం కోసం ఎదురుచూసేవి కేవలం కన్నులు నింపుకోవడానికి మాత్రమే కాదు, కన్నులనే పాత్రలతో హృదయం నింపుకోవడానికి. ఆ అదిగో స్వామి వస్తున్నట్టుగా ఏదో చిన్న సంకేతం. అంతా ముందు ముందుకు జరుగుతున్నారే. ఆ కాదులేండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది, మరికొన్ని సంగతులు మాట్లాడుకుందామా? స్వామి సేవలోని తన సర్వ నైపుణ్యాలని ఉపయోగించిన పుణ్యజీవి శ్రీ కస్తూరి గారికి ప్రశాంతి నిలయంలోనే ఒక చిన్న గది కేటాయించారు స్వామి. స్వామి మందిరంలో అటూ ఇటూ ఇటువైపు వెళ్లినా కస్తూరి గారి గది కిటికీ నుండి చక్కగా స్వామి దర్శనం చేసుకోవచ్చు. అదే ఆ కిటికీ ప్రత్యేకత. ఓసారి కస్తూరి గారిని అడిగారు స్వామి, కస్తూరి ఈ కిటికీ ఖరీదెంతో తెలుసా అని. ఎంతుంటుంది స్వామి? తక్కువే, ఇది టేకు చెక్క కూడా కాదు అన్నారు. అందుకు స్వామి, కాదు కాదు, ఇందుకు బదులుగా నీకు మైసూర్ మహారాజు ప్యాలెస్ ఇస్తానన్నా తీసుకోకు, ఇది వజ్రం కన్నా విలువైనది. ఈ కిటికీలో నుండి నేరుగా నువ్వు భగవంతుణ్ణి దర్శించుకోగలవు. ఇది కనకకిండి అన్నారు. కనకకిండి అంటే ఉడిపిలో శ్రీకృష్ణుణ్ణి కనకదాసు దర్శనం చేసుకున్న కిటికీ అని అర్థం. అందుకే భాగవతంలో 7వ స్కందంలో పానీయంబులు త్రావుచు కుడుచుచూ కూడా హరిని మరువని ప్రహ్లాదుడు సురరక్షకుని చూడని చూట్కులు చూట్కులు కాదు, కమలేశు చూడని కన్నులు కనులే కాదని సభక్తికంగా చెప్పాడు. గజేంద్ర మోక్ష గాథలో కూడా ప్రాణాలు హరించుకుపోతున్నా హరి ఇంచుక తనకు శరణం ఇస్తే చాలునని అంటూ, గజేంద్రుడు ఒకవైపు శ్రీహరి సర్వమూ తానైనవాడు ఆత్మభవుడు అంటూనే సాకారంగా వచ్చి దర్శనమిచ్చి తనను కాపాడమని, లావొక్కింతయూ లేదని, రావే ఈశ్వర కావవే వరద అని ప్రాధేయపడ్డాడు. కనుకని హరి కూడా అదే స్థాయిలో స్పందించి సిరికి చెప్పక శంఖచక్రాలు చేపూనక వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలంపైన వీడక ఎలా ఉన్న హరి అలా వచ్చి దర్శనమిచ్చి మకరి బారి నుండి విముక్తుణ్ణి చేశాడు. కలడో లేడో అని సంశయించిన గజేంద్రుణ్ణి సందేహ విముక్తుణ్ణి చేశాడు. మనం కూడా గజేంద్రుని వారసులమే. ఆ గజేంద్రుణ్ణి మామూలు మొసలి నోట పడితే ఈ ప్రపంచమనే మకరి నోటిలో పడ్డాం మనం. అదిగో మళ్లీ ఏదో చిన్న కదలిక. కొందరు సేవాదారులు హడావుడిగా పరుగులు తీస్తున్నారే. అందరిలో ఒక రకమైన సంసిద్ధత కనిపిస్తోంది. స్వామి వస్తున్నట్టున్నారు, రండి తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, కంగారు పడకండి. స్వామి మందిరం దగ్గర ఉండే విద్యార్థుల కదలికల్ని చూసి స్వామి వస్తున్నారు అనుకుంటున్నారు. పర్వాలేదు, మరి కాస్త సమయం పట్టేలా ఉందిలండి, ఇంకో 4 మాటలు మాట్లాడుకుందాం. మొదటిది ఆర్తభక్తులు అనుభవించిన సాకార దర్శనమైతే, 2వ కోవకి చెందినది అర్ధార్థులు పొందే అద్భుత దర్శనం. అంటే కాలానుగుణంగా భగవంతుడు స్వీకరించిన ఉపాధి కాకుండా అంతకు మించి అతీతమైన దేవతా స్వరూపాలలో స్వామిని దర్శించగలగడం, తమ ఇష్టదైవాల రూపాలు, తాము నిత్యం ఆరాధించే దేవతా స్వరూపాల్లో, అనాదిగా వంశాచారంగా వస్తున్న కులదీపాల రూపాల్లో భక్తులు హృదయ కమల వికాసానికి, వారిని సాధనా మార్గంలో పరిపుష్టం చేయడానికి భగవంతుడు ఎన్నుకుని ఒకానొక మార్గమే ఈ అద్భుత దర్శనం. గర్గ సంహిత, ఏ పరబ్రహ్మ స్వరూపంలో సమస్త దేవతల తేజపుంజాలు లీనమవుతాయో ఆయన పరిపూర్ణ అవతార పురుషుడు అంటుంది. సర్వధర్మాలు సర్వదేవతాశక్తులు ఇమిడి ఉన్న మానవాకారమిది అంటారు స్వామి. స్వామి అమృతానందకు, మైసూర్లో నివసించే భట్కారికి సుబ్రహ్మణ్యస్వామిగా, మాతృమూర్తి ఈశ్వరమ్మగారికి శ్రీరామునిగా, ఇలా ఎందరికో ఎంతమందికో స్వామి అద్భుత దర్శనాన్ని అనుగ్రహించారు. లీలాసుకుడు కృష్ణుణ్ణి బాల్యావస్థలో దర్శించాలి అనుకున్నాడు. కారుణ్య గర్భుర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవళిత శైశవ విభావనేన ఆపుష్టతాభువన అద్భుత విభ్రమేణ శ్రీకృష్ణచంద్ర శిశిరీకుర లోచనమ్మి, ఓ కృష్ణచంద్ర, లోకరక్షకమైన నీ బాల్యరూపాన్ని నన్ను దర్శించని అని భావం. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అన్నారు అన్నమయ్య. మోక్షగాములైన భక్తులు భగవంతుణ్ణి ఒక తేజోపుంజంగా, వెలుగుల సమూహంగా, కోటి సూర్య ప్రభాసమానమైన కాంతిమయంగా, జ్యోతిర్మయంగా, రూపాతీత, భావాతీత, నామాతీత, సర్వదేవతాతీత తత్వంగా దర్శించగోరుతారు. వేద పరిభాషలో చెప్పాలంటే ఋషిత్వం సిద్ధింపజేసుకున్న మహర్షులు తమసఃపరస్తాత్ ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్ అన్నారు. పెంజీకటి కావల కోటి కాంతుల తేజస్సుని దర్శించారు అన్నారు. సత్యసాయి భగవానుని యుగంలో అరవింద మహర్షి, అభేదానంద స్వామి, హిల్డా చార్ల్టన్, పురుషోత్తమానంద, సుబ్బరామనాయుడు గారు, దేవరియా బాబా, నారాయణ గుహ ఆశ్రమవాసులైన 11 మంది సాధకులు, శ్రీ కారుణ్యానంద స్వామి, శ్రీ రైవాల్డో, ఇలా ఎందరో 3వ కోవకి చెందిన యోగి పుంగవులు, జిజ్ఞాసువులు, యోగదర్శనం చేశారు. యోగీశ్వరుడైన శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారు వారికి యోగత్వాన్ని ప్రసాదించారు. అదిగో సేవాదళ సభ్యులు పరిచిన ఎర్రతివాచిని శుభ్రం చేస్తున్నారు. మళ్ళా బహుశా వాళ్ళకేదైనా సంకేతం వచ్చిందేమో. కాసేపు మనం అటువైపు వెళ్దామా? అరే, నించున్న వాళ్ళని కూడా కూర్చోబెట్టేస్తున్నారు. మరింకా వేదనాదం ప్రారంభం కాలేదే. ఆ లేదులండి, మరి కాస్త సమయం పట్టేలా ఉంది. ఇంకాస్త మాట్లాడుకుందామా? ఇక గీతలు చెప్పినట్టుగా చిట్ట చివరి కోవకి చెందిన భక్తుడు జ్ఞాని. జ్ఞానం అంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం, అద్వైత దర్శనం జ్ఞానం. కేవలం సమస్త విజ్ఞానము, విషయ పరిజ్ఞానము ఇవేవీ కావు. నిజానికి ఇవన్నీ విజ్ఞానపరమైన పదాలే, కాని వేదాంత పరిభాషలో చెప్పే జ్ఞాన సంబంధమైనవి కాదు. మరి ఏది అసలైన జ్ఞానం? కైవల్య కారకమైన ప్రేరకమైన ఏ జ్ఞానం వల్ల ముందు ప్రస్తావించిన మిగిలిన ముగ్గురికన్నా జ్ఞాని భిన్నమైనవాడు? అతనికి భగవంతుడు అందించే ప్రత్యేక దర్శనానుభవం ఏమిటి అంటే, ఆ అసలైన జ్ఞానమే అద్వైత దర్శనం జ్ఞానం. సమస్త స్థావర జంగమ సముదాయంలోనూ, చరాచర సృష్టిలోనూ ఇమిడి ఉన్న ఆ దివ్య చైతన్యాన్ని దర్శనం చెయ్యడమే అద్వైత దర్శనం. నాద్వైతం, ఉన్నది ఒక్కటే, రెండవది లేనే లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ తత్వమసి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ప్రజ్ఞానం బ్రహ్మ, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. మహావాక్యం ఏదైనా అందించే మహాజ్ఞానం ఒక్కటే, అదే అద్వైత దర్శనం. సర్వభూతాంతరాత్మయైన పరమాత్మను విశ్వమంతా దర్శించగలగడం. అటువంటి జ్ఞాని తాను భగవంతుడి కన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు. ఆ అనుభవమే విశ్వరూప దర్శనం. కలడంబోధి కలండు గాలిన్ కలడు ఆకాశంబునన్ కుంభినిన్ అన్నా, ఇందు గలడందు లేడను సందేహము వలదు అని విశ్వాసంతో పలికిన, కలయో వైష్ణవమాయయో అని యశోదాదేవి ఆశ్చర్యపోయిన, సర్వము తానైన వాడెవ్వడు అని గజేంద్రుడు గ్రహించిన, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచిన, సారాంశం భగవంతుడు విశ్వతేజసుడని, విశ్వంభరుడని, విశ్వవ్యాపకుడని. అదే విరాట్ రూప దర్శనం. గీతలో విశ్వరూప దర్శన యోగంలో అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామిత్వాం సర్వతోనంతరూపం, నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అని దేవతలు సైతం కాంక్షించే విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు సఖుడు, బాంధవ్యుడు, భక్తుడు అయిన అర్జునుడు. విశ్వమందు విభుడు వెలుగొందు చుండును విశ్వ విభుల మైత్రి విడదీయరానిది అన్నారు స్వామి. శ్రీభాగవతంలో కూడా శ్రీకృష్ణుడు నందాది గోపకులకు పరంధామ దర్శనం చేయించాడు. ఒకసారి ఒక భక్తుడు, స్వామి, ఈరోజు మీరు చాలా అలసిపోయి ఉన్నారు, సాయంత్రం దర్శనం ఉండదని చెప్పమంటారా అంటే, నువ్వు ఏమనుకుంటున్నావు? రోజూ వాళ్లకి నేను దర్శనం ఇవ్వడానికి వెళుతున్నాను అని నీ ఉద్దేశమా? కాదు, నేను వాళ్లని దర్శించడానికి వెళుతున్నాను, వాళ్లలో ఉండే దివ్యాత్మ స్వరూపాన్ని చూడడానికి వెళ్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని పిలుస్తాను. దాని భావం నీకింకా అర్థం కాలేదా అన్నారు. ఒక వ్యక్తి, స్వామి, మీరు భగవదవతారులా అని అడిగితే అందుకు సమాధానంగా, అవును, నేనే కాదు, మీరందరూ అవతార రూపులే, అయితే ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలియదు అన్నారు. టడ్మన్ అనే భక్తునితో, మీరంతా నా ప్రతిబింబాలే అన్నారు. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను, ఆ అఖండ పరబ్రహ్మమౌదు నేను అని ప్రకటించారు. అడుగడుగునా స్వామి మనల్ని అద్వైత దర్శన మార్గగాముల్ని చేస్తూనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నారు. కర్తవ్యబోధ గావిస్తూనే ఉన్నారు. గ్రహించవలసిన బాధ్యత మనది. స్వామి తన దర్శన భాగ్య ప్రాశస్త్యాన్ని చెబుతూ, నా దర్శనానంతరం ఏకాంత స్థలంలో కూర్చుని దర్శన భాగ్యాన్ని అనుభవించండి. నేను మీకు దర్శనమిస్తూ మీ ముందుకు వెళ్లేటప్పుడు నాలోని కొంత శక్తి మీపై ప్రసరిస్తుంది. అలా చేయక మీరు మీ తోటివారితో మాట్లాడితే ఆ శక్తి నన్నే చేరుతుంది. నేను దేనిని వీక్షించినా అది శక్తివంతమైన మార్పు చెందుతుంది. నా దర్శనార్థం దేవలోకంలోని దేవతలు కూడా ఎంతో ఆతృతతో వేచి ఉంటారు. ఇంతటి దర్శన భాగ్యం మీకు సులభంగా లభిస్తుంది. ఇది మీ జన్మాంతర పుణ్య విశేషం, మరువవద్దు అన్నారు. రండి, అదిగో వేదస్వర ప్రారంభమైంది. మందరస్థాయిలో మురళీరవం కూడా, అదిగో అంతా ముకుళిత హస్తాలతో మూర్తీభవించిన సౌజన్యంతో రెప్ప వేయడం కూడా మరిచి ఎదురు చూస్తున్నారు. అదిగో ఆపాదమస్తకం అలరడి అంగరకాతో ఒకచోట నించుక చేతపట్టుకుని శ్రీకారమునరించు తిరువీళ్లనొక రీతి తిప్పుకొనుచు రూపు రుమాలును అలనల్లన తనువొత్తుకొనుచు అదే జగన్మోహనాకారం తనువంతా కనులుగా మారినా పట్టుకోలేని సౌందర్యం సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం వందే సాయి మహేశ్వరం.
1: దర్శనం ప్రాప్తికి నిదర్శనం. ప్రభాతవేళ స్వామి దర్శన సమయంలో కలిగే ఆనందాన్ని వివరిస్తూ శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ అందించిన ప్రసంగం ప్రభాత దర్శనం ఇంతవరకు విన్నారు.

అంగవైకల్యం భక్తికి ఆటంకం కాదు. దృష్టిలోపం కల తిరుపతి యువతీ యువకులు కొందరు అకుంఠిత భక్తితో ప్రేమతో సాయి గీతాలను నేర్చుకున్నారు. ఎన్నో చోట్ల తమ గానంతో అవార్డులు కూడా గెలుచుకున్నారు. జీవనజ్యోతి కార్యక్రమంలో నాగరాజు, రాజా, మునికుమారి, రోజా ఆలపించే సాయి గీతాలు ఇప్పుడు విందాం. తబలాపై శ్యామరాజు.

స్వామి ఇచ్చిన స్ఫూర్తితో దృష్టిలోపాన్ని కూడా అధిగమించి ఎంతో మృదుమధురంగా తిరుపతి నుంచి వచ్చిన యువతీ యువకులు అందించిన సాయి గీతాల కార్యక్రమం జీవనజ్యోతి విన్నారు. గాయనీ గాయకులు నాగరాజు, రాజా, మునికుమారి, రోజా. తబ్లాపై సహకారం శ్యామరాజు.

0: నిన్ననే గురుపౌర్ణమి పర్వదినం జరుపుకున్నాం. ఇప్పుడు గురువులకు గురువైన శ్రీ సత్యసాయి గురుతత్వాన్ని గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. సదా నిర్మలం తం సదా శుద్ధసత్వం చిరం దేహనాథం క్షమాశాంతి సింధుం కణే సంస్థితం సర్వజీవేపి ప్రాణం పరం సద్గురుం సాయినాథం భజేహం. నిర్మలుడు, శుద్ధ సత్వస్వరూపుడు, శాశ్వతుడు, ఆత్మరూపుడు, క్షమాశాంతి సాగరుడు, కణములోనూ సర్వజీవులలోనూ ప్రాణరూపుడై వెలుగొందు సద్గురు సాయికి నమస్కరించుచున్నాను. సకల సద్గుణములు చక్కగా లేకున్నా వారు గురులు కారు వాస్తవముగా అంటారు స్వామి. భగవాన్ బాబావారి దృష్టిలో గురువులనబడేవారు ఎట్లుండవలెనో, గురుతత్వాన్ని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో కొంత పరిశీలిద్దాం. దేహభ్రాంతి లేని, మోహమింతయులేని, త్యాగనిరతులైన యోగివరులే గురువులు అని స్వామి సెలవిస్తున్నారు. తాను నిరాకారుడైనప్పటికీ సమస్త ఆకృతులలోనూ వ్యక్తమగువాడు, నరుల ప్రవృత్తులను సన్మార్గంలో నడిపించువాడు, సర్వకాలములయందు పవిత్రుడైనవాడు, శాంతి ప్రేమస్వరూపుడైనవాడే సద్గురువు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని ఈనాడు ఈ శ్లోకానికి అర్థాన్ని బోధిస్తున్నారు. ఈనాటి గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కారు, బ్రహ్మయే గురువు, విష్ణువే గురువు, ఈశ్వరుడే గురువు అని భావించడమే సరైన మార్గం అన్నారు స్వామి. గురుశబ్దానికి గల అర్థాన్ని విచారించినట్లయితే, గుశబ్దస్తంధకార స్యాత్ ఋశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గుశబ్దము అంధకారమనియు, రు అనుశబ్దము దానిని నాశనము చేయు తేజస్సు అనియు, ఉపదేశామృతముచే అజ్ఞానాంధకారమును నాశనము చేసి స్వయం ప్రకాశకమైన పరబ్రహ్మమును కరతలామలకము చేయువారే గురువులు అని అద్వయ తారకోపనిషత్తు చెబుతోంది. ఈ గురుశబ్దానికి మరొక అర్థాన్ని కూడా స్వామి సెలవిచ్చారు. గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత, సత్వరజస్తమోగుణములకు అతీతుడు, నామరూపవర్జితుడే గురువు. అయితే త్రిగుణాతీతుడు, రూపవర్జితుడు అయినవాడు ఒక్క పరబ్రహ్మమే కనుక నిజమైన గురువు దైవమే అంటారు స్వామి. ఈనాటి గురువులు మంత్రోపదేశాలు చేయడము, గురుపూజలు జరిపించుకోవడంతోనే కాలం గడుపుతున్నారు. చెవిలో మంత్రం, చేతిలో డబ్బు, ఈ విధంగా ఆచరించేవారు, ఆశించేవారు బాధగురువులే కాని బోధగురువులు కారు. ఈ ప్రాకృత గురువుల బోధనల చేత మానవత్వంలోని దివ్యత్వం మరింత మరుగున పడిపోతున్నది. గురువు అంటే గురు చూపేవాడు అని అర్థం. గురి అనగా ఆత్మతత్వమే. తనను తాను తెలుసుకున్నవాడే నిజమైన గురువు. ఆచరించి ప్రబోధించేవాడే ఆచార్యుడు. తక్కిన వారంతా అధ్యాపకులు లేక ఉపాధ్యాయులు మాత్రమే అన్నారు స్వామి. గురువులు అనేక విధాలుగా ఉంటారు. వారి ఆత్మజ్ఞానంలో భేదం లేకపోయినప్పటికీ వారు శిష్యులకు బోధించే విధానంలోనూ, మంత్రోపదేశం చేసే పద్ధతిలోనూ భేదం ఉంటుంది. ఆత్మజ్ఞానం కలవారిలో అంతరాలున్నట్లే గురువులలోనూ అంతరాలుంటాయి. శిష్యులకు శాస్త్రాలను బోధించేవారు విద్యాగురువులు. దీక్షాగురువులు కొందరుంటారు. వారు ఆధ్యాత్మిక సాధనలకు శిష్యులను సన్నద్ధం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా వారిచే కృషి చేయిస్తారు. తన శిష్యుడు దైవత్వాన్ని సాక్షాత్కరింపచేసుకునేలా ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసేవాడే నిజమైన గురువు. శాస్త్రాలలో గురువులు 12 విధాలుగా పేర్కొనబడినారు. 1. ధాతువాది గురువు. ఇతడు శిష్యునిచే యమ నియమాది సాధనలు చేయిస్తాడు. ఉపవాసము, ప్రాణాయామము, నాసికాగ్ర దృష్టి, భ్రూమధ్య దృష్టి, శ్వాసను ఊర్ధ్వముఖంగానూ అధోముఖంగానూ పయనింపచేయడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమై కుండలిని జాగృతమయ్యే విధంగా సాధనలు చేయించేవాడు ధాతువాది గురువు. 2. చందన గురువు. చుట్టుప్రక్కల ఉన్న వృక్షాలకు తన పరిమళాన్ని అందించే గంధపు వృక్షం వలె ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లుతాడు చందన గురువు. విశ్వాసం కలవారే ఆ సుగంధాన్ని అందుకోగలుగుతారు తప్ప విశ్వాసం లేనివారు చందన గురువు నుండి వెలువడే ఆధ్యాత్మిక పరిమళాన్ని అందుకోలేరు. 3. విచార గురువు. ఇతడు పరిపూర్ణ జ్ఞానవంతుడు. అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక విషయాలను కూడా విశదీకరించి శిష్యుల సందేహాలను నిర్మూలించగలడు. శిష్యునిలో విచారణాశక్తిని పెంపొందించి అతని మార్గం సుగమం చేసేవాడు విచారగురువు. నాలుగు, అనుగ్రహ గురువు. శిష్యునిలో శాస్త్ర పాండిత్యం కాని మేధాశక్తి కాని లేకుండినప్పటికీ కేవలం తన అనుగ్రహం చేతనే శిష్యుల మనోబుద్ధులను పవిత్రం చేసి అతనికి సత్య సాక్షాత్కారం కలిగించేవాడు అనుగ్రహ గురువు. ఇక్కడ శిష్యుని అర్హత కన్నా గురుని అనుగ్రహమే ప్రధానం. ఐదు, పరుస గురువు. ఇతడు పరుసవేది వంటివాడు. పరుసవేది లోహాలను బంగారంగా మార్చినట్లే అపవిత్ర భావాలు కలిగిన అల్పుడు కూడా గురుస్పర్శచే ఋషిగా రూపొందగలడు. అయితే శిష్యుడు గురువు యొక్క శక్తివంతమైన స్పర్శను పొందగలిగే అర్హతను సంపాదించుకోవలసి ఉంటుంది. గురువు కూడా శిష్యునిలో ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపచేయాలని సంకల్పించుకోవాలి. గురువు సంకల్పము, శిష్యుని అర్హత ఇక్కడ రెండూ ప్రధానమే. కొన్ని సందర్భాలలో శిష్యునికి అర్హత లేకపోయినా గురువు శక్తి ప్రసారం ద్వారా శిష్యుని భౌతికమైన బాధలను ఆధ్యాత్మిక వేదనలను కూడా తొలగించగలడు. ఆరు, కచ్చపు గురువు. తాబేలు ఒక తీరంలో ఉండి మరో తీరంలో ఉన్న పిల్లలను తన దృష్టి చేతనే పోషిస్తుందట. కచ్చపు గురువు తాబేలు వలె దృష్టిపాతం చేతనే తన శిష్యులను పోషించగలడు. గురువు తన కృపా కటాక్షాల చేత ఆధ్యాత్మిక తరంగాలను ప్రసరింపజేసి శిష్యుడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేటట్లు చేయగలడు. ఏడు, చంద్రగురువు. చంద్రకాంతమణి ఎంత దూరంలో ఉన్నప్పటికీ చంద్రకిరణాలను ప్రతిఫలిస్తుంది. అదే రీతిగా చంద్రగురువు ఎంతటి దూరంలోనైనా చేరగలిగే శక్తివంతములైన కిరణాలను ప్రసరింపజేసి అర్హత పొందిన శిష్యుల హృదయాలను దూరం నుండియే ప్రభావితం చేయగలడు. ఎనిమిది, దర్పణ గురువు. ఇతడు స్వచ్ఛమైన దర్పణం వంటివాడు. శిష్యుడు గురువును సమీపించగానే తనను తానే గురువులో చూసుకోగలుగుతాడు. గురువు శిష్యుని యొక్క హృదయాన్ని స్వచ్ఛమైన అద్దంగా తయారు చేసి అందులో అతని ఆత్మను ప్రతిబింబింపచేస్తాడు. తొమ్మిది, ఛాయానిధి గురువు. ఇతడు పురాణాలలో వర్ణింపబడే ఒకనొక పక్షి వంటివాడు. ఈ పక్షి ఛాయ ఎవరిపైన ప్రసరిస్తుందో అతడు మహారాజు కాగలడట. అదేవిధంగా ఛాయానిధి గురువు తన విద్యా దివ్యాశీస్సులను శిష్యునిపై కురిపించి తన ఛాయ పడినంత మేర దివ్య శక్తి తరంగాలను ప్రసరింపచేస్తాడు. పది, నాదనిధి గురువు. ఇతడు పురాణ సంబంధమైన నాదనిధి అనబడే రత్నం వంటివాడు. ఏ లోహం యొక్క శబ్దమైనా ఈ రత్నాన్ని చేరితే అది బంగారుగా మారుతుందట. అదేవిధంగా ఏ శిష్యుని ఆక్రందన అయినా గురువు చెవిని సోకితే గురువు శిష్యునిపై అపరిమితమైన జ్ఞానాన్ని వర్షించి ఆశీస్సులను అందిస్తాడు. పదకొండు, క్రౌంచ గురువు. క్రౌంచ పక్షి తన పిల్లలను వదిలి ఆహార సంపాదనకు బయలుదేరుతుంది. దూరము నుండియే ఆ పక్షి తన పిల్లలను తలచినంతనే వాటి ఆకలి తీరుతుందట. అదే రీతిగా గురువు ఎక్కడ ఉన్నప్పటికీ శిష్యులను తాను స్మరించినంతనే వారి సంరక్షణ ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. పన్నెండు, సూర్యకాంత గురువు. సూర్యకిరణాలను గాజు పలకలో నుండి ప్రసరింపజేసి దాని క్రింది భాగంలో దూది ఉంచితే అది భస్మమైపోతుంది. అట్లే సూర్యకాంత గురువు దృష్టి సోకినంతనే శిష్యుని కర్మలు భస్మమైపోతాయి. ఈ పన్నెండు మంది కాక మరొక సందర్భంలో స్వామి బోధగురువు, వేదగురువు, నిపాత గురువు, కామ్య గురువు, వాచక గురువు, సూచక గురువు, కారణ గురువు, విహిత గురువు అనబడే శాస్త్ర సమ్మతమైన ఎనిమిది మంది గురువులను పేర్కొన్నారు. బోధగురువు కేవలం శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి దాని యొక్క నిబంధనలు తగిన రీతిగా ఆచరించడానికి ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తాడు. వేదగురువు తత్వార్థాన్ని బోధించి తత్వదర్శనాన్ని కావించి మనస్సును దైవం వైపు మరల్చుతాడు. నిపాత గురువు అనేక విధములైన సందేహములను రూపుమాపి మనస్సును పరిశుద్ధం కావించి చిత్తశుద్ధిచే ఆత్మతత్వాన్ని గుర్తింపచేస్తాడు. కామ్య గురువు కొన్ని కామ్యకర్మలను బోధించి ఇహపరములందు సుఖమునందిస్తాడు, పుణ్యకారములను ఆచరింపచేస్తాడు. వాచిక గురువు యోగతత్వాన్ని బోధించి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని అనుభవింపచేస్తాడు. సూచిక గురువు శమధమాది షట్సంపత్తిని బోధించి మానవుని యొక్క ఇంద్రియాలను నిగ్రహింపచేస్తాడు. కారణ గురువు జీవ బ్రహ్మ ఐక్యానుసంధానం కలిగింపజేసేవాడు, జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేవాడు. విహిత గురువు జీవతత్వ దైవతత్వములు బింబ ప్రతిబింబములని బోధించి జీవునకు దేవునకు భేదము లేదని నిరూపించేవాడు, ఆచరణ రూపమైన ప్రబోధలు తెలిపేవాడు. ప్రాచీన కాలంలోని గురువులు పవిత్రులు, ఆత్మజ్ఞాన సంపన్నులు, త్యాగయోగములకు పరమ ఉదాహరణముగా నిలిచేవారు. తమను ఆశ్రయించిన శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతోన్నత శిఖరాలను అధిరోహింపచేయగల సమర్థులు కనుకొని నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి అని గురువు కీర్తింపబడినాడు. ఈ లక్షణములు కలిగినవాడు ఒక్క దైవం తప్ప మరొకరు కానరారు అంటారు స్వామి. పవిత్రమైన గురుతత్వానికి ప్రతీకగా నిలవగలిగినవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. పురుషోత్తముడు గురువు, నరోత్తముడు శిష్యుడు. గురువు హృషీకేశుడైతే శిష్యుడు గుడాకేశుడు. పృథపుత్రుడైన పార్థునికి కర్తవ్యోపదేశం చేసిన శ్రీకృష్ణుడు జగద్గురువుగా కీర్తింపబడినాడు ఆనాడు. ఆసేతు సీతాచలం పర్యటించి అద్వైత జ్ఞానాన్ని లోకంలో ప్రచారం చేసి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన శంకర భగవత్పాదులు ఆ తర్వాత పేర్కొనదగినవారు. శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవిందయోగి వంటి ఆదర్శ గురువులు ఎందరో ఉన్నారు. నేటి గురువులు తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోరు, భుక్తి విద్యలన్నీ బోధించి తెలిపేటి గురువులెల్లా పరము చేర్చగలరా అంటారు స్వామి. లౌకిక గురువులు కుయుక్తులు పన్ని శిష్యులను పెడత్రోవు పట్టిస్తుంటారు. దురదృష్టవశాత్తు కొందరు గురువుల కంటే శిష్యులే ఉత్తములుగా కనిపిస్తుంటారు. వామనుడు సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించిన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని అతనికి ధారపోయడానికి సిద్ధమైనాడు. శుక్రాచార్యుడు అడ్డుపడి, నీ సర్వస్వాన్ని వామనునికి దానమిచ్చి బడుగు పగిది ఎట్లు బ్రతికెదీవు అంటాడు. దైవానికి సర్వస్వాన్ని సమర్పించుకోవాలని పూనుకున్న శిష్యుని వారించేవాడు గురుశబ్దానికి అర్హుడవుతాడా? ఇక ద్రోణాచార్యుడు అర్జునుని సాటిలేని మేటి విలుకానని చేస్తానని వాగ్దానం చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఏకలవ్యుని దక్షిణ అంగుష్టం గురుదక్షిణగా కోరి అతనికి తీరని ద్రోహం చేశాడు. దక్షిణాంగుష్టమిచ్చిన దాన చేసి బాణసంధాన లాఘవ భంగమైన ఎరుకు విలువిద్య కలిమికి హీనుడయ్యే పార్థునకు మనోరుజయు పాసెనంత అంటుంది మహాభారతం. ఆషాఢ పూర్ణిమను మనం ప్రతి సంవత్సరము గురుపూర్ణిమ పేరుతో జరుపుకుంటాం. దీనిని వ్యాసపూర్ణిమ అనడమే సమంజసంగా ఉంటుంది అంటారు స్వామి. ఆషాఢ పూర్ణిమ వ్యాసుని జన్మదినం. అనంత వేదాలను నాలుగుగా విభజించి మానవాళికి అందించింది ఈ పూర్ణిమ నాడే. అంతేకాదు అష్టాదశ పురాణాలను పూర్తి చేసింది కూడా ఈ పూర్ణిమ నాడే. అల్పాయుషుకులైన మానవులు అనంతమైన వేదాలను అధ్యయనం చేయాలి.

చెప్పిస్తుంది. ఏయాతి పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఆ నిర్జనారణ్యంలో సర్వసంగ పరిత్యాగి అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి, స్వామి, మీరు ఈ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండా పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు అవధూత, నాయన, నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని సంపాదించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను. నా గురువులెవరో నీకు వివరిస్తాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నా మొదటి గురువు భూమి, రెండవ గురువు వాయువు, మూడవ గురువు ఆకాశము, నాలుగవ గురువు అగ్ని, ఐదవ గురువు సూర్యుడు, ఆరవ గురువు పావురము, ఏడవ గురువు కొండచిలువ, ఎనిమిదవ గురువు సముద్రము, తొమ్మిదవ గురువు శలభము, పదవ గురువు ఏనుగు, పదకొండవ గురువు చీమ, 12వ గురువు చేప, 13వ గురువు పింగళ అనే వేశ్య, 14వ గురువు శరకారుడు, 15వ గురువు బాలుడు, 16వ గురువు చంద్రుడు, 17వ గురువు తేనెటీగ, 18వ గురువు లేడి, 19వ గురువు గ్రద్ద, 20వ గురువు కన్య, 21వ గురువు సర్పము, 22వ గురువు సాలిపురుగు, 23వ గురువు భ్రమరకీటము, 24వ గురువు జలం. భూమిపై బావులు చెరువులు త్రవ్వినా మలమూత్ర విసర్జన చేసినా భూమి సహనం వహిస్తుంది. కొండలు ఎండ వాన చలి దేహానికే కాని ఆత్మకు కావు అని బోధిస్తున్నాయి. వృక్షములు నీర్కోసిన వారికి హింసించిన వారికి సమానంగా చల్లని ఛాయను మధురఫలాలను అందించి సమత్వాన్ని చాటుతున్నాయి. వాయువు శీతోష్ణములతోనూ సుగంధ దుర్గంధాలతోనూ సంబంధం లేకుండా అనాసక్తుడై చెరిస్తాడు. ఆకాశం మేఘములు ధూళి సంధ్యారాగములచే ప్రభావితమైనట్లు కనిపించినా సహజంగా దేనికి అంటదు. అగ్ని అన్నింటినీ భస్మం చేస్తుంది కాని తాను మాత్రం అపవిత్రం కాదు. సూర్యుడు జీవులన్నింటికీ సమానంగా ఉష్ణమును వెలుగును ప్రసాదిస్తాడు. వాయువు నుండి అనాసక్తిని, ఆకాశం వల్ల గుణసాంగత్యలేమిని, అగ్ని వల్ల పవిత్రతను, సూర్యుని వలన సమానత్వమును గ్రహించాను. పావురం వలన మమకార వ్యామోహాలలో చిక్కరాదని తెలుసుకున్నాను. కొండచిలువ వలన జనసంచారానికి దూరంగా ఉండి లభించిన దాంతో తృప్తి చెందాలని గ్రహించాను. సముద్రము నదులు తనలో చేరినా పొంగదు, వేసవిలో నదులు ఎండినా కృంగదు, చెత్తను కొంచెమైనా చేరనివ్వదు, తనలోని ముత్యాలను పగడాలను బయటపడనివ్వదు. ఈ సముద్రం వల్ల పొంగని కృంగని తత్వాన్ని, సద్గుణాలను వీడక అవగుణాలను చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత అగ్నిచే ఆకర్షించబడి అందులో దూకి నశించినట్లుగా కాక సన్యాసి జ్ఞానాగ్నిలో అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలి అని తెలుసుకున్నాను. ఏనుగు వలన మోహాన్ని జయించాలని, చీమ వలన నిరంతర కృషితో జ్ఞానధనాన్ని సంపాదించాలని, చేప వలన జిహ్వచాపల్యాన్ని అరికట్టాలని గ్రహించాను. పింగళ వలన లౌకిక సుఖాలు అశాశ్వతమని, ఆత్మానందమే శాశ్వతమని తెలుసుకున్నాను. శరకారుని వలన తదేక నిష్టను, బాలుని వలన విచార పరిత్యాగమును, చంద్రుని వలన అధిక అల్ప సమత్వమును గ్రహించాను. తేనెటీగ వలన కూడబెట్టిన ధనాన్ని ధనం పరులపాలవుతుందని, సన్యాసి చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలని తెలుసుకున్నాను. గ్రద్ద వలన లౌకిక సుఖాలకు దూరంగా ఉండాలని, కన్య వలన సంగత్యాగాన్ని, సర్పం వలన పరగృహవాసాన్ని, సాలిపురుగు వలన సంసార పరిత్యాగాన్ని, భ్రమరకీటం వల్ల లక్ష్య సంబంధ జ్ఞానాన్ని, జలం వల్ల నిత్య శుచిత్వమును నమ్రతను గ్రహించాను అంటాడు. ఈ విధంగా 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని పొందింది గురు దత్తాత్రేయులే అని స్వామి ఒక సందర్భంలో సెలవిచ్చారు. ప్రకృతిని మించిన పరమగురువు మరొకరు లేరంటూ, స్వామి, జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వసమత్వంబు చాటు తరులు, తనువుపై మనకింత తమకంబు వలదంచు, చలి ఎండ వానల సైచు గిరులు, రేపు మాపటికంచు వాపో వలదంచు, విహగములు సంతృప్తి విద్యగరపు, జగతి నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుచు బోధించును ఆకశంబు, ప్రాణములు వీడి చనునాడు మృగములైనా నేను నాదని అనవు రవ్వంతయైనా, ప్రకృతి బోధించు సత్యము ఈ మర్మమెల్ల తెలియచేయునదే విద్య తెలుసుకొనుడు అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములకు ప్రతీకలు. బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, మహేశ్వరుడు తమోగుణం. ప్రతి మానవుని యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ త్రిగుణముల స్వరూపాలలో ఉంటున్నారు. కనుక ఏనాడు ఈ జీవిత మర్మమును తెలుసుకుందుమో ఆనాడు మన మనస్సు

0: మనకు గురువు అవుతుంది. మర్మమెరిగిన మరునిమిషంలో మనసే వానికి గురువు అండి అన్నారు స్వామి. గురువులకు గురువు, జగద్గురువు, ఈ విశ్వానికే గురువైన మన సత్యసాయి సద్గురువు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తూ, జనులను సన్మార్గంలో నడిపిస్తూ, సేవాధర్మాన్ని బోధిస్తూ, సేవా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ మానవాళిని ఉద్ధరిస్తున్నారు. లేత వయస్కులైన బాలబాలికలకు బాల వికాసులు ప్రారంభించి, కొన్ని లక్షల మంది చిన్నారులలో నీతి నిజాయితీలను పెంపొందించి, మాతాపితరుల పట్ల గౌరవము, గురువులయడ ఆరాధనాభావము కలిగిన ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యార్థులను భావి భారతోద్ధారకులుగా మలచుతున్నారు. వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ ఆదర్శ జీవితాన్ని గడిపేటట్లు ప్రోత్సహిస్తున్నారు. వేసవి తరగతులు నిర్వహించి భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతల ఔన్నత్యాన్ని బోధిస్తున్నారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని గుర్తించిన సమస్త దేశాల వారు తమకు మార్గనిర్దేశం చేయగల వారికై మన దేశం వైపు చూస్తున్న తరుణంలో వారికి శిక్షణా తరగతులు నిర్వహించి వారు తమ తమ దేశాలలో నియమబద్ధ జీవితం గడిపేటట్లు చేయడం స్వామి కృపా విశేషమే. మునుపటి అవతారాలు తాము జన్మించిన ప్రదేశాలకే పరిమితమైనాయి. ఈ సత్యసాయి అవతారం వలె దేశ విదేశాల వారిని తమ ప్రేమతత్వంతో ప్రభావితం చేసిన అవతారాలు నభూతో నభవిష్యతి. సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపులైన భగవాన్ బాబావారి సమకాలికులమై వారి భూమిపై నడయాడిన పవిత్ర సమయంలో జీవించగలగడం మన జన్మ జన్మల పుణ్యఫలమే అని చెప్పక తప్పదు. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం అని మన స్వామి చూపిన బాటలో పయనించి ఆ శ్రీచరణ సేవలో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
1: ఇంతవరకు శ్రీ సత్యసాయి గురుతత్వం గురించి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ ప్రసంగం విన్నారు. ఇప్పుడు ప్రశాంతి డిజిటల్ స్టూడియోలో సమయం 7:45:38.
2: సత్యసాయి ప్రేమ సౌరభాన్ని మీకందిస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ వేడుకల ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటూనే ఉండండి.
3: భక్తుడా, ఓ భక్తుడా,
2: అరే కాస్త ఆగండి, ఎవరో మనల్ని పిలుస్తున్నట్టున్నారు, ఎవరో ఏమిటో తెలుసుకుందాం.
3: నేను పుట్టపర్తిని, నా మాట వినిపిస్తోందా? నా ఉనికికి మూలము, నా ఊపిరికి ప్రాణము, నా ఉత్తేజానికి ఆధారము అయిన బంగారు తండ్రి ప్రేమసాగరుడు భగవాన్ శ్రీ సత్యసాయినాథుడు కనిపించక బెంగతో మూగబోయిన నా మనసు ఎందుకో నిన్ను పలకరించకోరుతోంది. పాపం, నువ్వు కూడా ఎంతో దూరం నుంచి ఆశతో ఆర్తితో పత్తియాత్రకు వచ్చి పర్తివాసుని ప్రత్యక్ష దర్శనం పొందలేక దీనుడివై దిక్కులు చూస్తుంటే నాకు జాలి కలుగుతోంది. రానాయనా రా. స్వామి పుట్టి పెరిగి ఆడి పాడి ప్రేమానందాలు పంచి ఇచ్చిన పుణ్యభూమి పుట్టపర్తిలో నిన్నొకసారి త్రిప్పి తెస్తాను. ఏ వీధులలో ఆ బాలగురువు ఆబాలగోపాలము వెంటరాగా పాండురంగ భజనలు చేస్తూ తిరిగాడో ఆ వీధులలో నిన్ను నడిపిస్తాను. ఏ ఏ చోట్లలో ఆ అవతారమూర్తి తన దివ్యలీలలను చూపించి ఈ గ్రామవాసులను తరింపజేశాడో ఆ చోట్లను నీకు చూపిస్తాను రా. అదిగో, ముందుగా ఆ పరమాత్ముని జన్మస్థలిని దర్శించుకుని తూర్పు దిక్కునకు నడుచుకుంటూ పాత మందిరము గుడుల మీదుగా చిత్రావతి తీరం చేరుకుందాం. దక్షిణం వైపు కొంత ముందర సాగి ఆ ప్రక్కన ఉన్న గుట్టనెక్కి కల్పవృక్షంగా ఖ్యాతిగాంచిన చింత చెట్టు చూద్దాం. పడమర వైపుగా సాగి రాజమార్గమునకు ప్రక్కసందులో గల స్వామి తల్లిదండ్రుల సమాధులను దర్శించుకుందాం. ఉత్తరానికి సాగి గోపుర ముఖద్వారం గుండా ఆ పుట్టపర్తి షట్చక్రవర్తి కొలువు తీరి పాలించిన ప్రశాంతి నిలయ మందిరంలోకి ప్రవేశిస్తే సత్యసాయి అవతార కథాశ్రవంతి అనే దివ్యనది పుట్టి ప్రవహించి పరవళ్లు త్రుక్కి ఉప్పొంగి అనంత రత్నాకరంలో అంతర్లీనమైన అద్భుత అనుభవం కలుగుతుంది. రా, పర్తిక్షేత్ర దర్శనం చేసుకుందాం.
4: స్వాగతం భక్తుడా, నేనే ఆ శివశక్తి స్వరూపుడు శిశువుగా ప్రభవించి తొలిసారి తాకిన నేలను, శ్రీ సత్యసాయి జన్మస్థలిని, ఒకప్పుడు సత్యం కిలకిల నవ్వులతో కలకలలాడిన మిద్దె ఇల్లు శిథిలమైపోగా స్వామి స్వయంగా ఈ శివాలయాన్ని కట్టించి నా పవిత్రతను సుప్రతిష్టం చేశారు. ఇదిగో నీవు నిల్చున్న చోటనే 1926 నవంబర్ 23 తేదీన ఈశ్వరాంబ వెంకమరాజుల సుపుత్రుడిగా సత్యనారాయణ నామధేయునిగా స్వామి అవతరించారు. ఇక్కడే వీణ వేణు మృదంగాలు తమంతట తామే మ్రోగి స్వామికి స్వాగతం పలికాయి. ఇక్కడే ఆ ఆదిశేషుడు పాము రూపంలో ఆ శిశువు ప్రక్క కింద దూరి పడగపట్టాడు. ఇక్కడే ఆ జగన్నాటక సూత్రధారి చిన్ని పాపడుగా నడయాడుతూ తాత కొండమరాజుని మురిపిస్తూ తల్లిదండ్రులను సోదరీ సోదరులను మైమరిపిస్తూ ఇరుగు పొరుగులనున్న కరణం సుబ్బమ్మ వంటి భక్తులను అలరిస్తూ అంతలోనే ఇంతింతై బ్రహ్మాండ నాయకుడిగా ఎదిగిపోయాడు. ఎంత గొప్పవాడైనా కూడా జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అన్నట్లు ఆ సాయిరాముడు కన్న తల్లిని జన్మస్థలిని మరువక ఆదరించి అందరికీ ఆదర్శం నిరూపించాడు. రానాయన పుట్టుటెరుగని ఆ పరంధాముడు పుట్టి పెరిగిన ఈ మట్టిని ముట్టి ధన్యుడవుకా.

ఇంతవరకు మీరు 2014 జూలై 13వ తేదీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు, పెద్దలు, స్వామి కళాశాల విద్యార్థులు, సాయి యువత సమష్టిగా సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. విజ్ఞాన సుజ్ఞాన ఫలితమైన ఈ కార్యక్రమాల పరంపరలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవాన్ బాబావారు తమ అవతారోద్యమంలో వేద పోషణకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతలకు వేదములయందు ఒక గట్టి పునాది ఉన్నది. వేదములు విశ్వజనీనమని, మానవాళి మనుగడకు సరైన మార్గాలు వేదాలలో ఉన్నవేనని స్వామి చెప్పడమే కాక వేదమంత్ర పఠనను స్వయంగా ప్రోత్సహించి విద్యార్థులను, తద్వారా యావత్ ప్రపంచానికి వేదమంత్రోచ్చరణ చేసే అవకాశాన్ని ప్రసాదించారు. ఈ వేదమంత్రాలలో స్వామి రుద్రానికి ఒక ప్రత్యేకమైన విశిష్టతను అందించారు. ఈనాటి నుండి మనం ప్రతి సోమవారం రుద్రమంత్రం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ మహాదివ్యమంత్రం యొక్క అర్థం సాయితత్వంతో అన్వయించి హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు అందిస్తారు. వినండి శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక రెండో భాగం.

0: రుద్రంలోని ప్రథమ అనువాకంలో 15 మంత్రాలున్నాయి. వీటిని రుక్కులు అంటారు, ఋగ్వేద మంత్రాలన్నమాట. ప్రతి మంత్రము ఒక ప్రయోజనం సాధించటానికి ఉపయోగపడుతుంది అని చెప్తారు. నమో భగవతే రుద్రాయ అని నమస్కరిస్తూ మొదటి మంత్రాన్ని చూద్దాం.
1: ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.
0: నమస్తే రుద్రమన్యవ. మన్యు అంటే కోపం. ఎవరికి కోపం? రుద్రునికి కోపం. మనకు అనుమానం వస్తుంది, పరమేశ్వరుడికి కోపం వస్తుందా? ఆయన సచ్చిదానంద స్వరూపుడు అంటారుగా, ఆనందమే ఆయన స్వరూపమైతే కోపం ఎట్లా వస్తుంది ఆయనకి? దానికి మనం ఏం చెప్పుకోవాలంటే, భగవంతుడి దగ్గర లోకరక్షణ అనేటటువంటి కారుణ్యం ఎంత ఉంటుందో, ధర్మం కోసం అధర్మాన్ని శిక్షించటం అనే కాఠిన్యం కూడా పరమాత్మలో ఉంటుంది. దానినే మనం మన్యు అంటాం. మొదటి మంత్రంలో ఆ ఉచ్చారణలో మనకి ఒక రూపం సాక్షాత్కరిస్తోంది. ఏమిటి? రెండు చేతులు, ధనస్సును చేతిలో తీసుకొని బాణాన్ని ఎక్కుపెట్టి ఉన్నాడు. ఎందుకు అట్లా ఉన్నాడు పరమేశ్వరుడు? మొదటి మంత్రం నమస్తే రుద్రమన్యవ అనుకున్నాం, సో కోపం వచ్చింది. ఎలా ప్రకటించాలి దాన్ని? ప్రకటించకపోతే అర్థం చేసుకోవటం కష్టం కదా. అందుకని కోప ప్రకటనగా ధనస్సుని ఎక్కుపెట్టాడనమాట. ఆ బాణం ఎక్కుపెట్టబడి ఉంది అంతే, వదలలేదు దాన్ని. సో తన కోపాన్ని ఆ విధంగా మనకి తెలియజేస్తున్నాడు. అదే రుద్రమన్యు. మనం ఈ రుద్రమన్యు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే లౌకిక జగత్తులో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. సాధారణంగా చిన్నపిల్లలు ఏవో తప్పు పనులు చేస్తూనే ఉంటారు. తప్పు పని చేస్తున్నప్పుడు తండ్రో తల్లిలో చూశారనుకోండి, వాళ్ళు పెద్దగా ఆయన అరవంగానే వాడు అలర్ట్ అయిపోతాడు. వీళ్ళు చెయ్యి ఎత్తేటప్పటికీ వాళ్ళు కొట్టరు ఏమి లేదు, కానీ ఆ చెయ్యి ఎత్తిన చూడంగానే వీడు ఏడ్చేస్తాడు పెద్దగా. వాళ్ళు ఇంకా వీడు గ్రహించాడు కదా తప్పు అని, ఇంకా వీడిని దండించటం దేనికని వాళ్ళు వెళ్ళిపోతారు, వీడు ఏడు పాపేస్తాడు, రెండు జరిగిపోతాయి. ఇది లౌకిక జగత్తులో నిత్యం మనం చూసేటటువంటి ఒక చిన్న ఉదాహరణే. మనం స్వామి దగ్గరకు వస్తే ఈ మన్యు అనేది ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. స్వామికి చాలా దగ్గరగా ఉండేటువంటి భక్తులుంటారు, విద్యార్థులుంటారు, అలా చాలామంది రోజు స్వామితోటి సంభాషణ, దర్శన, స్పర్శన అన్ని దొరికేటటువంటి వాళ్ళు ఉంటుంటారు. స్వామి ఒక్కొక్కసారి వాళ్ళని మాట్లాడించరు, వాళ్ళు కూర్చున్న వైపుకు పోరు. ఒకవేళ వెళితే ఈ పక్కన వాళ్ళనో ఆ పక్కన వాళ్ళనో వెనక వాళ్ళనో మాట్లాడించి మళ్లీ వాళ్ళకి విభూతి ప్రసాదం కూడా ఇచ్చి ఇంకా వాళ్ళకి బాధ అనేది అసలు ఎలా అంటే తట్టుకోలేని స్థితికి తీసుకెళ్తుంటారు. మనం గమనిస్తుంటాం ఒక్కొక్కసారి హాస్టల్కి కూడా పిల్లల హాస్టల్కి కొన్ని రోజుల పర్యంతం వెళ్లరు. పిల్లలు అంతర్మథనం జరిగి ఎందుకు రావటం లేదు స్వామి మన దగ్గరికి అని గుర్తించి, ఏమి తప్పు జరిగింది నా వల్ల అని ఎంతో ప్రాధేయపడి ఎంతో ప్రార్థిస్తే అప్పుడు స్వామి తన కోపాన్ని వీడి వెళ్తారు. అలా భక్తుల విషయంలో కూడా వాళ్ళు రోజు దొరికేటటువంటి దర్శనం స్పర్శనం దొరకకపోతే ఇక వాళ్ల పరిస్థితి ఎంత బాధగా ఉంటుందో ఎవరైనా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అర్థం చేసుకోవటం చాలా తేలిక. అదే రుద్రమన్యు, ఇక్కడ సాయి మన్యు అవుతుంది. మనం ఆ మన్యు అనేది అర్థం చేసుకోవటం కోసమే మనం ఇంత ఉదాహరణ చెప్పుకుంటున్నాం అన్నమాట. సరే, రుద్రమన్యు నమస్కరించాం, శరణాగతి చేశాం, మన కళ్ళకి బాణము ధనుస్సు బాహువులు కనిపిస్తున్నాయి. ముందుగా కోపానికి నమస్కరించాం, తర్వాత బాణానికి నమస్కరించాం, తర్వాత ధనువుకి, ఆ తర్వాత బాహువులకి నమస్కరించు. మళ్ళీ ఆలోచన మొదలైంది. అవును, ఈ బాణం తనంతా తనుగా నా మీదకి రాగలదా? రాలేదు. ధనస్సు నుండి వదిలితేనే వస్తుంది అది. మరి ఆ ధనస్సు? ధనస్సు కూడా స్వతంత్రంగా పనిచేయలేదు. అందుకే ఆ బాహువులు కనిపిస్తున్నాయి మనకి. అవును, ఆ రెండు బాహువులతోటి ఆ ధనస్సుని సంధిస్తేనే మన పైకి వస్తుంది. ఆ బాహువులెవరి? నెమ్మదిగా మనం పైకి ఎదుగుతున్నాం. ఆ బాహువులు ఎవరియో వాళ్లని మనం ప్రార్థిద్దాం, వాళ్లకి నమస్కరిద్దాం. అప్పుడు మన దుఃఖం మన భయం రెండూ కూడా వదిలిపోతాయి అని చెప్పి ఆలోచన వచ్చింది. సరే, ఆ బాహువులు పరమాత్మవి అని అర్థం చేసుకున్నాం. ఆ పరమాత్మకి నమస్కరిస్తే సరిపోతుంది కదా, ఆయన్ని శరణాగతి వేయడం. మరి ఇంకా ఈ బాణానికి ఎందుకు, ఈ ధనుస్సుకి ఎందుకు మనం నమస్కారం చెప్పటం అనే ప్రశ్న మళ్లీ మనలో వచ్చింది. స్వామి చెప్పారు ఇప్పుడు మనకి, ప్రకృతిలో పరమాత్మ శక్తి దాగుంది. ప్రకృతిని వస్తు దృష్టితో చూడొద్దు, పరమాత్మ దృష్టితో చూడమని స్వామి మనకి చెప్పారు. పరమేశ్వరుని ఆయుధాలు మనల్ని శిక్షించటానికే కాదు రక్షించటానికి కూడా పనికొస్తాయి. ఆయుధాలు పరమాత్మ యొక్క దివ్య శక్తి విలాస రూపాలు. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మహాభారతంలో అర్జునుడికి పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. పాశుపతాస్త్రాన్ని ఇస్తే ఏ పర్వంలో ఇచ్చాడది? అరణ్య పర్వంలో ఇచ్చాడు. అరణ్య పర్వంలో ఇస్తే యుద్ధ సమయంలో అర్జునుడు మంత్రాలన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకి ఈ పాశుపతాస్త్రం ఆ మంత్రం గుర్తు రాలేదు. సందిగ్ధావస్థలోకి వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్మ తన యోగశక్తితో రాత్రికి రాత్రి మానస సరోవర ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. శివుని వద్దకు వెళ్లి ఇరువురూ నమస్కరించారు. పరమేశ్వరుడు సంతోషించి, అదిగో ఆ సరోవరంలో పాశుపతాస్త్రం ఉంచాను, తీసుకోమని చెప్పి చెప్పాడు. కాని ఆ పాశుపతాస్త్రం చుట్టూ కొన్ని వేల సర్పాలు అగ్నులు వెదజల్లుతూ ఉన్నాయి. అప్పుడు కృష్ణార్జునులిద్దరూ రెండు చేతులు దోయిలించి రుద్ర నమకాన్ని పఠించారు. అది వినగానే ఆ సర్పాలు వెనకకు వెళ్ళిపోయాయి. జ్వాలలు తగ్గి చల్లగా పైకి వచ్చింది పాశుపతాస్త్రం. దాన్ని పట్టుకు వచ్చాడు అర్జునుడు. రుద్ర నమకంతో ఆయుధం ప్రసన్నమైంది. ఆయుధంలో రుద్రశక్తి దాగి ఉంది. ఆయన ఆయుధం ప్రకృతి అనుకుంటే ఈ ప్రార్థన వలన మన చుట్టూ ఉన్న ప్రకృతి శాంతమవుతుంది.
1: నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా.
0: రుద్రా, మిక్కిలి శాంతంగా మారిన నీ బాణం, శాంతమైన ధనుస్సు, శాంతమైన నీ అమ్ముల పొది, వీటితో మమ్మల్ని సుఖింపజేయవయ్యా. మొదటి మంత్రంలో రుద్రుడి కోపం మనలో దుఃఖాన్ని కలిగించింది. ఆ దుఃఖంలో మనకి కనిపించినవి బాణము, ధనుస్సు మాత్రమే. మనిషి మానసిక స్థితి చుట్టూ పరిసరాలను అంతగా పట్టించుకోనే విధంగా ఉంటుంది. దుఃఖంలో ఉన్నప్పుడు ధనువు, బాణం ఈ రెండూ శాంతించాక మన పరిశీలన మొదలైంది. అప్పుడు అమ్ముల పొది కనిపించింది. దానికి నమస్కరించాం, శాంతించమని ప్రార్థించాం. ఎందుకు ముందు మంత్రంలో బాణానికి నమస్కరించాం? ఇప్పుడు అమ్ముల పొదిలో అలాంటివే చాలా కనిపించాయి. మరొక బాణం మనను బాధించకుండా శాంతించమని ప్రార్థించాం. శాంతించిన ఆయుధాలతో మనలను ఆనందింపజేయమంటున్నాం. అమ్ముల పొది సంచిత కర్మని తెలియజేస్తుంది. కర్మ సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని చెప్పబడుతుంది. గత ఎన్నో జన్మలలో మనం చేసిన కర్మ సంచితం. ప్రస్తుతం మన జన్మకు కారణమైన కర్మ ప్రారబ్ధ కర్మ. ఈ శరీరంతో మళ్లీ కొన్ని కర్మలను చేస్తాం, అవి ఆగామి. ఇలా జన్మ, కర్మ అనేది ఒక సుడిగుండం వంటిదని చెప్తారు స్వామి. వీటి నుండి బయటపడటానికి మానవుడు ప్రయత్నం చెయ్యాలి. కర్మలే మనలను చావు పుట్టుకలనే చక్రంలోకి నడిపిస్తున్నాయి. కర్మఫలాసక్తి వదిలి కర్మలని ఆచరిస్తే ఆ చక్రం నుండి బయటపడగలుగుతాం మనం. ఈ సంచిత కర్మ ప్రక్షాళన చేయటం స్వామి ఎలా చేస్తున్నారో చూద్దాం. స్వామి దర్శనానికి వచ్చేవాళ్లల్లో ఎక్కువ శాతం దుఃఖంతోనూ బాధతోనూ వస్తుంటారు. స్వామి దర్శనంతోనే కొంతమంది దుఃఖ విమోచన పొందుతారు. కొంతమందికి దర్శన, స్పర్శన కూడా లభిస్తే కానీ వారి దుఃఖం పోదు. మరికొంతమందికి దర్శన, స్పర్శన, సంభాషణ కూడా లభిస్తేనే కానీ వారి దుఃఖం తొలగిపోదు. వారి వారి కర్మఫలాలను బట్టి వారికి అనుగ్రహించటం ఏమిటి అనేది స్వామి నిర్ణయిస్తారు. ఏదన్నా కాని స్వామి దగ్గర నుండి బయటకు రాగానే ఎంతో తేలికగా ఆనందంగా ఉంటారు. నాకు కలిగిన ఈ దుఃఖం ఏ కర్మ ఫలమో గాని స్వామి దయతో తొలగిపోయింది. కాని ఇంక ముందు ఇలాంటి దుఃఖాలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు. స్వామి చూపించిన సేవా మార్గంలో పయనిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొని సేవ ద్వారా పొందే ఆనందాన్ని రుచి చూస్తారు. మనకు తెలియకుండానే జరిగిపోయేదేమిటో తెలుసా? కర్మఫలాపేక్ష లేని కర్మ, యజ్ఞభావంతో చేసే కర్మ పరమాత్మను చేరే మార్గాన్ని సుగమం చేస్తుంది. సంచిత కర్మ ప్రక్షాళనవుతుంది. ఇలా స్వామి మన సంచిత కర్మలని తొలగిస్తుంటారు.
1: యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశన్ తాబిచాకశీ.
0: ఓ రుద్ర, అఘోరమైన, శుభప్రదమైన, జ్ఞానప్రకాశమైన, అత్యంత సుఖరూపమైన స్వరూపంతో మమ్ములను అన్నిట ప్రకాశము కలవారిని చెయ్యి. పరమేశ్వరుని ఆయుధాలన్నీ ప్రసన్నమయ్యాయి. అవన్నీ తనకు శుభంగా పరిణమించాలని కోరుకుంటున్నాం. అంటే ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వవిధ శక్తులు కూడా శుభం కావాలి అని కోరుకుంటున్నాం. ఈ బాణాలు, ధనస్సు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకు అవన్నీ శాంతంగా ఉండాలి. ఆయుధాలు ప్రసన్నమయ్యాయి. ఆయుధాలెవరివో ఆయనను మాత్రం వదలం మనం. ఇంతకుముందు కోపంగా కనిపించిన స్వామి ప్రసన్నంగా అయిపోయాడు. ఈ రూపంలో ఇక ఆయుధాలుండవు. పరమేశ్వరుణ్ణి అన్ని చోట్లా కనిపించమని అడుగుతున్నాం. ఎలా కనిపించాలో కూడా మనమే చెప్తున్నాం. నిర్మలంగా, బాధించే లక్షణం లేనిదిగా, జ్ఞానప్రకాశంతో కనిపించమని అడుగుతున్నాం. పరమాత్మ జ్ఞానస్వరూపుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం. ఆ జ్ఞానప్రకాశం తనంతటా తానే వెలుగుతుంది, అంతటా వెలుగుతుంది, అన్నిటినీ వెలిగిస్తుంది. సూర్యచంద్రులకు కూడా అతీతం అయి వారికి వెలుగు ఇచ్చేది ఆ ప్రకాశమే. ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలో, ఆనందింపజేసే వాటిలో కూడా పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వము శాంతమైపోతుంది. మన అందరిపైన ఉన్నతంగా ఉన్నాడు సూర్యభగవానుడు. ఆయన అక్కడ ఉంటేనే ఆయన ప్రసరిస్తున్న వెలుగు విశ్వమంతా పరుచుకొని అందరినీ ఆనందింపజేస్తోంది. అలాగే పరమేశ్వరుని జ్ఞానప్రకాశంతో మనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. పరమేశ్వరుడే సత్యసాయిగా అవతరించి మనపై జ్ఞానప్రకాశాన్ని అనుగ్రహిస్తున్న వైనం చూద్దాం. స్వామికి ఆధ్యాత్మిక గురువులెవరూ లేరు. లౌకికమైన చదువులకి 14వ సంవత్సరంలోనే స్వస్తి పలికారు. కాని చిన్నతనం నుండే సంస్కృత శ్లోకాలను చెప్పటం, వేదాంత తత్వాన్ని గురించి మాట్లాడటం చేసేవారు. స్వామి ఉపన్యాసాలు జ్ఞానవర్షమని చెప్పుకోవచ్చు. వేద ఉపనిషత్తుల సారాన్ని రంగరించి పెట్టారు. ఆ జ్ఞానం ఆస్వాదించటానికి సిద్ధంగా ఉన్న క్షేత్రాలు పండిపోయాయి. ఇప్పుడు కూడా ఆ గ్రంథాలను చదివితే మనకు నోట మాట రాదు. ఎవరం ఆ జ్ఞానంతో తరించాలన్నా సహాయపడే జ్ఞాన భాండారం అది. స్వామి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వారి పక్క ఇంట్లో నారాయణ శాస్త్రి అనే వేద పండితుడు భాగవతం చెప్తుండేవారట. స్వామి తనతోటి పిల్లలతోటి ఆ పండితుడు భాగవత వాక్యాలకు తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నాడు, తన వద్దకు తీసుకురమ్మని పంపించారు. ఆ పండితుడికి చిన్న పిల్లవాడు తనలాంటి పండితుణ్ణి విమర్శించటమా అని కోపం వచ్చింది. తాను రానని చెప్పి పంపించాడు. కాసేపటి తర్వాత, ఏమైనా సరే ఈరోజు ఆ పిల్లవాడికి బుద్ధి చెప్పి రావాలి అనే కోరికతోటి స్వామిని దర్శించాడు. అప్పుడు స్వామి భాగవతంలో ఆయన తప్పుగా ఎలా చెప్తున్నారు, దానికి వివరణ ఏమిటి అనేది శాస్త్రికి వివరించి ఆ వాక్యాలను చక్కగా తెలియజేశారు. ఆ పండితుడు స్వామికి దాసోహమయ్యాడు. స్వామిని స్కూల్లో చదివే రోజుల్లోనే బ్రహ్మజ్ఞాని అనేవాళ్ళు. పరమేశ్వరుణ్ణి మనం చూడలేకపోయినా సత్యసాయిని దర్శించి మనం జ్ఞానాన్ని పొందుతున్నందుకు ఎంత అదృష్టవంతులమో కదా.
1: యామి శృంగిరిశం తహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాం కురు మాహి గుంసీః పురుషం జగత్.
0: ఓ గిరిశంతా, ఏ బాణాన్ని చేతిలో ధరించి ఉన్నావో ఆ బాణాన్ని శాంతంగా చెయ్యి. మా పురుషుని, జగత్తుని హింసించబోకు. పరమేశ్వర, నీ చేతిలో ఉన్న బాణం శిక్షించటం కోసమైతే మా ప్రార్థనతోటి మంగళకరంగా మార్చవయ్యా. పురుషుని, జగత్తుని కాపాడు. పురుషుని అంటే ఏమిటి? నా తోటి మానవులు అనేదాన్ని పురుష అనే మాట ఉపయోగపడుతుంది. మానవుడికి సాధారణంగా ఉండే అనుబంధాలు రెండే, పురుష, జగత్తు. పురుష అంటే తన తోటివాళ్ళు, జగత్తు అంటే నిత్య జీవితంలో సహకరించే వస్తుజాతం. అవి ఇళ్ళు కావచ్చు, పొలాలు కావచ్చు, గోసంపద కావచ్చు, మరేదైనా కావచ్చు. మనకి సంబంధించిన వస్తు ప్రపంచం అంతా కూడా జగత్తు అనబడుతుంది. ప్రతి ఒక్కరి క్షేమం కోరుతున్నాం ఈ మంత్రంలో. మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నామో, మన వలన ఎవరు బ్రతుకుతున్నారో, వారందరి క్షేమం కోరవలసిన బాధ్యత మనదే. అందుకే రుద్రం అందరి క్షేమము కోరుతుంది. తాననుభవిస్తున్న ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి అని కోరుకునేవాడికన్నా జగత్తుకు కావలసిందేమిటి? ఈ మంత్రానికి మన శరీరానికి కూడా మనం అన్వయం చెప్పుకోవచ్చు. జీవుడు, పురుష శబ్దంతో చెప్పుకుంటే, జీవుడు దేనిలో ఉంటే అది జగత్తు. ఎవరి శరీరం వారికి జగత్తు. మన శరీరము, జీవుడు రెండూ సుఖంగా ఉన్నప్పుడే జీవిత గమ్యాన్ని చేరే సాధనలు చక్కగా సాగుతాయి. ఏమిటి జీవిత గమ్యం? మానవుడు మాధవుడుగా మారగలగాలి. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరగలగాలి. రుద్రం లోక శ్రేయస్సుని కోరుతుంది. లోక శ్రేయస్సు మహాత్ముల లక్ష్యం. సాధు పుంగవులు రోజు లోకశ్రేయస్సు కోసం ప్రార్థిస్తూనే ఉంటారు. సత్యసాయి లోక కళ్యాణం కోసం మనందరికీ లోకా సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థించటం అలవాటు చేశారు. వ్యష్టి శ్రేయస్సే సమిష్టిలోనే ఉంది అని స్వామి చెప్పారు. వ్యష్టి శ్రేయస్సు సమిష్టిలోనే ఉంది అని స్వామి చెప్పారు. సనాతన ధర్మ సంస్థాపన చేసి సర్వదేశములకు శాంతి సౌఖ్యములను సమకూర్చుటయే సాయి అవతార ఉద్దేశ్యమని స్వామి తెలియజేశారు. లోక కళ్యాణం కోసం ప్రశాంతి నిలయంలో యజ్ఞాలు దసరాల్లో చేస్తుంటారు. అతిరుద్రయాగం లాంటివి స్వామి చేయించటం కూడా మనం చూశాం. స్వామి అతిరుద్రయాగం యొక్క అర్థం ఒకటి చెప్పారు, అది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అతిరుద్రయజ్ఞం పవిత్రమైన తత్వాన్ని పోషించి, దుష్టత్వాన్ని శిక్షించి, లోక కళ్యాణం గావిస్తుంది అని స్వామి చెప్పారు. ఇవే కాకుండా మనం ఇంకా కొన్ని ప్రార్థనలు చేస్తుంటాము.

ఈ ప్రార్థన అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, మంగళకరంగా ఉండాలని పరమాత్మని మనం చేసేటటువంటి ప్రార్థన. రుద్రమంత్రాన్ని మన జీవితంలో మనం ఎలా అనుసరిస్తున్నామో చూస్తున్నారు కదా.

ఇంతవరకు మీరు శ్రీరుద్రం సాయితత్వం శీర్షిక రెండో భాగం విన్నారు. అందించిన వారు హైదరాబాద్ బోయిన్పల్లి సమితికి చెందిన శ్రీమతి రాణిగారు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాము.

0: ஓம் ஸ்ரீ சாய்ராம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. அகண்ட மண்டலாக்காரம் வியாப்தம் ஏன சராச்சரம் தத்பதம் தர்ஷிதம் ஏன தஸ்மை ஸ்ரீ குரவே நம. அஜ்ஞான திமிராந்தஸ்ய ஞானாஞ்சன சலாகய சக்ஷுரும் மீளிதம் ஏன தஸ்மை ஸ்ரீ குரவே நம. பகவான் ஸ்ரீ சத்யசாயி பாபா வாரி திவ்ய பாதார விந்தாலக்கு சதகோடி பிரணாமாமலு சமர்ப்பிச்சுக்கொண்டு ரேடியோ சாயி శ్రోతలందరికి ముఖ్యంగా పిల్లలందరికి ఒక సంతోషకరమైన వార్త. ఆగస్ట్ 4-5 తేదీల్లో జరుపుకోబోయే రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 7వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు పిల్లలకు ఏబిసి ఆఫ్ లైఫ్, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండు, ఆల్వేస్ బీ చేర్ఫుల్, ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండు, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, చెడు సహవాసాలకు దూరంగా ఉండు అంశాలపై కథల పోటీ, చిత్రలేఖనం పోటీలు, నా జీవితంలో మంచి చెడు స్నేహితుల ప్రభావంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి ఎంతో మంది చిన్నారులు తమ కథలను, పెయింటింగ్స్ ను, చిరు ప్రసంగాలను రేడియో సాయి బృందానికి పంపారు. ఎంతో ఉత్సాహంగా స్వామిపైన ఎంతో ప్రేమతో పాల్గొన్న వీరందరికీ రేడియో సాయి బృందం అభినందనలు తెలుపుతుంది. పోటీలో పాల్గొన్న అందరి పిల్లలకు రేడియో సాయి బృందం సర్టిఫికెట్స్ పంపించనుంది. తమ ఎంట్రీస్ పంపిన వారందరిలోని జడ్జెస్, మన జడ్జెస్ డిసైడ్ చేసిన వారిలో ఇప్పుడు మేము ప్రకటించబోయే పేర్లను విజేతలుగా నిర్ణయించడం జరిగింది. మన జడ్జెస్ కి విజేతలను నిర్ణయించడంలో చాలా కష్టమైంది. ఎందుకంటే పిల్లలందరూ తమ నైపుణ్యాన్ని, సృజనాత్మకతని అద్భుతమైన రీతిలో వ్యక్తపరిచారు. మరి విజేతల పేర్లు తెలుసుకోవాలి కదా. మరి ఈ విధంగా విజేతలు మనకి తమ ఎంట్రీస్ పంపించి జడ్జెస్ ద్వారా ఎన్నుకోబడిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. మొట్టమొదట కథల పోటీలో విజేతల గురించి మనం చెప్పుకుందాం. హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్న పి యోజన, ప్రొద్దుటూర్ గౌతమ్ స్ప్రౌట్స్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న జీవి యతీశ్వర్, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 2వ తరగతి చదువుతున్న బికె సాయి లహరి, హైదరాబాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కృష్ణ చైతన్య, వీళ్లు కథల పోటీలో విజేతలుగా నిర్ణయించబడ్డారు. ఇంకా 2వ కాంపిటీషన్ అయినటువంటి పెయింటింగ్ చిత్రలేఖనం పోటీలో రాజమండ్రి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి 5వ తరగతి చదువుతున్న మోటూరి సాత్విక్, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 6వ తరగతి చదువుతున్న బి అమృత, మళ్లీ విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 5వ తరగతి చదువుతున్న ధరణీచంద్ ఎం, చివరిగా విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 7వ తరగతి చదువుతున్న బివైవై స్నేహిత పెయింటింగ్ అనగా చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచారు. చివరిగా నా జీవితంలో మంచి చెడు స్నేహితుల ప్రభావం గురించి ఎలక్యూషన్ కాంపిటీషన్లో విజేతలు ఈ విధంగా ఉన్నారు. విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్ నుంచి 10వ తరగతి చదువుతున్న సాయి హరిత పి, విశాఖపట్నం ఇంకొకసారి శ్రీ సత్యసాయి విద్యావిహార్ నుండి 8వ తరగతి చదువుతున్న అభిరామ్ ఆర్, రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులం నుండి 8వ తరగతి చదువుతున్న జయశ్రీ వరప్రసాద్, చివరిగా బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకులం విద్యానికేతన్ నుండి 8వ తరగతి చదువుతున్న అంగుళ సాయి హర్షిత్ మనం కండక్ట్ చేసిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. మరి వారందరికీ మనందరం కలిసి అభినందనలు తెలుపుదాం. మరి విజేతల ఆర్ట్ వర్క్, కథలు, ప్రసంగాలు రేడియో సాయి వెబ్సైట్ www.radiosai.org లో ప్రచురింపబడతాయి. విజేతల కథలు, ప్రసంగాలు ఆగస్ట్ 4వ తేదీ పిల్లల ప్రత్యక్ష కార్యక్రమాల్లో ప్రసారం చేయబడం జరుగుతుంది. మరి విజేతలకు ప్రత్యేక బహుమతులు పెద్దల చేతు మీదుగా. ఆగస్ట్ 4వ తేదీ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా 4:30 స్వామి దివ్య సమక్షంలో రేడియో సాయి స్టూడియోస్లో అందించడం జరుగుతుంది. వారిని సాదరంగా ప్రశాంతి నిలయం రేడియో సాయి స్టూడియోస్ కి 4వ తేదీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరొక్క మారు మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు విజేత పేర్లను మరొక్కసారి విందాము. కథల పోటీలో హైదరాబాద్ సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ 4వ తరగతి చదువుతున్న పి యోచన, ప్రొద్దుటూర్ గౌతమ్ స్ప్రౌట్స్ నుంచి 3వ తరగతి చదువుతున్న యతీశ్వర్ జీవి, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 2వ తరగతి చదువుతున్న సాయి లహరి ఏబీకే, హైదరాబాద్ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కృష్ణ చైతన్య స్టోరీ టెలింగ్ అనగా కథల పోటీల్లో విజేతలుగా నిలిచారు. చిత్రలేఖనం పెయింటింగ్ కాంపిటీషన్లో రాజమండ్రి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నుంచి 5వ తరగతి చదువుతున్న మోటూరి సాత్విక్, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 6వ తరగతి చదువుతున్న అమృత బి, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 5వ తరగతి చదువుతున్న ధరణిచంద్ ఎం, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 7వ తరగతి చదువుతున్న స్నేహిత బివైవై విజేతలుగా చిత్రలేఖనం పోటీలో నిలిచారు. చివరిగా నా జీవితంలో మంచి చెడు స్నేహితుల ప్రభావం గురించి మాట్లాడుతూ వక్తృత్వ పోటీల్లో విజేతలు విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 10వ తరగతి చదువుతున్న సాయి హరిత పి, విశాఖపట్నం శ్రీ సత్యసాయి విద్యావిహార్లో 8వ తరగతి చదువుతున్న అభిరామ్ ఆర్, రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులం నుండి 8వ తరగతి చదువుతున్న జయశ్రీ వరప్రసాద్, బెజ్జంకి శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్లో 8వ తరగతి చదువుతున్న అంగుళ సాయి హర్షిత్ ఈ కార్యక్రమంలో ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. మరి వీరందరికీ రేడియో సాయి బృందం సాదరంగా ఆగస్ట్ 4వ తేదీ ప్రశాంతి నిలయం రేడియో సాయి స్టూడియోస్ కి విచ్చేసి ఆనాడు పెద్దల చేతి మీదుగా స్వామివారి దివ్య సమక్షంలో బహుమతులు అందుకోవలసిందిగా కోరుతున్నాం, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇప్పుడు ఈనాటి గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రోతలందరికీ ఈనాటి కార్యక్రమంలోకి వెడదాము. మొట్టమొదటిగా మీకు అందించబోయే కార్యక్రమంలో
1: గురు సమర్చనం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో గురు పౌర్ణిమ పర్వదినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియో సాయి శ్రోతలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సాయిరాం.

0: వేదవ్యాసుల వారి నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వరకు ప్రవహిస్తున్న గురు పరంపరా వైభవాన్ని శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి అధ్యక్షతన గురు సమర్చనగా ఆంధ్ర సంస్కృత భాషలలో స్వామికి చేస్తున్న అక్షర పూజను మీకు అందిస్తున్నాం. ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు, డాక్టర్ జిఎం రామశర్మ గారు, డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు, శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు, శ్రీమతి అరుణ కుమారి గారు పాల్గొంటున్నారు. దివ్య కవితా నీరాజనాన్ని అనుభవమయం చేసుకుందామా? సాయిరాం.
1: సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నసర్వః ప్రచోదయాత్. సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్వి పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, గురుపూర్ణిమ ఇది సుప్రభాతాంచి తనవ ప్రభాత వేళ, గురు సమర్చనం చేసుకోవటానికి మనందరికీ సత్యసాయి భగవానుడు అనుగ్రహించిన ఈ యోగాన్ని ఆలంబనం చేసుకుని వేదవ్యాసుల వారి దగ్గర నుంచి ఇవాళ మనం ఎప్పుడు అనుకుంటాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ గురు పరంపరకి మనం ఒక్కసారి నమస్కరిస్తూ గురు సమర్చన చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ కూడా ఇది స్వామి అనుగ్రహం చేసినటువంటి వరదానం. ఇది ఆయా రంగాలలో సుప్రతిష్టలైనటువంటి మీ అందరికీ సాదరపూర్వక సప్రేమక ఆహ్వానాన్ని పలుకుతూ అయాచితం నటేశ్వర శర్మ గారికి దంపత్ సమేతంగా అరుణకుమారి గారు కూడా వచ్చారు, డాక్టర్ జిఎం రామశర్మ గారికి, ముదిగొండ అమరనాథ శర్మ గారికి, ముచ్చంపేట గౌరీశంకర శర్మ గారికి స్వామి ప్రాంగణంలోకి, స్వామి సన్నిధిలోకి మరొక్కసారి సాదరపూర్వక ఆహ్వానం పలుకుతూ, గురువు లేకపోతే విద్య అంధత్వాన్ని పొందుతుంది, గురువు ఉండాలి. ప్రమాణాలు ఎన్నున్నా మనిషి మేధ ఎంత పదునుగా పరిగెత్తి విషయాన్ని పట్టుకున్నా విడమరిచి లోతులు చెప్పగలిగిన వాడు, చెప్పి అక్కడికి నడిపించగలిగినటువంటి వాడు గురువు. ఆ గురువు కావాలి గనక సంస్కృతంలో మనం అనేక మంది గురువులు, భాసుడు వాళ్ళు కవులుగా కనిపించిన దండి, సరే మహాకవి కాళిదాసు, వీళ్ళందరినీ కూడా మనం స్మరిస్తూ పడుగు పేకగా అటు సంస్కృతంలోను ఇటు ఆంధ్రంలోను తెలుగులోను ఈ గురు ప్రశస్తిని మనం మన శ్రోతలకు అందిద్దాం. అట్లాగే తెలుగులో విశ్వనాథ వారు గురువుని గురించి చెప్తూ వారి రామాయణ కల్పవృక్షంలో సీతాన్వేషణకి ఆంజనేయ స్వామి బయలుదేరుతూ మహేంద్రాచలం మీద ఒక కాలు ఉంచి ఆకాశం వైపు చూస్తూ తన గురువైనటువంటి సూర్యదేవుడికి నమస్కరిస్తూ, వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందుస్తూ పడుగు పేకగా అటు సంస్కృతంలోను ఇటు ఆంధ్రంలోను తెలుగులోను ఈ గురు ప్రశస్తిని మనం మన

0: నమస్కరిస్తూ, వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థభూతమై, వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరుచోట లేవు. అలఘుడు, శిష్యవత్సరుడు, అంబుదిశోషణ దాహమూర్తికిన్, వెలుగుల నిధికిన్, గురూత్తమునకున్, జగదక్షునకున్ నమస్కరించదన్ అని స్వామి ఎట్లా తన స్వామిని అంటే తన గురువుని ప్రార్థన చేసి మొదలుపెట్టాడో, అట్లాగే ఈవేళ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అమృత సమానమైనటువంటి భావాలు కూడా మన మనస్సులో కలుగుతూ ఉంటాయి. ప్రాతకాలిక సౌఖ్యసాయనిక వాగారంభ వజ్జల్పతాం, అంబాయాహ ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం, సఖా వాయుర్మాం స్పృశతి నవోన్మీల సుఖాపాదక, మాతుర్భక్తగణా పరస్పరమిదం సౌహార్దమాచిన్వతే అంటూ అమ్మవారిని, సరస్వతీదేవిని కూడా మన ఒక్కసారి ఆవాహన చేసుకుంటూ మొదటి ఆవృత్తంలో ముందుగా సంస్కృతంలో కాసేపు మాట్లాడుకుందాం, సమర్చన ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.
1: గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం, నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మూర్తిగారు సవినయ ప్రణామాలు. పాల్గొంటున్నటువంటి కవిమిత్రులందరికీ కూడా నమఃపురస్సరంగా స్వాగతం పలుకుతూ, శ్రీ సత్యసాయి చరణారవిందాలకు సప్రశ్రయ నమస్కారాలను అర్పిస్తూ ఈ నా మాటను ప్రారంభిస్తున్నాను. సాహిత్యం అనేది జగద్ధితం కోసమై పుట్టింది. అందుకే కావ్య లక్షణాల్లో కూడా కావ్యం యశసే అర్ధకృతే శివేతరక్షతయే సద్యపరనివృతయే కాంతాసంమితయోపదేశయుజే అన్నాడు. కాబట్టి జగద్ధితం కోసమే, శివేతరక్షతయే అంటే అశుభ పరిహారం కోసమే సాహిత్యం, హితం కోసమే సాహిత్యం అన్నది. అందుకే బమ్మెర పోతరాజకుడు భాగవతంబు జగద్ధితంబుగన్నన్నాడు. మహాభారత సంహిత రచనబంధురుడయ్యే జగద్ధితంబుగన్నని నన్నయ్య అన్నాడు. అందువల్ల సాహిత్యమంతా జగద్ధితం కోసమే అని మనవి చేస్తూ, సాహిత్యంలో మొట్టమొదటగా మనం తీసుకోవలసింది శ్రీమద్ రామాయణం. రామాయణంలో మొట్టమొదటగానే వాల్మీకి మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేశాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అనే దాంట్లో కథాభాగాన్ని అలా ఉంచితే ఇందులో గురుశిష్య లక్షణాలను ఆయన ప్రతిపాదించాడు. ఎలాంటివాడు గురువై ఉండాలి అంటే ఇక్కడ నారదుని పరంగా మూడు విశేషణాలు వేసినాడు. ఎలాంటివాడు గురువై ఉండాలి అంటే తపస్వాధ్యాయ నిరతం అంటే గురువైనటువంటి వాడికి మంచి తపస్సు ఉండాలి. తపస్సు అంటే ఏమిటి అంటే స్వకర్తవ్యాచరణం తపః అని, సత్యం తపః, దానం తపః, ధర్మస్తపః అని ఆ విధంగా మంచి గుణాలేవున్నా అవి తపస్సు కిందనే లెక్క. అందుకని అటువంటి తపస్సు కలిగిన వాడై ఉండాలి గురువు. స్వాధ్యాయం కూడా ఉండాలి అంటే స్వశాఖ వేదాధ్యయనం అని ఒకటి, అర్థపర్యంతం అర్థప్రాప్తి పర్యంతం అర్థావగతి పర్యంతం వేదాధ్యయనం స్వాధ్యాయ అని స్వాధ్యాయానికి ఒక మరో వ్యుత్పత్తి. అందువల్ల అటువంటి అధ్యయన శీలం గురువు దగ్గర ఉండాలి, ఉన్నప్పుడే సద్గురువు కాగలుగుతారు. అందుకే శంకరాచార్య స్వామివారు ఎవరు సద్గురువు దొరకటం దుర్లభము అని ఒక మాట ప్రశ్నోత్తర మాలికలో అంటారు. కిం దుర్లభం సద్గురురస్తిలోకే అన్నాడు. కోవా గురుహు యోహి హితోపదేష్ట అన్నాడు. ఎవరు గురువు మంచి గురువు అంటే హితాన్ని ఉపదేశించేవాడే మంచి గురువు అన్నారు. అటువంటి గొప్ప లక్షణాలు గురువుకు ఉన్నాయి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం మూడవ లక్షణం ఏమిటి అంటే వాగ్విదాంబరుడై ఉండాలి అంటే మంచి వాక్

0: వాక్యములను ప్రసారం చేసేవాడై ఉండాలి, వాగ్విద్వాంసులలో శ్రేష్ఠుడై ఉండాలి, వాగ్విదాంబరుడు మంచి ప్రవక్త అయి ఉండాలి అనేది ఉద్దేశ్యం. ఎందుకు అలా మంచి ప్రవక్త అయి ఉండాలి అని అంటే, ఏకశబ్ద సమ్యజ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అన్నారు మహాభాష్యకారుడు. అందువలన మంచి వాక్కును పలికేవాడు వాడు కామధేను అవుతాడు, కామధుక్ అవుతాడు. అందువల్ల అటువంటి మంచి వాక్కులు పలకడం అనేటువంటిది గురువు సొత్తయి ఉండాలి అని అన్నారు. నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. మునిపుంగవం అనేది మరొక విశేషణం. అంటే మననశీలో ముని అని, ఎప్పుడూ కూడా మననం చేస్తూ ఉండాలి. అలాంటి మునులలో పుంగవుడై ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి, గొప్ప మననశీలి అయినటువంటి వాడు గురువు అయి ఉంటాడు అని. ఇక నారదుడు అనే మాటను ఇక్కడ మనము గురువు పరంగా తీసుకుంటే, నారం జ్ఞానం దదాతీతి నారద, గురువు ఎప్పుడూ కూడా జ్ఞానప్రదాత కావాలి అని, చీకటిని విచ్ఛేదం చేసేవాడై ఉండాలి, అజ్ఞానాంధకారాన్ని తొలగించాలి అని, తమోహంత అయి ఉండాలి అని, ఆ విధంగా గురులక్షణాలను ఎంతో గొప్పగా ప్రతిపాదించాడు వాల్మీకి. మంచి జ్ఞానప్రదాత కావాలి అని. ఇది సాహిత్యంలో మొట్టమొదటగా ఆది కావ్యమైనటువంటి శ్రీమద్ రామాయణంలో గురుపరంగా మనకు అందేటువంటి సందేశం అని మనవి చేస్తున్నాం.
1: అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. నగురోరధికం నగురోరధికం అంటారు. మానవుడు నాగరికతను సంపాదించుకుని మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మూడవ మాట ఆచార్యదేవోభవ అంటారు. మొదటిది మాతృదేవోభవ అంటే, రెండు రెండవది పితృదేవోభవ, మూడవది ఆచార్యదేవోభవ అంటారు. ఈ ఆచార్యుడే గురుస్థానంలో ఉంటారు. గురు అనేవాడు, గురు సంప్రదాయం అనేది మనకు పరమశివుడి దగ్గర నుండి ఈనాటి మొన్న మొన్నటి వరకు మన కళ్ల ముందు మెదలాడినటువంటి సత్యసాయి వరకు ఆ గురు పరంపరలో రాణిస్తూ యావత్ ప్రపంచాన్ని జాగృతం చేసినటువంటి వారు గురుస్థానికులు. అందుకే ఇన్స్టిన్ ప్రవేశపెట్టినటువంటి సాపేక్ష సిద్ధాంతానికంటే కూడా 100% అధికంగా గురుతత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. గురువులు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. గురవో భవస్సంతి శిష్య విత్తాపహారక దుర్లభోయం గురుల్లోకే శిష్య వృత్తాపహారక. చాలా మంది గురువులు శిష్యుల యొక్క ధనాన్ని ఏదో రకంగా అపహరించాలనేటువంటి పద్ధతిలో కొనసాగుతుంటారు. కాని శిష్య వృత్తాపహారక, శిష్యులో ఉండేటువంటి హృదయ బాధను తొలగించి ప్రపంచాన్ని జాగృతం చేసే గురువులు చాలా తక్కువగా ఉంటారు. మనమంతా చూశాము మొన్నటి వరకు సత్యసాయిబాబా గారిని. వారు వారి పరిధి దాటి వెళ్లలేదు, కాని ప్రపంచమంతా కూడా వారి పాద సన్నిధికి వచ్చింది. అలాంటి మహనీయులు సత్యసాయిబాబా గారు. వారు సత్యం శివం సుందరం ఈ మూడింటిని ప్రతిపాదిస్తూ ఈ మూడింటి మీదనే యావజ్జీవమంతా కూడా వారి తపస్సును ధారపోసిన మహనీయులు సత్యసాయి గారు. అందుకే మహనీయులెందరో కూడా ప్రపంచము భారతదేశము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వారు ప్రపంచాన్నంతా కూడా జాగృతం చేసే దివ్యమైన సందేశాన్ని సమాధానాన్ని ఇచ్చినటువంటి స్థానంలో ఉన్నారు. కాబట్టి జగద్గురులకు ఏమాత్రము తీసిపోని స్థాయిలో ఉండి మొన్నటి వరకు సమాజ సేవకై అంకితమైనటువంటి మహోన్నతమైన వారు సత్యసాయి గారు. అందుకే గురువు అంటే గుయిత్యంధకారస్య రుకారస్థ నిరోధక, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువులు. గురుర్బ్రహ్మ గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెబుతుంటాం. ఇది అందరికీ తెలిసిన ప్రసిద్ధమైన ధ్యాన శ్లోకం. ఇది అక్షరాల అందరికి గురువులకు అనవర్థకం కాదు, కాని మనము సాక్షాత్తుగా చూశాము బ్రహ్మ సృజన చేసేవారు వారు, విష్ణు చక్కగా పరిపాలించేవారు, పేదలకు అలాగే అనాథలకు, మహిళలకు, అణగారిన వర్గానికి ఎవరికి ఏది కావాలో అని సమాజంలో చక్కగా పరిపాలనా విధానాన్ని కూడా మనం చూశాము. కాబట్టి విష్ణు అని చెప్పవచ్చు. అలాగే మహేశ్వర, కర్తుం అకర్తుం అన్యథాకర్తుం యహ ఇష్టే సయేవ ఈశ్వర అని మనం ఈశ్వర శబ్దానికి నిర్వచనం చెప్తాం. అలాంటిది ఏది సాధ్యము నాదు కాదు అనేది కాకుండా ప్రతిదీ కూడా సుసాధ్యం చేసిన మహనీయులు సత్యసాయి గారు. ఇక పరబ్రహ్మం అని ఓ మాట చెప్పామే, ఆ పరబ్రహ్మతత్వాన్ని కూడా సాధన చేసి ఇతరులకు సాధనా మార్గాన్ని, యోగ మార్గాన్ని కూడా పంచిపెట్టినటువంటి సత్యసాయి గారు. కాబట్టి గురు సమర్చన అనేది ధ్యానమూలం గురోర్మూర్తి, అలాగే మంత్రమూలం గురోర్మూర్తి, ధ్యానమూలం గురోహ్పదం అన్నారు. మనము ధ్యానం చేసేటప్పుడు గురువుగారి ఆపాదమస్తకం శరీరంతో పనిలేదు, ఒక్కసారి వారి పాదాలపైన మనము మనస్సును నిలిపి ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానానికి నిలకడ ఏర్పడుతుంది. అలా సమాజంలో ఇటు యోగ మార్గాన్ని, సంక్షేమ మార్గాన్ని యావత్ భారతదేశానికి మార్గదర్శిగా ఉన్నటువంటి మహనీయులు సత్యసాయి గారు. వారి సమర్చన చేయడము ఇంతమంది కవి పండితులు ఈరోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టాం.
2: శుభం. ఇక్కడ గురువు శబ్దానికి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటువంటి జ్ఞాన వరదాత అని అంటూనే గుణాతీతుడు రూపరహితుడు కూడా గురువు. అందుకనే ఇప్పుడు మీరన్నట్లుగా ఆపాదమస్తకంలో పాదమే ప్రధానం. శ్రీభూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగశ్చరేకాదభిరంచితాభ్యాం నమో నమ సద్గురుపాదుకాభ్యాం అని గురుపాదుకలకి నమస్కారం చేస్తాం. ఎందుకంటే ఆ గురువు యొక్క అరికాలి యందు అగశ్చరేఖలుంటాయి, జీవుడి అరచేతిలో కర్మరేఖలుంటాయి. ఎప్పుడైతే గురుపాదాన్ని మనం సంస్పర్శించామో మన అరచేతులతో, మన అప్పటి వరకు ఉన్నటువంటి కర్మ ఫలాలన్నీ కూడా నశించిపోయి పాప తాప శాప నివారణ జరిగి మళ్లీ మానవుడు తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తాడు. ఇది చాలా చక్కగా మొదటి ఆవృత్తమే చక్కగా సాగుతున్నది.
0: తర్వాత చెప్పిన దానికి మరొక ముక్తాయింపు, గృణాతి సర్వార్థాన్ బోధయతీతి గురుహు అని కూడా మరొక నిర్వచనం ఉంది. అన్ని అర్థాలను చక్కగా బోధించేవాడు గురువు అనే విషయం కూడా దానికి ఇంకొక.
2: ఇందాక మీరు నాందీ ప్రస్తావనలోనే ప్రసారము అనేటువంటి ఒక మాట వాడారు. ఎందుకంటే బోధ అంటే తెలియ చెప్పుట, తెలుసుకొనుట. కాని గురువు ఇక తెలుసుకునేదేం లేదు, ఆయనే సర్వ విద్యకి మూలమైన వాడు గనక ఆ ట్రాన్స్లేట్ చేసే ఓ గురువు ఉంటాడు, ట్రాన్స్పోర్ట్ చేసే గురువు ఉంటాడు, ట్రాన్స్మిట్ చేసే గురువు ఉంటాడు. ఈ ట్రాన్స్మిట్ చేసే గురువే సద్గురువు అవుతాడు. కాబట్టి గురువు, జగద్గురువు, సద్గురువు ఈ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత
0: అలా ట్రాన్స్లేట్ ట్రాన్స్మిట్ చేయనటువంటి గురువు బరువు అవుతారు.
2: ప్రపంచాన్ని పరువు కాదని నిరూపణ అయిపోయింది.
3: నమస్సభాయై. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పౌర్ణిమ శుభ సందర్భంగా సంస్కృత పండితులతో, సుప్రసిద్ధ విద్వన్మూర్తులతో ఈనాటి సాహిత్య సమావేశము ఏర్పాటు చేశారు మూర్తిగారు. మీకు నమస్కరిస్తూ భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, సరే గురు శబ్దాన్ని గురించి పండితులంతా వివరించారు చక్కగా. గుకారంచ గుణాతీతో రుకారో రూపవర్జిత గుణాతీత మరూపంచ గురురుత్యభిధీయతే అని గురుశబ్దానికి చాలామంది నిర్వచనం చెప్పారు. గుకారమంటే గుణాతీతుడు. సరే, గురువుగారి గుణాలు ఎలా ఉన్నా వారి దగ్గర ఉన్నటువంటి విద్యను నేర్చుకోవడం మనకు ప్రధానాంశం కాబట్టి ఆయన గుణాతీతుడు. తర్వాత రుకారో రూపవర్జిత, రూపము నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా మనకు అవసరం లేదు. అక్కడ గురువుగారు మనకు కావలసినటువంటి సంప్రదాయాన్ని సంస్కృతిని చక్కటి విద్యను నేర్పిస్తున్నాడా లేదా అనే ప్రధానాంశంగా మనం గురువుగారిని గురువుగారి పాదాలను ఆశ్రయిస్తాం. కాబట్టి అలాంటి గురువు విద్యార్థుల శిష్యుల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఎందుకంటే లోకంలో ఒక ఆభానకం ఉంది, ప్రతిమాసు శిలాబుద్ధి మంత్రే స్వక్షర రూపత గురౌస్తు మనుష్య బుద్ధిస్తు యః కుర్వానో సనశ్యతి అని. అంటే మామూలుగా దేవాలయాల విగ్రహాలుంటాయి, ఇవి మామూలు రాయే కదా అని అనుకోకూడదట. ప్రతిమాసు శిలాబుద్ధి, అలాగే మంత్రేషు అక్షర రూపత, ఈ మంత్రాల్లో ఏముంది మామూలు అక్షరాలే కదా 56 అక్షరాలు అనేటువంటి భావన ఉండకూడదు. అలాగే గురౌస్తు మనుష్య బుద్ధిస్తు, గురువుగారు కూడా మనలాగే రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కదా ఈయన గొప్పదనమేంటి అనే భావన శిష్యుని హృదయంలో ఎప్పటికీ, శిష్యుడు కాదు ప్రతి మానవుడి హృదయంలో ఎప్పటికీ రాకూడదు, వస్తే అతనికి అభివృద్ధి ఉండదు అని మనకు శాస్త్రకారులు చెప్పారు. కాబట్టి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా నగురోరధికం, గురువు కంటే మించింది ఏమీ లేదు. శిష్యునికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన అంతా కూడా తల్లిదండ్రి తర్వాత ఇచ్చే ప్రసాదించేవాడు, జ్ఞానభిక్షను ప్రసాదించేవాడు గురువు. కాబట్టి అలాంటి గురువును మనం గురుపాదాలను ఆశ్రయిస్తే ప్రపంచంలో మనకు దిగ్విజయంగా ఏ పనినైనా మనం పూర్తి చేస్తాం. సరే, ఒక్కొక్కప్పుడు గురువుగారు శిష్యులను బాధ పెడుతూ ఉండవచ్చు, ఎందుకంటే గీర్భిర్ గురువునా మతినిష్ఠురాభి సుశిక్షితాయాంతి నరామహత్వం అని. చక్కగా గురువుగారు కోపానికి వస్తాడు, ఒకసారి ఉజ్జగిస్తాడు, ఒకసారి లాలిస్తాడు, ఒకసారి కోపడతాడు, ఇలా చేసి ఏదైనా కూడా శిష్యుని అభివృద్ధి కోసం చేస్తారు. కాబట్టి అది ఎప్పుడు కూడా తప్పుగా గ్రహించకుండా గురువులను సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కీర్తించారు. కాబట్టి ఆ గురుస్థానం చాలా శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. అలాంటి గురువులకు నమస్కరిస్తూ ప్రస్తుతం సెలవు.
2: చాలా బాగుంది. ఈ ఆవృత్తంలో మనం చక్కగా గురు శబ్దాన్ని గురించి, గురువు యొక్క స్థానాన్ని గురించి, గురుస్థానీయమైన ఆ ప్రశస్తిని గురించి, అందున విశేషించి సత్యసాయి భగవానుడి యొక్క ఆ జగద్గురుత్వాన్ని గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ, ఆయన జగత్తుని గురువుగా భావించారా, తాను జగత్తుకు గురువుగా భాషించారా, ఇది ప్రధానం. దత్త సాంప్రదాయంలో జగద్గురువు అంటే జగత్తుని దత్తం చేసుకున్నవాడు అని విశేషమైన అర్థం. సత్యసాయి భగవానుడి విషయంలో వారు అది సంపూర్ణంగా జన జగత్తులతో మమేకమైనటువంటి ఒక మహాపరిపూర్ణ అవతారం. ఆయన కవులు, పండితులు, కళాకారులు, శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వారి పరిధిలోకి రానివారు లేరు. కేవలం అభాగ్యులు మాత్రమే కాదు, వచ్చిన వారంతా సౌభాగ్య సీమంతులైనారు. కాబట్టి ఆ ప్రవాహం అట్లా కొనసాగుతూ ఇప్పుడు విశిష్టమైనటువంటి ఒక కోణంలోకి మనం ఇదే ఆవృత్తంలో నడుస్తూ మన సంచారాన్ని కొనసాగిద్దాం.
4: భగవాన్ సత్యసాయి బాబా వారి సన్నిధిలో గురు పూర్ణిమ మహోత్సవాన్ని గూర్చి తెలుసుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాము. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అని మన జగత్తుకే గురువైన వేదవ్యాస మహర్షిని గురించి మన సంప్రదాయం చెబుతున్నది. ఈ శ్లోకం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకానికి ఉదాహరణప్రాయమైందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే త్రిమూర్తులు సృష్టిస్థితిలయ కారకులు, ఆ సృష్టిస్థితిలయ కారకులైన ఆ త్రిమూర్తుల స్వరూపాలు జగద్గురువైనటువంటి వ్యాసుడిలో ఉన్నాయని ఈ శ్లోకం చెప్తున్నది. ఎందుకంటే అచతుర్వదనో బ్రహ్మ, బ్రహ్మదేవుడికి చతుర్ముఖాలున్నాయి, చతుర్వేదాలే చతుర్ ముఖాలుగా భావించాలి మనం. భావనాత్మకమైన రూపమే పరమేశ్వరుడికి ఉంటుంది కనుక. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు చతుర్ముఖుడై ఉన్నాడు, కాని ఈ జగద్గురువుకు చతుర్ముఖాలు లేవు. కనుక అచతుర్వదనో బ్రహ్మ, చతుర్వదనాలు లేని బ్రహ్మ వ్యాసుడు. తర్వాత ద్విబాహుర పరోహరిహి అన్నారు. అంటే విష్ణువుకు చతుర్భుజాలుంటాయి, కాని వ్యాసుడికి చతుర్భుజాలు లేవు, ద్విభుజాలే ఉన్నాయి. కనుక ద్విభుజాలు గల విష్ణువు భూలోకంలో వ్యాసుడు. అలాగే అఫాలలోచన శంభు, ఫాలలోచనుడు శివుడు. ఆ ఫాలలోచన లేనటువంటి శివుడు వ్యాసుడు. ఈ విధంగా గురువును మూర్తిత్రయ రూపంలో కొలవడం అనేది మనకు సంప్రదాయం. విద్య ఈ మూడు విషయాలని చెబుతుంది. విద్య రెండు రకాలని చెప్తారు మన ప్రాచీనులు. ఒకటి ప్రవృత్తి రూపమైన విద్య, రెండవది నివృత్తి రూపమైన విద్య. ప్రవృత్తి రూపమైన విద్యలన్నీ లౌకిక విద్యలు. లౌకిక విద్యలన్నీ కూడా మన బ్రతుకు తెరువు కోసం, ఈ ప్రపంచంలో జీవించినంతకాలం మనం ఎలా ఉండాలి, సౌఖ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లడానికి కావలసినటువంటి విషయాలను లౌకిక విద్యలు చెబుతాయి. కనుక లోకంలో ప్రవృత్తి జరుగుతుంది ఈ విద్యల ద్వారా, అంతేకాని నివృత్తి జరగదు. ఈ లోకం నుండి ఎలా నివృత్తి కావాలి, ఈ మనిషి ఎక్కడికి చేరుకోవాలి, మరణానంతరం ఎక్కడికి వెళ్లాలనే విషయం ఈ లౌకిక విద్యలు చెప్పవు. కనుక నివృత్తి రూపమైన విద్య కూడా ఒకటి ఉంటుంది. ఆ విద్యను ఎవరు చెప్తారు అంటే గురువే చెప్తాడు. ఏ గురువు చెప్తాడు? లౌకిక గురువులు వేరుగా ఉంటారు, ఆధ్యాత్మిక గురువులు వేరుగా ఉంటారు. కనుక లౌకిక గురువులు ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక గురువులు లౌకిక గురువులు కావచ్చు. ఆ ఉభయ విధమైనటువంటి గురుత్వము గురువులో ఉంటుంది. అందుకే వేదం గురుస్థానాన్ని చాలా అత్యున్నతంగా చెప్పింది. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం అని చెప్పింది. ఈ అధివిద్యం అనేటటువంటి ఈ గురుశిష్య పరంపర ఎలా అంటే విద్యాసంధి రూపంలో ఉంటుంది. విద్యాసంధి ఏమిటి అంటే పుస్తక రూపమైనటువంటి విజ్ఞానం కాదు. విద్య అంటే జ్ఞానం. జ్ఞాన ప్రవాహం అనేది గురువు నుంచి శిష్యుడికి రావాలి. అలా రావడం అనేది చెబుతూ ఉన్నది గురుశిష్య పరంపర, గురుశిష్య సంప్రదాయం చెబుతున్నది. కనుక వేద విద్యలు గురుముఖంగా, వేదాధ్యయన సామాన్యం గురువధ్యయన పూర్వకం, వేదాధ్యయన సామాన్యాత్ గురువధ్యయన గురు అధ్యయనం యథ అని చెబుతున్నారు. అంటే గురువధ్యయన పరంపర అనేది మన భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది ఆచార్యుడు పూర్వరూపమై అంతేవాసి అంటే విద్యార్థి ఉత్తర రూపంగా కొనసాగేటటువంటి ఒక పరంపర. కనుక ఈ విద్య అధ్యాత్మ విద్యకు ఏ విద్య అయితే దోహదం చేస్తుందో అదే నిజమైనటువంటి జ్ఞానము, ఆ గురువే నిజమైనటువంటి గురువు అని మనకు చెబుతూ ఉన్నారు. అందుకే మనుస్మృతిలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. గురువు దగ్గర జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి శిష్యుడు అంటే, యథా ఖనన్ ఖనిత్రేణ నరో వారి అధిగచ్చతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషు అధిగచ్చతి అని చెప్పారు. అంటే ఒక బావి, నీళ్ల కోసం బావిని తవ్వేటప్పుడు ఏ విధంగానైతే గడ్డపారతో లోతుల్లోకి వెళ్లి చాలా శ్రమపడి ఎక్కడో భూగర్భంలో ఉండేటువంటి జలాలను, అమృతమైనటువంటి అమృతప్రదమైనటువంటి జలాలను సంపాదించుకుని వాటిని సేవించి మనం ప్రాణాలు నిలుపుకుంటామో, అలాగే గురువుగారి హృదయం అనేది ఒక పెద్ద కూపం లాంటిది, అంటే జ్ఞానానికి ఒక వారాసి అయినటువంటిది. ఆ వారాసిని మథించాలి, అందులో నుంచి మనం స్వీకరించాలంటే శుశ్రూష చేయాలి. అక్కడేమో గడ్డపారతో తవ్వడం శుశ్రూష అయితే, ఇక్కడ గురువుగారి పాదసేవన చేసి వారి పాదాలను ఆశ్రయించి వారి మనస్సును గెలుచుకుని శుశ్రూష చేత వారిలో ఉండేటువంటి విద్యను స్వీకరించడం అనేది మన సంప్రదాయం. కనుక ఇది మన భారతీయ విద్యా విధానం. ఇది వేదంలో చెప్పబడినటువంటి పరంపర. ఈ గురు పూర్ణిమ యొక్క ప్రాశస్త్యం ఇందులో నిబిడీకృతమై ఉంది. వేదవ్యాసుడు మొదలైనటువంటి జగద్గురువులను పూజిస్తూనే భగవాన్ సత్యసాయి వంటి అపారమైనటువంటి లోకానికి సత్యశివ సౌందర్యాలను అందించినటువంటి మహానుభావులు ఆయన. సత్యమైనటువంటి సాహిత్యం, శివప్రదమైనటువంటి సాహిత్యం, సౌందర్యాత్మకమైన సాహిత్యం, ఈ మూడు విధాలైనటువంటి సాహిత్యాన్ని, సాహిత్యం అంటే ఏం లేదు, కలయిక అంతే. కలయిక ఏం కలయిక, గురు శిష్యుల కలయిక కావచ్చు, ఆత్మీయుల కలయిక కావచ్చు, భార్యాభర్తల కలయిక కావచ్చు, ఈ విధంగా జీవేశ్వరుల కలయిక కావచ్చు, ఈ విధంగా ఉభయుల యొక్క మేళనాత్మకమైనటువంటి ఏ ఆ యోగం ఏదైతే ఉన్నదో, ఆ యోగ కారకమైనటువంటిది విద్య అనే విషయాన్ని ఈ గురు పూర్ణిమ తెలియజేస్తుందని నాకు అనిపిస్తుంది.
2: చాలా సంతోషం. బ్రహ్మ చతుర్ముఖుడు, నాలుగు ముఖాలు అని అనుకున్నాం. ఆ ముఖంలో చాతుర్యం ఉంది, అది సృష్టి రచన. అలా అది అట్లాగే చతురబాహో చతుర్భుజ అని ఆ నాలుగు భుజాలు ఉన్నాయంటే చాతుర్యంతో కూడి ఉన్నాయని ఒక అర్థం. ఆయన నాలుగు వైపులా ఏదైనా చేయగలడు ఏకకాలంలో అని చాలా చాలా ప్రవిస్తరంగా విషయాలు వచ్చినాయి. సాహిత్యం జీవుణ్ణి రాహిత్యం వైపు నడిపిస్తుంది. ఆ రాహిత్యం పొందిన తర్వాత వాడి నుంచి వచ్చేటువంటి ఆ అమృత సమానమైనటువంటి భావనలు చిరస్తరమైనటువంటి సాహిత్య సృష్టి చేస్తుంది. వారు ప్రస్తావన చేస్తూ మొదట్లోనే జగద్ధితంబుగన్ కదా, ఇష్టసిద్ధికిన్ తిక్కన గారు, నన్నయ్య గారు, వీళ్ళంతా ఆ కవిత్వ మహత్వ పటుత్వ సంపదల కోసం చేశారు సాహిత్యాన్ని. ఆ సాహిత్యాన్ని గురు సమాశ్రయం పొందారా, ప్రత్యక్షంగా అనుభవించారా అంటే ఆత్మే గురువు అయినప్పుడు పోతన గారు తన ఆత్మని నమ్ముకుని ఒక ఆత్మవిద్యా రహస్యాన్నంతా కూడా ఒక అంతర్వాహినిగా భాగవతం నిండా ప్రవాహం చేశాడు ఆయన. పైకి కథగా కనిపించిన అందుకనే ఆయన భగవద్గీతను యోగశాస్త్రంగా దర్శనం చేశాడు. అది ఇటువంటి అనేకమైనటువంటి అనర్ఘ మణిరత్నాలన్నింటినీ కూడా ఏరుకోవటానికి ఈ గురు పూర్ణిమ, ఈ పూర్ణిమ మాలికలలో మనందరం దేవులాడవలసినది అంటే వెతుక్కోవలసినది సత్యాన్వేషణ. సత్యం స్వాంగాలంబిత నిత్య సత్య కరుణా సాకార కాసారమా అని సత్యసాయి భగవానుని గురించి అనుకుంటున్నప్పుడు ఒళ్ళు పులకరించిపోతుంది. వారు ఈ సాహిత్యంతో మనస్సుని మార్దవం చేసుకోండి, లాలిత్యాన్ని పొందండి, భగవంతుణ్ణి ఉపాసన చేయాలన్నా, అర్చన చేయాలన్నా, సంభావన చేయాలన్నా మీకు ఒక సాంస్కృతికమైనటువంటి ప్రాతిపదిక ఉండాలి. దానికి సాహిత్యం వినా వేరే మార్గం లేదు. సాహిత్య సంగీతాల రెండూ సమలంకృతమైతే అమ్మవారైనట్లయితే ఈ సాహిత్యము సర్వహితమైనటువంటిది గనక దానిలో పొల్లు మాటలుండవు, ప్రపంచానికి అక్కరలేని శబ్దాలుండవు, సూచనలుంటాయి, సూక్తులుంటాయి, సూక్తాలు ఉంటాయి. కాబట్టి మనకి ప్రాథమికంగా ఉపాధ్యాయుడు, విద్యార్థి, అధ్యాపకుడు, ఆచార్యుడు, అంతేవాసి, శిష్యుడు, ఈ పరంపర, ఈ వ్యవస్థ అంతా కూడా వస్తే వేదవ్యాసుల వారు, ఇవాళ గురు పూర్ణిమ సందర్భం కాబట్టి వేదవ్యాసుల వారికంటే 17 మంది వ్యాసనామంతో వచ్చిన వారు ఉన్నా వీరు 18వ వారై వేదాలను విభజించిన కారణంగా వేదవ్యాసుల వారైనారు. అసలు ఆయన పేరు కృష్ణ. ద్వైపాయనుడు ఎందుకైనాడంటే ద్వీపంలో పుట్టాడు గనక, సరస్వతీ నదీ తీరంలో భాగవతం రాశాడు గనక బాదరాయణుడైనాడు. 18 పురాణాల రచన పూర్తి చేసి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని చెప్పి ఆయన వాంగ్మయ తపస్సు. ఆ తపస్సు అంటే ఏంటి, ఒక ధీశక్తి, ఆంతరంగికమైనటువంటి హృద్భావనలో నుంచి సమస్త వాంగ్మయాన్ని సృష్టించి ఒకవైపు భగవద్గీత, రెండో వైపు విష్ణు సహస్రనామం. ఇది గనక వ్యాసయనగ్రహిత పురాణ మునినా ఆ మౌనములో నుంచి, నిశ్శబ్దంలో నుంచి అన్ని శబ్దాలు పుట్టించాడు ఆయన. అందుకనే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితం, ఆ నారాయణుడు ఆత్మగతుడై ఉన్నాడు గనక ఆ విధంగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఏకం గనకైనట్లయితే అదే మన ఆలోచన, మన బుద్ధి చాతుర్యం, మన సత్కర్మాచరణ ఈ అన్నీ పెనవేసుకున్నట్లయితే ఆ త్రిమూర్తి యొక్క అంశ ప్రతి జీవుడి యందు ఉన్నది. మన మనస్సు, మన బుద్ధి, మన హృదయము, ఆ మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంకేతంగా మనం భావన చేసినట్లయితే ప్రపంచానికి పరమేశ్వరుడు ఒక విశాలమైన సృష్టి గనక చేస్తే మనం కూడా చేయగలిగిన శక్తి కలవాళ్లం. దానికై జగద్ధితం అంటే అంతే కదా. ఆ జగద్ధితం ధన్యత్వ సంసిద్ధికి చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతమైనటువంటి ఒక భావన. సమాజాన్ని మనము వెళ్లాలి, మనతో పాటు సమాజాన్ని తీసుకువెళ్లాలి. ఇవాళ సుమారు 188 దేశాలలో సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆ తేజస్సు, వారి సంకల్పం, వారు ఈ ప్రపంచానికి అందించినటువంటి ప్రేమ, కరుణ, ఇదంతా కూడా ఒక మానవీయమైనటువంటి కోణాన్ని సంతరించుకుని ఆధునిక కాలానికి కావలసినట్లుగా ఈ సాహితీ సమర్చన జరుగుతున్నది. ఈవేళ స్వామి అనుగ్రహంతో మనకి స్త్రీ అంటే మాతృమూర్తి, కట్టుకున్న భార్య తప్ప వివాహమైనటువంటి మన సొంత కన్న కూతురు కూడా తల్లితో సమానం, తల్లి అని పిలుస్తాం కదా, అది ఈ దేశ సంస్కృతి. ఈవేళ అరుణకుమారి గారు కూడా ఇక్కడికి రావటంతో ఈ సభ ఒక సంపూర్ణత్వాన్ని సిద్ధించుకున్నదని నేను భావన చేస్తూ, వారు ఉపాధ్యాయ వృత్తిలో జీవితాన్ని గడిపారు, చదువుకున్నవారు, విదుషి ఆమె, వారు ఏం చెప్పాలనుకున్నారు చక్కగా చెప్పవలసిందిగా కోరుతున్నాను.
5: ధన్యవాదాలండి. ఉన్నతమైనటువంటి భారతీయ సంస్కృతిలో మన కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి నిర్మాణం కోసమని, ఒక వ్యక్తి ఉన్నతుడుగా తీర్చిదిద్దబడటానికి అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మల దగ్గర నుంచి మొదలు పెడితే ఆధునికమైనటువంటి కంప్యూటర్ దాకా ప్రతిదీ కూడా గురువు పాత్రను పోషిస్తూ ఉన్నది. ఆ విధంగా ప్రేమతో, మమతానురాగాలతో పెద్దవాళ్లు, తల్లిదండ్రులు వాళ్ల బిడ్డలకు కావలసినటువంటి అవసరమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. అట్లానే సమాజం కూడా చూపిస్తూ ఉంటుంది, ఉదాహరణయుక్తంగా చూపిస్తూ ఉంటుంది. అదిగో వాడు ఆ విధంగా చెడు వ్యసనాల పాలై చెడిపోయాడు, పాడైపోయాడు, నీవు అట్లా కాకు అని సమాజంలో కొన్ని ఉదాహరణలు వ్యక్తికి కనబడుతూ ఉంటాయి. వ్యక్తి వాటిని చూసి మంచిని నేర్చుకోవాలి. అట్లానే స్నేహితుల ద్వారా, అదేవిధంగా ఆధునికమైనటువంటి విజ్ఞానాత్మకమైనటువంటి విషయాల ద్వారా వ్యక్తి అనేక విషయాలను నేర్చుకుని వాటి ద్వారా ఒక మంచి మార్గంలో నడవాలి. దారి చూపేవాడున్నాడు, వెలుగు కనపడుతూ ఉన్నది, దారి చాలా చక్కగా అందంగా ఉన్నది, కానీ నడిచేవాడెవరు? నడిచేవాడు తనకు తాను గురువు కావాలి. వాడు ఏది మంచి ఏది చెడు అని గురువు ఉపదేశిస్తూ ఉంటే దాన్ని అభ్యసించి ఆ మార్గంలో నడిచే శక్తియుక్తులను సంపాదించుకోగలిగినటువంటి వాడు వ్యక్తిగా ఎవరికి వారే. గురువు ఉపదేశిస్తాడు, తరగతిలో శిష్యులందరికీ కూర్చోబెట్టుకుని గురువులు పాఠం చెప్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విద్యార్థి లేదా శిష్యుడు వాడిలో ఉండేటటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లానే సామర్థ్యం కలిగి కూడా వాడు బయటకి రాకపోతే వాణి ప్రతిభను వాడు గుర్తించలేని పరిస్థితుల్లో గురువు ఆ వ్యక్తిని, నీవు దీంట్లో గొప్పవాడివి, ఈ విధంగా నీవు చక్కగా నీ నైపుణ్యాన్ని ప్రదర్శింపవచ్చు అని చెప్తాడు. గురువు ఆ విధంగా ఉపదేశిస్తాడు. కాని కొందరు ఎంత చెప్పినా తమకు తాముగా మారనటువంటి స్థితిలో కూడా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటారు, శిష్యులుగా కూడా ఉంటారు. ఉన్నప్పుడు అటువంటి వారు తమకు తాముగా ఏ బలహీనతలైతే ఆ వ్యక్తిని ముందుకు నడిపించలేకపోతున్నాయో వాటిని అతను అధిగమించి ఆ మార్గంలో, ఆ మంచి మార్గంలో వెళ్లటానికి ప్రయత్నం చేయాలి. అందుకే అంటున్నాను, ఇక్కడ ఎవరికి వారు ఒకనొక సందర్భంలో గురువు కావలసి ఉంటుంది. తనను తాను దండించుకోవలసి ఉంటుంది. తనకు తానుగా మార్గదర్శనాన్ని ఎంచుకోవలసిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. పెద్దలందరూ మంత్రగురువుల గురించి, ఆధ్యాత్మిక గురువుల గురించి చాలా చక్కగా చెప్పారు. కానీ నేను ఆ విధంగా చెప్పకుండా, ప్రస్తుత సమాజంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకి 34 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేశాను కాబట్టి సమాజంలో ఆ పిల్లల దురవస్థ, వాళ్ల కుటుంబ నేపథ్యం ఇదంతా చూసిన దాన్ని కాబట్టి కొంత ఆర్ద్రత నిండిన మనస్సుతో నేను వాళ్లకు చాలా దగ్గరగా వెళ్లేదాన్ని. కొన్నిసార్లు వాళ్లు మీద పడి ఏడ్చేవాళ్లు. ఒక 12-13 సంవత్సరాల పిల్లలు, భావి భారత పౌరులు, వాళ్లు కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి బాధల నుంచి విముక్తి ఏ విధంగా దొరుకుతుంది, మాకు ప్రేమ ఎక్కడ దొరుకుతుందని ఆ వెంపర్లాడుతూ, ఏమమ్మా ఏమి నీకు బాగలేదా, ఒంట్లో బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, ఎందుకట్లా ఉన్నావు అని అడిగిన తోడనే మీద పడి ఏడ్చేవాళ్ళు. ఇలాంటి దురవస్థతో ఉండేటటువంటి పిల్లలను చేరదీసి వాళ్లల్లో ఉండేటటువంటి ఆ నిరాశని తొలగించి ఒక మంచి మార్గంలోకి నడపాల్సినటువంటి బాధ్యత ఇప్పటి గురువులపైన చాలా గురుతరమైన బాధ్యత. జ్ఞాన బీజాలు నాటాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆధునిక గురువులపైన ఉండే గురుతర బాధ్యత. ఈ రకమైనటువంటి ఈ బాధ్యతలో గురువులు మరి వ్యక్తుల నిర్మాణం కోసం నిరంతరం తపస్సు చేస్తూ, లేదా తానే ఒక దీపంలాగా నడుస్తూ మారాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, కష్టాలలో ఉండేవాళ్లకి, తర్వాత బాధలలో ఉన్నవాళ్లకి, దీనులకు అందరికీ ప్రేమను పంచుతూ వాళ్ల బాధలను తొలగించే ప్రయత్నం చేయడం ద్వారా సమసమాజాన్ని, ఉత్తమ దేశాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను.
2: ఎవరికి వారే గురువు కావాలి అన్నది ఒక వినూత్నమైన సూచనగా ఇప్పుడు అనిపించినా చాలా పాత మాట. ఎందుకంటే ఆనాడు గురువులు ఉత్తమ శిష్యుణ్ణే చేరదీయలేదు, తన దగ్గరకొచ్చినటువంటి వాణ్ణి నిశేషం చేశారు. అంటే తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉనికిని వదిలిపెట్టి సమర్పణ, శరణాగతి, వినయం అనేటువంటి 3 భావనలతో వాళ్ళని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన స్థాయికి తీసుకుని వెళ్లారు. దీనికి ఒక ఉదాహరణ శంకర భగవత్పాదుల అవతార ప్రవాహంలో జరిగిన ఒక ఘటన, ఆనందగిరి కథ. మిగతా వాళ్లంతా బాగా మనలాగా చదువుకున్నవాళ్లు, బాగా చదువుకున్న వాళ్లంతా అసలు సరస్వతీ స్వరూపమైన ఆచార్యుల వారి ముందు కూర్చున్నారు. మామూలుగా వారు రావటం, రోజు వారి ప్రవచనం ప్రారంభించటం అదొక ఆనవాయితీ సాయంత్రం వేళ. కాని ఆ రోజున జరగటంలా. ఎందుకని? ఆచార్యులు మౌనం వహించారు. ఇదొక అద్భుతమైన దృశ్యం. ఇది అందరిలో అసహనం పెరిగిపోతున్నది. గురువుగారు ఏం పాఠం చెప్పకుండా ఉన్నారని ఒకటి, ఎందుకు చెప్పటం లేదు, ఉన్న సమయం అంతా ఖర్చయిపోతున్నదే అని రెండవది. కాని మౌనముద్రను వీడి ఒక గంభీర స్వరంతో శంకర భగవత్పాదుల హృదయంలో నుంచి, ఆనందగిరి ఎక్కడ అని ఒక ప్రశ్న వేశారు. ఆనందగిరి కాస్త మందమతి, ఎక్కడో గురువుగారి బట్టలు ఉతికి చలువ చేసి మడతబెడుతున్న సమయంలో ఇదే ప్రశ్న ఆనందగిరి ఎక్కడ అన్నది ఆయనకు వినిపించింది. గురువు నా పేరు అన్నారేని పరుగు పరుగున పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకుని వచ్చినప్పుడు అది బాగా మనలాగా చదువుకున్న నామే ఇందాక అది అహం అనమాట. వీళ్ళందరూ ఏమిటి ఆనందగిరి మందమతి కోసం ఆచార్యుల వారు ఎదురు చూశారేమిటి, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళం, ఆయన చెప్పగానే అద్భుతంగా పట్టుకోగలిగిన వాళ్ళం, ఇంతమంది వదిలి అని వీళ్ల మనస్సులో ఉండగా ఆచార్యస్వామి పట్టించుకోలే ఆనందగిరి వైపు చూస్తూ చదువు అన్నారు. చదవగానే ఒక వృత్తంలో పరమాద్భుతంగా ఆయన సంస్కృతంలో మాట్లాడారు. ఆయనే తోటకాచార్యుడు. అది అంటే ఉత్తములైన శిష్యులను ఏరుకొని వాళ్లు పదును పెట్టలే, మెరుగులు పెట్టలే. ఉన్నవాళ్లల్లో ఆ శిష్యత్వం అంటే నిశేషం చేశారు. ఒకటి ఆధునిక కాలంలో ఆధునిక భావానికి తగినట్టుగా నండూరి రామకృష్ణమాచార్యుల వారిని మహానుభావుడు, ఆయన పద్యం రాశారు. గురుపూర్ణిమ నాడు అందరూ గురుపూజ చేసుకుంటారు, నేను ఇవాళ శిష్య పూజ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకని అంటే శిష్యుడు పాల వంటివాడు, ఆ పాలు స్వచ్ఛంగా ఉండాలి, బాగా కాగి కాగి మేగడ కట్టి ఉండాలి. అందులో ఏమున్నది, గురువు ఒక చిన్న తోడుచుక్క, అప్పుడు కదా పెరుగయ్యేది. ఒట్టి తోడుచుక్కలో నుంచి పెరుగు రాదే కనుక శిష్య పూజ చేస్తాను అని చమత్కారంగా చెప్పినా, అంటే శిష్యుడు ఏ స్థితిలో ఉండాలో. అట్లాగే ఎవరంతకు వాళ్లు వెళ్లాలంటే ఈవేళ కూడా ప్రపంచంలో నావసిద్ధం, నీరు సిద్ధం, నావికుడు సిద్ధం, చేయవలసింది మనం దాంట్లో ఎక్కి కూర్చోటమే. ఇక అధో జగత్ సహోదరులు నిరుపేద నేపథ్యాలు ఉన్న కుటుంబాల ప్రస్తావన తెచ్చినప్పుడు, బహుశా ఈ ప్రపంచంలో దీన జనోద్ధరణ తన అవతార కార్యక్రమంలో ప్రధానాంశం చేసుకున్న ఏకైక అవతారమూర్తి భగవాన్ సత్యసాయిబాబా వారు. ఆ దీన జనోద్ధరణ పథకంలో కుల మత జాతి వర్గ వర్ణాలకి అతీతంగా, దేశకాలాలకి అతీతంగా ఆ చదువు చెప్పించే సర్వోన్నతమైనటువంటి మానవుణ్ణి సృష్టించే పనిలో, దాన్ని మనం ఈవేళ ఆంగ్లంలో మ్యాన్ మేకింగ్ ప్రాసెస్ అంటాం, దానిలో ఆ ప్రేమని సహజమైన ప్రేమ, వాళ్లెవరూ మాకేమవుతుందన్న భయం వాళ్ల నుంచి పోగొట్టి మాకు సర్వేశ్వరుడైన స్వామి ఉన్నారు అన్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకి వారు వరదానం చేశారు. ఇది ఒక మంచి సందర్భం. ఈ గురుపూర్ణిమ సందర్భంలో మనం రెండో ఆవృత్తంలోకి వెళ్లేటప్పుడు మార్గే మార్గే శాఖినాం రత్నవేది, వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం, గీతే గీతే మంజులాలాప గోష్ఠి, గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర. శ్రీరామకర్ణామృతంలో శంకర భగవత్పాదులు ఆ కిన్నరీ బృందగీతం అనంతా కిన్నరులం కింకరులం గనకైతే శంకరుడు అక్కడే. దాన్ని అందుకొని ఇవాళ ఉన్నటువంటి అనేకమైన ప్రాచీనమైనటువంటి సాహిత్యంలో, అది సంస్కృతమైన కవికుల గురువు అయినటువంటి కాళిదాసైనా, భాసుడైనా, దండి అయినా, మరొకరైనా, నన్నయాదుల్ మన కవిత్రయమైన, వీరందరినీ కూడా ఒక్కసారి మనం సంస్మరిస్తూ వేదవ్యాసుల వారికి ఎట్లాగూ మనం నమస్కరిస్తూనే ఉంటాం, అది ప్రథమ నమస్కారం వారికి అందుతుంది. ఆ దిశగా మనం ఆవృత్తాన్ని కొనసాగిద్దాం. అందుకోండి.
6: మాన్యులు మూర్తిగారు చెప్పినట్టుగా గురువు అనేవాడు శిష్యుడు ఉత్తముడా అనుత్తముడా అనే, గురువు ఉత్తముడా అనుత్తముడా అనేటువంటి విచారణ వాళ్ళు చెయ్యలేదు. అందరికీ సమంగానే విద్యను బోధించేవారు. సత్యసాయి బాబా గారు కూడా పక్షపాత రహితమైనటువంటి బుద్ధితో అందరినీ ప్రేమించారు. కాబట్టి గురుత్వానికి లక్షణమది. కాళిదాస మహాకవి లాంటి వాళ్లు కూడా ఈ విషయాన్ని స్పృశించారు. భవభూతి ఉత్తరరామ చరిత్రలో ఒక గొప్ప మాట అన్నారు, వితరతి గురు ప్రాజ్ఞే విద్యాం యథైవ తథా జడే అన్నారు. వితరతి గురు ప్రాజ్ఞే విద్యాం యథైవ తథా జడే, నహి ఖలు జ్ఞానే శక్తిం కరోత్యపహంతి చ. తర్వాత నాలుగో పాలన అన్నారు, ప్రభవతి శుచిహి బింబగ్రాహే మణిర్న మృదాదయ మణిర్న మృదాదయ అన్నారు. చాలా గొప్ప మాట. ఎక్కడ గురు ప్రసక్తి వచ్చినా ఈ శ్లోకం తప్పకుండా మా గురువు పులే శ్రీరామచంద్రుడు గారు చెప్పేవారు. ఎక్కడ ప్రసక్తి వచ్చినా ఇది చెప్పేవారు. విద్యార్థులకు ఓ ఫేర్వెల్ పార్టీ గాని వెల్కమ్ పార్టీ గాని ఏదన్నా ఇది వారు స్పృశించేవారు. అందువల్ల దీంట్లో భవభూతి మహాకవి ఏం చెబుతున్నారంటే, గురువైన సద్గురు అయినటువంటి వాడు ప్రాజ్ఞునికి ఎలా విద్య బోధిస్తాడో జడమతికి కూడా అలాగే బోధిస్తాడు. అక్కడేమి భేదం చూపడు. ఆనందగిరి బాగుంది. అట్లా నహికలు జ్ఞానే, వాళ్లల్లో జ్ఞానోత్పత్తి కూడా ఆయన చెయ్యరు, ఉన్న జ్ఞానాన్ని అపహరించరు. అది గురువు చేసే పని. ఎలా అంటే ఒక మంచి ఉపమానం చెప్తున్నాడు. బింబము మణిని చక్కగా గ్రహిస్తుంది గాని, మణి కాని మృదాదులు మట్టి అనే మట్టి మొదలైనటువంటివి ఆ బింబంలో ప్రతిబింబించవు కదా సరిగా, మణి మాత్రమే ప్రతిబింబిస్తుంది. అంటే సద్బుద్ధి కలిగినటువంటి వాడు గురువు చెప్పినటువంటి విద్యను యథాతథంగా బాగా గ్రహిస్తాడు, మణి వంటి బుద్ధి కలవాడు, లేదా శిష్యమణి అయినటువంటి వాడు. ఆ విధంగా చాలా గొప్ప శ్లోకాన్ని ఆయన ప్రసాదించాడు మనకు. అంతేకాదు, మనకు ఉపనిషత్తుల్లో చూసుకున్నట్టయితే ఒక గొప్ప కథ ఉంది. మూర్తి గారు ఇందాకే చెప్పినట్టుగా గురువు యొక్క మౌనం శిష్యునికి అందుతుంది. కాబట్టి మౌనమైనప్పటికీ అందుతుంది. గురువు మౌనం కూడా ఒక ఉపదేశమే. అలాగే గురువు ఒక అక్షరమిచ్చినా అది ఉపదేశమే. గురువు పదమిచ్చినా గురువు వాక్యమిచ్చినా అదంతా కూడా ఉపదేశప్రాయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపనిషత్తుల్లో దకారత్రయ కథ ఒకటి ఉంది. ఎంత గొప్ప కథ అంటే, మనుష్యులు దేవతలు రాక్షసులు మూడు గుంపులు కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లాయట. వెళ్లినప్పుడు ఆయన ఉపదేశం ఇమ్మంటే ముగ్గురికి సమంగా దకారం ఇచ్చారు. అంటే పక్షపాత రహితంగా ఇచ్చారు, పక్షపాత బుద్ధి లేకుండా. దకారత్రయం ఇచ్చారు, ఒక్కటే అక్షరం ఇచ్చారు. అందువల్ల ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నట్టుగా ఆ దకారమే బ్రహ్మ అక్కడ ఓంకార ప్రాయం. అందువల్ల అటువంటి దకారం ఇస్తే గురువు యొక్క ఆ అభిప్రాయాన్ని గమనించి మాకు దకారం ఎందుకు ఇచ్చారు, వాళ్లకు దకారం ఎందుకు ఇచ్చారు అని ప్రతి వాళ్లు ఆ ముగ్గురు మూడు గుంపులు కూడా ఎవరికి వారు విచారించుకున్నారు. వాళ్లకు సంస్కారం ఉంది కాబట్టి మాలో ఏ లోపం ఉందో దానికి అనుబంధించి ఆయన ఇచ్చారని అనుకుని, మనుష్యులేమో దకారానికి దానం అనుకున్నారు, మా దానగుణం లేదు కాబట్టి గురువుగారు అలా ఇచ్చారు, దా ఫర్ దానం అనుకున్నారు. అట్లాగే రాక్షసులు ఏమనుకున్నారు, మేము హింస చేస్తుంటాం కాబట్టి దయధ్వం అన్నారు. కాబట్టి దత్త అని వీళ్లకు మానవులకు దయధ్వం అన్నారు. కాబట్టి దయతో ఉండండి మీరు అని చెప్పినట్టుగా మాకు దకారం ఇచ్చారని వాళ్ళు అనుకున్నారు. మరి దేవతలేమో దామ్యత అంటే ఇంకా దమగుణం, మేము మా ఇంద్రియ నిగ్రహం కావాలి మాకు, అలా నిగ్రహ లోపం ఏదో ఉన్నట్టుంది అందుకని గురువుగారు ఇచ్చారని వారి వారి సంస్కారం కొద్ది దకారాన్ని గ్రహించారు. కాబట్టి పక్షపాత రహితంగా గురువు ఇచ్చారు, వీళ్ళు సంస్కార సహితంగా దాన్ని గ్రహించారు అని ఆ దకారత్రయ కథ మనకు చెబుతుంది. ఇక్కడ గురువు అనేవారు, గురువు లేకుండా విద్య ఎప్పుడూ రాణించలేదు. గురుముఖత విద్య వలన శిష్యునికి అభ్యున్నతి జరుగుతుంది. అంటే గురుపాద సన్నిధిలో శిష్యుడు ఎంత నతుడైతే అంత ఉన్నతుడవుతాడు ఆ శిష్యుడు. అందువలన ఆ గురువు త్యాగానికి ప్రతీక, త్యాగంతో విద్య నేర్పుతాడు, అన్ని త్యజిస్తాడు. అందుకే మన సంప్రదాయంలో సాహిత్యంలో సంప్రదాయ సాహిత్యంలో ఒక శ్లోకం ఉంది, ధత్తే భరం కుసుమపత్ర ఫలావళీనాం ఘర్మౌ యథాం వహతి శీత భవాం రుజంచ, ఘర్మవ్యథాం వహతి శీత భవాం రుజంచ, యో దేహమర్పయతి అర్పయతి చాన్య సుఖస్య హేతో తస్మై వదాన్య గురవే తరవే నమస్తే అని గురువుకు తరువుకు ఒక సమమైనటువంటి భావాన్ని అక్కడ ప్రతిపాదించాడు మహాకవి ఆయన. ఎట్లా అంటే ఇతనికి త్యాగం ఉంటుంది, దేహాన్ని అర్పిస్తాడు గురువు, తరువు కూడా దేహాన్ని అర్పిస్తుంది. ఎలా అంటే పుష్పపత్ర ఫలావళీనాం భారం వహతి అన్నాడు. అన్నిటి భారాన్ని వహిస్తుంది, శిష్యుని భారాన్ని మొత్తము గురువు వహిస్తాడు. అంతేకాదు ఘమవ్యధాం వహతి, ఎండలో ఎండుతుంది. గురువుగారు కూడా తనకు ఏమి ఉన్నా లేకున్నా ఆ వేదన్ను భరిస్తాడు. శీతభవాం రుజంచ, చలివల్ల కలిగినటువంటి బాధని భరిస్తుంది చెట్టు, తరువు. గురువు కూడా అలాగే భరిస్తాడు. ఇలా త్యాగానికి ప్రతీక అన్యసుఖస్య హేతోహ అంటే జగద్ధితం కోసం, పరహితం కోసం గురువు తరువు రెండూ కూడా సమవృత్తినే అవలంబిస్తాయి అని ఎంతో గొప్పగా అక్కడ చెప్పాడు మహాకవి.
2: గురువు కల్పతరువు అంతే కదా. కల్పతరువు అంటే అడిగింది ఇచ్చేవాడు కాదు, అర్హతను బట్టి ఇచ్చేవాడు అని. అది మనం అడిగిందల్లా ఇచ్చేస్తే కల్పతరువు ఆకులన్నీ ఖాళీ అయిపోతాయి. మనకి అర్హత, ప్రాప్తి, యోగ్యత, యోగము ఇవన్నీ కూడా ఉండాలి. ఇది గురు సమాశ్రయంలో నుంచి లభిస్తుంది గనక మనం ఈ ఆవృత్తంలో ఒక విషయం మాట్లాడుకుందాం. ఇందాక వారు గురువులు అనేకమైన ప్రస్తావన చేశారు. బోధ గురువులు, సరే ఆధునిక కాలంలో బాధించే గురువులు వాళ్ళని పక్కన పెడితే బోధ గురువులు, లోక గురువులు, సూచక గురువులు, వాచక గురువులు, మోచక గురువులు, నిషిద్ధ గురువులు, మంత్రగురువులు, దీక్షా గురువులు, కారణ గురువులు, వీళ్ళందరినీ కూడా స్మరించాలి. మంత్రగురువు అవసరం ఒక్కోసారి. ఇప్పుడు వారు ఆ దకారత్రయమైనటువంటి ముగ్గురికి ఏకమైనటువంటి అక్షరాన్ని వరదానం చేశారు. మదం పోగొట్టుకోవాలా అనుకున్నవాడు దమం అనుకున్నాడు, కానీ ఆ మూడింటి యొక్క ఆ బీజాక్షరమే కలికాలంలో అంటే కలియుగంలో దత్తాత్రేయుడి యొక్క మూలమంత్రమై భాషించింది. అదే ద్రామ్ ద్రామ్ ద్రామ్ దత్తాత్రేయం అది. కాబట్టి ఆ మూలంలో గనక మనం వెళ్లినట్లయితే ఒక శుద్ధ వాక్కులో నుంచి వచ్చేటువంటి ప్రతి శబ్దము కూడా ఈశ్వర సమానం, అది ఈశ్వర ప్రణీతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి భావన చేస్తూ ఆ గురువులు ఎటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి నుంచి మనం ఏం పొందాలి అది మాట్లాడుకుందాం.
6: దీని ముగింపు, ఈ శ్లోకం ముఖంగా నా ముగింపు ఏమిటంటే, ఈ శ్లోకంలో చెప్పినటువంటి త్యాగ గుణముద్రలన్నీ కూడా సత్యసాయి భగవాన్లో ఉన్నాయి అనేది నా ప్రతి.
2: అవును, సత్యం.
1: తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. భారతీయ సనాతన సంప్రదాయంలో పరమేశ్వరుడు మొదటి గురువు, తరువాత శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. యత్కృపా తమహం వందే కృష్ణం వందే జగద్గురు అంటాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరం, యత్కృపా తమహం వందే కృష్ణం వందే జగద్గురు అంటాం. కృష్ణ పరమాత్మ గురుస్థానాన్ని అలంకరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అమ్మవారిని తీసుకొస్తే గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూ అని అమ్మవారు గురువుగా భాసిల్లుతుంది. వినాయకుడు గురువుగా యోగ గణపతిగా భాసిల్లుతాడు. ఇలా సర్వదేవతలు ఆయా సందర్భాలను బట్టి గురుమూర్తులుగా విలసిల్లుతున్నటువంటి తరుణంలో సత్యసాయి గారు కూడా గురుమూర్తిగా ఉన్నారు. మనకు సంస్కృతంలో ఒక అలంకారం ఉంది, ఉల్లేఖాలంకారం అంటారు. బహుభిర్ బహుదోల్లేఖాత్ ఏకస్యోల్లేఖ ఇష్యతే. ఒకే వ్యక్తి తాను శక్తిగా మారి అందరికీ అన్నీ ప్రసాదిస్తే ఆయన ఉల్లేఖాలంకారానికి ఉదాహరణగా నిలుస్తారు. భగవాన్ సత్యసాయిబాబు గారిని తీసుకుంటే అన్నము లేని వారికి వారు అన్నదాతగా నిలిచారు. ఆరోగ్యం లేని వారికి శస్త్రచికిత్సలు ఎన్నో చేసి ప్రథమో దైవ్యో విషగ అని నమకములో చెప్పినట్టుగా ఒక చక్కని వైద్యుడిగా నిలిచారు. ఒక సంగీత పండితుడికి వారి ముందు కచేరీ చేస్తే అద్భుతమైన సన్మానం చేసి పంపారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక సంగీతవేత్తగా, సాహిత్యవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, ఒక దానకర్ణుడిగా, ఒక ఆర్తులను రక్షించేవాడిగా అన్ని రకాలుగా నిలిచిన మహనీయమైన వ్యక్తి, శక్తి ఈ యుగంలో మనమందరం చూశాము కాబట్టి మనం అదృష్టవంతులుగా భావించాలి. కాబట్టి సర్వతోముఖమైనటువంటి సద్గుణాలు కలిగిన వారే సద్గురులు అవుతారు. అలాంటి సద్గురు స్థానంలో ఉన్న సత్యసాయి బాబాను మనందరం చూశాము. గురు పూర్ణిమ రోజు వారిని స్మరించుకోవడం, మూర్తిగారి ఆధ్వర్యంలో నాలుగు మాటలు మాట్లాడుకోవడం చాలా అద్భుతమైన విషయంగా భావిస్తూ ముగిస్తున్నాం.
2: దీంతో కాస్త ఇంకొద్దిగా దానికి మనం విశ్లేషణ చెప్పుకుంటే, ప్రథమ గురువు పరమేశ్వరుడు అని మనం అనుకున్నాం. పరమేశ్వర శబ్దం ప్రథమ గురువుకి సమానం కాదని అనుకుంటూ, మరి ఎవరు ప్రథమ గురువు? ఆ పరమేశ్వరుడు కంటే ముందు ఎవడన్నా ఉన్నాడా అంటే, శంకర భగవత్పాదల ప్రమాణం ఏమిటంటే, సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహే మాన్యతమం లయానాం. కాబట్టి అందుకనే మనం పరమేశ్వర సమారంభం అనం, సదాశివ సమారంభం. ఈ సదాశివుడు ఎక్కడ ఉంటాడు? ఈయన ఎక్కడ పట్టుకోవాలి? కైలాసంలో ఉండడు. మరి ఇంకెక్కడుండాలి? సర్వవ్యాపకుడై ఉన్నాడా? లేదు. అమ్మవారి యొక్క శ్రీమత్సింహాసనేశ్వరి కదా, ఆ సింహాసనానికి నాలుగు కోళ్లు కనిపిస్తుంటే కనపడని ఐదవ కోడు సెంట్రల్ పాయింట్లో ఉంది, ఆయన సదాశివుడు. మామూలుగా లలితా సహస్రనామ వ్యాఖ్యాతలంతా అమ్మవారు కూడా అమ్మవారే అయ్యవారికి కూడా ఆధారమని, కానీ అమ్మవారు అట్లా అనుకోలే, అయ్యవారు నాకు కూడా ఆధారం అని. అది జ్ఞానప్రదాయని. కాబట్టి మనం దాన్ని చక్కగా, సదాశివుడు పరమేశ్వర గురుస్వరూపంలో మొట్టమొదటివాడు. సదా అన్ని వేళల శివాత్మకమైన, మంగళాత్మకమైన, శోభస్కరమైన, జగద్ధితమైన, జగత్ కళ్యాణకారకమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి సౌందర్య వారాసి ఎవరు అంటే సదాశివుడు. కాని ఆయనకి రూపం లేదు, అరూపుడై ఉన్నాడు. అరూపుడు అంటే రూపం లేదుగా, లేనివాడు అని కాదుగా, అన్ని రూపాలు తానైన వాడు అని. మీరు కొనసాగించండి.
3: మన సంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి ఈ చర్చా కార్యక్రమంలో పెద్దలు జగద్ధితమన్నారు కాబట్టి, మనకు ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది, ఏ రుద్రలోకాదవతీర్య రుద్రాః మానుష్యమాశ్రిత్య జగద్ధితాయ చరంతి నానావిధ చారుచేష్టాః తేభ్యో నమస్త్రియంబక పూజకేభ్యః అన్నారు. ఈ మంత్రము సరిగ్గా మన అవతార పురుషులు భగవాన్ సత్యసాయిబాబా వారికి అనువర్తిస్తుంది, సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఏ రుద్రలోకాత్ అవతీర్య రుద్రాహ, ఇక్కడ మానవ లోకంలో అశాంతి, అన్యాయము, అధర్మము పెరిగిపోతుంది కాబట్టి వాటిని సరిచేయాలి, మానవ లోకాన్ని ఉద్ధరించాలి అని ఒక సంకల్పము అక్కడ పరమేశ్వరాస్థానంలో కైలాసంలో జరిగి, అప్పుడు ఏం చేశాడు పరమేశ్వరుడు, నాయనా నీ భూలోకానికి వెళ్లరా, అక్కడ ధర్మాన్ని ఉద్ధరించు అని కొంతమంది తన యొక్క శంకర కింకరులను పంపిస్తాడు. అలా మానుష్యమాశ్రిత్య జగద్ధితాయ, భగవాన్ సత్యసాయిబాబా వారు కూడా మనుష్య రూపాన్ని ధరించి జగద్ధితాయ, జగత్తుకు హితం కోసము, కళ్యాణం కోసము, శుభం కోసము ఆయన అవతార స్వరూపాన్ని మనకు ప్రసాదించారు. ఎందుకంటే వారి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రత్యక్షంగా చూశాం మనం. కొన్ని తరాల తర్వాత ఇలా ఉండేవారు అని చెప్పుకునేవారు, కానీ మనం ప్రత్యక్షంగా చూశాం కాబట్టి మనం అదృష్టవంతులం. అలా చరంతి నానావిధ చారు చేష్టాహ, తిరుగుతున్నారు కాబట్టి తేభ్యో నమ స్త్రియంబక పూజకేభ్య అన్నాం. అలాంటి గురువులు మనకు ప్రస్తుత సమాజంలో కావాలి. ఏమీ ఆశించకుండా విద్యాదానం చేసేవాడే గురువు. మనము అథవా గురుశుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవ అథవా విద్యయా విద్య చతుర్థా నోపలభ్యతే అని ఒక ఆర్యోక్తి ఉన్నా అది అన్ని సమయాల్లో అందరి గురువుల దగ్గర వర్తించదు. అది కొందరు గురువులు ఉంటారు, ఏమీ ఆశించకుండా తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు గురువులకు ఏమిస్తాం మనం ఒక నమస్కారం తప్ప? భాగవతంలో రుక్మిణీదేవి అగ్నిద్యోతనతో అంటుంది, జలజాతేక్ష

0: ఆమని అంటుంది. అంటే ఏదో ధనాలు వజ్రమాణిక్య వైఢూర్యాలు ఆశించాయని చేయలేదు, కేవలము నమస్కారం చేస్తే సంతోషపడ్డాడు గురువుగారు. అలాంటి గురువులు ప్రస్తుత సమాజంలో మనకు అవసరం.
1: బాగుంది. చారుచేష్ట అనేటువంటి ఒక శబ్దాన్ని మళ్లీ పదాన్ని మనకు వినిపించి సత్యసాయి భగవానుడితో సమన్వయం చేయాలంటే చారు అంటే అందమైన, చారు అంటే నాలుగు అని కూడా ఒక అర్థం ఉంది. చారోయుగ పరితాప తుమ్హార కదా, నాలుగు యుగాలు అని ఆ చారు శబ్దం నాలుగు. మరి సత్యసాయి భగవానుడి చారు చేష్ట ఏమిటి అని, సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు చారు చేష్టలు. ఆయన ఏం చేసినా ఈ నాలుగింటి లోపల ఈ పరిధిలో తన అవతార కార్యక్రమాన్ని పరమాద్భుత విన్నాణంతో నడిపించారు. చాలా అందమైనటువంటి భావాలు స్వామి కల్పిస్తున్నారు. అయ్యా మీరు అందుకోండి.
2: గురుస్మరణ అనేది కేవలం మత్స్యలోకంలోనే కాదు త్రిలోకాల్లో కూడా ఉన్నది. అజ్ఞానం అనేది మనిషికి జన్మత కలిగిందే అయినప్పటికీ దేవదానవుల్లో కూడా అజ్ఞానం ఉన్నది. ఆ అజ్ఞానం మానవుల కంటే భిన్నమైంది కావచ్చు. మానవులలో ఉండే అజ్ఞానం అంతా
1: శాంతి ప్రేమ ఈ నాలుగు చారు చేష్టలు. ఆయన ఏం చేసినా ఈ నాలుగింటి లోపల ఈ పరిధిలో తన అవతార కార్యక్రమాన్ని పరమాద్భుత విన్నాణంతో నడిపించారు. చాలా అందమైనటువంటి భావాలు

0: ఆధ్యాత్మికమైంది కాదు, కాని దేవతల్లో కూడా అజ్ఞానముంది. కనుకనే దేవతలు తమ గురువు అయినటువంటి బృహస్పతిని ఆశ్రయించి విద్యలు నేర్చుకున్నారు. పరమేశ్వరుని కరుణాకటాక్షాలతో వాళ్లలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నారు, తామస ప్రవృత్తులను దూరం చేసుకున్నారు. కనుక దేవతలకు కూడా గురువు యొక్క అపేక్ష అవసరం అవుతుంది. కనుక దేవతలకు గురుస్థానీయమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి తేజస్సు ఉంటుంది, ఆ పదార్థం ఉంటుంది. ఇక మానవుల్లో సర్వసామాన్యంగా గురువు లేనిదే ఒక క్షణం కూడా ఏమీ నేర్చుకోలేని పరిస్థితి. ఇక దానవులలో కూడా శుక్రాచార్యుడు వాళ్లకు గురుస్థానీయుడై ఉన్నాడు, అతని వల్ల అనేక నీతులు వాళ్లు నేర్చుకున్నారు. అయితే అవి అందులో వాళ్లు ఎన్ని నేర్చుకున్నా వాళ్ల తామస గుణం ఉన్నటువంటి వాళ్ల పుట్టుక కనుక వాళ్లు వాటిని తొలగించుకోలేకపోయారు. అందుకే ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడికి గురువుల దగ్గర సమస్త విద్యలు నేర్పించాడు. నాయనా, నీవు విద్యాభ్యాసం పూర్తయింది కదా, ఒక చక్కని పద్యం చెప్పి నీవేం నేర్చుకున్నావో నాకు తెలిపి నా మనస్సును రంజింపజేయమని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు, చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ శాస్త్ర సారంభులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. ఏమిటా మర్మము అంటే, మరి హరిభక్తియే పరమార్థము, అంతకంటే మించింది లేదు, హరినే స్మరించమని చెప్తాడు. చెప్పేటప్పటికీ హిరణ్యకశిపుడికి తన సహజాతమైనటువంటి తామస గుణం ఉద్భవించి అప్పుడంటాడు, నాకుంజూడగ చోద్యమయ్యడు గదా నా తండ్రి, ఈ బుద్ధిత నీకును లోపల దోచనో, పరును దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో, ఈ దానవశ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు, అతనిని వర్ణింప నీకేటికిన్ అని అంటాడు. అంటే గురువులు ఎన్ని విద్యలు నేర్పినా ఈ నేర్చుకునేవాణిలో తామస గుణం గనక అది ఉపప్లవంగా ఉన్నట్టయితే అజ్ఞానం దూరం కాదు. కనుక దేవతల్లో ఉండే గురుభావన వేరు, మానవుల్లో ఉండే గురుభావన వేరు, రాక్షసులలో ఉండే గురుభావన వేరు. వాళ్ల వాళ్ల గుణాలకు తగినటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి త్రివిధ గుణాలకు అనుబంధంగా ఆ గురుస్థానీయమైనటువంటి గౌరవ ప్రశస్తి ఉంటుంది అనే విషయము ఈ గురువు యొక్క పరంపర చెబుతుందన్నమాట. అందుకే తామసగుణులైనటువంటి రాక్షసుల యొక్క గురువు ఎలా ఏవే విద్యలు నేర్పించాడో, తామస గుణాత్మకమైన విద్యలు, వాటిని అభ్యసించి వాళ్లు ఆ రకమైనటువంటి విషయాలపైన వాళ్లు తమ దృష్టి పెట్టారు. కనుక ఈ మర్త్యలోకంలో ఉండే మానవులు మాత్రం తప్పకుండా దేవతల యొక్క ఆశీస్సులతోనే తమ గురువులను దేవతలుగా భావించి, ఆ దివ్యత్వాన్ని తమ గురువులలో ఉన్నట్లుగా భావించి వాటిని సార్థకం చేసుకోవడానికి ఈ సంసార విముక్తి మార్గ రూపమైనటువంటి అధ్యాత్మ విద్యను ఆధారంగా చేసుకున్నాడు. అందుకే ఉపనిషత్తులు మొదలైనటువంటివన్నీ కూడా ఈ గురు పరంపరలో మనకు ఉపదేశాలుగా లభించి ఈ జన్మను సార్థకం చేశాయి. ఈ సార్థకత మానవుడికి ఉన్నంతగా ఇతరమైనటువంటి వాళ్లకు, రాక్షసాదులకు లేదు. ఇదే గురువు యొక్క గొప్పతనం.
1: క్షీరసాగర మథనం జరిగినప్పుడు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారి చమత్కారం అనండి, ఒక సత్యాత్మకమైన విశ్లేషణ అనండి, దేవతలలో రాజస గుణం ఉంటుంది, తామసం తక్కువగా ఉంటుంది కాని రాజసం లేకుండా లేదు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పుట్టింది, అమృతం పుడితే దేవతలు కొట్లాడారు, దానికోసం కొట్లాడారు, అమృతమే కావాలి అని. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కరుణామూర్తి అయినటువంటి పరమశివుడు హలాహలాన్ని హాయిగా స్వీకరించాడు. అది పూర్ణసత్వానికి సంకేతం. ఇక్కడ మర్త్య అమర్త్య ఈ రెండు లోకాలు దాటినట్లయితే సమస్త లోకారాధ్యుడైనటువంటి పరమాత్మ అవమానము అనబడేటువంటి ఒక గరళాన్ని తాను మింగుతాడు. మానవుడు ఆ గరళాన్ని స్వీకరించే శక్తిహీనుడై ఉంటాడు. ఎవరైనా మనల్ని గనక అవమానిస్తే, అంటే మానవమానాలు ద్వంద్వాలకు లోనై ఉంటాడు. సత్యసాయి భగవానుడి యొక్క అవతారం అంతా కూడా అమృతాన్ని మనబోటి వారికిచ్చి ప్రాపంచికమైనటువంటి లౌకిక హాలాహలాన్ని తాను మింగలేదు, కంఠంలో నిలుపుకున్నారు. మింగి ఉన్నట్లయితే

0: లోపల ఉన్న 13 లోకాలు పోయిండేవి. కాబట్టి పరమేశ్వరుడు దేనిని లోపలికి తీసుకోడు, దానిని ఒకచోట సంస్థితం చేస్తాడు. అటువంటి పరమోదాత్తమైనటువంటి భావన. తర్వాత మన చివరి ఆవృత్తానికి వచ్చేశాం. మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఆ ఆవృత్తంలో మీరంతా విశేషించి మీ ప్రజ్ఞాభూమికలో గణనీయమైనటువంటి కీర్తిని, ప్రాచుర్యాన్ని, ప్రతిభని, వ్యుత్పత్తిని అన్నింటినీ సముపార్జించుకున్నటువంటి సాహిత్యమూర్తులు మీరు. అందులో అవధాన, శతావధాన ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటితో జనాన్ని రంజింపజేయటం ఒక ఎత్తు అయితే, అమ్మవారికి ప్రీతి కలిగించే రీతిగా కవిర్దండి కవిర్దండి భాసుహుస్తు పండిత కోహం రండి అన్నప్పుడు త్వమేవాహం న సంశయ అన్నాడు, అంతే కదా. కాబట్టి త్వమేవాహం న సంశయ, ఆ త్వమేవాహం న సంశయలో మనం ఇవాళ మనం ఒకసారి విచారణ చేస్తూ తెలుగులో సత్యసాయి భగవానుడు మాతృభూమిని, మాతృమూర్తిని, మాతృభాషని వదిలిపెట్టవద్దు అని చెప్తూ ఆయన చాలా విశేషమైనటువంటి వాంగ్మయ సృష్టి చేశారు. వాహినులు 16 వాహినులు రాశారు ఆయన. రామకథారస వాహిని, భాగవత వాహిని, సూత్రవాహిని, ఉపనిషద్వాహిని ఇట్లా. అయితే ఆయన ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో సాగించారు. ఈకి ఏమిటి కారణము, అన్ని భాషలు వచ్చు కదా అని ఆలోచనలు వస్తే, అవతరించనేడు ఆంధ్రదేశమునందు జగతినుద్ధరింప సత్యసాయి, అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగునేడు. అది మామూలు అందరూ సంస్కృతం మాట్లాడారు, మరి అచ్చ తెలుగు మాట్లాడినటువంటి అవతారమూర్తి ఎవరంటే స్వామి గనక. స్వామి మాట్లాడటంతో ఈవేళ ప్రపంచ భాషగా తెలుగు నిలబడిపోయింది అని నా కైమోడులు స్వామికి సమర్పించుకుంటూ మీరు అందుకోండి.
1: మూర్తి గారు మాన్యులు మాట్లాడుతూ పూర్ణసత్వం అన్నారు, చాలా గొప్ప మాట. గురువుగారు పూర్ణసత్వానికి గురువు ప్రతీక. ఎలా అంటే, శుచిర్వచస్వీ వర్చస్వీ స్మృతిమాన్ ధృతిమాన్ వశీ నయీ జిజ్ఞాసురభ్యాసీ దేశికో నవలక్షణ అన్నారు. అంటే ఇక్కడ నవలక్షణ అంటే ఈ పైన చెప్పినటువంటి 9 అని ఒక అర్థం కాగా, నవ పూర్ణ సంఖ్య. అందువల్ల పూర్ణత్వానికి ప్రతీక గురువు. నవలక్షణ అంటే పూర్ణ లక్షణ అని కూడా ఒక అర్థం అక్కడ. అందువల్ల తేజోవంతుడైన వాడు, వర్చస్వి అయినటువంటి వాడు, తేజస్వి అయినటువంటి వాడు, స్మృతి మతి నయీ వినయం కలిగిన వాడు, జిజ్ఞాసు అంటే తెలుసుకునే కోరిక ఎప్పుడు ఉన్నప్పుడే మరి విజ్ఞాన సముపార్జనలో దిశగా ఆయన తప్పకుండా విజ్ఞాన సముపార్జన చేసినప్పుడే కొత్త కొత్త విషయాలను శిష్యులకు బోధించగలుగుతాడు కాబట్టి అభ్యాసి అయి ఉండాలి అని చెప్పారు. ఇక్కడ వచస్వి అన్నప్పుడు శ్రీ సత్యసాయి బాబా గారికి చాలా గొప్ప గుణం ఏంటంటే, వారి వచనంలో ఒక గొప్పనైనటువంటి ఒక చమత్కారాన్ని జోడించేవారు. పదంలో ఒక నవత్వం కనిపించేది. వారు చెప్పిన ఒక సూక్తి నాకు బాగా గుర్తు, సనాతన సారథిలో చూశాను నేను. మ్యాన్ కైండ్ గా ఉంటేనే మ్యాన్ కైండ్ అవుతుంది అన్నారు. ఎంత బాగుంది, మానవ జాతిని ఇంత మంచి నిర్వచనంతో చెప్పిన వారెవరూ లేరు. మ్యాన్ కైండ్ గా ఉండాలి. ఎప్పుడు కూడా ఇందాకే అనుకున్నాం కదా దయత్వం అన్నట్టుగా, దయావంతుడైనటువంటి వాడే మానవుడు అనే విషయంలో చాలా గొప్పగా చెప్పారు. అంతేకాకుండా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు. గురువు దగ్గర విద్య నేర్చుకునేటువంటి పద్ధతిలో భాగంగా ప్రణిపాతం చెయ్యండి అన్నారు. అంటే సుశిష్యుడైనటువంటి వాడు అలా ప్రణిపాతం చేస్తారు. అందుకే కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో సుశిష్య పరిదత్తేవ విద్య అశోచనీయాసి సంవృత్త అన్నారు శాకుంతలంలో. అమ్మా నువ్వు కణ్ణుడంటాడు ఈ మాటని, నువ్వు ఎలా అంటే ఒక మంచి శిష్యునికి ఈయబడినటువంటి విద్యలాగా నువ్వు దుష్యంతునికి ఈయబడ్డావు అని ఎంత గొప్ప మాట. విద్యతో శకుంతలను పోల్వడం అనేటువంటిది చాలా పవిత్ర భావన అక్కడ. అందువల్ల మంచి శిష్యునికి విద్య గురువుగారు ప్రసాదించడం అనేటువంటిది ఒక వరం అని. అలాగే మరొక చోట కాళిదాస మహాకవి మాళవికాగ్నిమిత్రంలో అంటాడు, శ్లిష్టాక్రియా కస్య చిదాత్మ సంస్థ సంక్రాంతిరన్యస్య విశేషయుక్త అన్నాడు. యస్యో భయం చాస్తి స శిష్యకాణాం ధురి ప్రతిష్టాపయితౌ యయేవా అని. ఎంత గొప్ప మాటనండి ఇది. అంటే కొంతమంది గురువులకు ప్రయోగ విజ్ఞానం ఉంటుంది, కొంతమందికేమో ఇతరులకు పంచేటువంటి కౌశల్యం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. ఇతరులకు పంచడం నైపుణ్యం కొంతమందికైతే, విజ్ఞాన భాండాగారాలు గురువులు కొంతమంది. అయితే కాళిదాస మహాకవి ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ రెండూ ఉన్నవాడు గొప్ప గురువు అన్నాడు. విజ్ఞానం ఉంటే సరిపోదు కదా, దాన్ని పంచాలి. అందువల్ల ఈ కౌశల్యము అది ఉన్నటువంటి వాడు కాళిదాస మహాకవి. భారతీయ ఆత్మను స్పృశించిన మహాకవి ఆయన కనుక అలాంటి ఆ మహాకవి వాక్కుకు నమస్కరిస్తూ ఈనాటి ఈ మూడవ ఆవృత్తిలో ముగింపుగా ఒక కవిగా సత్యసాయి బాబా గురించి ఒక మూడు పద్యాలను విన్నవిస్తాను. సత్యసాయి బాబా గారిని చూడగానే మనకు బాగా మనస్సులో హత్తుకునేటువంటి దృశ్యం ఏమిటంటే, ఇలా రెండు చేతులు ఇలా ఇచ్చి అభయం చూపడం. అందువల్ల అటువంటి అభయప్రదాత అయినటువంటి గురువు, ధరనభయప్రదాతయ ధార్మిక మూర్తిగా సత్యసాయియన్ గురు ఒక దేవతాతరువు, సత్యసాయియన్ గురు ఒక దేవతాతరువు, అకుంఠిత ధీ గుణమూల దీప్తుడు, పరమ ప్రశాంతి సౌరభ శుభ ప్రవిమోదిత దిగ్దిగంతుడు, విరిసిన జ్ఞాన పుష్పముల విందుగ పొందుగ పంచి పంచి, తత్కరముల నీడలోన వితతాశ్రిత శిష్యలతాళి పెంచగా. గురువు ఒక దేవతా తరువు, అకుంఠిత ధీయే ఆయనకు మూలం వేరు. ప్రశాంతి సౌరభం, సత్యసాయి బాబా గారు కూడా ప్రశాంతి నిలయం కాబట్టి పరమ ప్రశాంతి సౌరభంతో దిగ్దిగంతాలను ఆయన ఆమోదింపచేసినవాడు. జ్ఞాన పుష్పాలతో జ్ఞాన పుష్పాలన్నింటినో లోకానికి పంచినవాడు తరువు కాబట్టి, ఆ కరముల నీడలోన ఆ అభయకరాల నీడలో అందరు శిష్యులను ఆయన పరిపాలించాడు అని.
0: ఆ నీడ ఆకరం కూడా,
1: ఆకరం కూడా. అంతేకాక సురుచిర సూక్తిరత్నముల శుభ్ర మనోంబుజ సత్య సాయియన్ గురు ఒక దివ్యకర్షకుడు, గురువు సత్యసాయియన్ గురు ఒక దివ్యకర్షకుడు, కూరిమి శిష్యుల బుద్ధిభూములన్ పరువముగాగదున్ని, గుణవత్తమ నైతిక మార్గ బోధన పరమగు విత్తనమ్ములను పావన భావన చేత జల్లి, సత్కరుణను వర్షముంజలికి కాంచెను సత్యచిదాత్మ సస్యముల్ సస్యముల్. మంచి సచ్చిదానంద సస్యాలను పండించారు ఆయన. ఇక్కడ కర్షకుడు అంటున్నాం కాబట్టి ఆయన శిష్యుల బుద్ధి భూములను బాగా దున్నాడు. ఎలాంటి విత్తనాలు వేశాడంటే నైతిక మార్గ బోధనలు అనే విత్తనాలు వేశాడు. ఇక్కడ నైతిక మార్గం అంటే నీతి మార్గం అని ఒకటి కాగా, న ఇతి అనే నైతికం అంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఏదీ కాదు అనేటువంటి ఆ నైతిక మార్గం అది. న ఇతి అనేటువంటి ఆ మార్గ బోధన అనేటువంటి విత్తనాలను భూముల్లో వేశాడు శిష్య భూముల్లో. అటువంటి పావన భావన కలిగినటువంటి వాడు సత్కరుణ అనే వర్షాన్ని ఆధారంగా చేసుకుని మంచి సచ్చిదాత్మ సస్యాలను పండించాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. స్థిరతర శాంతి మానసుడు చిద్దరహాసియు సత్యసాయియన్ గురు ఒక వైద్యరాజగును, ఘోరమునవు భవరోగ బాధలందరుముచు ఆశ్రితావళికి తారక మంత్ర హితోపదేశమన్ వరమగునౌషధమ్మును జవమ్ముగనిచ్చియు స్వస్థతా మహాగరిమను గూర్చి ముక్తి ఫలకమ్మగు మార్గము జూపె పెంపుగన్. ఈ గురువు వైద్యరాజు సత్యసాయి. ఎలా అంటే భవరోగాలన్నింటినీ కూడా పరిహరించారు, ఆశ్రితులకు తారకమంత్ర హితోపదేశాన్ని ఔషధంగా అందించారు, అట్లాగే స్వస్థతను చేకూర్చాడు. ఇక్కడ స్వస్థత అన్నప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చే భిషగ్వరుడు అని ఒక అర్థం కాగా, స్వస్మిన్న తిష్టతీతి స్వస్థ అని వ్యుత్పత్తి. అంటే స్వహ, ఇక్కడ స్వ అంటే పరమాత్మ అని అర్థం. స్వస్మిన్ భగవతి తిష్టతీతి స్వస్థ. ఎవరైనా కూడా తనలో ఉండే భగవంతునిలో ఉండాలి అనే ఆ స్వస్థత అనేటువంటి ఆ గరిమను పంచాడు. అటువంటి ఆ గురువైద్యరాజుకు మనసా శిరస నమస్కరిస్తూ స్వస్తి.
0: యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, అంతే కదా అది. ఎక్కడ అంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. స్వామి యొక్క భావన ఎంత సౌందర్య విలసితమో కాస్త సగుణం కూడా చూడాలి కదా. ఆ సగుణంలో చూసినప్పుడు కెంజాయ గగనమ్ము నమ్ము కాషాయాంబర ధారణ చేసినట్లు, నేరేడు కాంతుల వినీల కేశతతి ఏడేడు లోకాల భేరించు వేదహితము, బ్రహ్మ పర్యంతములు దాటి చూపించేటువంటిది స్వామి యొక్క కందోయి. ఈ కందోయిని దాటిన తర్వాత ఎందుకని ఇదంతా ఉన్నది అంటే, పుట్టపర్తి ప్రశాంతి నిలయం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, చిత్రము చిత్రావతి సలిలము, ఆ చిత్రావతి నదిలో పారేటువంటి నీటికి ఏ మహిమ ఉన్నదంటే అది పర్తిపురమెల్ల ప్రజ్ఞానకాంతితో పరిమళిస్తూ ఉంటుంది. గనక ఆ స్వామి యొక్క సౌందర్యం నిర్గుణంలో 1000 రెట్లు, సగుణంలో 100%. కాబట్టి శతాధిక సౌందర్యాన్ని కంటితో చూశాం, సహస్రాధిక సౌందర్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మీరు అందుకోండి.
2: ప్రపంచంలో సంకల్ప సిద్ధులు సిద్ధ సంకల్పులు ఇద్దరు ఉంటారట. వారు ఏదైతే సంకల్పిస్తారో అది సిద్ధమవుతుంది, సిద్ధమైన దాన్నే వారు సంకల్పిస్తారు. ఈ రెండు వర్తించే స్వామికి ఒక మంత్రపుష్పంలాగా మూర్తిగారు తెలుగులో అన్నారు. నేను సంస్కృతంలో శ్లోకం చెప్పి మిగతా కవిత తెలుగులో చెప్తాను.
0: తెలుగులో అనేది లేదు సమర్చన.
2: వందేహం పుట్టపర్తీశం సచ్చిదానంద సద్గురుం సర్వదేవమయం దేవం ఇష్టకామ్యార్థ సిద్ధయే. జీఎం రామశర్మ గారు, వారు ప్రౌఢ కవి కాబట్టి వారి కవిత్వానికి వ్యాఖ్యానం అవసరం. నేను బాలకవిని బాలావధానిని కాబట్టి సులభంగా నా కవితాసుమ సమర్చన ఇలా సాగింది. శ్రీసాజిదేవ ముఖహాస చిద్విలాస నత జనత్రాత శితభుంద హిత విధాత విధి రమేష మహేషాది విబుధరూప నా నమోవాకములు సాయి నాథగొనుము. సాయి, ఓం సాయి, శ్రీసాయి, జయద సాయి, నీదు పద సరోజములకు నే ప్రణుతడా, నీ దయావృష్టి కురుభింపునాదు మేన, నా వినయ సంస్థుతుల్ సాయినాథగునుమా. శివము, సత్యము, సుందర చిన్మయము, నీ స్వరూపమ్ముగను వారి నిజము, పుణ్యమెన్ని జనువుల నాటిదో ఎంత ఘనమో, అద్భుతమనంతమప్రమేయము, నీదు మహిమ పొగడవశమే సుధీమణులకైన, అల్పబుద్ధిని నాకు సాధ్యంబదెట్లు. సాయినామస్మరణ ఉరువి సర్వజనులకు ఐహిక ఆముష్మిక సుఖాలనందయేయు గాన నామం ముదలచుట మాననౌనే. ఆర్తి పతితోద్ధరణమునే అధిక సంఖ్య అధిక ముఖ్య కృత్యమని నిర్వహించదు నిత్యవిధిగా పతిత పావన బిరుదమ్ము బరసితౌరా. సకల లోక ప్రభాప్రద స్వప్రకాశ నిన్ను చూపించుటనిన దినేషు చూప దివ్య జేకునుటగాదే దివ్యమూర్తి. మానవుడు మాధవుడటంచు మహిత సూక్తి తన్మహర్హత ప్రకటింప తప్తధీన భక్త సుఖదుఃఖ ఫలభోగ పరుడవైతి. భువన సృజనావనల ప్రభువర సాయి ఆర్ష సంస్కృతి ధర్మ విద్యావిలోల వివిధ మతపీఠ సంస్థాన విలసితుండు నీవు మమ్మేల ఓసాయి రావదేల మధుర భవదీయ కారుణ్య సుధనుమాకు త్రాగను సొగము ఇప్పుడే జాగువలదు. ఓం స్వస్తి.
3: అవతార పురుషులు భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క చరణాలకు నమస్కరిస్తూ మూర్తిగారి యొక్క సాహితీ సంస్కృతి సౌరభ విలసిత వ్యాఖ్యానానికి సమన్వయానికి జోహారులర్పిస్తూ నేను రచించిన ఒక శతకంలో గురువుగారి గురించి చెప్పాను. గురువే మూలము సర్వ విద్యలకు వా గృహంబుతానవును భాస్కరుడజ్ఞానపు తామసింతరిమి మోక్షప్రాప్తి కల్పింపగా తరణోపాయము నేర్పు మా గురువులన్ ధ్యానింతు నెల్లప్పుడున్ కరుణాపాంగ భుజంగ భూషణ మహాకాళీశ్వరా శంకరా అని శతకంలో స్తుతించాను. అలాంటి గురుస్వరూపము భగవాన్ సత్యసాయిబాబా వారు. వారి రూపం ఎలాంటిదంటే కలుగును పుణ్యమార్గములు కాంచిన ఎంతనే నిదు రూపమున్ నలుగును పాప సంచయము నాశమునందును దేహతాపముల్ పలుగుణముల్ కలుంగును కృపారస దృష్టి అనుగ్రహించిన వెలుగును జీవితం ములవి వేద స్వరూపుని సత్యసాయిని సత్య శివసుందరాత్మక సాధురూప నిత్యమోక్షప్రదాయక నిర్మలాంగా స్తుత్య సౌజన్య భక్తాలి సురుచిరాఢ్య సర్వమతభావ శ్రీ సత్య సాయిదేవా.
0: చాలా బాగుంది. సత్యసాయి భగవానుడి గురించి ఇది ఒక మంచి కైవారం. యా నటేశ్వరం గారు,
4: లోకంలో గురువుకు ఎన్నో పేర్లున్నాయి. ఉపాధ్యాయుడంటారు, అధ్యాపకుడంటారు, ఆచార్యుడంటారు, దేశికుడంటారు, గురువు అంటున్నారు. ఇన్ని పదాలు, మరి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. మనుస్మృతిలో ఈ పేర్లన్నిటికీ కూడా అనువర్థాలని చక్కగా చెప్పారు. ఉపాధ్యాయుడు అంటే ఎవరట అంటే విద్యార్థులకు అంటే చిన్నపిల్లలకు సమీపంలో కూర్చొని వాళ్ల మనోభావాలకు అనుగుణంగా విద్యను నేర్పే గురువును ఉపాధ్యాయుడు అనాలి. ఎందుకంటే పిల్లల మనస్తత్వము ఎలా ఉంటుందంటే వాళ్లకు దగ్గరగా చేరదీసి వాళ్ళని లాలించి బుజ్జగించి చదువు నేర్పాలి. పిల్లలకు పెద్దలకు ఒకే విధమైనటువంటి విద్యాబోధన ఉండదు. కనుక ఉపాధ్యాయ శబ్దము పాఠశాలలలో పనిచేసే గురువుల పట్ల అన్వర్థంగా కనబడుతుంది. ఈ విషయాన్ని మనువు కూడా చెప్పాడు. ఇక అధ్యాపకుడు అంటే ఎవరంటే, కాస్త కొంత ఒక స్థాయి వరకు జ్ఞానాన్ని సంపాదించినటువంటి విద్యార్థికి, నాయన నీవు ఇలా చదవాలి, ఆ చదివేటట్టుగా నీవు మార్గాన్ని నిర్మించుకో అని సూచన మాత్రం చేస్తాడు గురువు. కనుక కళాశాలల్లో పనిచేసే వాళ్లకు అధ్యాపకులనే పేరు వచ్చింది. అధ్యాపయతి పాఠానన్నమాట, లేదా జ్ఞానం అన్నమాట. అధ్యాపనం చేయించేవాడేమో అధ్యాపకుడయ్యాడు అంటే కాస్త స్థాయి ఎక్కువగా ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పేవాడు. ఇక దేశికుడంటే మార్గదర్శనం చేస్తాడంతే. నీవిలా వెళ్ళు అని చెప్తాడు అంటే మంత్రగురువు లాంటి వాళ్ళంతా కూడా దేశికులవుతారు. ఆయన నీకు కష్టం వచ్చింది, నీవు ఈ దేవతను లేదా ఈ శక్తిని, ఈ మంత్రశక్తిని నీ ఉపాసించు, ఉపాసించి ఆ మార్గంలో వెళ్లమని చెప్తారు. కనుక దిశతి మార్గం ఇది దేశిక. అలాగే ఆచార్యుడు అనే పేరు ఎవడైతే స్వయంగా జ్ఞానప్రదాత అయ్యుండి ఆ చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వయంగా ఆచరించేవాడు కావాలి. ఆచరించేవాడిని ఆచార్యుడు అన్నాడు. ఆచినోతి శాస్త్రాన్ని, శాస్త్రాన్ని శాస్త్రాలను తాను ఆచరించి శిష్యుల చేత ఆచరింపచేసేవాడు అనే అర్థంలో ఆచార్య శబ్దం ఉన్నది. ఇక గురు శబ్దము చాలా ఉన్నతంగా కనబడుతుంది, అజ్ఞానాంధకార నిరాశపూర్వకమైనటువంటి స్థానంలో ఉండేవాడని. ఇలా వివిధ గురు శబ్దాల యొక్క పర్యాయ వాచకాలను, అందులో ఉండే అంతరార్థాలను గమనించినప్పుడు మనకనిపిస్తుంది మన పరమ గురువు పరమేశ్వరుడే, అంతకంటే ఏం లేదు, భగవాన్ సత్యసాయి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే ఉన్నాడు గురుస్థానంలో అనిపిస్తుంది. అటువంటి గురువును ప్రశస్తి చేయటమే ఈ గురు పూర్ణిమ యొక్క పరమార్థంగా భావిస్తూ నేను పుట్టపత్తీశ్వరం వందే సత్యసాయి మహాగురుం ఐహికాముష్మికోపాయ మార్గదం సత్య సంహితం. సత్యసాయీశ్వరుడు మహాగురువు ఈ లోకంలో ప్రభవించి లోకాన్ని అజ్ఞానాంధకారం నుంచి దూరం చేస్తున్నాడు. ఆ అజ్ఞానం ఏమిటంటే ఐహికమైనటువంటి అజ్ఞానము, ఆముష్మికమైనటువంటి అజ్ఞానం కూడా ఈ సామాన్య జనుల్లో ఉన్నటువంటిది, దాన్ని దూరం చేశాడు. సత్య సంహితమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ నడిపింపజేస్తున్న సత్యసాయి మహాగురువును ఈ గురు పూర్ణిమ సందర్భంగా ప్రస్తుతి చేస్తూ గురు ప్రశస్తితో కూడిన ఇంకొక రెండు మూడు పద్యాలను నేను మీ ముందు ఉంచి నా మాటలను ముగిస్తాను.
0: తప్పకుండా.
4: శృతులన్ నాలుగు తీరులన్ నిలిపి తత్సూక్తి ప్రకాశంబులన్ హితమ ఉదీతిని బ్రహ్మసూత్రముల సౌహిత్యమునన్ నింపి భారత గాథన్ జయమంచు పల్కి జగతిన్ రమ్యంబుగా సత్పురాణ తతిన్ తీర్చెనెవండు వాణి గొలుతున్ జ్ఞాన్యగ్రణిన్ వ్యాసునిన్. గురువననెవడోయి మదిగోరిన కాంతుల సంగువాడగున్ స్థిరముగ శాంతిధామమున చేర్పగజాలిన మౌనివర్యుడే పరమరహస్య మంత్రముల భావములన్ విరబూయజేయుచున్ నరుల హితమ్ముగోరుచు అనంత మహత్వము తీర్చువాడయ్యవు. పుస్తక పాఠముల్ హృదయ పుష్పము విచుచు చెప్పువాడు తా మస్తకమందు విద్యలను మాన్యత ధారణ చేసి చెప్పువాడు అస్తమితమ్ముగాని గుణహాసములన్ చిలికించువాడు అభ్యస్త సమస్త శాస్త్రుడై అభ్యస్త సమస్త శాస్త్రుడై భాసిలువాడు గదా గురుండహో. విజ్ఞానమ్మును బోధసేయుచు మనోవేద్యమ్ముగా శిష్యులన్ సుజ్ఞానమ్మున తీర్చిదిద్దుచు వచశోభాతిశాయిత్వతన్ ప్రాజ్ఞానమ్మును పారద్రోలి నిరత వ్యాఖ్యాన శిక్షావిధిన్ జిజ్ఞాసన్ కలుగంగజేసెడి గురున్ చేయత్తినే మృక్యదన్. కరుణయే సత్వమై భువిగాంచువాడు మమతలో మాధురులన్ మాధురుల్ పంచి మసలువాడు కల్మషములేనివాడు సంకలిత యశుడు గురుని పాదాబ్జములకవే కోటినతులు అని గురు ప్రశస్తి చేస్తూ నా మాటలు ముగిస్తాను.
0: ఇవాళ గురు పూర్ణిమలో మనందరం కూడా చక్కని సమర్చన చేసుకున్నాం. సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినటువంటి స్వామి, స్వామితో కూడిన జీవితం, స్వామితో కూడిన అనుభూతులు, స్వామితో కూడినటువంటి ఒక బుద్ధి వికాసం, వీటిని ఒకసారి తలచుకున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా స్వామిని ఎట్లా సంస్మరిస్తూ ఉండాలో, నిత్యస్ఫురణీయులైనటువంటి స్వామి యొక్క స్ఫూర్తిని ఎట్లా జీవుడు పొందాలో అనుకుంటూ ఏ స్వామి చల్లని చిరునవ్వు తల్లిదీవెనయ్యి తనరారును, ఏ స్వామి మెల్లని గమనమ్మున ఆగామి సంచితములు నెమ్మనగును, ఏ స్వామి దర్శన స్పర్శన సంభాషణములు ప్రస్థానత్రయ స్వస్థానయాన వ్యాజమగును, ఏ స్వామి తీయని పిలుపుతో అంగాంగమ్ము పలకాంకుర ప్రకరమవును, అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి తలపు శివానంద లహరి, అట్టి నా స్వామి పిలుపు అమదానంద లహరి, అట్టి నా స్వామితో చిలిమి జన్మ జన్మాల కలిమి అని భావన చేస్తూ ఉద్దండులు మాన్యులు సహృదయులైనటువంటి ఒక పండిత మండలి ఈవేళ స్వామి సన్నిధిలోకి రావటం స్వామి సంకల్పంగా భావిస్తూ మామూలుగా లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి స్వాగత తోరణాలు లేకపోయినా హృదయముఖ పూర్ణ కుంభమై ఎదురు వచ్చి మూర్తిమంతమై రస జగన్మూలమైన స్వాగతములేల తోరణ ఛాయలేల జగము జగమంత ఒక వింత సాయిలీల అంటూ ఈ గురు పూర్ణిమా మాలికలు విజ్ఞాన రేఖలై జ్ఞానకాంతులై ఈ సమస్త ప్రపంచానికి సద్బుద్ధిని సదాచారాన్ని సమ్యక్ దృష్టిని సమతాభావాన్ని సాహిత్యాన్ని సమృద్ధంగా అనుగ్రహించుగాక అని సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామికి నమస్కరిస్తూ ప్రణమిల్లుతూ మనస వచస శిరస మరొక్కసారి వందనం చేస్తూ సాయిరాం.
5: ఈ పర్వదిన సందర్భంగా గురు సమర్చనం. వేదవ్యాసుల నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వరకు ప్రవహిస్తున్న గురు పరంపరా వైభవాన్ని శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి అధ్యక్షతన గురు సమర్చనగా ఆంధ్ర సంస్కృత భాషల్లో స్వామికి చేసిన అక్షర పూజను ఇంతవరకు మీరు విన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో డాక్టర్ అయాజితం నటేశ్వర శర్మ గారు, డాక్టర్ జిఎం రామశర్మ గారు, డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు, శ్రీ ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు, శ్రీమతి అరుణకుమారి గారు పాల్గొన్నారు.

ఇంతవరకు మీరు జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శ్రీ సత్యసాయి విద్యార్థులచే ప్రతి నెలా నిర్వహించబడుతున్న సమర్పణ కార్యక్రమంలోని ఉపన్యాసాలకు స్వాగతం. 2013 జూలై నెలలో హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో జరిగిన సమర్పణ కార్యక్రమంలో స్వామి విద్యార్థి శ్రీ రాజేష్ బాబు వారి అనుభవాలను పంచుకోవటం జరిగింది. హైదరాబాద్కి చెందిన శ్రీ రాజేష్ బాబు 1999లో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో చేరి రసాయన శాస్త్రంలో బీఎస్సీ ఎంఎస్సీ విద్యాభ్యాసం చేసిన తరువాత స్వామి ఆజ్ఞానుసారం ఎంఫిల్లో చేరి 2010లో పీహెచ్డి పూర్తి చేసి స్వయంగా స్వామివారి చేతుల మీదుగా పట్టా పొందారు. పిమ్మట 2011లో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించబడ్డారు. ప్రతి సంవత్సరం జరిగే గ్రామసేవ, వార్షిక సాంస్కృతిక క్రీడోత్సవాలలో ముఖ్య పాత్రను పోషిస్తున్న శ్రీ రాజేష్ బాబు 2005వ సంవత్సరంలో స్వామిచే ఎన్నుకోబడి కొడైకెనాల్కి వెళ్లిన భాగ్యశాలి. ఈనాటి మన భాగంలో వారు అందించిన ఉపన్యాసంలోని మొదటి భాగాన్ని మీరు వింటారు.

ఓం శ్రీ సారాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ పరమ పవిత్రమైన దివ్యమైన ఈ శివ మందిరానికి విచ్చేసిన పెద్దలకు, సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఈ శివ మందిరానికి ఎన్నోసార్లు నేను దర్శించుకోవడం జరిగింది. బిహెచ్ఎల్ నుంచి ట్రాఫిక్ లో ఈదుతూ ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ రోలో కూర్చుంటాం జరిగేది. ఎప్పుడు భజనకి ఎప్పుడు ముందుకొస్తానా ఎప్పుడు ముందుకొస్తానా అని ఆర్తితో చూసేవాడిని. ఈరోజు ముందుకు పెట్టేశారు స్వామి. సర్వరూపధరం శాంతం, సర్వనామధామం శివం, సచ్చిదానంద రూపం అద్వైతం, సత్యం శివం సుందరం అని స్వామి మాటలు మనం ఎన్నోసార్లు విన్నాం. ఎన్నో దశాబ్దాలు స్వామి సన్నిధిలో, ఒడిలో, స్వామి కార్యాలలో తమ జీవితాన్ని గడిపిన ఇంతమంది అతిథుల ముందు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే స్వామితో గడిపిన నేను నుంచుని మాట్లాడతాం అంటే అంతకంటే అతిశయోక్తి లేదు. ఇది సాహసం అనే చెప్పాలి. స్వామి మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వినూత్నమైన రీతిలో ప్రవేశించడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి ప్రత్యేకం. నా జీవితంలో కూడా స్వామివారు 1998లో ప్రవేశించడం జరిగింది. సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను భగవంతుడంటే జీవితంలో ఒక భాగంగా గడిపాం. పూజలు, మొక్కులు, కోరికలు, ఉపవాసాలు మేరకే భగవంతుడు కుటుంబంలో పరిమితం అయ్యేది. అమ్మమ్మలలో తాతలు చెప్పిన గజేంద్ర మోక్షం పద్యాలు అసలు వంటకు పట్టేవి కాదు. అలాంటి సాధారణమైన జీవితాన్ని స్వామి తన అపారమైన దయతో స్వీకరించి ఒక మధురమైన అనుభూతిగా మిగిల్చారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని గురించి మీకు ఇవాళ 4 ముచ్చట్లు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. 12 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇంత నిస్వార్థమైన ప్రేమను, ఇంత మంచితనాన్ని స్వామి కురిపించారంటే ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాను నేను. ఈ ప్రవాహానికి వేరే పేరు ఏమీ తోచదు. ఖచ్చితంగా ఇది దైవ స్పర్శ అని నేను ఒప్పుకోవాల్సిందే. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్వామి కాలేజీలో 1999లో చేరడం జరిగింది. నా ఫస్ట్ అనుభూతి స్వామితో మందిరంకి పయనిస్తున్న సమయంలో మదిలో ఒక ఆలోచన వచ్చింది. స్వామి పిలిచి ఎరా స్నానం చేయలేదే అని అడిగితే ఏం చెప్పాలా అని. ఇంతలో మన మనస్సు మనకంటే చలాకితనం ఎక్కువ చూపిస్తుంది. ఇంతమందిలో స్వామి మనలతో ఏం మాట్లాడతారు, మనల్ని ఎలా కనుగొంటారు అన్న సమర్థత మనలో వచ్చేసింది. అయితే ఆ రోజు అదృష్టశాత్తో దురదృష్టశాత్తో ఫస్ట్ రోజు వచ్చింది. స్వామివారు దర్శనం అంతా పూర్తి చేసుకుని ముందుకొచ్చి ఆ రోజుల్లో స్వామివారు ఫైర్ సెషన్ అని కాలేజ్ ప్రేయర్ సెషన్లో పొద్దున మాట్లాడిన వక్తలు ముందు కూర్చోబెట్టుగానే సాయంత్రం స్వామి వచ్చి వాళ్ళతో కొంచెం ముచ్చటించడం జరిగేది. స్వామివారు వాళ్ళకంటే ముందే వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో స్వామివారు స్ట్రైట్ గా వచ్చి నా దగ్గరికి బాత్ కియా అని అడిగారు. అంటే ఆ చమత్కారం చూడండి, బాత్ కియా అంటే నా పక్కనోడికి ఏ నై కియా స్వామి, ఓ బాత్ కియా అన్నాడు. అంటే వీడు మాట్లాడలేదు స్వామి, వాడు మాట్లాడాడు అని. స్వామి చిలిపిగా నవ్వి వారితో సంభాషించడం జరిగింది. అంతటి చమత్కారి సులభ ప్రసన్నుడు మన స్వామి. స్వామి ఒక్కసారి మన జీవితంలో ఎంటర్ అవగానే జీవితంలో ఒక భాగం నుంచి జీవితం ఒక కేంద్ర బిందువుగా మారిపోతారు స్వామి. ఇలాంటివంటి ఎంతో జీవితాల గురించి మనం చదువుకున్నాం. అలాంటి ఒక సార్ గురించి చెప్తాను. ఈరోజు గంగాధర శాస్త్రి గారు అని కాలేజ్ యూనివర్సిటీలో, అలానే సాయి సురేంద్రనాథ్ గారు, నరేన్ సార్, చాలా మంది లెక్చరర్లు తమ జీవితాలని అక్కడే అంకితం చేయడం జరిగింది. అయితే ఈ ఘట్టంలో ఏమవుతుందంటే గంగాధర శాస్త్రి గారి భార్య గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్వామివారు సార్ని పిలిచి ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది, రేపటి నుంచి దర్శనానికి మాత్రం రావద్దని చెప్పు అనగానే సార్కి భయం వేసింది. అదేంటి స్వామి దర్శనం లేకుండా పుట్టపట్టు ఏం చేస్తామని అని. అప్పుడు స్వామివారు అన్నారు, మీరు ఈస్ట్ ప్రశాంతికి షిఫ్ట్ అవ్వండి, రేపటి నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో నీకు ఒక రూమ్ ఇస్తాను,
నేను దర్శనంకి వచ్చే టైంలో డోర్ తీసి నుంచోండి చాలు, నేనే దర్శనం ఇస్తాను అని స్వామి చెప్పారు. అయితే రోజు ఆ మేడం గారు అక్కడ నుంచుండడం జరిగేది. స్వామి దర్శనం నుంచి హాల్లో ఇంచే చేయి లేపి ఆమెని ఆశీర్వదించేవాళ్ళు. అలా కొన్నినాళ్ళు గడిపిన తర్వాత స్వామివారు వాళ్ళ పుట్టింటికి ఆమెను పంపమని చాలా కబుర్లు వచ్చాయి. స్వామి అన్నారు, ఆమె పుట్టింట్లోనే ఉంది, కన్న తండ్రి కన్న తల్లి ప్రేమలోనే ఉందని చెప్పండి అని వాళ్ళకి చెప్పారు. అది లాస్ట్ ఒక నెల ముందు స్వామివారు వాళ్ళ ఇంటికి పంపడం జరిగింది. ఒక రోజున స్వామివారు సార్ని పిలిచి ఇంటర్వ్యూ రూమ్ లో రేపు ఆడపిల్ల వస్తుందిరా మీ ఇంట్లోకి అని చెప్పారు. అయితే సార్కి చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఆడపిల్లలు అనేది సార్ వాళ్ళ ఇంట్లో ఇంతవరకు ఆడపిల్లలు జన్మించలేదంట. కానీ స్వామివారు అన్నారు, నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను చూసుకుంటానన్నారు. అయితే సార్కి చాలా బాధ కలిగింది, ఎందుకంటే కన్న తండ్రిగా అతను అక్కడ ఉండాలని ఆయన కోరిక ఉండేది. స్వామి అన్నారు, నువ్వేం వెళ్ళవసరలేదు, నేను చూసుకుంటానని అన్నారు. అయితే పిల్లోడు పుట్టడం జరిగింది. కొన్నాళ్ళు గడిచింది, స్వామి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన వెళ్తానికి. అయితే ఒకరోజు హఠాత్తుగా స్వామి పిలిచి వెంటనే వెళ్లి భార్యని పిల్లాడిని రేపొద్దున తీసుకుని ఇక్కడికి వచ్చి అన్నారు. ఇతనికి ఏమైందో అర్థం కాలేదు సార్కి. ఇంటికి వెళ్లడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఈ బాలుని యొక్క నామకరణానికి అరేంజ్మెంట్స్ అంతా చేశారు. కొడుకు పుట్టడం చేత బంధువులందరినీ పిలిచి గ్రాండ్ లెవెల్లో డెకరేషన్లు అన్ని చేసి రెడీగా ఉన్న సమయంలో సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపొద్దున వెళ్ళిపోతున్నాం అని చెప్పి భార్యని కొడుకుని తీసుకుని వచ్చేయడం జరిగింది. వాళ్ళంతా చాలా అప్సెట్ అయ్యారు బంధువులంతా. తీసుకువచ్చిన తర్వాత దశావతారం గేట్ దగ్గర స్వామి దర్శనం అప్పుడు తన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, సార్ ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, నాలుగు రోజులు అలానే కూర్చున్నారు, స్వామి వచ్చే టైంలో నుంచుని ఉన్నారు. స్వామి ఏమాత్రం పట్టించుకోలేదు. అదేంటి స్వామి తీసుకురమ్మన్నారన్న ఆలోచనలో సారు ఉండి మరుసటి రోజు పిల్లాడిని తీసుకెళ్లకుండా దర్శనంలో నుంచోగానే టక్కున స్వామి వచ్చి, ఏమి పిల్లాడిని తీసుకురాలేదు ఈరోజు అని అడిగారు. స్వామి, రేపు తీసుకొస్తానని గానే రేపొద్దున పిల్లాడికి నామకరణం నేను చేస్తాను, తీసుకురా అని ఇంటర్వ్యూ రూమ్కి పిలవడం జరిగింది. అయితే సార్ ఒకవైపు నా చాలా ఆనందం కలిగింది, స్వామి సాక్షాత్ స్వామి నా పిల్లాడికి పేరు పెడుతున్నారని. అయితే ఇంకోవైపు బంధువులు రాలేదన్న బాధ, వాళ్ళు బాధపడతారేమో అన్న బాధతో ఉండేవారు. అయితే మరుసటి రోజు ఇంటర్వ్యూ రూమ్కి వచ్చే సమయానికి బంధువులంతా రెడీగా ఉన్నారనమాట. అయితే ఈ సార్కి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి స్వామి అని అడిగితే, మీ బంధువులకి నేనే కవర్ పంపించాను, నీకు బంధువులు లేదని బాధగా ఉంది కదా, వచ్చారు కదా, ఇప్పుడు సంతోషంగా ఉండని చెప్పి స్వామివారు ఆ పిల్లకి నామకరణం చేయటం జరిగింది. ఇలా స్వామి వాళ్ళ జీవితంలో కేంద్ర బింబు అయితే ప్రతి ఒక్క పనిని స్వామి జరిపించడం జరిగింది. అయితే తనదైన శైలిలో, అది స్వామి యొక్క గొప్పదనం. మనం అనుకున్నట్టు చేయరు స్వామి, తనదైన శైలిలో చేస్తారు, అదే స్వామి యొక్క గొప్పతనం. అందుకే స్వామిని ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమః అని మనం అంటాం. ఇంతకంటే సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు మనకు దొరకటం జరగదేమో, కష్టమేమో. ఎందుకంటే చిన్న పని చేస్తే చాలు స్వామి కొండంత అండగా నిలుస్తారు మనకి. ఎందుకంటే స్వామి చూసేది భావదృష్టిని, బాహ్య దృష్టిని కాదు. 2000 స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో నేను భాగంగా ఉన్నప్పుడు, నా 2 డిగ్రీ చదువుతున్నాను, ఆ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ సంవత్సరం లయన్ డాన్స్ అని చైనీస్ లయన్స్ సింగపూర్ నుంచి తెచ్చిన సింహాలతో నృత్యం మొట్టమొదటిసారిగా స్టేడియంలో ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే స్వామి చాలా యాక్టివ్గా దాంట్లో నిమగ్నలై ఉన్నప్పుడు మిగతా స్టూడెంట్స్ లో భాగంగా ఉన్న నేను, నాకు కూడా ఒక అవకాశం దొరికితే బాగుండు అని చెప్పి ప్రయత్నించాను. అయితే మన డాన్స్ స్కిల్స్ అంత బాగలేని కారణం చేత అందులోకి ఎంటర్ అవ్వలేకపోయాను. అయితే స్వామి కోసం ఏమీ చేయలేకపోతున్నాను అన్న బాధ హృదయంలో గాఢంగా నిలిచిపోయింది. స్వామితో రోజు ప్రార్థిస్తూ, స్వామి ఒక్క అవకాశం ఇస్తే నేను కూడా మీకోసం ఏదో చెయ్యాలి అన్న తపన ఉంది స్వామి అని ప్రార్థిస్తూ ఉండగా, జీప్స్ అనే కార్యక్రమ ఐటమ్ను కూడా పెట్టారు. అందులో భాగంగా మమ్మల్ని బెంగళూరు పంపించారు జీపులు తీసుకురావడానికి. అక్కడ ఆల్ టెరైన్ వెహికల్ అని 4 చక్రాలతో ఒక బైక్ కనిపించింది. అప్పుడే అది ఇండియాలోకి రావడం కొత్త, 4 చక్రాలు
600 cc 7 gears బైక్ అది. దాన్ని చూడంగానే చాలా మందికి భయం వేస్తుంది. అలాంటిది స్వామి ఒక్క అవకాశం ఇస్తే దీన్ని మీ ముందు అలా తిప్పాలని ఉందన్న కోరిక వచ్చింది. అయితే దాన్ని యజమాని అయిన వాళ్ళు ససమీర వద్దన్నారు, ఎందుకంటే దాన్ని నడపడానికి చాలా శిక్షణ కావాలని అన్నారు. అయితే సార్ స్వామి కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని కేవలం మార్చ్ ఫస్ట్ అయ్యే సమయంలో ఒక రౌండ్ కొట్టండి మీరు అని చెప్పి పర్మిషన్ తీసుకుని వచ్చి దానికి ట్రైనర్ లేరు ఏం లేదు ఆ ఎండలో ఒక నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం జరిగింది. అయితే స్వామి ఈ సమయంలో పూర్తిగా పూర్ణచంద్ర ఆడిటోరియంలో లయన్ డ్యాన్స్ లో నిమగ్నమై ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ ప్రాక్టీసే చూస్తూ ఆ సంవత్సరం అసలు గ్రౌండ్ కూడా రాలేదు. అలాంటి సమయంలో స్వామి లయన్ డ్యాన్స్ ని పెట్టి అందరినీ మెచ్చుకుని తర్వాత మా ఐటమ్ రావడం జరిగింది. ఆ ఐటంలో మేము మాకు తోచిన ఐటమ్ చేస్తూ ఆ ఐటంలో భాగంగా ఈ 4 చక్రాల బండిని 2 చక్రాల మీద నడపాలి. ఆ నడుపుతూ ముందుకొచ్చే సమయంలో ఆ గ్రౌండ్ ని ఎక్కువ వాడటం చేత బాగా నునుపు తేలి అది బాగా స్కిడ్ అయ్యి వచ్చి గోడ కొట్టుకుంటుంది జరిగింది. ఆ కొట్టుకున్న సమయంలో నేను కళ్ళు మూశాను. కళ్ళు తెరిచి చూసేసరికి బండి నా వెనకాల ఉంది, నేను రోడ్డు మీద ఇలా నుంచునున్నాను. అయితే అప్పటికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉమాభారతి గారు కుర్చీలో నుంచి లేచి నుంచున్నారు స్వామి అని. స్వామి కూర్చో కూర్చో అది స్టంట్ అని చెప్పారు. సో ఆమె కూర్చోగానే నాకేం అర్థం కాలేదు, జనాలు ఏమో చప్పట్లు కొడుతున్నారు, నేను ఎలా బండిలో కూర్చున్నవాడిని లేచి ముందుకు ఎలా వచ్చానని ఈ రోజుకి నాకు అర్థం కాలేదు. అయితే స్వామికి దండం చేసుకుని బైక్ మీద కూర్చుని వెనక్కి వెళ్తున్న సమయంలో స్వామి స్టేజ్ మీద నుంచి రా అని సైగ చేశారు. అయితే స్టేజ్ మీదకి బైక్ వదిలేసి పరిగెత్తడం జరిగింది. స్వామి పైకి వెళ్ళిన తర్వాత చేయి పట్టుకుని స్టంట్ చేశాను రా అని అన్నారు. అయితే ఇది మాత్రం ఎవరికి వినపడలేదు. అయితే స్వామికి ఏదో చెయ్యాలన్న తపనతో మనం చేసిన ప్రయత్నానికి స్వామి సులభ ప్రసన్నమయ్యాడు. ఊరికే కరిగిపోతారు, మనకి గొప్ప అనుభూతినిచ్చి ముందుకు సాగించారు. అదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఆ స్పోర్ట్స్ మీట్ చేస్తూ ఉంటాం మేము. అయితే స్వామి భావదృష్టి చూస్తారు, బాహ్య దృష్టి కాదు అంటానికి నిదర్శనగా ఇంకో అనుభూతిని మీకు వివరిస్తాను. స్వామి దర్శనం జరుగుతున్న టైంలో సుధీర్ భాస్కర్ సార్ అని స్వామి వెనకాల లెటర్స్ తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజు స్వామి ఒక భక్తులు లెటర్ కవర్ ఇవ్వగా అది తీసి సార్కి ఇవ్వగానే ఆ భక్తుడు జాగ్రత్త అని అన్నాడు. అయితే 2 అడుగులు వేసిన స్వామి మళ్లీ వెనక్కి వచ్చి ఆ కవర్ తీసుకుని ఆ భక్తుని ముఖాన్ని విసిరేసి ముందుకెళ్తాం జరిగింది. అలానే ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత ఒక పోస్ట్ మ్యాన్ కాకిడి బట్టలతో కూర్చున్న ఒక వ్యక్తి ఒక కవర్ ఇవ్వడం జరిగింది. ఆ కవర్ స్వామి తీసుకుని సుధీర్ భాస్కర్ సార్కి ఇచ్చి జాగ్రత్త అని చెప్పారు. సుధీర్ భాస్కర్ సార్కి ఏం అర్థం కాలేదు ఏం జరిగిందో. అయితే ఇంటర్వ్యూ రూమ్కి వెళ్లిన తర్వాత స్వామి వివరించారు, ఆ భక్తుడు ఇచ్చింది 20 లక్షల కవరు చెక్కు. అయితే జాగ్రత్త అనే భక్తుడు చెప్పడంతో స్వామి మొఖం మీద కొట్టారు. ఈ పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చిన కవరు 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో తన నెల జీతాన్ని జీతంలో ఆదా చేసుకుని స్వామికి 5 రూపాయలు ఇచ్చాడు. అయితే ఇచ్చినట్టు ఎవరికి చెప్పలేదు. ఆయన 20 లక్షలు ఇచ్చాడు కానీ నేనే ఇచ్చానని గొప్పపోయాడు. స్వామి ముఖాన్ని కొట్టారు. మన స్వామి బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు. అలానే ఒక విద్యార్థి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే సమయంలో స్వామి ఎన్నో మార్లు ఇది ఉపన్యాసాల్లో చెప్పారు. తన బట్టలకు సాకల వారికి వేస్తూ ఉంటాం హాస్టల్లో, ఎందుకంటే మాకు ఉతుక్కోడానికి టైం ఉండదు, ప్రశాంతి నిలయంలో అసలే ఉండదు, స్వామి దర్శనంకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే సమయంలో ఒక విద్యార్థి తను మాత్రం చాకలికి వేయకుండా తన బట్టలు తనే ఉతుక్కుని 100 రూపాయలు ఆ నెలకు ఆదా చేసి ఒక కవర్లో అర్తితో స్వామికి ఇవ్వడం జరిగింది. ఆ 100 రూపాయలను తీసుకుని స్వామి 100 కోట్లు ఇచ్చినట్టు 10 సంవత్సరాల పాటు స్వామి చెప్తూనే ఉన్నారు దాని గురించి. ఎందుకంటే ఆ విద్యార్థి ఇచ్చిన భావం స్వామికి ముఖ్యం, అందులో విలువ ఎంత అన్నది అనవసరం స్వామికి. అంటే స్వామి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో, ఏ స్పూన్ ఆఫ్ కౌస్ మిల్క్ ఈజ్ బెటర్ దాన్ బ్యారల్స్ ఆఫ్ డాంకీస్ మిల్క్ అని స్వామి ఇంగ్లీష్లో చెప్పడం చాలాసార్లు జరిగింది. ఇది స్వామి తన గురించి తాను చెప్పుకుంటూ, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్ అన్నారు. స్వామి జీవితం అంతా ఎక్స్పాన్షనే. అందుకే స్వామి తనను తాను భక్తులందరికీ
సమర్పించుకున్నారు. భక్తులు కూడా తమల్ని స్వామి వారికి సమర్పించుకున్నారు. ఈ యొక్క వింత అనుభూతిని ఏ బంధంతో పోల్చలేం. ఈ యొక్క ప్రేమ బంధంతో మాత్రమే దీన్ని మనం బంధించగలం. అయితే కేవలం మానవులు మాత్రమే స్వామికి అతి సన్నిహితంగా మెలిగినారు అంటే అది మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే దానికి నిదర్శనంగా స్వామి సాయిగీత అని స్వామివారి అతి ప్రియమైన మహాయోగిని సాయిగీత మా హాస్టల్ ముందే ఉండేది. స్వామి ఉనికి తన శ్వాసగా నిలుపుకున్నది. ఎప్పుడు స్వామి వస్తారో పిల్లలకు తెలియదు కానీ దానికి తెలిసిపోయేది. స్వామి మందిరంలో బయలుదేరటం ఆలస్యం రోడ్డు మీదకి వచ్చి నుంచునేది. అలాంటి ఒక వింత పవిత్రమైన ప్రేమ బంధంతో స్వామికి ముడివేసుకుంది తనను తాను. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. స్వామి ఈస్ట్ ఆఫ్రికా వెళ్లే సమయంలో అందరూ చాలా ఆనందంగా సన్నాహాలు చేస్తున్నప్పుడు మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు చాలా దిగులుగా కనిపించారు. అయితే కస్తూరి గారు ఈశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్లి, అమ్మ ఏంటి ఇంత దిగులుగా ఉన్నారంటే, ఈశ్వరమ్మ గారు ఆ రాయలసీమ భాషలో, స్వామిగారు ఈస్ట్ ఆఫ్రికా పోతుంటారు కానీ అక్కడ సింహాలు పులులు ఉండాయంట, అందుకే భయం వేస్తున్నాయి అని చెప్పినారు. అయితే సింహాలు పులులు ఉంటే ఏంటమ్మా స్వామిని ఏం చేస్తాయి, స్వామి దేవుడు పుల్లు సింహాలని సృష్టించిన స్వామి అంటే. కస్తూరి గారు, మీకు తెలుసు నాకు తెలుసు స్వామి సృష్టించారని, కానీ ఆ పులికి సింహాలకి తెలియదేమో అని నా వాదన అన్నారు. అంతటి అమాయక ప్రేమ మాతృమూర్తి ఈశ్వరమ్మ గారిది. అయితే స్వామి తన భక్తుల కోసం ఏమన్నా చేయగలరు. ఒకరోజు కొడైకెనాల్లో స్వామితో ఉన్నప్పుడు పాదసేవ చేసే అవకాశం కలిగింది. ఆ రోజు సేవ చేస్తున్న సమయంలో స్వామివారి గోరు నుంచి రక్తం రావటం గమనించాను. అది స్వామివారి గోర్లు ఎంత లోతుకి కట్ చేస్తారంటే అది ప్రతిసారి రక్తం వస్తుంది. ఎందుకని ఎన్నిసార్లు వాదించినా స్వామి, ఎంతోమంది భక్తులు నా పాదాలని నమస్కరించడం జరుగుతుంది, ఆ సమయంలో వాళ్ళకి ఏమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పి నేను అంత లోతుకి కట్ చేస్తానని అంటారు. అయితే ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. బాధపడుతుంది గమనించి స్వామి, నాకేం నొప్పి లేదురా అని అన్నారు. అయితే మన మనసు ఊరుకోదు కదా, స్వామి నొప్పి లేకపోవటం ఏంటి, మేము కట్ చేసుకుంటాం మాకు తెలుసు స్వామి ఎంత నొప్పిగా ఉంటుందో అనే ఆలోచనలో మేము ఉన్నాం. అదే సమయంలో స్వామి నోట్లోకి తన వెంట్రుక ఒకటి రావడం జరిగింది. స్వామి దాన్ని చిలిపిగా వేలుకు చుట్టుకుని ఇలా లాగారు, ఆ వెంట్రుక వచ్చింది. అదే ఒక వెంట్రుకను లాగటం ఎంత నొప్పిగా ఉంటుందో మనకు తెలుసు, చిన్నప్పుడు మనం చాలా ట్రై చేసి ఉంటాం. కళ్ళు మూసుకోకుండా లాగటం చాలా కష్టమండి ఒక వెంట్రుకని. అలాంటిది స్వామి అలా తెంపేసి చేతికిచ్చారు. నాకు నొప్పి లేదురా అంటే చెప్తే ఇనలేదురా అన్న ఆలోచనతో స్వామి నాకు చెప్పడం జరిగింది. అంటే స్వామి తన భక్తుల కోసం ఏమైనా చేస్తారు. తనను తను సమర్పించుకున్న స్వామికి గోర్లు కట్ చేసుకుంటాం ఒక లెక్క. అంటే స్వామి జీవితం చాలా సింపుల్ గా గడిపారండి. నేను అనుకున్నా స్వామి దేవుడు అంటే ఎంత అద్భుతమైన వసతులతో స్వామి ఉంటారేమో అని. పోయిన సంవత్సరం పూర్ణచంద్ర ఆడిటోరియం క్లీనింగ్ చేస్తున్నప్పుడు స్వామివారి బెడ్రూమ్ చూడటం జరిగింది. అక్కడ ఏమీ లేదు. బెడ్రూమ్లో ఒక మంచం, ఒక పాత డ్రెస్సింగ్ టేబుల్, ఒక లెటర్స్ రాసుకుంటాను ఒక కవర్ తప్ప ఏమీ లేదు. అందులో పైపు మంచం, అది కూడా టేకు మంచం కూడా కాదు. మన ఇంట్లో అంతా టేకు మంచాలు వేసుకుని పడుకుంటాం. స్వామి జీవితం అంత సింపుల్. ఎంత సింపుల్ అంటే మన ఊహకు అందదు అనమాట. అంత సింపుల్. అది చూడంగానే మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అనమాట. అంటే సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త అంత సింపుల్ జీవితాన్ని గడిపారు. ఎంత సింపుల్ అంటే మన ఊహకు అందని అంత సింపుల్. గుజరాత్ కి ఎర్త్క్వేక్స్ వచ్చిన సమయంలో స్వామివారు 50 ట్రక్కుల సామాగ్రిని పంపడం జరిగింది. దాంతోపాటు మహబూబ్ నగర్ హైదరాబాద్ యూత్ వాళ్ళని కూడా స్వామివారు పంపారు. ఆ సమయంలో తిరిగి వచ్చి, సార్ స్వామి అక్కడ భక్తులు ఎంతో కృతజ్ఞతతో మీరు చేసిన సేవకి ధన్యవాదాలు చెప్పుకున్నారు స్వామి అంటే, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా అని స్వామి అడిగారు. స్వామి 3 ఉన్నారన్నారు. 3 పిల్లలు ఆడుతూ పడిపోతే ఏం చేస్తావు అంటే, స్వామి పరిగెత్తుకుని లేపుతానంటే, ఈ ప్రపంచం అంతా నా పిల్లలేరా, వాళ్ళు పడిపోతే లేపే బాధ్యత నాది, ఈ మాత్రం దాన్ని మీరు సేవ అంటారా అని అన్నారు స్వామి. స్వామికి మనం అందరం కూడా పిల్లలమే. గ్రామ సేవని స్వామి 2001 ప్రారంభించారు.
ఆ ఫస్ట్ గ్రామ సేవ స్వామి చేస్తున్నప్పుడు మేము చాలా ఎక్సైటెడ్ గా, మాకు కూడా అవకాశం వస్తుంది విలేజెస్ కెళ్లి సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని ఆనందంతో ఉన్నాం. సో మీరు చేసిన సేవకి ధన్యవాదాలు చెప్పుకున్నారు స్వామి అంటే, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా అని స్వామి అడిగారు. స్వామి ముగ్గురున్నారన్నారు. ముగ్గురు పిల్లలు ఆడుతూ పడిపోతే

స్వామి చేస్తున్నప్పుడు మేము చాలా ఎక్సైటెడ్ గా మాకు కూడా అవకాశం వస్తుంది విలేజెస్ కెళ్లి సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని ఆనందంతో ఉన్నాం. ఆ ఫస్ట్ డే కావడంతో ఆ రోజు చేసిన ప్యాకెట్లన్నీ అన్ని ఊళ్ళకి సరిపోలేదు, అది ఎస్టిమేషన్ కొంచెం తారుమారు అవడంతో సరిపోలేదు. మేము విలేజ్ లో సేవ చేసుకుని వచ్చే సమయానికి ఇంకా కొన్ని విలేజెస్ కి ప్రసాదం ఇంకా వండుతున్నారు. ఆ సమయంలో మధ్యాహ్నం 2 గంటలైంది. అయితే మేము అప్పటికే పూర్తి చేసుకుని వచ్చినా గానీ ఈ విలేజ్ కి వెళ్లేదు కదా, మనం కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి ఆ ట్రక్ దిగి వేరే వాళ్ళతో కలిసి ఆ విలేజెస్ కి వెళ్తాం జరిగింది. అప్పటికే అయితే ఆ విలేజెస్ అందరు కూడా పొలం పనులు చేసుకోవడంతో పొలాలకు వెళ్ళిపోయారు అందరు, వీళ్ళు ఇంకా వీళ్ళు రారేమో అన్న భావంతో. అయితే మేమందరం పొలాలకు వెళ్లి వాళ్ళందరికీ ఆ ప్రసాదం, వేడివేడి ప్రసాదం, అది ఇంకా ప్యాకింగ్ చేయడానికి కూడా టైం లేదండి, గిన్నెల్లో పట్టుకెళ్లి వాళ్ళకి వేడివేడి ప్రసాదం సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి 4:30కి మేము మందిర్లో రాగానే స్వామివారి దర్శనంలో ఉన్నారని తెలిసి సైలెంట్ గా లోపలికి, మామూలుగా అయితే జైకారం కొట్టుకుని వస్తాం లోపలికి, అయితే ఆ రోజు సైలెంట్ గా లోపలికి రాగానే అకామిడేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లంగానే ఇద్దరు విద్యార్థులు ట్రక్ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పారు. అయితే ట్రక్కులు దిగేసి కులవంతాల్లో పరిగెత్తున్న మేకు కాళ్ళు జారిపోతున్నాయండి, అంతా నూనె పట్టేసి, ఎందుకంటే అప్పుడు వండిన ప్రసాదం కాబట్టి తన నూనెతో నిండి ఉంది కాబట్టి కాళ్ళకి అంతా నూనె పట్టేసి ఆ కులవంతాల మార్బుల్లో అంతా జారిపోతున్నాం. అయితే స్వామి అక్కడి నుంచి తమాషా చూస్తూ పిలుస్తున్నారు. స్వామి దగ్గరికి వెళ్ళంగానే స్వామి ఎంతో ఆతృతతో మమ్మల్ని పలకరించడం జరిగింది. స్వామికి చాలా ఆనందం కలిగింది, ఎందుకంటే స్వామి వీళ్ళతో మేము చెప్పినవన్నీ మేము చేసినవన్నీ స్వామి అక్కడ ఉన్న టీచర్లతో చెప్తున్నారు. వీళ్ళు ఈ పలానా పొలాల్లోకి వెళ్లారు, అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, అందులో ఒక వృద్ధురాలికి వీళ్ళంతా ప్రసాదం ఇవ్వడం జరిగింది అని చెప్పి స్వామి చాలా సంతోషపడి పాద నమస్కారం చేసుకోండి అన్నారు. అయితే ఎవరం కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే మా చేతులు అంత నల్లగా ఉన్నాయి, స్వామి పాదాలేమో తెల్లగా ఉంటాయి. అయితే మాట్లాడుతూ స్వామి ఏమరా పాద నమస్కారం చేసుకోవట్లేదు చెప్పినా గానీ అనగానే మేమంతా స్వామికి ఇలా చూపించాం, చేతులంతా నల్లగా ఉన్నాయి, ఏం పర్లేదు చేసుకోండి అని అన్నారు. అయితే అప్పుడు మేము తుడుచుకుని స్వామికి పాదసేవ చేసుకున్నాము, ఆ పాద నమస్కారం చేసుకున్నాము, ఆ మా భాగ్యాన్ని స్వామి మాకు ప్రసాదించారు. అయితే ఈ స్వామి యొక్క రూపానికి మనం ఎడిక్ట్ అయిపోయాం, ఇన్ని సంవత్సరాలు స్వామి రూపమే మన కళ్ళలో నింపుకున్నాం. అయితే ఈ సందర్భంగా నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఈ అంశం ఏంటి, ఆనంద అనే భక్తుడిది. ఈ ఆనంద అనే భక్తుడు గౌతమ బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు. ఈ ఆనంద ఒకనాడు గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఒక కోరిక ఉంది, దాన్ని మీరు తీర్చాలి అన్నారు. అయితే బుద్ధుల వారు ఏమిటో చెప్పంటే, స్వామి నేను నీకు అతి సన్నిహితంగా ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా నాతో చెప్పండి, నేను లేకుండా చేయకండి అని కోరిక కోరటం జరిగింది.

ఇంతవరకు మీరు హైదరాబాద్లోని శివం మందిర ప్రాంగణంలో 2013 జూలై నెలలో జరిగిన సమర్పణ కార్యక్రమంలోని స్వామి విద్యార్థి శ్రీ రాజేష్ బాబుచే అందించబడిన ఉపన్యాసంలో మొదటి భాగాన్ని విన్నారు. తరువాయి భాగాన్ని వచ్చే వారం వింటారు. సాయిరాము.

नेत्र कमल दल अतीव मनोहर।

ثبت وللمؤمنين.